0: ఇప్పుడు మీరు పాడతారు.
1: నీతి సూర్యుడా యేసు రావయ్యా.
0: ఎంతమంది యేసయ్య రావాలని ఆశపడుతున్నారో మనస్ఫూర్తి పడండి.

బ్యూటిఫుల్. ఎంత చక్కగా ఉంది తెలుసా మీరు సఫలు కొడతా ఉంటే. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా.

0: పదివేలలో సుందరుడా, కృపా సత్య సంపూర్ణుడ, సర్వసత్య సంపూర్ణుడ,
1: వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా.
0: పడతారా?
1: వేల్పులలోనే
0: ఎంతమంది నమ్ముతారు? మన ఘనుడు
1: పదివేలలో అతి ప్రియుడా.
0: మరొకసారి

చెప్తారా? మీ పక్కన వాళ్ళు చూసి మీ కొరకు కూడా చేసే ప్రాణం పెట్టాడు కాబట్టి నేను హల్లెలూయా చెప్తానని వాళ్ళు చూసి చెప్పండి. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ పూలండి.

జీవితాన్ని మధురముగా మార్చిన దేవా, నీకే వందనాలయ్యా. ఆమేన్.

0: నిరీక్షణ మహిళ టిడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: అబ్బబ్బా, ఎక్కడికి వెళ్లినా పెద్దవాళ్ళు పెళ్లి కాని అమ్మాయిలను, అమ్మాయి పప్పనం ఎప్పుడు పెట్టిస్తావు, నీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నిస్తారు. అసలు పెళ్ళయ్యాక ఎన్ని విషయాలలో సర్దుబాటు మార్పులు చేసుకోవాలి, అవి ఊరికే అలా చిటికలో జరిపోతాయా? కాదు కదా. దానికోసం ఎంత ప్రయాసపడాలి. ఈరోజు నిరీక్షణ మహిళ కార్యక్రమంలో మనం ఈ విషయాన్నే చర్చించుకోబోతున్నాం.

0: నిరీక్షణ మహిళకు స్వాగతం. నా పేరు పల్లవి, నాతో పాటు శ్వేత కూడా ఉన్నది.
1: శ్రోతలు, మీరు ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాము. త్వరలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు మేఘాల్లో తేలుతున్నారా?
0: మేఘాల్లో కాదు శ్వేత, మంచులో ఉన్నారేమో. ఒకప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను. అంటే చాలా సంతోషంగా ఉన్నారేమో, కాని వాళ్లు పెళ్లి కోసం చాలా సిద్ధపడాలి కదా. అన్నీ సవ్యంగా జరగాలన్న ఆందోళన ఉంటుంది. ఏ చిన్న పొరపాటైనా కష్టమే కదా.
1: పల్లవి, దయచేసి ఆపు. నీ మాటలు విని మన శ్రోతలందరూ భయపడతారేమో. పెళ్లి అయిపోతే చాలదు, దాని తరువాత దాంపత్య జీవితం ప్రారంభమవుతుంది. పెళ్లంటే అదే, ప్రాముఖ్యమైనది కూడా అదే. శ్రోతలు, మీ దాంపత్య జీవితం దేవుడు ఉద్దేశించినట్లు ఉండాలని కోరుకుంటున్నారు కదూ? అయితే మీ ప్రణాళికలు, ఆందోళన అంతా పక్కన పెట్టండి. ప్రశాంతంగా కూర్చొని ఈరోజు కార్యక్రమాన్ని వినండి.
0: థ్యాంక్స్ శ్వేత. ఈరోజు మళ్లీ ప్రసన్న గారు వచ్చారు. ఒక పురుషునితో దాంపత్య జీవితాన్ని ప్రారంభించడానికి ఏమేమి చేయాలో, ఎలా సర్దుబాట్లు చేసుకోవాలో, పురుషుల అవసరాలను ఎలా గుర్తించాలో వారు చెప్తారు.
1: షారోన్ గారు కూడా ఈరోజు ఇదే అంశాన్ని చెప్తారు. నూతన వధువు తన భర్తకు మరియు ప్రభువు సన్నిధిలో అందమైన వారిగా ఎలా ఉండాలో మనం నేర్చుకోబోతున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
2: ఆదికాండము 1వ అధ్యాయంలో చెప్పబడినట్లు దేవుడు 6వ రోజు మానవజాతిని సృష్టించాడు. దేవుడు మొదట పురుషుని చేశాడని, తరువాత స్త్రీని చేశాడని ఆదికాండము 2వ అధ్యాయం చెప్తుంది. దేవుడు స్త్రీని మొదటి మానవుడైన ఆదాము వద్దకు తెచ్చినప్పుడు ఆదాము ఇలా అన్నాడు, ఇది నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము. ఇది నరునిలో నుండి తీయబడినది గనుక నారీ అనబడును. తరువాత వచనములో, అనగా ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనము ఇలా చెప్తుంది, కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. ఇది దేవునిచే జరిగించబడిన మొదటి వివాహము. ఒక నూతన వధువుగా హవ్వ ఇప్పుడున్న పర్యావరణానికి పూర్తిగా భిన్నమైన పరిపూర్ణమైన పర్యావరణంలో జీవించింది. అయితే త్వరలోనే పాపం లోకములో ప్రవేశించగానే అదంతా మారిపోయింది. నేననుకుంటాను పురుషులతో వ్యవహరించే విధానంలో మనం ఎదుర్కొంటున్న కష్టాలనే, నిరుత్సాహాలనే ఆమె కూడా ఎదుర్కొని ఉంటుంది. స్త్రీ పురుషులిద్దరూ దేవుని పోలికలో సృష్టించబడినప్పటికీ మనము భిన్నమైన వారము. చూడ్డానికి వేరుగా కనిపిస్తాం, పనిచేయడంలో వ్యత్యాసముంది, మనకు భిన్నమైన ఉద్దేశాలున్నాయి, మరియు భావోద్వేగపరమైన అవసరాలు కూడా భిన్నమైనవే. గత పాఠంలో వాటి జాబితాను మీకు చెప్పాను. పురుషులకు ముఖ్యమైనవి లైంగిక తృప్తి, సహవాసము, ఆకర్షణీయమైన భాగస్వామి, కుటుంబంలో సహకారం మరియు ప్రశంస. మహిళల 5 ముఖ్యమైన విషయాలు ప్రేమ, సంభాషణ, నిజాయితీ, ఆర్థిక సహకారం మరియు కుటుంబం విషయం సమర్పణ. గత కార్యక్రమంలో మహిళల అవసరత నిజాయితీ మరియు దాపరికం లేనితనం వద్ద ఆపాను కదా. సరే, వీటి అర్థమేంటి? మన భర్త మన పట్ల నమ్మకంగా ఉండాలన్నది మన అవసరం. ముందుగా మనం తెలుసుకోవలసినదేమంటే, మనం అతన్ని, అతని మాటలను నమ్మాలి. మన భర్త మన నుండి ఏమీ దాచకూడదని మనం కోరుతాం. కొంతమంది భర్తలు ఆర్థిక ఇబ్బందులను గూర్చి లేక వారి ఉద్యోగ సమస్యలను గూర్చి భార్యతో చెప్పరు. భార్యలు ఈ విషయాన్ని గూర్చి చింతించడం వారికి ఇష్టం లేదు. అది మంచిదే అయినా వాటిని మనం కూడా తెలుసుకోవాలి. కొంతమంది పురుషులు వారి ఆదాయం ఎంతో, కుటుంబానికి ఎంత ఖర్చవుతుందో, భవిష్యత్తు కొరకు ఎంత పొదుపు చేశారో చెప్పరు. అది మంచిది కాదు. భార్యకు ఈ విషయాలు తెలియనందువల్ల కూడా సమస్యలొస్తాయి. తెలిస్తే తమకున్నంతలో సర్దుకునేందుకు ప్రయత్నిస్తారు, లేక ఆదాయాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సహాయపడతారు. కాబట్టి మీ భర్త ముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవాలని మీరు కోరితే ఈ విషయము అతనితో చెప్పండి. పురుషుల జాబితాలోని తరువాతి అవసరత ఇంటి పని విషయంలో సహాయం, స్త్రీల అవసరత ఆర్థిక సహాయం. ఒకవేళ పురుషుడు తన కుటుంబ పోషణ కొరకు ప్రతిరోజు కష్టపడి పనిచేస్తూ ఉంటే కుటుంబంలో దైనందిన అవసరాలను తీర్చడానికి అతనికి ఒక మనిషి అవసరం. మనలో చాలామంది మీ ఆర్థిక అవసరాలు తీర్చబడాలని బయట పని చేస్తాము. అయితే మీ ఇంటి పని విషయం మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. వంట చేయడం, బట్టలుతికి ఇస్త్రీ చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం వంటి పనులు ఎక్కువగా స్త్రీలపై పడుతూ ఉంటాయి. నూతన వధువుగా గృహంలోనికి అడుగుపెట్టినప్పుడు పర్వాలేదు, కానీ పిల్లలు పుట్టాక ఆ బాధ్యత కూడా మనపైనే పడుతుంది. ఈ విషయంలో పురుషుడు అతని భార్యపై ఆధారపడడం అతనికి గర్వకారణం అవుతుంది. అలాగే స్త్రీలుగా మనం ఆర్థికంగా భర్తపై ఆధారపడడం, అతడు మనల్ని పోషించడం మనకి నెమ్మదినిస్తుంది. మన భావోద్వేగ అవసరాలలో ఈ విధమైన భద్రత ఒకటి. మనం కూడా ఉద్యోగం చేసి సహాయం చేయవలసిన అవసరత ఉన్నా ఆర్థిక అవసరాల నిమిత్తము మనం ఎక్కువగా భర్తపైననే ఆధారపడాలి. అతడు వాటిని తీర్చడానికి ప్రయత్నించాలి. ఈ విషయాలన్నిటిని గూర్చి మీరు కూర్చొని ఇద్దరికీ సరిపోయినట్లు పనుల విషయం కానీ, ఆర్థిక విషయాలు కానీ, లేక ఇతర బాధ్యతల విషయం కానీ ఒక ఒప్పందానికి రావాలి. ఎవరి బాధ్యతలు వారికి స్పష్టంగా తెలవాలి. ఇక పురుషుల భావోద్వేగ అవసరాలలో చివరిది మరియు అన్నిటికంటే ప్రధానమైనది ప్రశంస. స్త్రీ అవసరాలలో చివరిది కుటుంబం పట్ల సమర్పణ. ఇవి రెండూ ఒకలాగే ఉండవు. మీరే చెప్పండి, అలా ఉన్నాయా? తన భార్య తనను మెచ్చుకోవాలని పురుషుడు కోరతాడు. ప్రశంస అన్న మాటకు ఆంగ్ల నిఘంటువులో ఇవ్వబడిన అర్థమేమంటే ఆశ్చర్యంతో గౌరవించుట, ఆనందించుట, ఇష్టపూర్వకమైన ఆమోదం మరియు ఎక్కువ గౌరవించుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:33 అపోస్తలుడైన పౌలు భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను అని వ్రాశాడు. తెలుగులో భయము అనే తర్జుమా చేయబడింది, కానీ ఆంగ్లంలో గౌరవము అన్న మాట వ్రాయబడింది. దానికి నిఘంటువులో ఇవ్వబడిన నిర్వచనం ఏమంటే గౌరవము లేక ఘనతను అనుభూతి చెందుట లేక చూపించుట. మన భర్తను మనం గౌరవించాలనే మనకు ఆజ్ఞ ఇవ్వబడింది మరియు అతనికి భావోద్వేగపరంగా మెప్పు పొందాలన్న అవసరత ఉన్నది. స్త్రీలుగా మనం మన భర్త కుటుంబం పట్ల సమర్పణ కలిగి ఉండాలని కోరుకుంటాం. సమర్పణ అన్న మాటకు సమకూర్చుట, నమ్మకమును కల్పించుట, క్షేమం కొరకు ప్రయాసపడుట, అప్పగించుట అన్న అర్థాలు ఉన్నాయి. పురుషునికి భార్య పిల్లలు దేవునిచే ఇవ్వబడ్డారు. వారిని క్షేమంగా కాపాడడానికి మరియు శ్రద్ధ తీసుకోవడానికి ఇవ్వబడ్డారు. దానిని స్త్రీలకు దేవుడు ఒక ప్రధాన అవసరతగా ఉంచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:33 పౌలు పురుషులతో ఈ విధంగా చెప్తున్నాడు. ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. పురుషుడు స్త్రీని గూర్చి మరియు తన కుటుంబం గూర్చి శ్రద్ధ తీసుకోవడం స్త్రీకి అవసరం. అది ఆమె ప్రధాన అవసరత. వివాహం అన్నది అద్భుతంగా ఉండగలదు. అది దేవుడు సృష్టించిన సంబంధం. యేసు వివాహాలకు హాజరయ్యాడని బైబిల్ చెప్తుంది. తద్వారా ఆయన తన ఆమోదాన్ని తెలియచేశాడు. అయితే మనం పరిపూర్ణత లేని లోకంలో జీవిస్తున్నాము గనుక వివాహాలను గూర్చి మనం కొంతైనా కృషి చేయాలి. ఒక నూతన వధువుగా మీ వివాహమును మంచిగా, సంతోషకరమైన నెరవేర్పుగా, ఒక మంచి సంబంధముగా మలుచుకోవడానికి మీకు అద్భుతమైన అవకాశం ఉంది. మీ దాంపత్య జీవితం కొరకు ప్రార్థించండి. మీ వైవాహిక జీవితం విజయవంతంగా ఉండాలని దేవుడు మీకంటే ఎక్కువ ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు మిమ్మును దీవించునుగాక.
0: శ్వేత, నీకు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు ఆలస్యంగా పెళ్ళయిందని చెప్పాను కదా, ఇక పెళ్లి 4 రోజులుందనగా నా స్నేహితులంతా నాకు ఓ మంచి పార్టీ ఇచ్చారు. ఇదంతా చాలా రహస్యంగా ప్లాన్ చేసుకున్నారు. నన్ను సంతోషపరచడానికి ఏమేమో చేశారు. మంచి బహుమానాలు ఇచ్చారు. అన్నిటికంటే గొప్ప బహుమానం ఏమంటే బైబిల్ నుండి నాకు మంచి సలహాలు ఇవ్వడానికి షారోన్ గారినే పిలిచారు. ఆ రోజు ఆవిడ చెప్పిన మంచి సలహాలే నాకు గొప్ప బహుమానంగా భావించాను. ఇప్పుడు వారు చెప్పే సలహాలు వింటే మీకు అలాగే అనిపిస్తుంది.
3: ప్రియ శ్రోతలు, గత పాఠంలో మనం ఏమి నేర్చుకున్నామో మీకు గుర్తుందా? అవును, అందమైన పాదాలను గురించి నేర్చుకున్నాము. ఈరోజు మళ్లీ వాటిని గురించే మరికొన్ని విషయాలను నేర్చుకుందాం. నేను శ్వేతకు లేక శృతికి ఉన్న చిన్న పాదాలను గురించి చెప్పడం లేదు, కాని రోమా 10:15 బైబుల్ చెప్పే పాదాలను గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ వచనం ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని చెప్తున్నది. అంటే సమాధాన సువార్త ప్రకటించు పాదాలు. ప్రియ సోదరి, మీ పాదాలు మీరు వెళ్లిన ప్రతిచోట సమాధాన సువార్తనే ప్రకటించాలన్న సమర్పణగల అందమైన పాదాలుగా ఉండాలన్నదే నా ప్రగాఢ వాంఛ. మీ పాదాలు మీరు ఉద్యోగం చేసే స్థలంలో కాని, మీ సంఘంలో గాని, మీ భర్తతో గల అన్యోన్య సంబంధంలో గాని, మీ కుటుంబంలో గాని సమాధాన సువార్త ప్రకటించే పాదాలుగా ఉండాలి. దయచేసి జాగ్రత్తగా వినండి. కొన్ని స్థలాలలోనికి మీ పాదాలను అడుగు పెట్టనీయకూడదు. పోట్లాటలు మరియు అదుపుతప్పిన కోపం ఉండే స్థలాలకు మీ పాదాలు వెళ్లకూడదు. మీ పాదాలు వాటికి కారణము కాకూడదు. ఎడతెగని కలహం మరియు కోపంతో కూడిన మాటలు మంచి వైవాహిక జీవితాన్ని పాడు చేస్తాయి. జ్ఞాపకం ఉంచుకోనండి, ఒకసారి మీరు అలాంటి స్థలాలకు వెళ్లారు అంటే ఇక మీ పాదాలు మిమ్మల్ని పదే పదే అక్కడికే లాగుతూ ఉంటాయి. అది తప్పు త్రోవ. అది మొదట మీకు ఒకరి పట్ల మరొకరికి గల గౌరవాన్ని పాడు చేస్తుంది, తరువాత శారీరక సంబంధాన్ని, చివరికి మీ వైవాహిక జీవితాన్ని చంపేస్తుంది. మీ పాదాలు మిమ్మల్ని మౌనంలోనికి నడిపించకుండా మీ భర్తను కలవరపరిచి కపటమైన వాణిగా చూపించే ఆయుధంగా వాటిని ఉపయోగించకుండా చూచుకోనండి. మనలో కొంతమంది ఈ విషయంలో బాగా అరితేరినవారు. మనం మన భర్తల్ని అలా పక్కన పెట్టేస్తాము, వారిని పట్టించుకోము, వాళ్ళు చెప్పే మాటల్ని విననట్టు నటిస్తాము. మీకు తెలుసా, మౌనం అన్నది మంచి సంబంధాన్ని చంపివేసే శక్తిగల ఆయుధం. చూడండి, దేవుడు ఈ లోకాన్ని చేసినప్పుడు ప్రతిదానిని తన మాట శక్తి వలన సృష్టించాడు. ఆయన వెలుగు కలుగునుగాక అని పలికాడు, వెలుగు కలిగింది. ఆయన మాట్లాడాడు, ప్రపంచం, అందులోని సమస్తం ఏర్పడ్డాయి. ప్రతి ఒక్కటి ఆయన మాట ద్వారానే చేయబడ్డాయి. కాని మీరు, నేను, మానవులందరూ వాక్యము కొరకు చేయబడ్డాము. మన తలంపులను మరియు మన అనుభూతులను ఇతరులతో పంచుకోగల అసమానమైన సామర్థ్యం మనకు ఇవ్వబడింది. మన కలలు, సంతోషాలు మరియు దుఃఖాలను ఒకరితో మరొకరు పంచుకునే సామర్థ్యం అది. మన మనస్సు అన్నది దేవునిచే మనకు ఇవ్వబడిన ఒక అద్భుతమైన వరం. అంతమాత్రమే కాదు, సృష్టి అంతటిలో భావాలను, అనుభూతులను మాటల ద్వారా తెలియజేయగలిగింది స్త్రీ పురుషులు మాత్రమే. సృష్టిలో మరి దేనికి ఈ ఆధిక్యత లేదు. మీరు ఎప్పుడే గాని మౌనం వెనుక దాగుకోవద్దు. ప్రతి కుటుంబంలోనూ విభేదాలుంటాయి. అయితే ఆ విభేదాలను శాంతియుతంగా, గౌరవంతో మరియు ప్రేమతో పరిష్కరించుకోవడం నేర్చుకోవాలి. మౌనంగా ఉండడం ద్వారా మీ భర్తలో కలవరం పుట్టించకుండా, ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను కాని కొంతసేపు అయ్యాక మీకు అన్ని వివరిస్తాను అని చెప్పండి చాలు. అది మీ జీవితంలో అద్భుతాలను చేస్తుంది. ఎల్లప్పుడూ సత్యాన్ని ప్రేమతో పలకాలి అని బైబిల్ కూడా చెప్తుంది. మనం సరైన సమయంలో సరైన మాటల్ని ప్రేమతో చెప్తే వైవాహిక సంబంధం తప్పకుండా బాగుపడుతుంది. ఇంకా సామెతలు 15:1 బైబిల్ ఇలా చెప్తుంది, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సోదరి, ఈ మాటలు మీ పాదాలు వెళ్లకూడని మరో ముఖ్యమైన స్థలాన్ని గురించి చెప్తున్నాయి. మీ పాదాలు మీలో కోపాన్ని అలాగే ఉంచుకొని మిమ్మల్ని పడక మీదికి తీసుకొని పోకుండా జాగ్రత్తగా ఉండాలి. అది చాలా పెద్ద విషయం. కోపపడండి కాని పాపం చేయవద్దు అని బైబిల్ చెప్తుంది. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండనీయవద్దని ఎఫెసీయులకు రాసిన 4:26 చెప్తుంది. ఆ రోజు ఏదైనా సమస్య ఏర్పడితే లేక గొడవ జరిగితే దానికి కారణమైన వాటన్నిటినీ ఆ దినమే సరిచేసుకోనండి. ఎప్పుడూ సత్యాన్ని ప్రేమతో చెప్పండి. నేను కొంతమందిని చూశాను. వాళ్లు ఇతరులు ఏమనుకున్నా పర్వాలేదు గాని నేను మాత్రం ఇలాగే కేకలేస్తాను అని అనుకుంటారు. వాళ్ల కోపాన్నంతా మాటల ద్వారా బయటికి వెళ్లగక్కుతారు. అది వాళ్లకు హాయిగా అనిపిస్తుంది, కానీ దానితో ఒక సమస్య ఉంది. అది నాకు చాలా స్వార్థమైందిగా కనిపిస్తుంది. ఇంతకు నా ప్రశ్న ఏమంటే, మీరు కోపంతో మాట్లాడితే మీకు బాగానే ఉంటుంది, కానీ ఎదుటి వ్యక్తి సంగతి ఏంటి? అది ఎదుటి వ్యక్తిపై ఎలా ప్రభావం చూపిస్తుంది అని వాళ్లు ఎప్పుడూ ఆలోచించారు? ఒకరికేమో అది చాలా హాయిగా అనిపిస్తుంది, కానీ మరొకరికి అది బాధ కలిగిస్తుంది కదా. అయితే కోపం వచ్చినప్పుడు ఏం చేయాలో మీకు చెప్తాను. మీకు కోపం వచ్చినప్పుడు వెంటనే ఎదుటి వాళ్ళపై కేకలేయకుండా ఒక్కసారి దీర్ఘంగా శ్వాస పీల్చుకోనండి. సత్యాన్ని ప్రేమతో గౌరవంతో చెప్పడానికి దేవుని సహాయం కొరకు ప్రార్థించండి. మీ కోపంలోనే సూర్యుణ్ణి అస్తమించనీయకండి. ఇది వైవాహిక సంబంధంలో తప్పనిసరిగా అనుసరించడానికి దేవుడిస్తున్న ఉపదేశం. ఇది ఒక అద్భుతమైన పద్ధతి. సరే, ఇక మీ పాదాలను ఎక్కడికి వెళ్లనివ్వాలో ఇప్పుడు చెప్తాను. ఒకరినొకరు నాశనము చేసుకొనకుండా మీ పాదాలను ప్రేమతో కూడిన వాతావరణంలోనికి నడిపించండి. ఒకరి పట్ల మరొకరు గౌరవభావం కలిగి ప్రోత్సహించుకునేలా చేయండి. అలాగే మీ పాదాలను క్షమాపణతో కూడిన వాతావరణంలోనికి నడిపించండి. క్షమాపణ అన్నది అంత సులభమైనది కాదు. ముఖ్యంగా మీ భర్త ద్వారా మీరు గాయపరచబడినప్పుడు అది చాలా కష్టం. కానీ క్షమించడానికి మరియు మీ హృదయంలోని అవమానాన్ని గాయాన్ని మర్చిపోవడానికి దేవుడు సహాయం చేయగలడు. కాబట్టి మీ జీవితంలో అన్ని దినాలలోనూ మీ పాదాలు మిమ్మల్ని సత్యములోనికి మరియు షరతులేని ప్రేమలోనికి నడిపించేలా చూచుకోనండి. మీ వైవాహిక జీవితంలో ఎల్లప్పుడూ ఉత్సాహంతో కూడిన స్నేహం ఉండేలాగా మీ పాదాలు మిమ్మల్ని సంతోషం మరియు నవ్వులతో కూడిన వాతావరణంలోనికి నడిపించేలా ప్రయత్నించండి. మీ భర్త మీకు మంచి స్నేహితునిగా ఉండాలి. మీ దాంపత్యంలో స్నేహాన్ని వృద్ధి చేసుకోనండి. ఇద్దరూ కలిసి జీవితాన్ని సంతోషంగా గడపండి. ప్రియులారా, మీ పాదాలు ఎప్పుడు సుందరంగా ఉంటాయో మీకు తెలుసా? పాదాలు అందమైన ఉద్దేశం కొరకు పనిచేసినప్పుడు అవి సుందరంగా ఉంటాయి. ఇది మొదలుకొని మీ భర్తను ప్రేమించాలన్నదే మీ జీవిత ఉద్దేశంగా ఉండాలి. ఎంత సుందరమైన ఉద్దేశం ఉంటే మీ పాదాలు అంత సుందరమైన పాదాలుగా ఉంటాయి. మరో విషయం ఏమంటే, పాదాలు రాళ్లమయమైన మార్గాన్ని నిర్లక్ష్యం చేయనప్పుడు సుందరంగా ఉంటాయి. అలాంటి మార్గంలో నడవడం కష్టమైనప్పుడు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ద్వితీయోపదేశ కాండము 33:25 దేవుడు ఇలా వాగ్దానం చేశాడు. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. కమ్ములు అంటే పాదరక్షలు అని, విశ్రాంతి అంటే బలము అని అర్థం రాయబడింది. కాబట్టి నూతన వధువులారా, దేవుని వాగ్దానాలన్నిటికీ గుర్తుగా ఉన్న ఇనుపజోళ్లు ఇత్తడిజోళ్లు తొడుక్కొనండి. రాళ్లమయమైన త్రోవలు మిమ్మల్ని నిరుత్సాహపరచనివ్వకండి. నడిచి వెళ్తూనే ఉండండి. దేవుని నుండి మీరు బలాన్ని పొందడానికి బైబిలులో 37,000 వాగ్దానాలున్నాయి. ఈ వాగ్దానాలు మీ పాదాలను కాపాడుతాయి. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు, అవి తప్పకుండా వస్తాయనుకోండి, అప్పుడు దేవుణ్ణి నమ్మడం మానవద్దు. ఎందుచేతనంటే ఆయన వాగ్దానం నిలిచి ఉంటుంది. ఏమి సంభవించినా మీరు బ్రతుకు దినములెన్నో మీ బలం కూడా అంతే ఉంటుంది. ఇక చివరిగా, మన పాదాలు అన్నిటిని మించిన సుందరమైన యేసు పాదాలలాగా మారినప్పుడు మరెక్కువ సుందరంగా ఉంటాయి. మనం చేసే ప్రతి పనిలో మనం యేసును అనుసరించడానికే పిలువబడ్డాము. ఆయన మనలో మరియు మన ద్వారా జీవిస్తాడు. మీ భర్త మీలో యేసును చూచినప్పుడు అతడు మిమ్మల్ని మరెక్కువగా ప్రేమిస్తాడు. మీ జీవిత వైఖరి తన ప్రేమకు నిదర్శనంగా మీ కొరకు సిలువలో రక్తాన్ని కార్చిన యేసు పాదాలను అతనికి జ్ఞాపకం చేస్తుంది. శ్రోతలు, బహిరంగంగా మీరు చేసే సేవ ద్వారా మాత్రమే కాదు, మీ కుటుంబంలో కూడా ఆయన స్వరూపాన్ని ప్రదర్శించడం ఎంత గొప్ప ఆధిక్యత. మీ భర్త, మీ కుటుంబస్థులు మీ సుందరమైన పాదాలను చూడగలుగుతారు. కాబట్టి వాటిని గురించి మంచి శ్రద్ధ తీసుకోనండి. బైబిలులోని ఈ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఈ కార్యక్రమం వింటున్న ప్రతి మహిళ మరియు ప్రతి పురుషుడు కూడా ప్రేమగల, కృపగల మరియు మన కొరకు త్యాగం చేసిన యేసు పాదాలలాగా వారి పాదాలు సుందరంగా ఉండేలా చూసుకోవాలన్నదే నా ప్రార్థన. దేవుడు మనకందరికీ సుందరమైన పాదాలనిచ్చి మనందర్నీ దీవించునుగాక. మన బ్రతుకు దినాలన్నిటిలో మనం బలము మరియు ఘనతతో నడుచుకుందాం.

0: దాని మాటల భావం ఇలా ఉంటుంది, నా జీవితంలో ప్రథమ స్థానం యేసుకే, తరువాత స్థానం మీది. ముందున నా జీవితమంతా నేను ఇద్దరి ప్రేమలో గడపాలనుకుంటున్నాను, ఇద్దరినీ ప్రేమించాలనుకుంటున్నాను, మొదట యేసు, రెండవదిగా మీరు.
1: వావ్, చాలా బాగుంది. నీ పెళ్లి రోజు పాడడానికి నువ్వు ఈ పాటను ఎందుకెన్నుకున్నావు? నువ్వు ప్రేమించినతన్నే పెళ్లి చేసుకున్నావు కదా, ఆయనకు నచ్చేలా నా జీవితంలో మొదటి స్థానం మీకే అని ఎందుకు పాడలేదు?
0: ఎందుకంటే యేసు నా జీవితంలో మొదటి స్థానంలో ఉన్నాడు, ఆయన అలా ఉండాలని కోరుకుంటాడు. ఈ సంగతి మా వారికి తెలుసు. అతని జీవితంలో కూడా యేసుకే మొదటి స్థానం, తరువాతనే నేను. అతడు నా జీవితంలో రెండవ స్థానంలో ఉండడానికి ఇష్టపడ్డాడు.
1: ఈ పాటలో నీకు ఇష్టమైన మాటలేవి?
0: ఒక చరణంలో, మిమ్మల్ని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించడం లేదని అపార్థం చేసుకోవద్దు అని కూడా ఉంది. అయినా నేను ఈ లోకంలో అన్నిటికంటే మా వారినే ఎక్కువగా ప్రేమిస్తానని అతనికి తెలుసు.
1: శ్వేత, అందరి దాంపత్య జీవితాలు 100% బాగుంటాయని చెప్పలేం. ఒకవేళ కొంతమందికి మంచి భర్తలు దొరకకపోవచ్చు, వాళ్ళను బాగా చూసుకోలేకపోవచ్చు, అప్పుడు వాళ్ల సంగతేంటి? అలాంటి మహిళలు భర్తల్ని ప్రేమించగలరా?
0: భర్తల ద్వారా బాధించబడే స్త్రీలు చాలామంది ఉన్నారు. వారు భర్తల్ని ప్రేమించరని నాకు తెలుసు. అలాంటి స్త్రీలకు నేను చెప్పేదేంటంటే, దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. ఆయన మన మొదటి ప్రేమికుడు. ఆయన ప్రేమ ఎన్నడూ మారదు. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. మీ భర్త మిమ్మల్ని ప్రేమించకున్నా, దేవుని ప్రేమను రుచి చూస్తున్న మీరు వారిని ప్రేమించండి. అలా ప్రయత్నించి చూడండి, తప్పకుండా అతని పట్ల మీ ప్రేమ అధికమవుతుంది.
1: ప్రియులారా, దేవుడిప్పుడు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నాడో ఎప్పటికీ అలాగే ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు, నిరంతరం ఒకేలా ఉండే దేవుడు. శ్వేత, భర్త ప్రేమకు నోచుకోని మహిళల కోసం ఒక నిమిషం ప్రార్థన చేస్తావా?
0: మా ప్రియమైన తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మా జీవితంలో శ్రేష్టమైన వాటిని కలిగి ఉండాలని మీరు ఆశపడుతున్నారు. ఈ లోకంలో మేము బ్రతకడానికి ప్రేమ అనే వరాన్ని మాకిచ్చారు. ప్రేమనే మా జీవితానికి ఊపిరి. ఒకవేళ మేము ఇతరుల నుండి ఆ ప్రేమను పొందుకోలేకపోయినా, తండ్రి, శాశ్వతమైన మీ ప్రేమ మాకు చాలు. మేము కూడా అందరికన్నా, అన్నిటికన్నా మిమ్మల్నే ఎక్కువగా ప్రేమించడానికి సహాయం చేయండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
1: శ్రోతలు, ఈరోజు కార్యక్రమం మీకు ఎలా అనిపించింది? ఈ విషయంలో మీకు ఇంకా ఏమైనా సలహాలు అవసరం అనుకుంటే మాకు వ్రాయండి, లేక ఫోన్ చేయండి. ఈ వారమంతా నిరీక్షణ మహిళగా ఉంటారు కదూ.
0: ఇంతవరకు మీరు నిరీక్షణ మహిళ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాలను, మీ ప్రార్థన అంశాలను మాకు ఉత్తరం ద్వారా లేక ఫోన్ ద్వారా తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
2: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399995580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

తండ్రి, వీరు చేయునదేదో వీరిరుగరు వీరిని క్షమించు, వీరిని క్షమించుము.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నా జీవమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబురావు,
0: రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, గుంటూరు రాజా. ఈ పాటలను సందర్భోచితంగా స్వర రచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

0: ఒక రహస్యం అని చెబితేనే వెతకాలి. ఈ కార్యక్రమానికి మీరు వెతకి వచ్చి కూర్చుని ఉన్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. కార్యక్రమంలో ఒక రహస్యం దొరకబోతోంది. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. లూక్, ఈ వైద్యుని నేనొక వ్యత్యాసంగా చూస్తున్నాను. యూజువల్గా ప్రిస్క్రిప్షన్ రాసేవారు రాసేస్తారు, డాక్టర్స్ అందరూ కూడా. అయితే ఈ డాక్టర్ గమనిస్తే చాలా ఎలాబొరేట్గా, అర్థమయ్యేలా, ఇంకా చెప్పాలంటే ఎవరు చదివినా అర్థమయ్యేలా రాశాడు. అయితే ఆ పరలోకం అని చెప్పినప్పుడు ఒక రహస్యం అని ఉంది. ఆ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలు మనకి బేసిక్గా, ఫండమెంటల్గా అర్థం కావాలి. ఈరోజు మనం చూడబోయే ఈ పారాబుల్ ఒక లూక్ చాప్టర్ 13లో పలు రహస్యాలు ఉన్నాయి. ఒకటి రెండు కాదు, పలు రహస్యాలు. ఫండమెంటల్గా ఈ 13వ చాప్టర్ని ఎలా అర్థం చేసుకోవాలి?
1: మీరు ఆరంభములు చెప్పడం వల్లనే చెప్తున్నాను, అనేక డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాయడమే మనకి రహస్యంగా ఉంటుంది.
0: అదే రహస్యం,
1: మనకు అర్థమే కాదు అందులో ఏముందని. కానీ ఆ ఫార్మసిస్ట్ కి బాగా అర్థమవుతుంది,
0: క్లీన్ గా అర్థం,
1: చూసి మాత్రను తీసి మన చేతికి ఇచ్చేస్తాడు. ఆ విధంగా కొందరి చేరాత కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. ఇది పరిశుద్ధాత్ముడు లూకా ద్వారా రాయించింది. అందులో ఉండేటువంటి రహస్యాలు వచ్చి ఫార్మసిస్ట్కి తెలిసేలాగా కొందరి ద్వారా దేవుడు అది తెలియజేస్తున్నాడు. దాని మూలంగా అనేకులకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. ఉపమానం అంటేనే అది ఒక రహస్యమైనదని చెప్తూ మాథ్యూ 13లో దేవుడు చెప్తున్నాడు, ఉపమానం వెనుక రహస్యాలున్నాయని చెప్పి. సో అదే మనం వరుసగా ఒక్కొక్క ఎపిసోడ్ ద్వారా తెలియజేస్తున్నాం. దేవుడు మనకు అది బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చూడబోయేది లూక్ 13. లూకా 13లో 6th వర్స్ నుంచి మాట్లాడుతున్నాడు. ఈ పారబల్ ఎలాగంటే ఒక కొనసాగింపు పారబల్. ఇక్కడ ఆయన వేరుగానే మాట్లాడుతున్నాడు. అయితే యేసు మాట్లాడకముందు కొన్ని సంభవాలు జరిగున్నాయి. ఈ యొక్క పారబల్ అనంతరం కొన్ని సంభవాలు జరుగుతాయి. అన్నిటినీ సమకూర్చి ఇదొక సెంటర్ పాయింట్గా ఉంచి మాట్లాడుతున్నాడు ఈ పారబల్. మనమెంతో వీరిని కన్ఫ్యూజ్ కాకుండా కొంత అర్థమయ్యేలాగా వెళ్ళిపోదాం, అప్పుడే తెలుస్తుంది.
0: చాలా జనసమూహం వస్తున్నారు,
1: అది అందరూ వచ్చినప్పుడే ఆయన వారి మధ్య మాట్లాడుతున్నాడు. ఇప్పుడిక్కడ ఈ పారబల్ ఏం తెలియజేస్తుందని చూసినట్లయితే, ఒక స్టార్టింగ్లోనే ఫస్ట్ లైన్లో మనం చూసినట్లయితే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంత సమయం కావాలి. ఏంటంటే అప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఒక మనుషుని ద్రాక్షతోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అని ఉంది. ద్రాక్షతోటలో అంజూరపు చెట్టు నాటబడడం అనేదే ఒక కాంట్రవర్సీ అయిన విషయం.
0: అవును, ఇందులో ఎందుకు దీన్ని వాడుతున్నారు?
1: మీరు ఎప్పుడు చూసినా ఈ ద్రాక్షతోట అనేదే, ఇప్పుడు మన సౌత్ సైడ్లో అంతా చూసినట్లయితే అనేక ద్రాక్షతోటలున్నాయి.
0: అవును,
1: ఇది పాతుకుపోదు, పాకుతుంది, అట్లే పాకుతూ వెళ్లేదిగా ఉంటుంది. అంజూరపు చెట్టు వేరుపారి బాగా స్ట్రాంగ్గా మట్టిలోకి వెళ్లేటువంటిది. ఇది వేరే, అది వేరే, రెండునూ ఆపోజిట్. అయితే ద్రాక్షతోటలో అంజూరపు చెట్టు నాటబడటం అనేదే మన యొక్క ప్రశ్న. ఇప్పుడు ఇది మనమొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలని చూసినప్పుడు మొదటిగా ద్రాక్ష చెట్టు అంటే ఏంటని మనకు తెలియాలి. ద్రాక్షతోట దేనికి సూచించబడుతుంది, అందులో ఎందుకు అంజూరపు చెట్టు వచ్చింది, అదొక రీజన్, అది రెండవదిగా చూద్దాం. మొదటిగా ద్రాక్ష చెట్టు అన్నది దేని సూచిస్తుందన్నట్లయితే, యెషయా గ్రంథములో 5th చాప్టర్లో దేవుడు మొదటి వచనం నుండి దేవుడు ఒక కార్యాన్ని చెప్తూ వస్తున్నాడు.
0: ఐసయ్యా ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు కదా. క్రైస్ట్ చెప్పేటప్పుడు సినగాగులో నా టెంపుల్లో ఐసయ్యా పుస్తకాన్ని చదివాడు కదా.
1: యెషయాలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటని అడిగితే, యెషయా గ్రంథం స్పెషాలిటీ క్రీస్తు యొక్క బర్త్ నుండి క్రీస్తు యొక్క మిలేనియం వరకు అక్కడ ఉంటుంది. అటువంటి ఒక ప్రాఫిటిక్ బుక్ మనం ఇంకెవరిలోనూ చూడలేము.
0: దాదాపుగా బైబిల్లో ఒక ముఖ్యమైనవి అర్థం కావాలంటే ఐసయ్యని మనం స్టడీ చేయడం చాలా అవసరం.
1: మనం యెషయా గ్రంథం పూర్తిగా చదివినట్లయితే క్రైస్ట్ ఏ విధంగా ఒక కన్యక గర్భాన పుడతాడని ఆరంభమై ఆయన మరణించడం నుండి ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో చేసే అన్ని కార్యాలు అందులో ఉంటాయి.
0: అన్ని డీటెయిల్స్,
1: జడ్జ్మెంట్ నుండి అన్ని కూడా అందులో ఉంటాయి. ఐసయ్యలో మాత్రమే అటువంటి పరిపూర్ణమైన కార్యాలు వెల్లడి చేయబడతాయి.
0: అప్పుడు ఆయన అంతవరకు ఈ సీక్రెట్స్ అన్ని పొందుకున్నాడంటే అతను ఎంత స్పిరిచువల్ గా ఉండొచ్చు.
1: ఇంకొకటి, ఇప్పుడు మనం యెషయా వెంట వెళ్తే,
0: ఎందుకంటే ఇది పెద్ద విషయం, సీక్రెట్స్ కోసం చెప్తున్నా, అతను ఎన్ని విషయాలు పొందుకున్నాడు చూడండి.
1: ఒక 5 చాప్టర్ల వరకు యెషయా అలాగ ఉండాడు, నార్మల్ ప్రాఫిట్ గా ఉంటాడు. అంటే ఇస్రాయలులో ప్రాఫిట్స్ ఎలాగుంటారో అలా ఉంటాడు. కానీ 5వ అధ్యాయం నుండి యెషయాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూడగలం.
0: అందులో నుండి ఒక డైమెన్షన్లోకి వెళ్తాడు,
1: ప్రాఫిట్ యొక్క నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. అప్పుడే యెషయా నుండి ఒక గొప్పదైన కార్యాలు వెల్లడవుతుంది. చూసినట్లయితే దాని తర్వాత ఆయన మాట్లాడే అన్ని విషయాలు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది.
0: అప్పుడు అతను ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటాడని అనే ఒక దీన్ని రిసీవ్ చేసుకోవడం కోసం
1: సాధారణంగా చెప్తుంటారు. యెషయా పుస్తకంలో చూసినట్లయితే మొత్తమే 66 పుస్తకాలే ఉంటాయి.
0: అవును,
1: ఐసయ్యలో చూసినట్లయితే దాన్ని ఏం చెప్తారని అడిగితే, ఈ 66 చాప్టర్స్ను మొత్తం 66 బుక్స్కైనా పూర్తి సంగ్రహం అంటారు. ఏషియాలో 66 చాప్టర్స్ ఉన్నాయి కదా, అలాగే టోటల్ బైబిల్లో చూస్తే 66 పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకాలనే అందులో సంగ్రహం అంటారు. ఆ స్థాయికి మనమొచ్చి ఏషియాను, నేనప్పుడప్పుడు మెసేజెస్లో చెప్తా, మన ఏషియాను వచ్చి ఎంతో వేరే విధంగా యూజ్ చేశాం. ఎలాగని అడిగితే ఒక ప్రవచనాత్మకమైన ప్రవక్తగానే ఆయన చిత్రీకరించాం. జనవరి మాసంలో ఆ వాగ్దానాలు ఇస్తుంటాం కదండి, మాక్సిమం ఎక్కడి నుండి తీస్తారంటే ఏషియా నుండే తీస్తారు, ఎందుకంటే అన్ని వాగ్దానాలు ఉన్నాయి, ప్రామిసెస్. కానీ ఆయన్ని అందులో కొరకే యూజ్ చేశారు.
0: అది దాటి మనం చాలా విషయాలు చూడడం లేదు.
1: అది దాటించి డెప్త్ అయిన విషయాలు అన్నీ ఉంటాయి. మీరు 66 చాప్టర్స్లో 66 పుస్తకాలు తీసుకురావచ్చు. అన్ని విషయాలు పొందుపరిచాడు ఏషియా.
0: ఈ పారాబుల్కి మనం అక్కడికి
1: పారాబుల్కై ఏషియాలోకే వెళుతున్నాం. ఇప్పుడు 5th చాప్టర్లో ఏషియాలో దేవుడు ఒక రెవల్యూషన్ ఇస్తున్నాడు. మరి ఈ సమయంలో నేను మరొకటి చెప్పాలని ఇష్టపడుతున్నా, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో మనవాళ్లల్లో ఇటువంటి వాక్య విశ్లేషకులలో ఒక గ్రూప్ ఏం చెప్తున్నారంటే, ఓల్డ్ టెస్టమెంట్ అవసరం లేదని చెప్తున్నారు. ఇప్పుడు అటువంటి వ్యక్తులు అధికమవుతూనే ఉన్నారు. ఓల్డ్ టెస్టమెంట్ ముగిసిపోయింది, న్యూ టెస్టమెంట్ వచ్చింది, ఎందుకు పాత ధర్మశాస్త్రమంతా మాట్లాడాలి అని చెప్తున్నారు. మన కొనసాగింపులో అన్ని ప్రోగ్రాంలో చూసినట్లయితే న్యూ టెస్టమెంట్ ఓల్డ్ టెస్టమెంట్కైన కనెక్షన్ మాట్లాడుతూనే ఉంటాం.
0: లింక్ వస్తూనే ఉంది,
1: మనం తీస్తూనే ఉన్నాం. రెవల్యూషన్ కానీ డానియల్ కానీ రెండు మిక్స్ చేయకుండా మనం ఎలా చదవగలం? అదేవిధంగా ఈ ఏషియాను ఇప్పుడు చూడబోయే విషయం. అందుకే ఇప్పుడు న్యూగా ఈ ప్రోగ్రాం చూసేవారికి ఒక కార్యం చెప్పి వెళ్ళబోతున్నాం. ఓల్డ్ టెస్టమెంట్ని దయచేసి ఎవరు చెప్పారన్నందులకు మీరు ఏం చేయకండి, ఒమిట్ చేయొద్దు, ఎందుకంటే ఇదే ఫుల్ఫిల్డ్ బైబుల్ మన దగ్గర ఉన్నటువంటిది. వారి దగ్గర సగం మాత్రమే ఉండేది, ఇస్రాయేల్ దగ్గర ధర్మశాస్త్రం మాత్రం. మన దగ్గరే దేవుడు మొత్తాన్ని చేతిలో ఉంచి ఉన్నాడు. ఇది మొత్తాన్ని చేర్చి చదివితే అర్థమవుతుంది. యెషయా 5వ అధ్యాయాన్ని చూసేప్పుడు అక్కడ దేవుడు ద్రాక్షతోటను నేరుగా ఏంటన్నది అక్కడ తెలియజేశాడు. నా ప్రియుని గుచ్చి పాడేదను వినుడి అతని ద్రాక్షతోటను బట్టి, అతని ద్రాక్షతోటను బట్టి అని ఉంటుంది 5:1.
0: అవును,
1: అప్పుడు 7th వర్స్లో చూడండి, ద్రాక్షతోట అంటే ఏంటని అక్కడ తెలియజేశాడు. ఇస్రాయేలు వంశము సైన్యములకు అధిపతి అగు యెహోవా ద్రాక్షతోట. ఇంగ్లీష్లో ఎలాగుందండి?
0: ఫర్ ది విన్యర్డ్ ఆఫ్ లార్డ్ ఆఫ్ హోస్ట్ విత్ ది హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ది మెన్ ఆఫ్ జూడా.
1: హౌస్ ఆఫ్ ఇస్రాయెల్ వంశం, జీనియాలజీ అంటారు లేక వంశ పారంపర్యం అంటారు. అప్పుడు ఇస్రాయేల్ అనేటువంటి వంశము లోపల ద్రాక్షతోట అంటే వారి
0: అబ్రహం ప్రామిస్ నుండి
1: లోనికి వస్తుంది. వారు అబ్రహం కానివ్వండి, తర్వాత ఐసాక్ కానివ్వండి, తర్వాత జాకబ్ కానివ్వండి, వీరు ముగ్గురు వేరైనవారు. వీరి ముగ్గురును మూడు పార్ట్లు.
0: అవును, ది గాడ్ ఆఫ్ అబ్రహం,
1: ఎందుకంటే వీరి ముగ్గురులోనూ చెప్పబడిన ప్రామిసెస్ వచ్చి వ్యత్యాసంగా ఉంటాయి. ఎందుకు వీరిని మాత్రం ఆపివేసినందుకైనా కారణం ఉంది. ఎందుకు దీని తర్వాత యూదాను తేలేదు? ఎందుకంటే యాకోబు యొక్క కుమారుడి యూదా, ఆ తర్వాత
0: జోసెఫ్
1: రాలేదు. వీరి ముగ్గురిని ఎందుకు ప్రస్తావిస్తున్నాడంటే వీరి ముగ్గురులో మాత్రమే ఒక గాడ్స్ ప్లాన్ ఉండింది.
0: అందులో ఒక
1: రహస్యం ఉంది. అది ఉంచుకునే మీరు టోటల్ బైబుల్లో ఉన్నటువంటి ప్రామిసెస్ని చదువుకోగలరు. ఇతనితో ఆ దేశానికి వెళ్ళమంటాడు, ఇతనితో ఇస్సాకుతో దేశాన్ని వదిలి వెళ్ళొద్దంటాడు, యాకబుతో వెళ్ళు తీసుకొస్తానంటాడు. ఈ మూడు ప్రామిసెస్ వెనుకను మూడు ముఖ్యమైన సీక్రెట్స్ ఉంటాయి అందులోపల. సో అది చదువుతూ ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఈ యొక్క సీక్రెట్స్ని త్రవ్వుతూ ఉంటే మనకంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇన్ని నిధులు దేవుడు బైబిల్లో దాచి ఉంచాడా అనేటువంటిది. ఇప్పుడు ద్రాక్షతోట. ద్రాక్షతోటను చూస్తున్నప్పుడు ఎందుకు ద్రాక్షతోటలో అంజురపు చెట్టును నాటాడు?
0: అవును,
1: అదే ఫస్ట్ క్వశ్చన్.
0: అవును, అదే వ్యత్యాసంగా ఉంది.
1: ద్రాక్షతోటలో అవే విత్తాలి కదా, అటువంటి చెట్లనే పెంచాలి కదా.
0: అవును,
1: ఎందుకు ద్రాక్ష విత్తనానికి బదులుగా అంజురపు చెట్టును నాటుతున్నాడని చూసినట్లయితే ద్రాక్షతోట అన్నది ఇస్రాయేల్ వంశము, జీనియాలజీ. ఇప్పుడు ఆరంభము నుండి ఈ ఇస్రాయేల్ వంశం వీరిని చూస్తూ వస్తున్నప్పుడు ఈ ఇస్రాయేలీలు సాధారణంగానే దేవునికి, ఇప్పుడు మీరు జడ్జెస్ పుస్తకాన్ని తర్వాత మీరు చదివినట్లయితే తెలుస్తుంది, దేవునికి నమ్మకంగా ఉంటారు. కొన్ని దినాలే ఉంటారు, ఒక 10, 20, 30 సంవత్సరాలు. తర్వాత కొంచెం కొంచెంగా ఏం చేస్తారు, దేవుని నుండి దూరంగా వెళతారు. అప్పుడు దేవుడేం చేస్తాడు, వీరికొచ్చి ఒక దీర్ఘదర్శితో తెలియజేస్తాడు, మీరు చేసేది తప్పంటాడు, వినజాలరు. తర్వాత ఏం చేస్తాడు, ఎవరికన్నా అప్పజెప్తాడు. మిద్యానీయులు, కనానీయులు, ఫిలిస్తీయులు, అమాలేకీలకు వీరికి ఎవరికైనా పట్టిస్తాడు
0: తరచుగా వస్తూ
1: కొనసాగింపుగా. వారొక 10 సంవత్సరాలు శ్రమ పెడతారు. ఇప్పుడు మారు మనసుతో పిలుస్తారు. పిలిచిన వెంటనే ఒక యోధుని నిలబెడతారు, యెఫ్తా, సంసోను, ఆ తర్వాత అగిదియోన్, ఇటువంటి వారిని లేపుతాడు. తిరిగి ఒక 10, 20 సంవత్సరాలు వీరు బాగుంటారు. మరలా దేవుని వదిలి వెళ్తారు, తిరిగి వస్తారు. ఇది వచ్చి రుటీన్ వర్క్, వారి మధ్యలో జరిగేది. ఇది ఇస్రాయేల్కి మాత్రం కాదు, మన దగ్గర అలాగే ఉంది. మనకీ దేవుడు చెప్తాడు, ఒక 3-4 వారాలు బాగుంటాం, ఒక 6 నెలలుంటాం. మరల తిరిగి అదే దానికి వెళతాం. తర్వాత సందేశము ద్వారా దేవుడు బయలుపరుస్తాడు, కొంత సరి అవుతుంది, లేక 2 దెబ్బలేస్తాడు, లేక ఎవరికైనా అప్పచెప్తాడు. తర్వాత దేవా నాకెందుకు ఇవన్నీ జరుగుతున్నాయని అడుగుతాం. తర్వాత దేవుడు స్పర్శిస్తాడు. ఇది యూజువల్గా మనకి జరిగేటువంటి ఒక విషయం అనుకోండి, ఎందుకంటే మనం మన్నయ్య ఉన్నామని దేవుడు గుర్తు చేస్తున్నాడు. మాంసంలో ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇప్పుడు దేవుడేం చేస్తున్నాడు, ఇస్రాయేల్ జనుల్ని ఒక కాలఘట్టం వరకు మోర్ దెన్ 2000 ఇయర్స్ అబ్రహాం నుండి క్రైస్ట్ వరకు ఆ ఛాన్స్ వారికి ఇవ్వబడుతూనే ఉంటుంది. ఈ యొక్క ఛాన్స్ని వారు వచ్చి ఒక్కొక్క చోటు కూడా వారు మిస్ చేస్తూనే ఉన్నారు. ఒక దగ్గర వారిని 70 సంవత్సరాలు చెరలోనికి పంపుతాడు, ఎవరి దగ్గర నెబుకద్నెజర్ దగ్గర అప్పగించబడతారు.
0: అవును,
1: ఇప్పుడు ఆ నెబుకద్నెజర్ పాలన క్రింద 70 సంవత్సరాలు వారు దెబ్బలు తిని అన్నీ చేసి దేవాలయం కూల్చబడుతుంది, అన్నీ చేయబడతాయి. తిరిగి వస్తున్నారు, 3 పార్ట్లుగా వారు వస్తున్నారు. నెహెమియా, ఎజ్రా, జెరుబ్బాబెల్ వారు 3 పార్ట్లుగా లోనికి వస్తారు. వచ్చి తిరిగి ఫామ్ అవుతుంది. ఒక 400 ఇయర్స్ అలా ఉంటారు. క్రైస్ట్ వచ్చేంతవరకు వీరు అట్లే పోను పోను, వారు ఎంతో మోసమైన వారిగా మారిపోయారు. అలా మారిన తర్వాత క్రైస్ట్ చివరిగా వీరికి ఇచ్చేటువంటి ఒక ఛాన్స్ అది, మారుమనసు పొందిడి, పరలోకరాజ్యం సమీపంగా ఉందని చెప్పి. క్రైస్ట్ వచ్చిన తర్వాత వీరేం చేయలేదు, దేవుడే వచ్చి నుంచుంటున్నాడు ముందు. వీరర్థం
0: చేసుకోలేదు.
1: ఇప్పుడు చివరిగా ఏం చేశాడు దేవుడు? ఈ ద్రాక్ష తోటను 5వ అధ్యాయంలో చెప్తున్నాడు,
0: అవును,
1: నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను, నేను అది మేసి వేయబడునట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను, అది శుద్ధి చేయబడదు, దానిలో గచ్చపొదలును బలురక్కసే చెట్టును బలిసి ఉండును, దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను అని రాయబడి ఉంది.
0: అది చాలా స్ట్రాంగ్గా ఉంది.
1: 2000 ఇయర్స్గా వారు అలాగే ఉండారు. క్రైస్ట్ తర్వాత 1948 వరకును వారి పరిస్థితి ఇంతే. వారిని మొత్తంగా తీసివేశాడు.
0: ప్రాఫిట్స్ ఇంత తరచుగా చెబుతూ ఇన్ని వార్నింగ్స్ ఇచ్చిన తరువాత కూడా మన హృదయం అంత కఠినమైందో అనే అర్థమవుతుంది. కరెక్ట్గా అది వస్తుంది.
1: నేనెప్పుడు నాకు ఎప్పుడు మెసేజ్ ద్వారా దేవుడు తెలియజేసే కార్యాలు చెప్తూ ఉంటాను ఏంటంటే, ఒక కష్టములో మనము దేవునికి నమ్మకంగా ఉంటున్నాం, ఒక వ్యాధి వచ్చినప్పుడు దేవా అంటున్నాం, ఒక సమస్య వస్తే పిలుస్తున్నాం, ఒక అవసరతలో పిలుస్తున్నాం, ఇదే కార్యాన్ని ఆశీర్వాదంలో చెప్తున్నామా? ఒక మంచి ఆశీర్వాదం వచ్చిన తర్వాత దేవా ఇది నాకిచ్చారు దానికై మీకు స్తోత్రం అంటున్నామా? ఆశీర్వాదం 2 అంతలు అవుతున్నప్పుడు దేవా నన్ను 2 అంతలు ఆశీర్వదించారు స్తోత్రం అంటున్నామా? సాధారణంగా యూదుల దగ్గర ఒక అలవాటు ఉంది, పారంపర్య యూదుల దగ్గర ఒక అలవాటు ఉంది, ఏంటంటే తినకముందు ప్రార్థన చేస్తారు.
0: అవును,
1: మనకు అలవాటుందా? మనము చేస్తున్నామా? చేస్తున్నాం.
0: అది
1: భోజనం తర్వాత వారు ప్రార్థన
0: బ్యాక్, అదొక
1: దేవా ఈ ఆహారాన్ని మంచిగా భుజింపజేశారు వందనాలని, అలా ఆ భోజనం తర్వాత ప్రార్థన చేసి లేచి నిల్చుంటారు. మనమది చేస్తామా? ఇదే మనకి వాళ్ళకి డిఫరెన్స్. ఆహారానికి మనం ప్రార్థిస్తాం, ఇచ్చిన ఆహారానికై మనం అది మంచి విధంగా భుజింపజేశారని మనం ఎప్పుడు ప్రార్థన చేయడం లేదు. ఇది యూదుల దగ్గర ఉండేటువంటి అలవాటు. ఇది ఎలా తీసుకుంటున్నానంటే, బ్లెస్సింగ్ రావడానికి మనం అధికంగా ప్రార్థన చేశాం, వచ్చిన బ్లెస్సింగ్ కొరకు ప్రార్థన చేసిందే లేదు అటు తర్వాత. అది ఏమవుతుందంటే రోజులు తరబడే కొద్దీ దేవుని నుండి దూరంగా వెళుతూ ఉంటాం.
0: ఆ వచ్చిన బ్లెస్సింగే మనకి ఒక కారణంగా ఉంది వేరే.
1: ఇందువల్ల దేవుడు మరల మనతో ఏం చెప్తున్నాడు, ఓల్డ్ టెస్ట్మెంట్ గానీ న్యూ టెస్ట్మెంట్లో గానీ, నీకు తగినంత ఉంటే నువ్వు బాగుంటావని చెప్పి అందువల్ల మా అనుదినాహారం నీడు మాకు దయచేయమంటాడు. ఎక్సెస్ వచ్చిందంటేనే ఎక్సెస్ రాను రాను రాను మనం ఆ ఎక్సెస్ని కాపాడే స్థాయికి వెళ్ళిపోతాం. మన్నాని ఎక్స్ట్రాగా తీసుకోవద్దని అందుకే చెప్పాడు. తీసి పెట్టుకున్నట్టయితే అది ఉంచడానికి ఒక పాత్ర కావాల్సి ఉంది, ఆ పాత్ర పురుగుపడుతుంది, వాసన వస్తుంది, అన్నీ అవుతున్నాయి,
0: అది
1: స్టోర్ చేస్తాం, ఇక్కడే సమస్య వస్తుంది. ఈరోజు ప్రాక్టికల్గా చెప్పాలంటే ఫ్రిడ్జ్ లేనంతవరకు వ్యాధులు తక్కువగా ఉండే, ఫ్రిడ్జ్లు వచ్చాక వ్యాధులు అధికమైపోయాయి,
0: ఫ్రెష్నెస్
1: పోయింది. ఆ విధంగానే ఈ రోజును ఆశీర్వాదం అధికమయ్యే కొద్దీ అది హ్యాండిల్ చేయడం తెలియాలి.
0: అదేమంటే ఆశీర్వాదం వద్దని కాదు, అయితే సేమ్ టైం మీరు చెప్పినట్లు ఫోకస్ షుడ్ నాట్ బి, అదే నాకు ఏది అడగాలనేది కరెక్ట్గా అడగమంటే సమస్య లేదు.
1: నాకు ఈ టంబ్లర్లో ఇన్ని నీళ్లు కావాలంటే అంతటితో ఓకే, ఫినిష్, నాకు అవసరమైన నీళ్లు ఉన్నాయి, సఫిషియంట్. ఎందుకు ఇక్కడ 4 బకెట్ల నీళ్లు అధికంగా పెట్టుకోవడమే నాకు సమస్య అవుతుంది. ఇప్పుడేమైంది చూడండి, దావీదుకి సొలొమోనుకి డిఫరెన్స్ చూడండి. డేవిడ్కున్న ఒక పెద్ద ప్లస్ పాయింట్, ఎంతో కష్టపడి జీవితంలో పైకొచ్చాడు. అతనికి బ్లెస్సింగ్ వచ్చినప్పుడు అతను బ్లెస్సింగ్ వైపు తిరగలేదు.
0: అవును,
1: దేవుని వైపే నిలబడి ఉంటాడు అన్నిట్లో.
0: ఏంటంటే
1: గొప్ప రాజు అయినప్పుడు అతడు చెప్తాడు, దేవా నేను ఏమాత్రపు వాడని అంటాడు.
0: అవును, మళ్లీ మళ్లీ నేను అక్కడి నుంచి వచ్చాను.
1: ఇప్పుడు సౌలును తీసుకోండి, లేకపోతే సొలొమోను తీసుకోండి, వీరొచ్చి ఈ కష్టము నుండి వచ్చిన వారు కారు. సౌలు ధనవంతుడు, తాను గాడిదను వెతకడానికి వెళ్లాడు. గాడిదే ఆ రోజుల్లో బెంజ్ కార్ లాంటిది. దాన్ని వెతకడానికి వెళ్ళాడు. గొప్ప ధనవంతుడు. అక్కడి నుండి వచ్చేప్పుడు అతనికొచ్చి దీని ఫోకస్ గొప్పగా అనిపించలేదు. వీరు దేవుణ్ణి ఫోకస్ చేయకుండా బ్లెస్సింగ్ ని ఫోకస్ చేశారు. సౌలికి గొర్రెలు పశువులు అమలేకిలు నడిచిన తర్వాత తనకు అవి ఇంపార్టెన్స్ అయిపోయాయి. గాడ్స్ వర్డ్ ఇంపార్టెంట్ కాలేదు.
0: అదేంటంటే సోలమను తన తండ్రిని గురించి విషయాలు ఒకవైపు గమనిస్తున్నాడు, చూస్తూనే అతను
1: అదే ఆ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ నే దృష్టించిన తర్వాత గొప్ప భవనం కట్టించాడు, అతని జ్ఞానాన్ని అందరూ పొగిడారు, నీవంటి జ్ఞానవంతులు లేరు, అదంతా వాస్తవం. అయితే అతడు దీనికంత కారణం దేవుడే అని ఆ మహిమను దేవుని వైపు తిప్పుంటే అతను కూడా
0: పడిపోయి ఉండేవాడు.
1: అదే చెప్తున్నాను, మనకి బ్లెస్సింగ్ వద్దు అని చెప్పేవారు ఎవరూ లేరు. ఈరోజు అక్కడ ఇస్రాయేల్ జనులతో ఉన్న పెద్ద ప్రాబ్లం, దేవుడు వారిని అంత సమృద్ధిగా అందరి ముందు ఆశీర్వదించి సొలొమోను పీరియడ్ లాగా ఒక గోల్డెన్ పీరియడ్ ఓల్డ్లోనే లేదంటారు.
0: అవును, నిజమే.
1: బెస్ట్ పీరియడ్.
0: బంగారమే చాలా కామన్.
1: ఎలాగంటే మిగిలింది ఉంచడానికి ఒక ఊరు కట్టాడంట.
0: అవును, అది
1: ఎంతటి ఒక ఆశీర్వాదమో చూడండి. అంటే మనమంతా ఉన్నంతలో మిగిలింది బీరువాలో పెడుతుంటాం, అది పెట్టడానికే ఒక బీరువా కొన్నట్టుగా మనం చూడగలం.
0: అయితే ఆ సాలమనే ఎక్లిస్టిక్ యాస్టెస్ వాసినప్పుడు ఏవని అదేమంటే చివరిగా అన్ని అనుభవించి ఏమీ లేదనే ఒక కాన్సెప్ట్ కి వచ్చాడు.
1: అదే ఉన్నంతలో నిజము కూడా. చివరిగా నిజం అదే చూడండి.
0: అవును,
1: ఒక గొప్ప సైంటిస్టు తన జీవితకాలమంతా కూడా బైబిల్కి అగేన్స్ట్ గా ఎన్నో విషయాలు రాసి అనేక జనుల్ని ఆ బైబిల్ నుండి త్రిప్పివేశాడు. ఆ లేదు, క్రియేషన్ కాదు, ఇదొచ్చి ఆ జీవ పరిణామ సిద్ధాంతం అని తిప్పివేశాడు. కానీ ఆ సైంటిస్ట్ చివరిగా కనిపెట్టింది ఏంటంటే బైబిల్ ఇస్ రైట్ అని కనిపెట్టాడు. చివరిగా అతని పేటి తీసుకునేప్పుడు ఇంటర్వ్యూకి అని వెళ్ళినప్పుడు తను బైబిల్ తీసుకుని హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుతూ ఉన్నాడు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి ఆశ్చర్యమైంది. వారు అడుగుతున్నారు, మీరేంటి బైబిల్ చదువుతూ ఉన్నారు? మేమొచ్చిందే మీరు బైబిల్కి అగేన్స్ట్గా మాట్లాడడాన్ని బట్టే కదా. అందుకు ఆయన చెప్పాడట, నేను ఒక రోజు ఒక సందేహాన్ని లేపాను, అది ప్రజలు మతంగా మార్చిపడేశారు, అయితే నిజము బైబిల్లోనే ఉందని చెప్పాడట. ఆ విధంగా పలు సమయాల్లో మనము చిట్ట చివరికి ఎక్కడికొచ్చి నిలుస్తామంటే బైబిల్ దగ్గరే వచ్చి నిలుస్తాం.
0: ఇందులో మరో విషయం, ఈ ఐసయ్యా 5లో మనం చూస్తున్నాం, ఇది ఒకవైపు మనం దేవుడు దీని ద్వారా వార్నింగ్ ఇస్తున్నాడు, ఇలా జరుగుతుందని చెప్తున్నాడు. ఇందులో మరో దృష్టి ఉంది, అది కరెక్టా అని చూడండి. దేవుడు ఇంత రాశాడు కదా ఐసయ్యా 5లో, ఇలా నేను నా మాటను వీరిపే అప్పుడు ఆయన మనసు ఎంత దుఃఖించుంటుంది అని, అందులో ఎంత ప్రేమ, ఎంత ప్రేమగా చెబుతున్నాడు, నేను వీటన్నిటినీ ఎదురు చూడలేదు, చూస్తున్నాను అని అన్నాడు.
1: ఎందుకంటే దాని వెనుక మరొక
0: గాడ్స్ లవ్ కోసం ఆ పాయింట్
1: వచ్చాను. గాడ్స్ లవ్ వచ్చి ఒక ప్రేమపూర్ణుడు కదా, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కదా. దీని వెనుక మరొక విషయాన్ని ఆలోచించాలి, అది ఏంటంటే నేనొక ప్లాన్తోనే, ఆలోచనతోనే మిమ్మల్ని పిలిచాను. మీ మీద నాకొక గొప్పదైన డ్రీమ్ ఉంది,
0: ఒక ప్లాన్
1: ప్లాన్ ఉంది. మిమ్మల్ని పెట్టుకుని ఇదంతా చేయాలనుకుంటున్నాను. మీరు తప్పుతున్నప్పుడు మీరు తప్పిపోవడం ఒక ప్రక్కన,
0: ఒక
1: ప్లాన్ చేయలేకుండా పోతున్నా.
0: ప్లాన్
1: డిస్టర్బ్ అవుతుంది. నేనిప్పుడు మోడిఫై చేయాల్సి ఉంది ప్లాన్ అంతా, రీషెడ్యూల్ చేయాల్సి.
0: దేవుని రాజ్యం కట్టబడకుండా మిస్ అవుతుంది,
1: మారుతుంది,
0: మారుతుంది.
1: దానికొచ్చి కారకులు మీరే అన్నట్టుగా అయిపోతుంది. ఇక్కడ ఆ చోట ఇస్రాయేలీలు, ఈ ఇస్రాయేలీలను పెట్టుకుని దేవుడు ఇస్రాయేలీని మాత్రమే ఆశీర్వదించాలన్నటువంటి గాడ్స్ ప్లాన్ కాదు.
0: అవును,
1: నేను చెప్తున్నాడంటే ఆ రోజు నేను చెప్పేది వినడానికి ఇజ్రాయేల్ ప్రజలు రెడీగా ఉండారు, అందువల్ల వారికి అది ఇచ్చాను. వారొచ్చి వారి యొక్క పని ఏంటంటే అది తీసుకెళ్లి లోకమంతటా చెప్పి లోకమంతటా కూడా తన రాజ్యాన్ని స్థాపించడం అనేదే ఇజ్రాయేల్కి ఇవ్వబడిన కట్టడ. వారిని చెప్తాడు, వారిని రాజరీక యాజక సమూహం అని అంటాడు,
0: సెపరేటెడ్.
1: అలా లోకమంతటా కూడా వెళ్లి తన ఉద్దేశాన్ని తెలియజేయాలి. అందుకు ఆనాడు ఆయన సెలెక్ట్ చేసిన వారే ఇజ్రాయేలీలు. వీరి ద్వారా చేయవలసిన ఆ ప్లాన్ 2000 సంవత్సరాలుగా అది చేయకుండానే పోతుంది. ఎందుకంటే నా దగ్గర తీసుకునే స్థాయిలో ఉండేడు అబ్రహాం, అలాగుండేడు ఇస్సాక్, అలాగుండేడు.
0: రిసీవ్
1: చేసుకున్నారు, చేస్తూ చేస్తూ చేస్తూ ఎప్పటి వరకు వారు రిసీవ్ చేసుకున్నారంటే మోషే వరకు, జాషువా వరకు వారు రిసీవ్ చేసుకున్నారు. ఒక పీరియడ్లో ఆ యొక్క ఏలియా సమూయేలు పీరియడ్లో టోటల్గా బయటికెళ్తున్నారు.
0: వద్దనే
1: చెప్తున్నారు, దేవుడు మాకు రాజుగా ఉండవద్దు అని నేరుగా చెప్తున్నారు.
0: అది డైరెక్ట్ రెబిలియన్.
1: మా దగ్గర మోషేతో చెప్తారు, దేవుడు మాతో మాట్లాడద్దు అంటారు. అప్పుడు ఆ ప్లాన్ వచ్చి మారిపోతూ ఉంటుంది. ఇంకొకటి మీరు చెప్పిందిగా ఉంటుంది, ఆ ప్లాన్ మారినా కూడా తిరిగి వారిని వెంటబెట్టుకొచ్చింది ఆ యొక్క లవ్వే.
0: అవును, అదే చెబుతున్నాను. ఆ వర్డ్స్లో ఎంత ఆయన దుఃఖించి రాస్తున్నాడు అనే విషయం చూస్తున్నాం. నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పే విషయం అందులో ఉంది.
1: ఇప్పుడు ఏమైందని అడిగితే ఒక చోటుకొచ్చేటప్పటికీ దేవుడు చెప్తున్నాడు, వీరి కంచెను కొట్టివేస్తానంటున్నాడు.
0: అవును, చాలా చాలా భయంగా ఉంది.
1: అందులో చెప్తున్నాడు, వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞయిస్తానంటున్నాడు. ఇప్పుడు ఇస్రాయేలు జనులు 1948లో తిరిగి వచ్చేంత వరకు కూడా ఆల్మోస్ట్ 100% ఆ స్థలం ఎడారిగా మారిపోయింది. వర్షం కురవలేదు. అంటే నేను ఇష్టపడిన ఒక దేశమును నాకంటికి ముందు నేనే పడగొట్టడం అనేది ఎంతటి విషయం!
0: ఆయనకి ఎంత కష్టంగా ఉంటుంది!
1: అది అట్లే ఆ ద్రాక్ష తోటను కంచెను కొట్టివేసి త్రుక్కివేసి పడవేసి, అంటే అది మేసి వేయబడును అనేదానికి అర్థమేంటంటే మృగాలు లోనికొచ్చి పాడు చేస్తాయి, ఇస్రాయేలు దేశాన్ని ఇన్వేట్ చేయని దేశమే లేదు ఈ లోకంలో. కంటిన్యూగా
0: జరుగుతూనే ఉంది.
1: అంటే ఇస్రాయేలు జనులను హతమార్చని లేక ఇదని చెప్తారు, వారిని వేధించని దేశమంటూ ఏదీ లేదు. ఒకే ఒక దేశం ఇండియా మాత్రమే. అది ఇస్రాయేల్ ప్రధానే చెప్తున్నాడు. మమ్మల్నొచ్చి ఇస్రాయేలీలు యూదులు రక్తము చిందించని దేశం ఒకటిందంటే అది ఇండియా మాత్రమే అంటాడు. ఆ స్థాయికి వారు లోకమంతటా రక్తము చిందించారు. అన్ని ప్రక్కల దేవుడు చెప్తున్నాడు మేసి వేయబడతారు. వారిని అందరూ చేశారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఆ ద్రాక్ష తోటలో ఒక అంజురుప చెట్టు నాటబడి ఉండెను అని ఉంది.
0: ఈ అంజురుప
1: చెట్టే మరి రెండవ భాగం,
0: రెండవ పార్ట్.
1: ఈ అంజురుప చెట్టు ఎవరు? మరి దీనికి రెండు వివరాలు.
0: అంజురుప చెట్టు ఎవరు? ఎందుకు
1: అంజురుప చెట్టు అని చూడు.
0: అయితే ఈ వైపు మస్టర్డ్ సీడ్ అని రాయబడింది, ఇంకో చోట మరో పారబుల్లో ఆవగింజంత విశ్వాసం. సో ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్కటి చెప్పినప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి హెచ్చరిస్తున్నాను.
1: అందుకే చెప్తున్నాను, మనం ఆవగింజను గురించి మాట్లాడి ఉంటాం అనుకుంటున్నాను ముందుగా. ఇప్పుడు ఈ అంజురుప చెట్టు ఇక్కడ వస్తుంది.
0: అవును,
1: అంజురుప చెట్టు ఇక్కడ ఎందుకు వస్తుంది, అది ఎవరు అని చెప్పి మీరు చూసినట్లయితే దీనికి రెండు వివరాలను వేద నిపుణులు ఇస్తున్నారు. నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను, అంజురుప చెట్టును నాటాడు అని చెప్పేప్పుడు అంజురుప చెట్టు అనేది ఇస్రాయేలు దేశమును గూర్చి చెప్పబడేటువంటి ఒక ప్రొఫెసీ. ఉదాహరణకు చెప్పాలంటే యిర్మీయా 24:5 యూదులను అంజురుపు పండ్లని చెప్తాడు. దేశం అంజురుపు చెట్టు, అంజురుపు చెట్టుగా చూడబడుతుంది. ఇప్పుడు ఈ అంజురుపు చెట్టు అనేటువంటిది అన్యజనుల యొక్క కాలం,
0: జెంటైల్స్.
1: ఈ ద్రాక్ష తోటలోనికి తీసుకొచ్చి అంజురుపు చెట్టును నాటాడనేది అన్యజనుల కాలాన్ని తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేస్తున్నాడు దేవుడు.
0: ఓకే,
1: ఇప్పుడు వారికిచ్చిన ఛాన్స్ని వారొచ్చి కోల్పోయారు. కోల్పోయిన కార్యములో ఆయన ఏం చేస్తున్నాడు, దానికి ఆల్టర్నేట్గా ఆ స్థలంలో తెచ్చి ఇంకొకటి తెచ్చి నాటుతున్నాడు, అంజురుపు చెట్టును నాటుతున్నాడు. అంటే ఇంకా కొంత డీప్గా వీరికి చెప్పాలంటే ద్రాక్ష అనేటువంటిది ఒక కవనెంట్.
0: కవనెంట్
1: ద్రాక్ష తోట ఆ ద్రాక్ష రసాన్ని తీసిచ్చాడు అనేది ఉంది కదా, అది ఒక కవనెంట్. ఆ కవనెంట్ లోపల జెంటైల్స్ని లోన కలుపుతున్నాడు.
0: ఆ జెంటైల్స్
1: మనమే జెంటైల్స్, మనల్ని అందులో తీసుకొచ్చి నాటుతున్నాడు.
0: నాటుతున్నాడు,
1: తీసుకొచ్చి పెట్టి అది ఫలాన్నిచ్చేదిగా ఉందా అని చూస్తున్నాడు. ఎందుకంటే తను ఫలమివ్వలేదు,
0: ఈ ఛాన్స్
1: ఈ ఛాన్స్ని మనకిస్తున్నాడు. రోమిలకు రాస్తూ పౌలు చక్కగా చెప్తాడు, మనకి ఈ ఛాన్స్ ఇవ్వడానికి కొరకే వారు లోబడక ఉండే రీతిలో పంపాడట.
0: ఓ, అలా
1: అటువంటి యాంగిల్లో పౌలు రాస్తున్నాడు. అంటే వారు లోబడకుండినప్పుడు వారిని ఆపడానికి ఆయనకు సాధ్యం. ఏ, హీస్ ఆల్మైటీగా. ఆయన అనుకుంటే, ఆయన అనుకున్నది జరిగించడం ఆయన వల్ల సాధ్యం. ఎందుకంటే ఆ సర్వాధికారులు చెప్పారు లోకంలో, నేననుకున్నదే జరగాలి. అలా జరిగించారు కూడా, చివరిగా నాశనమయ్యారు, అది వేరే విషయం. అయితే దేవుడు అనుకున్నాడంటే అది 100% జరుగుతుంది, జరిగించడం ఆయన వల్ల సాధ్యం. అయితే ఆయన వీరిని అలా తప్పు చేసి వెళ్తున్నప్పుడు వారి ఆ తప్పునకు అనుమతినిచ్చాడు. సరే వెళ్ళండి, ఆయన అనుకునుంటే వారిని కొట్టి తీసుకొచ్చిండేవాడు, మీరు వెళ్ళండి, ఎందుకు, నేనింకొకరికి ఛాన్స్ ఇస్తాను. వీరు అనేక దినాలు వెయిట్ చేస్తున్నారు.
0: అందులో ఇంకో ఉపమానం ఉంది కదా, లేదు ఆ సీడ్స్ నాటేటప్పుడు వీడ్స్ వస్తున్నాయి అలాంటివి
1: అంటాడు. అది దీని తర్వాత కూడా నెక్స్ట్ కూడా చూడొచ్చు మనం. అది మీరు అడిగినందువల్ల కనెక్ట్ చేస్తున్నాను. అందులో మనం నెక్స్ట్ కూడా అందులో చూడొచ్చు, అది చాలా బాగుంటుంది. అదొక 5 కాలఘట్టాలు అందులో వస్తే చాలా బాగుంటుంది. అప్పుడు ఈయన తీసుకొచ్చి ఈ జెంటైల్స్ని లోన కలుపుతున్నాడు, కలిపి వీరు ఉండని ఇందులో, వీరికి ఒక ఛాన్స్ ఇద్దాము, ఈ సంవత్సరం ఇది ఫలిస్తుందా అని చూద్దాం అని చెప్పి ఇస్రాయేలీయుల కాలములో అన్యజనుల కాలము ఇమ్మర్చబడటమే ద్రాక్ష తోటలో అంజురుప చెట్టును నాటడం.
0: ఇంతవరకు మనకు అర్థం కావాలి సీక్రెట్, అందులో
1: సీక్రెట్. అప్పుడు ఆ అంజురుప చెట్టును నాటి
0: మనం వచ్చేసాం,
1: లోనికి వచ్చేసాం. ఈ అంజురుప చెట్టును నాటి అంజురుప చెట్టు ఫలిస్తుందా అని చూస్తున్నాడు. సరే ఈ అంజురుప చెట్టు ఎక్కడినుండి వచ్చిందని చూడాలి. అదే ఇంకొక మరొక ముఖ్యమైన విషయం.
0: చూసిన విషయంలో మన ఫౌండేషన్గా ఒక కార్యం స్పష్టంగా ఉంది, గాడ్ సో లవ్ ద వరల్డ్.
1: ఎగ్జాక్ట్లీ 100%.
0: సో అందరికీ ఆ భాగ్యం ఇచ్చాడు అనే విషయం కరెక్ట్గా ఉంది.
1: క్రీస్తు అన్ని నియమాలను ఒకే నియమంగా చెప్తాడు, నీవు నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపవలెను. ఇప్పుడు మీరదొచ్చి 30 నిమిషాల ప్రోగ్రామ్ ఒకే లైన్లో చెప్పారు, గాడ్ సో లవ్డ్ ద
0: వరల్డ్.
1: ఈ లవ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడెక్కడ సమస్య వస్తుందని చూసినట్లయితే ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ తాళుకొనును అనేది ఉంది కదా. ఇప్పుడు సకలములో ప్రేమ లేకపోవడం, ఏదో ఒక రీజన్ ఆ ప్రేమన్నది పోతుంది. అది భార్యాభర్తల మధ్య కానివ్వండి, లేక తల్లిదండ్రులు బిడ్డ మధ్య కానివ్వండి, సహోదర సహోదరీల మధ్య కానివ్వండి, లేకపోతే స్నేహితుల మధ్య కానివ్వండి. ఇప్పుడు మెయిన్ మిస్సింగ్ ఏదని అడిగితే అదే అంత్యకాలములో వాక్యం చెప్తుంది ప్రేమ చల్లారిపోతుంది అంటాడు. ఇప్పుడు ఆ ప్రేమ చల్లారిపోతుంది అయితే ఒకటి మాత్రం చెప్దాం ముగింపులో, దేవుని యొక్క ప్రేమ చల్లారిపోలేదు,
0: ఆయన
1: మారనేలేదు, స్టిల్ గాడ్ మనల్ని లవ్ చేస్తూనే ఉన్నాడు.
0: ఇప్పుడు మనం ఈ ఫిగ్ ట్రీ గురించి మాట్లాడుచున్నాము, ఇప్పుడే ప్రారంభించినట్లుంది మరో రికార్డింగ్లో, ఎందుకంటే ఈ సీక్రెట్ మనకి దొరకాలని. ప్రేక్షకులు చూస్తున్నారు, పలు ప్రాంతాల్లో నుండి వస్తున్నారు, కుగ్రామంలో చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, మరో ఎపిసోడ్లో ఏం ఎదురు చూడవచ్చు.
1: ఇప్పుడు ఈ అంజురప చెట్టు లోనికి వచ్చింది కదా, ఎక్కడి నుండి వచ్చింది,
0: ఎక్కడి నుండి వచ్చింది,
1: ఎందుకు ఇంతకుముందు అది ఫలాన్ని ఇవ్వలేదు చెప్పబడుతుంది. నేను 3 సంవత్సరాలుగా చూస్తున్నాను కానీ ఫలాన్ని ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? ద్రాక్షతోట ఫలాన్ని ఇవ్వలేదని దీన్ని తీసుకొచ్చాడు, ఇదీ ఫలాన్ని ఇవ్వలేదు. తర్వాత దీని న్యాయతీర్పు ఏంటి, ఇద్దరికీ ఏంటి న్యాయతీర్పు? ఇదే మనం నెక్స్ట్ చూడబోయే అతి ముఖ్యమైన విషయం.
0: ఇంకా మీరు చెప్తుంటే మనం ఎంతవరకు హెచ్చరికగా ఉండాలన్న విషయం ఈ పారాబుల్లో ఉంది. మరో నమోదులో మనం ఈ ఎపిసోడ్ని మనం ఇంకా డీటెయిల్డ్గా

0: మాథ్యూ చాప్టర్ 13. పరలోకములో పలు రహస్యాలున్నాయి. క్రైస్టే చెబుతున్నాడు, పరలోకానికి వెళ్లాలి, పరలోకాన్ని చూడాలని చెప్పి చాలామంది పలు విధములుగా వెతుకుచున్నాం. అయితే ఇక్కడ చూడండి, అనేక విషయములు ఆయన సింపుల్గా సులువుగా చెప్తున్నాడు. ఈరోజు మనం మరో ఉపమానమును చూడబోతున్నాం. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, కార్యక్రమానికి స్వాగతం. గత కార్యక్రమం చాలా రెస్పాన్స్ వచ్చింది. మరి విశ్వాసం గురించి చూశాం, ఆవగింజంత అని మనం డీటెయిల్డ్గా చూశాం. ఈరోజు ఆవగింజ నుండి పులిసిన పిండిని గురించి మనం చూడబోతున్నాం. ఈ పేరే వ్యత్యాసంగా ఉంది, ఇది ఎందుకు ఆవగింజ అని చెప్పి మరి ఈస్ట్ని గురించి పులిసిన పిండిని గురించి చెప్తున్నాడు. అయితే దీంట్లో ఉన్న విషయాలన్నీ కూడా గొప్పవిగా ఉన్నాయి. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? మాథ్యూ చాప్టర్ 13 ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది, పలు రహస్యాలు ఇందులో నుంచి వస్తున్నాయి. మీరెలా చూస్తున్నారు?
1: ఇప్పుడు మనం ఈ ఉపమానం చూడాలంటే మాథ్యూ 13:33-34లో ఉంది. మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అని ఉంటుంది. ఈ యొక్క పుల్లని పిండిని గూర్చిన ఒక కాన్సెప్ట్ ని మనం చూద్దాం. ఇది దేన్ని సూచిస్తుంది? బైబిల్లోని సాధారణంగా పుల్లని పిండి అనేది నెగటివ్ కాన్సెప్ట్, నెగటివ్ పారబుల్ అని చెప్తుంటారు. ఏంటి కారణం అని అడిగితే, ఈ బైబిల్లో పుల్లని పిండిని గూర్చి దేవుడెందుకు యూజ్ చేస్తున్నాడంటే, ఒక దగ్గర దేవుడు చెప్తున్నాడు, పరిసయులు సద్దూకయులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడే అని చెప్తున్నాడు.
0: సరైన
1: ఎగ్జాంపుల్ అందులో ఏం చెప్పదలిచాడంటే, ఆ అబద్ధ ప్రవచనం అంటే ప్రజల్ని మార్చిపెట్టే ఉపదేశం. ఈ అబద్ధ ప్రవచనం ఉంది కదండి, ఫాల్స్ డాక్ట్రిన్. దీనికి ఒక భయంకరమైన పవర్ ఉంది. మనం అది తెలుసుకోవాలి, దాని గురించి తెలియజేద్దాం. మంచి ఉపదేశమును మీరు బోధించినట్లయితే నలుగురు మాత్రమే వింటారు. అబద్ధ బోధను బోధిస్తే 400 మంది వింటారు. ఎందుకంటే ఆ అబద్ధ బోధకు అంత అట్రాక్షన్ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగానే ఈ అబద్ధ ఉపదేశం వచ్చి మీ యొక్క శరీరాన్ని బేస్ చేసినటువంటిదిగా ఉంటుంది. రెండవది, మీ యొక్క అవసరతలనేవి ఉంటాయి కదా, అవి సాటిస్ఫై చేసేవిగా ఉంటాయి స్పిరిచువల్గా కూడా. ఒక ఉదాహరణకు, ఇదిది చేస్తే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు అని బైబిల్ చెప్తుంది. అబద్ధబోధ ఏం చెప్తుంది? అది చేయొచ్చు, పరలోకము వెళ్ళొచ్చు అని చెప్తుంది.
0: కన్వీనియంట్
1: చేస్తుంది, దానికి ఒక వాక్యాన్ని తనకు తగినట్టుగా మార్చుకుంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
0: ట్విస్ట్ చేస్తుంది,
1: అది ట్విస్ట్ చేస్తున్నట్టుగానే మీకు తెలియదు.
0: ట్విస్టింగే తెలియకుండా మనం మోసపోవడానికి
1: అవును. అందువల్లే దేవుడు హెచ్చరిక కలిగి ఉండమంటున్నాడు, కేర్ఫుల్గా ఉండండి. ఒక దగ్గర పౌలు చెప్తున్నాడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచినట్లు మీరు పవిత్రత నుండి తొలగిపోవుదురేమో అని భయపడుచున్నానంటాడు. ఎందుకంటే అబద్ధ బోధ యొక్క పవర్ అలా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తు ఒక వాక్యం చెప్తున్నారు, నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినను బ్రతుకును. ఇదేం చెప్పదలుస్తున్నాడు? మీ వీవులో ఎలాగనుకుంటున్నారు?
0: చాలా క్లియర్గా ఉంది. అదేంటంటే మనం బైబిల్ చదవడం ద్వారా, కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోవడం ద్వారా, మరి మనకైతే ఆ లైఫ్ ఉంది, అదే ప్రకారం మరణం ఉంది. అయినా ఉన్నప్పటికీ చనిపోయిన వారు దేవుల్లో మరణించేవారికి ఎటర్నిటీలో ఒక జీవితం ఉన్నదనే విషయం ఫ్యాక్ట్గా అర్థం.
1: మీరు సేవ చేస్తూ పాస్టర్ అయిపోవచ్చు.
0: లేదు, అడుగుతున్నాను, నా లెవెల్లో నేను చెప్తున్నాను.
1: ఈ లెవెలే చెప్తున్నాను, ఈ యొక్క లెవెల్ని. ఇది ఎంత ఎగ్జాక్ట్గా మీరు మీనింగ్ చెప్పేశారు, అంటే ఒక బోధకుడు చెప్పాల్సింది మీరు చెప్పేశారు. ఈ వాక్యాన్ని ఎలా బోధిస్తున్నారని అడిగితే, నన్ను విశ్వసించువాడు మరణించాడు అంటే నీకు చావే లేదు.
0: అది చాలా డేంజర్ కదా.
1: తరువాత, చనిపోయినా బ్రతుకుదువు అంటే ఒకవేళ మరణించినా తిరిగి సజీవునిగా ఉంటావు, నీ అంతా

0: అనుకుంటేనే చనిపోతావు, నువ్వు 100, 200, 500 సంవత్సరాలు భూమిలో బ్రతుకుతావు అని చెప్పి ఇదియే డాక్ట్రిన్, ఇది అమరత్వం అని అంటున్నారు. అంటే ఇమ్మార్టల్ అంటున్నారు, అంటే నీవు మరణించబోయేదే లేదు, నీవు ఎన్నటెన్నటికీ బ్రతికే ఉంటావు. ఈ విధంగానే అబద్ధబోధ అనేటువంటిది అన్ని స్థలాల్లో ఒకటిగా మారుతూ
1: వినడానికి సొంపుగా ఉంది,
0: వినడానికి బాగుంటుంది. మీరు యోచించి చూడండి, మీరు చనిపోరు, ఎన్నటికి బ్రతికి ఉంటారు, ఇక మనిషి ఎందుకు భయపడతాడు? మరణాన్ని చూసే భయపడుతున్నాడు మనిషి, భయమే మరణాన్ని గుర్చి. అదే నీకు లేకపోయినట్లయితే యేసు నీకు నిత్యజీవం ఇస్తాడు, ఆయన చెప్పిన నిత్యజీవం ఇటర్నల్.
1: అవును,
0: ఆయన శరీరాన్ని గురించి చెప్పలేదు.
1: అవునవును,
0: శరీరం ఒకరోజు మృతమవుతుంది. ఈ విధంగానే ఇలా
1: అందులో కండిషన్స్
0: కండిషన్స్ ఉన్నాయి. ఈ యొక్క ఈ అబద్ధ బోధల యొక్క ఇది మాత్రమే కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్పాను. అన్ని అబద్ధ బోధలు ఇలాగే చెప్పబడతాయి. ఒక ఉపదేశం ఇలా చెప్తుంది, భార్యను మీరు ఇక్కడ కోల్పోతే దాని గురించి దిగులు పడద్దు. మీకొక భార్యను పరలోకంలో దేవుడు ఉంచాడు, ఆ భార్య మీకు నిరంతరానికి భార్య. ఇలా ఒక ఉపదేశం వెళ్తుంది. అప్పుడు ఇతను మంచి కాలంలోనే ఒకటిగా జీవించాలనుకునేవాడు కాదు,
1: అక్కడికెళ్ళి
0: ఎలా జీవిస్తాడనేది రెండవది. అలాగంటే ఇక్కడ ఎలాగుంటాడు? అక్కడ ఆమెతో జీవించొచ్చు అని చెప్పి ఇక్కడ ఎటువంటి పాపమైనా చేస్తాడే. మరొక ఉపదేశముంది, నువ్వు ఒకసారి రక్షింపబడినట్లయితే ఆ తర్వాత నువ్వు ఏ పాపం చేసినా యేసు క్షమిస్తాడు.
1: ఫౌండేషనే తప్పుగా ఉంది.
0: అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అని ఉంది. అది మాత్రమే కాదు, పరలోక సంబంధమైన వరమును రుచిచూచి తరువాత తప్పిపోయిన వారు మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరుచుట అసాధ్యమని హెబ్రియుల్లో ఉంది. వీరు అటువంటి వాక్యాలన్నీ కూడా తేరగ్గా వదిలిపెట్టేస్తారు, ఏది కావాలో అది మాత్రమే పిక్ చేసుకుని అబద్ధ బోధన అందిస్తారు. కానీ ఇది ఏమవుతుందంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మీరు గమనించినట్లయితే సత్యము మాట్లాడితే కూర్చుని వినేవారు కొద్దిమందే, వారిని క్రిటిసైజ్ చేసేవారు అనేక మంది. ఎందుకంటే వారు క్రిటిసైజ్ చేసేప్పుడు వారు చెప్పే మాటలు పరిహాసములకు జనులేం చేస్తారు,
1: చాలా
0: వింటారు. అలా
1: దానికి యూట్యూబ్ చాలా
0: ఈజీ అయిపోయింది మీడియా. అదేవిధంగా ఈ అబద్ధ ఉపదేశం, అదే యేసు పులిసిన పిండి అంటున్నాడు. ఎందుకు దాని గురించి చెప్పుకుంటున్నాం? ఎందుకు దానిని పులిసిన పిండితో దాన్ని కంపేర్ చేస్తున్నాడంటే, ఇది వచ్చి ఆ పులిసిన పిండి అనేటువంటిది వచ్చి మన ఊర్లోనూ ఉంది, బట్ ఈజీగా జనులకు అర్థమవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, తీసుకుని చెప్దాము, అది వారికి ఈజీగా అర్థమవుతుంది. పులిసిన పిండికి బదులుగా మీరు వినే ఉండుంటారు, మన ఊర్లలో అంతా నైట్ పడుకోవడానికి ముందు మిగిలిన పాలు ఉంటుంది.
1: అవును,
0: ఆ పాలలో ఏం చేస్తారంటే పడుకోవడానికి ముందు కొంచెం పెరుగు వేస్తారు.
1: అవును, అది నెక్స్ట్ డే
0: దానికి పేరు తోడు పెట్టడం అంటారు, పెరుగు తోడు వేయడం అంటారు.
1: అవును,
0: ఆ తోడు వేసే పెరుగు చూస్తే ఎంతో కొంచెమే ఉంటుంది. సాధారణంగా ఆ వయసులో మా ఇంట్లో నేను చూసుకునే పని ఏంటంటే నైట్లో వీళ్ళు ఉన్నదంతా ముగించేస్తారు, ప్రక్కింట్లో కొంత తీసుకొచ్చి కలుపుతారు, అది తోడుకంటూ కొంత కలుపుతారు, అది చిన్న గిన్నెలో ఉంటుంది. మన దగ్గర పాలు 1/2 లీటరో 1 లీటరో ఉంటుంది. ఈ పెరుగును కొంత పాల్లో కలిపినట్టయితే ఆ రాత్రిపూట ఈ పెరుగులో ఉన్నటువంటి పులుపుతనము పాలంతటినీ కూడా పెరుగ్గా మారుస్తుంది. సో పాలలో ఈ 1.5 లీటర్ పాలలో లేని పవర్ ఈ కొంత పెరుగులో ఉంటుంది, పులిసిన పిండి. అదే బైబిల్ చెప్తుంది. ఇప్పుడు అట్లే పులిసిన పిండిని చూద్దాం. పులిసిన పిండిలో ఉన్నటువంటి పులుపుతనము, ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంది కదండి, రాత్రి గ్రైండ్ చేస్తారు, మరుసటి దినము అది కొంత ఏమై ఉండాలంటే పులిసి ఉండాలి, అప్పుడే ఇడ్లీ ఏమవుతుంది? అది ఎంతో పులిసినా బాగుండదు చూడండి, కరెక్ట్గా పులిసి ఉండాలి, పులియకపోతే మృదువుగా ఉండదు. సో ఆ పులుపుతనానికి ఒక పవర్ ఉంది, తనతో ఉన్నటువంటిదంతా ఏం చేస్తుంది? అది పులిసిన తన్మయముగా మారుస్తుంది, తన వలే మార్చివేస్తుంది.
1: అలాంటి క్యారెక్టర్
0: అది, దాని యొక్క క్యారెక్టర్. ఇప్పుడు యేసు ఏం చెప్తున్నారు? ఒక పారబల్లో పరిసయులు సద్దుకైలను గుర్చి హెచ్చరికగా ఉండండి, ఉపదేశాన్ని గుర్చి తిరిగి తేటగా చెప్తాడు. మొదటిగా చెప్పేప్పుడు పరిసయులు సద్దుకైలు అని వారు పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడమని చెప్తున్నప్పుడు, శిష్యులకు అర్థం కానప్పుడు వారికి చెప్తాడు, వారి ఉపదేశమును గుర్చి హెచ్చరిక కలిగి ఉండండి, ఎందుకంటే వారు మిమ్మును వారి వలె మార్చడానికి ఎంతో వారి వలన అవుతుంది అని చెప్తాడు. అదే ఈ స్థలములో హెవెన్కి ఈక్వల్గా చెప్తున్నాడు దేవుడు. హెవెన్కి ఈక్వల్గా ఎందుకు చెప్తున్నాడంటే పరలోక రాజ్యానికి ఒక పవర్ ఉంటుంది. ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, పిల్లలు చదవడానికి వెళ్లారు, లేక ఒక దగ్గర పనికి వెళ్లారు, వీరు చెప్తుంటారు, వీడు నాతో కూడా ఉన్నంతవరకు బాగానే ఉండేడు, వెళ్లిన చోట చెడిపోయాడు, అక్కడున్నటువంటి పరిస్థితి వీడిని మార్చేసింది, అక్కడున్నటువంటి కల్చరు, అక్కడున్నటువంటి ఫ్రెండ్స్ వీడిని మార్చేశారని చెప్పి, పిల్లాడు మంచోడు, చుట్టూ ఉన్నదంతా చెడ్డది
1: పరిస్థితి.
0: వీరు చెప్పేటువంటి విషయం యొక్క అర్థమేంటంటే, నా పిల్లాడిని చుట్టూ ఉన్నవారు వారి వలె మార్చేశారు అని అంటారు. అయితే బైబిల్ చెప్తుంది పరలోక రాజ్యము పులిసిన పిండికి సమానంగా ఉంది, అది కొంచెమైనను అది తన వలె అంతటినీ మారుస్తుంది అని చెప్తాడు.
1: సాల్ట్ అండ్ లైట్.
0: సాల్ట్ అండ్ లైట్. ఇప్పుడిక్కడ ఏంటి సమస్య వస్తుంది? మన పిల్లాడి లోపల పరలోక రాజ్యము లేదనే అర్థం. ఇప్పుడు కలిపే పెరుగులో పులుపుతనం ఉంటేనే గాని అది పాలంతటిని కూడా ఏం చేయగలదు, పెరుగ్గా మార్చగలదు. ఆ కలిపే పెరిగే పాలుగా ఉన్నట్టయితే పులుపుతనం లేకపోతే,
1: అంటే ఎంతవరకు మనం పులిసినతనంలో ఉండాలి ఆ ఎఫెక్ట్ తో ఉండాలి.
0: అదే ఇక్కడ విషయం. మీ లోపల పరలోక రాజ్యం ఉన్నట్టయితే మీరు ఏ చోటైనా మీ వలె మార్చగలరు, ఏ చోటైనను మీ యొక్క సిచ్యువేషన్కి మార్చగలరు. కొంతమందికి, నేను లోకానుసారంగా చెప్తున్నా, కొంతమందికి ఒక గొప్పదైన టాలెంట్ ఉంటుంది. ఏ స్థలానికి వెళ్ళినా అక్కడున్న క్రౌడ్ని తన అటెన్షన్కి తేగలరు. వారి యొక్క స్పీచ్ అయినా లేకపోతే వారి టాలెంటో ఒక క్రౌడ్ వారి చుట్టూ ఏర్పడుతుంది. మీరు చూశారా, ఒక లీడర్షిప్ క్వాలిటీ, రెండవది క్రౌడ్ పుల్లింగ్ అంటారు.
1: అవును,
0: అట్లే వారు మార్చేయగలరు. ఎంత గొప్ప క్రౌడ్ అయినా ఒక 5 నిమిషాలు కూర్చుని వింటారు.
1: అదేంటంటే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ లో చూస్తే దీన్ని ఒక కమాండర్ ఫ్రీక్వెన్సీ అంటారు. అదేంటంటే ఎక్కడికెళ్ళినా ఆ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుందంటే అలాగే అట్రాక్టివ్ చేస్తుంది. అదేలాగున వారు చెప్తుంటే దాన్ని వింటారు వాళ్ళు.
0: వింటారు, అదే చెప్తున్నాను,
1: ఆ ఫ్రీక్వెన్సీ.
0: ఇప్పుడు లోకములో ఉన్న వారికే అటువంటి ఒక శక్తి ఉన్నట్టయితే బైబిల్ చెప్తుంది పరలోక రాజ్యం అటువంటి తన్మయం కలిగినటువంటిది. మీరొక దగ్గరికి వెళ్తున్నారంటే మీ మాదిరిగానే అక్కడున్నవారు మారాలి. అదే పరలోక రాజ్యం యొక్క ఎఫెక్ట్.
1: మనం లోకం వైపు
0: మనమలా మారిపోయాం. క్రితము మీరు చూసినట్లయితే ఒక దగ్గరకు మనం వెళుతున్నప్పుడు అక్కడున్నటువంటి ఎంతోమంది తాగుబోతులు, ఎంతోమంది తప్పుడు కార్యాలు చేసేవారిని చూసినట్లయితే, ఒక చర్చ్ నుండి ఒక విశ్వాసియో లేక సేవకుడో వెళ్ళినట్టయితే అతని వలె అందరూ మారిపోతారు. వారు మారుస్తారు. ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే అక్కడ తాగుబోతుల లిస్టు తగ్గి ఉంటుంది. ఒక ఉదాహరణకు నేను చెప్తున్నాను. ఒక పీరియడ్లో మిషనరీస్ ఇక్కడికొచ్చినప్పుడు చదువు చెప్పించేప్పుడు చదువుకున్న వారి లిస్టు ఏమైంది?
1: అవును,
0: అధికమైంది. చదవని వారి లిస్టు తగ్గిపోయింది.
1: అవును,
0: అదేవిధంగా పరలోకం యొక్క పవర్.
1: అదే జీగన్ బాగును అనుకుంటే అక్కడ నుండి వస్తున్నారు. ఇక్కడ తమిళ నేర్చుకుని
2: ఫస్ట్ తమిళ బైబుల్
1: తీసుకొచ్చారు. అదేమంటే ఒకటిగా కూర్చోరట. అది ఆ కాలంలో ఈయన సంఘాన్ని కట్టి అందరూ ఒక్కటిగా కూర్చోవాలని ఆ కాన్సెప్ట్నే మొట్టమొదటిసారిగా పరిచయం చేస్తున్నారు. అప్పుడు సాల్ట్ అండ్ లైట్ కోసం చెప్తున్నా, ఈయన వాళ్లతో ఏకీభవించలేదు. ఈయన అలాగే ఉన్నాడు స్టాండ్లో. బైబిల్ చెప్తుంది మనమందరం ఒకటేనని. ఎంత గొప్ప అద్భుతమైన విషయం చూడండి.
0: అంటే మొదలూరనే ప్రాంతముంది తిరునెల్వేలి ప్రక్కన. నేను పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు అక్కడొక మిషనరీని గుర్చి చెప్పారు. ఆయర్నెస్సో ఏంటో పేరు ఆయనకి, సరిగ్గా జ్ఞాపకం లేదు. ఆయన గుర్చి చెప్పారు, దాదాపుగా more than 200 to 400 స్కూల్స్ని స్థాపించాడు ఆయన. స్కూల్స్,
1: అదే సాల్ట్ అండ్ లైట్. ఎంత
0: సాక్రిఫైస్! ఇప్పుడు చూడండి, పిల్లలను పాఠశాలకే పంపించని ఒక ఊరిలో, పిల్లలను ఉద్యోగానికి పంపించాలని చెప్పే ఊర్లో,
1: అది గర్ల్ చైల్డ్,
0: అందరినీ వెంట పెట్టుకుని చదివించి
1: సాక్రిఫైస్.
0: అప్పుడు అక్కడ చదువుకొనని వారు, అక్కడ చదువుకొనని వారితో నేను చదవకుండా ఉంటానని చెప్పకుండా చదువుకున్న ఒక్కడు చదువుకొనని వారందరినీ చదువుకునేవారిగా మార్చాడు. ఈ విధంగానే హెవెన్ చెప్తుంది. హెవెన్ యొక్క పవర్ ఎటువంటిది? నువ్వు మంచివానిగా ఉండు, నీవు దేవుని కలిగి ఉండు, నీవు ఆత్మీయునిగా ఉండు, నీవలే నీ సిచ్యువేషన్ అంతటినీ మార్చివేసేటువంటి ఒక పవర్. ఎందుకంటే మీలో ఉన్న పవర్ అటువంటిది. పిల్లాడేం చెప్తున్నాడు ఈరోజు, ఆ ఒక ఎంఎన్సీకో ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళేప్పుడు అక్కడున్నటువంటి వారి యొక్క కల్చర్ వచ్చి, ఆ నా వల్ల కుదరడం లేదు, నేను వారి దగ్గర ఇదైపోతున్నా అని వాడు చెప్తున్నాడు. ఎలా వారు, సరే ఇలా చెప్పుకుందాం, ఎలా వారి వల్ల మిమ్మల్ని మార్చగలుగుతున్నారు?
1: మీరు ఎలా
0: చేస్తున్నారు కదా, అప్పుడు వాని దగ్గర ఏదో మీరు మారేటువంటి ఒక ఆకర్షితం ఉంది కదా. దానికంటే, అన్నిటికంటే కూడా ఆకర్షించగలిగే గొప్ప కార్యం మీ దగ్గర ఉంది.
1: ఉంటుంది.
0: అయితే అది మొదట మీ దగ్గర ఉండాలి. ఫస్ట్ అది ముఖ్యం. పరలోక రాజ్యం మీ దగ్గర ఉండాలి. అదే ఇంతకుముందు ఎప్పుడో మాట్లాడుకున్నాం. స్పిరిచువాలిటీ ఉందా, అదే ఎంతో ముఖ్యం. మీరు చూసినట్లయితే ఒకరోజు ఒక చాక్లెట్ ఇచ్చారు. ఆ చాక్లెట్కి పేరొచ్చి జింజర్ చాక్లెట్. కారం చాక్లెట్ అంటే మనం ఏమనుకుంటాం,
1: స్వీట్గానే
0: ఉంటుంది కదా. తింటే కారంగా ఉండింది, నోట్లో వేసుకుంటే స్వీట్గా ఉంది, తింటే కారంగా ఉండింది. ఈరోజు అనేక బిలీవర్స్ చూడటానికి ఎలాగున్నారు, చూడటానికి ఆత్మీయంగా ఉంటారు. అయితే కూర్చుని మాట్లాడితే వారిలో పరలోక రాజ్యం లేదనేదే తెలుస్తుంది. ఒక ఉదాహరణకు మీకు చెప్తున్నాను, మనగుచ్చే చెప్తున్నాను. మనం ఒకసారి ట్రావెల్ చేశాం, మీకు గుర్తుందో లేదో తెలీదు. ఇక్కడ నుండి టువర్డ్స్ 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు ఒక మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఒక ఆల్మోస్ట్ ఆ 4 హవర్స్లో 3 హవర్స్ బైబిలికల్గా మాట్లాడాం.
1: అవును,
0: బైబిల్ గురించి డిస్కస్ చేశాం,
1: చాలా విషయాలు,
0: మినిస్ట్రీస్ గురించి మాట్లాడాం, ఇంకా ప్రోగ్రామ్ గురించి అనేక విషయాలు మాట్లాడాం. ఆల్మోస్ట్ మనకు ఆ టైం 3 హవర్స్ దాదాపు అయింది.
1: అవును,
0: మీరు కొంతమందితో ట్రావెల్ చేయండి, దే విల్ టాక్ అబౌట్ ద బిజినెస్, కమర్షియల్ థింగ్స్.
1: అవును,
0: మీ వల్ల వారితో స్పిరిచువాలిటీ మాట్లాడలేరు. ఏంటి కారణం? వెరీ సింపుల్, వారిలో పరలోక రాజ్యము లేదు, వాక్యము లేదు, వారిలో వచ్చి ఆ స్పిరిచువాలిటీ యొక్క తన్మయం లేదు. తను మిమ్మల్ని మరలా మరలా మాట్లాడనిస్తాడు. ఏం మాట్లాడిస్తాడు? కమర్షియల్ థింగ్స్ మాట్లాడిస్తాడు. మీతో అలా వెళ్లేప్పుడే అడుగుతుంటారు, ఈ ఏరియాలంతా ఎంత వెల పలుకుతుంది. ఇలాగే మాట్లాడతారు, లేక పాలిటిక్స్ మాట్లాడతారు, లేక ఎంటర్టైన్మెంట్ మాట్లాడతారు. నాకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది, వారితో నా వల్ల ఒక 15 నిమిషాలకు పైన మాట్లాడలేను. అదే సమయంలో మీరొక స్పిరిచువల్ పీపుల్తో కూర్చుని చూడండి, వాక్యాన్ని చెప్పి చూడండి, ఒక 1 అవర్ కూడా మీరు వారితో మాట్లాడచ్చు. సో ఫస్ట్, పరలోక రాజ్యం ఎటువంటిదన్నట్టయితే, మిమ్మల్ని పోలి మిగతా వారిని మార్చగలిగేటువంటిది గాని ఒకరోజు కూడా మిగతా వారిని పోలి మీరు మారకూడదు, మారలేము. అలా మారిపోయాను అని వారి మీద నెపం వేస్తే మీ లోపల పరలోక రాజ్యం లేదని అర్థం.
1: మనం కొరత చెప్పడానికి
0: ఛాన్సే లేదు. లోకములో ఉన్నవానికంటేను మీలో ఉన్నవాడు గొప్పవాడని బైబిల్ చెప్తుంది. అప్పుడు నేను గొప్పవానిగా ఉంటే నావలే గదా, ఒక నాయకుడనేవాడు తన అనుచరులను ఎంతమందిని తనవలే మార్చగలుగుతున్నాడు? అప్పుడు అతని వల్ల అంతమందిని మార్చగలుగుతున్నాడు గదా. ఒక లోక ప్రకారంగా అతని వల్ల చేయగలుగుతున్నాడంటే, స్పిరిచువల్గా పరలోక సంబంధమైన మీరే మీ ఆఫీసుని మీ వలె మార్చగలరు గాని ఆఫీసు వలె మీరు మారరు. మీ చుట్టూతో ఉన్న సర్కమ్స్టెన్సెస్, ఏరియా, మీ యొక్క స్కూల్ మారుతుందే తప్ప మీరు మారరు. మీరు చెప్పనే అక్కర్లేదు, ఆ అవకాశమే ఉండదు. ఇప్పుడు నోవాహును చూడండి. నోవాహును గుచ్చి బైబిల్ చెప్తుంది, నోవాహు ఆనాడున్నటువంటి వారిలో నీతిమంతుడుగా ఉండేడు. సరి, వారి చుట్టూ ఉన్నటువంటి లోకం ఎలాగ ఉండింది అని చూస్తే బైబిల్ చెప్తుంది, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుని ఎదుట శరీరులైన వారందరూ తమ నడతలు చెడినవారై ఉండారు. అంటే బైబిల్ ప్రకారంగా వాక్యాన్ని చూస్తే
1: కరప్ట్ అయిపోయింది.
0: 100% 99.99% చెడి
1: కరప్ట్ అయింది.
0: ఒకే ఒక నోవాహు మాత్రం ఎలాగుండేడట,
1: బాగా
0: క్లీన్గా ఉండేడు. మీరు ఇంకొకటి కూడా యోచించి చూడండి, ఏ విధంగా అలాగుండగలిగాడు? ఈరోజు మనం ఏం చెప్తున్నాం? కుదరదండి, ఒక కోప్పడుతున్నాడండి, కోప్పడుతూ భయంకరంగా, ఇది నన్ను గుచ్చే చెప్పుకుంటాను, ఒక పీరియడ్లో బాగా కోప్పడతాను. కోప్పడినప్పుడు ఎన్ని చెప్పే కార్యం ఏదై ఉంటుందంటే, వీరు నా కోపం తెప్పిస్తున్నారు, ట్రిగ్గర్ చేస్తున్నారు. అది 100% నిజము కూడా, అందులో వేరింకేది లేదు. బట్ గాడ్ నాతో ఏం చెప్తాడంటే, నువ్వెందుకు అలాగా కోప్పడుతున్నావు? వారు కోపాన్ని రేపుతారు, వారు అటువంటి వారై ఉన్నారు. పిశాచి అటువంటి వాడైతే నువ్వు అలాంటి వాడు అయిపోతావా? అవునా? ఒకడు సిగరెట్ కాలుస్తూ రోడ్లో ఉన్నాడు, అతను పొగ ఊదితే మీకు కోపం వస్తుంది. వెంటనే మీరు ఆ పొగ వదిలిన మనిషి నుండి దూరంగా వెళ్లడం అనేది ఒక కాన్సెప్ట్. మరొకటి, పొగ వదిలివాణిని ఒక దెబ్బ కొట్టడం అనేది మరొక కాన్సెప్ట్.
1: వాడు తిరిగి కొడతాడు,
0: తిరిగి దెబ్బ కొడతాడు. దీనికంటే ఘోరమైన మరొక కాన్సెప్ట్ ఉంది, మీరొక సిగరెట్ కొని అతని ముఖం మీద ఊదడం అనేది,
1: అది
0: దానికంటే పాపం. అనేక మంది ఒకడు పాపం చేసిన వెంటనే వారు కూడా అదే పాపాన్ని చేసి తిరిగి ఏం చెప్తారంటే,
1: జస్టిఫై చేస్తారు,
0: అతను చేశాడు గదా, తిరిగి మనం చేస్తేనే వారికి తెలుస్తుంది,
1: ఇదే
0: ఓళ్ళి. ఇప్పుడు దేవుడేం చెప్తున్నాడు? దూరంగా వెళ్ళిపో.
1: ఇంకా చెప్పాలంటే, మనం నిలబడితే వాడు సిగరెట్ పారేయాలి.
0: అతను, కొన్నిసార్లు మీరు చూడండి, నేనొచ్చి నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చూస్తుంటాను, కొన్ని ఆ ప్రీస్టు ఆ పెద్దవాళ్ళందరూ వస్తారు, వచ్చిన వెంటనే టక్కన లేచి నిలబడతారు. ఆ వారికి ఇవ్వగలిగినటువంటి మర్యాద. అలాగున మీలోకి స్పిరిచువాలిటీ వస్తే ఆ స్పిరిచువాలిటీ ఆటోమేటిక్గా మీ ఎదురుగా ఉన్నవారిని మారుస్తుంది. ఆ మేరకు శక్తి మీ యొద్ద పరలోకం ముంచి ఉంది. యేసు అందరిలాగా మారాడా? యేసులాగా అందరినీ మార్చాడా?
1: సో ఆ పులిసిన
0: పిండి యొక్క స్పెషాలిటీ, పరలోక రాజ్యం అటువంటిది. కొంచెమే, అది ఒకే ఒక వ్యక్తి చాలు, ఒక వ్యక్తి చాలు. ఇప్పుడు ఒకే ఒక అబ్రహాం, ఒక కనానుదేశం ఇవ్వబడింది గదా. నోవాహు తను మాత్రమే అలాగున్నాడంటే కాదు, తన ఫ్యామిలీని అలాగ ఉంచాడు. టోటల్ భూమి చెడిపోయింది, ఎలాగ తన యొక్క ఫ్యామిలీని పక్కాగా కాపుదలగా ఉంచగలిగాడు? తనలో ఉన్నటువంటి పులిసిన కార్యం, తన పరలోక రాజ్య తన్మయము తన కుటుంబాన్ని సరిగ్గా ఉంచగలిగింది. ఇప్పుడు సుధమ గురించి మనమందరం మాట్లాడుతున్నాం, అది మోసమైన పట్టణంగా మారింది, 100%. ఆ రోజు నాశనానికి పాలైందంటే అప్పుడు 100% కరప్ట్ అయిందని అర్థం. లోతు మాత్రం ఎలాగుండాడు? నీతిమంతుడుగా ఉండాడు, రైటియస్ మ్యాన్ అని బైబిల్ చెప్తుంది నీతిమంతుడైన లోతు. సరే, లోతు మాత్రం అలాగ ఉండేడా సుదోములో అన్నట్టయితే? లేదు, తన ఫ్యామిలీ కూడా అలాగ ఉండింది. తనే చెప్తున్నాడు, తప్పు చేయనటువంటి ఇద్దరు ఆడపిల్లలు నాకున్నారు అని చెప్తున్నాడు. పురుషుని ఎరుగని ఇద్దరు పిల్లలున్నారు. అలాగంటే నేను నీతిమంతుడుగా ఉండడం మాత్రమే కాదు, నేను నీతిమంతునిగా ఉంటే నా కుటుంబము కూడా నీతిమత్వములో ఉంటుంది. నీతిమంతుని సంతతిగా ఉండడం కుదురుతుంది. నా పులిసిన పిండి ఎటువంటిదిగా ఉన్నదనేదే ఇక్కడ ముఖ్యమైన విషయం. నా తన్మయము తగ్గే కొద్దీ కొన్నిసార్లు ఇది కూడా మనం చెప్పేద్దాం, ఎక్సెంప్షన్. మీరు ఎంతో నీతిమంతునిగా ఉంటూ కొంతమంది పిల్లలు తండ్రికి అగెన్స్ట్గా వెళ్తున్నారు, తల్లికి అగెన్స్ట్గా వెళుతున్నారు. అది ఒక ఎక్సెంప్షన్ కేసు. ఏసై దగ్గరే ఒక యూదా ఉన్న మాదిరిగా, ఏసై దగ్గరే ఒక యూదా ఉన్నాడు కదా ఆ మాదిరిగా. అయితే 99% మన యొక్క పిల్లలు నీతిమంతులుగా ఉంటారు. మొదటిగా మన దగ్గరున్న పులిసిన పిండి ఎవరిని మారుస్తుందని అడిగితే మీ ఇంటిలో ఉన్నవారినే మారుస్తుంది. సమీపంలో ఒకరి ఇంటర్వ్యూ నేను చదివాను. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నా కుమారుడు నన్ను ఒక పరిచారకునిగానే చూస్తున్నాడు. తండ్రి అయినప్పటికీ ఎలా చూస్తున్నాడు? సేవకునిగా. ఎందుకంటే ఆ యొక్క ఘనతను తన ఇంటిలోనూ మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన వేదిక మీద ఒకటి మాట్లాడతాడని ఇంటికెళ్తే వేరే విధంగా ఉంటాడండి. అనేక మంది ప్రసంగంలో ఒకటి చెప్తుంటారు, ఇంటికి వెళితే ఆపోజిట్గా ఉంటారు. అప్పుడేం చెప్తారు? ఆయన మాట్లాడడం వరకే. అప్పుడు ఇంట్లో పిల్లాడేం చేయడు?
1: రెస్పెక్ట్ని
0: ఇవ్వడు. ఇప్పుడు కొందరు చెప్తారు, మీ డాడీ ప్రసంగం ఎంతో బాగుందని చెప్పినప్పుడు పిల్లవాడికి, అవునవును నా తండ్రి గురించి నాకు తెలుసు కదా అని అంటాడు. అయితే అదే గుణాతిశయము తన ఇంటిలో కూడా అది ఉన్నట్టయితే తన ఇంటిలో పాస్టర్గా ఉండక్కర్లా. నేనేం చెప్తున్నానంటే ఆ యొక్క పాస్టర్ యొక్క అథారిటీ నేను చెప్పడంలా. నేను చెప్తున్నా ఆయన ఏం బోధిస్తున్నాడో అది ఆయన జీవితంలో ఇంట్లో ఉన్నట్టయితే మీ పిల్లవాడికి మీరు ఏం చేయక్కర్లా, అడ్వైసే చేయనక్కర్లేదు. పైన చూస్తున్నాడు, తండ్రి చెప్పినట్టుగా జీవిస్తున్నాడు. ఇదే పర్లోక రాజ్యం యొక్క పులిసిన తన్మయం. ఆ యొక్క ఎఫెక్ట్, ఆ యొక్క టేస్ట్ పిల్లవాడు చూస్తున్నాడు. ఆటోమేటిక్గా మీ పిల్లవాడు ఎలా మారతాడు?
1: అది రిఫ్లెక్ట్
0: అలాగే ఉంటాడు. ఇదియే ఆ పర్లోక రాజ్యం, ఆ యొక్క స్పెషాలిటీ. అప్పుడు మొదట్లో నేను మారిపోను, లోకానుసారంగా మారిపోను. రెండవది, నేను నా వలె లోకాన్ని మారుస్తానే తప్ప లోకము వలె నేను మారిపోను. మూడవది, నేను మారడం కంటే ఒకవేళ నేను మారితే పరలోక రాజ్యం నాలో ఉందో లేదో అనేటువంటిది ఫస్ట్ ఎక్కడ చూడగలనంటే నా ఇంటిలోనే చూడగలను.
1: ఈ పులిసిన పిండి గురించి మీరు డీటెయిల్డ్గా మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రశ్న వస్తోంది. ఈ వచనంలో మాథ్యూ చాప్టర్ 13:33 చూద్దాం. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ లీవ్ ఎన్ దట్ ఉమెన్ టుక్ అండ్ హిడ్ ఇన్ 3 మెషర్స్ ఆఫ్ ఫ్లోర్ టిల్ ఇట్ వాజ్ ఆన్ లీవ్ ఎండ్, అలా అని రాయబడింది. ఒక ప్రశ్న ఏంటంటే, హిడ్ దాచుంచింది అని రాయబడింది, 3 కుంచనాలు అని రాసింది, ఏ ఇందులో రహస్యం ఏంటి?
0: అది 3 కుంచములు అనేటువంటిది వచ్చి ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క విధంగా మారుతుంది. 3 రోజుల తరువాత ఇంకా 3 సంవత్సరములు ఆ చెట్టును ఉంచేదనని తలచినట్టుగా ఉంటుంది. ఒక్కొక్క స్థలానికి ఈ 3 అయితే 3 ఉంటుంది కన్ఫర్మ్. ఏంటని చూసినట్లయితే ఈ 3 అనేటువంటిది అతి ముఖ్యమైన, అంటే ఈ స్థలంలో నేను చెప్పేటువంటిది ఇదొచ్చి నా అంతటా నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషను, నాకు దేవుడు బయలుపరిచినది, చదివినప్పుడు నేను గ్రహించిన విషయం. మేబీ ఇందులో కొంతమందికి ఈ భిన్నాభిప్రాయం కూడా ఉంటుంది. ఈ 3 కుంచముల పిండి అనేటువంటిది, సాధారణంగా పిండి అన్నటువంటిది రొట్టె అన్నది వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ నియమము అని చెప్తారు, లా అని చెప్తారు. మొత్తం వచ్చి 3 ఉన్నాయి, బైబిల్ మట్టుకైతే 3 ఉన్నాయి. ఒకటొచ్చి మనసాక్షి నియమం అనేది చెప్తారు, ఆదాము నుండి నోవహు వరకు.
1: అవును.
0: తర్వాత వచ్చి ధర్మశాస్త్రం అని చెప్తారు, అబ్రహాము అంటే మోషకాలము నుండి యేసుక్రీస్తు వరకును
1: లా.
0: ఇప్పుడు వచ్చి స్వాతంత్ర నియమం అని చెప్తారు, గ్రేస్ అని మనం అంటాం. ఇది వచ్చి ఇప్పుడు యేసుకాలం వరకు. ఈ యొక్క 3 కాలములలోనూ ప్రజలలో వాక్యము వల్ల పరలోక రాజ్యం యొక్క ముఖ్యమైన కార్యము ఇమిడి ఉంది.
1: మూడిట్లోనూ
0: ఉంది. ఆ కాలంలోనూ పరలోకానికి జనులు రావాలని దేవుడు కొన్ని కార్యాలు ఉంచాడు, ధర్మశాస్త్రంలో ఉంచాడు, ఇందులోనూ ఉంచాడు. అప్పుడు అది మాత్రమే కాకుండా ఈ యొక్క 3 కార్యాల్లోనూ 3 విధాలైన ప్రజలకు ఇవ్వబడింది. ఆదాము చేతికి ఇవ్వబడింది, 2వది ఇస్రాయేలీల చేతికి ఇవ్వబడింది, ఇప్పుడు సంగము చేతికి ఇవ్వబడింది. ఇది భూమిలో దేవుడేం చేసి పెట్టాడంటే దాచిపెట్టి ఉంచాడు. అదే దాచి ఉంచాడు
1: ఒక సీక్రెట్,
0: సీక్రెట్గా. సంగము గూర్చి చెప్పేప్పుడు బండ సందుల్లోనూ కొండ గుహలలోనూ నేను ఉంచి ఉన్నానంటున్నాడు.
1: అందులో ఉన్న బ్యూటీ ఏంటంటే సీక్రెట్ గా ఉంచడానికి కారణం మనం వెతుకుతాం అని.
0: ఇదేం చేస్తుందంటే వీరికి మధ్యలో నుండి కొంచెం కొంచెంగా ఈ లోకాన్ని అట్లే మారుస్తుందట. చర్చ్ యొక్క పవర్ అది. ఇస్రాయేల్ ప్రజలను గుర్చి చెప్పేప్పుడు మీరు రాజులైన యాజక సమూహము అంటాడు. దాని అర్థమేంటంటే మీ దగ్గర నేను లా ఇచ్చాను, ఇది అట్లే ప్రపంచమంతటా చెప్పి అంతమందిని కూడా ఈ లాలోనికి తీసుకురండి, ఎందుకంటే ఆ లానే హెవెన్కి తీసుకెళ్లే ఒక బేస్గా ఉంది. ఆ హెవెన్కి వెళ్లేటువంటి ఒక రూట్ని తెలియజేస్తుంది. ఆయనొచ్చి ఇస్రాయేలు ప్రజల యొక్క ధర్మశాస్త్రం అక్కడ ఉండాలన్నది కాదు, తన ధర్మశాస్త్రం ఇస్రాయేలు ప్రజల ద్వారా అందరికీ వెళ్లాలన్నదే ఆయన ప్లాన్. మనమిది ఎలా తీసుకున్నాం, ఇస్రాయేల్ ధర్మశాస్త్రం అండి. ఇస్రాయేల్ ధర్మశాస్త్రం కాదు, ప్రపంచానికైన ఒక లాని వారి చేతి ద్వారా తెలియజేయాలనుకున్నాడు. తీసుకుని ఇచ్చే రీతిలో వారే ఉండారు. ఇప్పుడొక సర్వర్ తీసుకొచ్చి మనకేం చేస్తున్నాడు, సర్వ్ చేస్తున్నాడు. అయితే ఫుడ్ ఎవరిది, చెఫ్ది, చేసిన వారు వేరే ఇస్తుంటారు. కానీ మనం ఇప్పుడు ఏం చెప్పకూడదు, అనేక మంది కూడా సర్వర్ని తిడుతూ ఉంటారు, వేరే దారి లేదు, ఎందుకంటే సర్వర్ ఇచ్చాడు కదా. అతనితో చెప్తారు టేస్ట్ లేదు, ఇది లేదు, అది లేదు అంటారు. యాక్చువల్గా చెఫ్ చేసింది. ఆ మాదిరిగా ఈ వాక్యము ఇస్రాయేల్ ద్వారా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా పరలోకం యొక్క కార్యం మన ద్వారా భూమికి వస్తుంది. అయితే మనల్ని ఏం చేశాడంటే ఈ భూమికి మధ్యలో ప్రజలకు మధ్య ఏం చేస్తున్నాడు, దాచి ఉంచాడు. ఉన్నాము మనం కొంచెం కొంచెంగా అదే అపోస్తలుల గురించి చెప్పేప్పుడు వారేం చేస్తున్నారంటే లోకాన్ని తలకిందులు చేస్తున్నారు. వారు లోకాన్ని త్రిప్పేవారు. వారు కొంచెం కొంచెంగా లోకాన్ని ఏం చేస్తున్నారు, క్రీస్తుని పోలి మారుస్తున్నారు. సో అదే దాని యొక్క ముఖ్యమైన అర్థం. మూడు కొంచెములనేది మూడు కాలాల ప్రజలు, మూడు కాలాల నియమం, మూడు కాలములలో ఉండేటువంటి క్రీస్తు యొక్క పరలోకరాజ్యం. కాని మూడిట్లోనూ పరలోకరాజ్యమే ఉంది. అన్నిటిలోనూ క్రీస్తు యొక్క ఒకే గురి, అన్ని కాలాల్లోనూ ప్రజల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలి. దాని గురించే చెప్పబడింది.
1: చివరగా ఒక్క నిమిషమే ఉంది, పులిసిన పిండి తిరిగి ఫౌండేషన్కి వస్తున్నాను. ఇందులో ప్రేక్షకులు గ్రహించాల్సింది, మనం గ్రహించే విషయం, చివరిగా మనం ఏం చెప్తున్నాం?
0: ఏం లేదు, ఏది మారాలి, అబ్బాయి మారాలి, మీ చుట్టూ ఉన్నవారు మారాలి, సొంత వాళ్లు మారాలి, ఆఫీసులు ఉన్నవారు రక్షింపబడాలి. మీరు ఏది మార్చదలిచినా కూడా మీరు మారండి, అన్నీ మారిపోతాయి. ఎందుకన్నట్టయితే మీరే బేస్. నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అని అంటున్నాడు యేసు. మనల్ని చూసేవారు యేసును చూస్తారు. మనమే క్రీస్తు స్వారూపంలో కనబడేవారము.
1: పరిస్థితులను మనం బ్లేమ్
0: చేయనక్కర్ల, ఎటువంటి పరిస్థితిని కూడా బ్లేమ్ చేయనక్కర్ల. ఎందుకంటే ఆది కాలము నుండి కూడా, పండు తిన్న కాలము నుండి భూమి తప్పుగానే ఉంది. తప్పుకు మధ్యలోనే ఇంతమంది నీతిమంతులు కూడా వచ్చారు. మనము కూడా తప్పుకు మధ్యలో నీతిమంతునిగా మారగలం. మార్పుకైన అధికారం, పవర్, లేకపోతే స్ట్రెంగ్త్, కావలసినంత సపోర్ట్ ఆ పరలోకరాజ్యం మనలో ఉంచి ఉంది. అదే లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని బైబిల్ చెప్తుంది. సో మీరు అది కలిగినటువంటి వారిగా ఉన్నట్టయితే ఏదైనా మార్చగలరు.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పులిసిన పిండి అనే కాన్సెప్ట్లో చాలా విషయాలు మనం లెర్న్ చేసాం. అదీ కాకుండా పరలోకం యొక్క ముఖ్యమైన సీక్రెట్ అందులో ఉన్నది అనే విషయం ఇంకా ముఖ్యమైన ఇంట్రెస్టింగ్గా మాత్రమే కాకుండా మన స్పిరిచువల్ లైఫ్కి అర్థమయ్యేలా ఉంది. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. మరో పేరబుల్లు, మరో సీక్రెట్ మనం చూద్దాం. సంతోషం, వందనాలు.
3: ఉపమానములు, రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

ఈనాడు దూతలు పాడిన క్రిస్మస్ పాట ఈనాటి వరకు ప్రజాహృదయంలో మారుమోగుతోంది. ఊర్ధ్వలోకమందు దేవదూతల స్తుతులందుకునే దేవుడు కన్యక గర్భవాసాన పుట్టాడు, నరావతారం ధరించాడు. ఈయన సాక్షాత్తు దేవుడు, నీతి సూర్యుడు, దేవపుత్రుడు. మృత్యుభీతిని గెలవండి, ఆత్మశుద్ధి పొందండి. ఈ గేయ రచయిత చార్లెస్ వెస్లీ.

సృష్టికర్త యహోవా దేవుడు. లోకాన్ని కాపాడడానికి ప్రతి సృష్టిగా ప్రభువైన క్రీస్తును భూలోకానికి పంపినందుకు వందనం వందనం. యహోవాసుతుడైన పాపుల రక్షకుడైన క్రీస్తురాజుకు వందనం వందనం.

అడిగిన క్షణమందే అడిగినవి ఇచ్చావు, అనురాగంతో ఆనందంతో ఆశీర్వదించావు. ఇంతగా హెచ్చించుటకు నేను నా కుటుంబం ఏపాటిది?

ధాత్రిపై క్రీస్తు బాలుని పుట్టుక సర్వమానవాళికి పండుగ. క్రీస్తు జన్మించాడని తెలుసుకుని సంతోషించడం మానవ ధర్మం. క్రీస్తు మనహృదయాలలో ప్రతిరోజు జన్మించాలని కోరుకోవడం క్రైస్తవ ధర్మం.

ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ మూడవ క్యాసెట్ వింటున్న వారిని ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలతో నింపండి. నీ నామస్మరణలో ఉన్న శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. నీతో జీవించే జీవితం మాకు మాధుర్యం. నిన్ను ఏమని వర్ణించను? ఆనాడు కృపామయుడవై, మహోన్నతుడవై, ఈనాడు మా జీవితాలకు సర్వోన్నతుడు అయ్యావు. నీ సన్నిధిలో నిత్యము మమ్ములను నిలిపి తేజోవాసుల స్వాస్థ్యమునకు మమ్ములను సిద్ధపరచమని కోరుచున్నాను తండ్రి. ఆమేన్.

ఈ సృష్టి యావత్తును కలుగజేసినది వాక్యమే. ఆ వాక్యమే మన కొరకు దిగివచ్చిన జీవాహారం. ఆ వాక్యమైన యేస్సుని నేడే కనుగొనుము.

క్రీస్తుయేసు జన్మకు నిదర్శనంగా వెలిసిన తార జన్మ ధన్యం. ఆ తారను వెంబడించిన వారి గమ్యం ధన్యం. ఆ తార మన ఇంటిదాకా రావాలని, ఆ సందేశాన్ని మనకు కూడా స్వయంగా చెప్పాలని కోరుకుందాం.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను.

మనం అంత్యకాలంలో ఉన్నామన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే వాస్తవాన్ని గ్రహించి మంచిగా మెలుగుట ఎంతో మేలు. ఇది ఎలా గ్రహించగలం? వాక్యం, బైబిల్ వాక్యమే గమనింపునకు మూలాధారం. కావున ఈ లోకం ఎక్కడికి పోతుంది, యేసు ఎప్పుడు వస్తారు అనేది వాక్యము ద్వారా గమనించుదామా మరి.

దేవుని నామానికి స్తోత్రమండి. మరి దేవుడి మహాకృపను బట్టి మీరందరూ సంతోషంగా సౌఖ్యంగా ఉన్నారని నమ్ముతున్నాను. అలాగే మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఈరోజు నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని దేవుడి ప్రేరేపణ బట్టి మరి ఈ విధంగా నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నానండి. మరి సాక్ష్యం వీడియో చేయడానికి మరి ముందుగా ఒకసారి వీడియో తీసాము, కెమెరా ప్రాబ్లం వచ్చి అదంతా పోయింది. మరలా తీస్తున్నప్పుడు పవర్ అంతరాయం వల్ల అది జరగలేదు. ఇది మూడోసారి రికార్డింగ్ జరుగుతుందండి. మరంటే నాకు అర్థమైంది, ఈ సాక్ష్యం వల్ల ఎవరో ఒకరు ఆశీర్వదించబడతారు, అందుకే నేను ఆటంకాలు వచ్చాయని నేను నమ్ముతున్నాను. కనుక ప్రార్థనాపూర్వకంగా ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడి మహాకృపను బట్టి మరి 1990 అక్టోబర్ 7 నేను జన్మించడం జరిగిందండి. మరి తల్లి గర్భంలో నేను రూపింపబడకముపే నిన్ను ఎరిగితిని అని దేవుడు వాగ్దాన నిమిత్తము దేవుడు నన్ను మరి నా తల్లి గర్భంలో రూపింపమునిపే నన్ను చూసి సేవకి పిలుచుకున్నారని నేను నమ్ముతున్నాను. మా తల్లిదండ్రులకి ఇద్దరు సంతానమండి. నేను చిన్నవాణ్ణి, నాకన్నా పెద్దగా మా అక్క ఉన్నారు. మరి మా అక్క కూడా వివాహం అయింది. మరి వారికి ఇద్దరు సంతానము. వారు హైదరాబాద్లో ఉంటారు. వారు ఇద్దరు ఇరువురు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. కనుక దేవుడు వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించారు. మరి నేను చిన్నవాణ్ణి. మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు మురళీధర్ అండి. మరి ఎలైజా హోలీ స్పిరిట్ అని యూట్యూబ్ ఛానల్ చూసారు కదా, ఎలైజాగా నా పేరు బాప్తిజం తీసుకున్నాక మారింది. ఎలైజా హోలీ స్పిరిట్ అని ఎలా వచ్చిందో కూడా మీకు నేను తర్వాత తెలియజేస్తాను. మరి నా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా మరి మా నాన్నగారు వచ్చి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసి రిటైర్డ్ అయ్యారండి. మరి నా బాల్య దినంలో మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్ కనుక కొన్ని చోట్లకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. మరి నేను ఎల్కేజీ వచ్చి తణుకు గ్రామంలో చదువుకున్నాను. అప్పుడు మా నాన్నగారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవటం వల్ల నేను యూకేజీ నుంచి 7th వరకు నేను హైదరాబాద్లోనే చదువుకున్నానండి. దానివల్ల ఏమైందంటే నాకు తెలుగు సరిగ్గా రాదు. నేను అంటే చదవటము రాయటము తెలుగు సరిగ్గా వచ్చేది కాదు. ఎక్కువ హిందీ బాగా వచ్చి నాకు చదవటము రాయటం కూడా. హిందీ బాగా తెలుగు ఎలాగైతే మాతృభాషలాగా మనం రాయగలుగుతూ చదవగలుగుతారో అలా హిందీ నేను చిన్నప్పటి నుంచి బాగా చదవగలిగేవాడిని, రాయగలిగేవాడిని. మరి హైదరాబాద్లో పెరగడం వల్ల అన్ని మతాల పట్ల ఒక గౌరవము నాకు ఏర్పడింది. కొంతమంది నాకు ముస్లిం ఫ్రెండ్స్ కూడా ఉండేవారు. వారు ఉపవాసం చేసినప్పుడు ఏమీ మంచినీళ్ళు కూడా తాకకుండా నిష్ఠగా ఉపవాసం ఉండటము, ఇవన్నీ చూసినప్పుడు నాకు ఆ మతం కొరకు కూడా కొన్ని విషయాలు తెలిసాయి అన్నమాట. అలాగ అన్ని మతాల పట్ల ఒక మంచి అభిప్రాయం ఉండేది. మరి మా కుటుంబ నేపథ్యం వచ్చేసరికి మరి మా తల్లిదండ్రులు నామకార్థ క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవులు అని కూడా అనకూడదు, ఎందుకంటే వారు అన్ని దేవుళ్ళలో యేసుప్రభు కూడా ఒక దేవుడు అని నమ్మేవారు. అలాగే తాయెత్తులు కట్టుకోవటము, లేకపోతే ఈ జాతకాలు చూపించుకోవటము, దిష్టి అని నమ్మటము, లేకపోతే వాస్తులు చూడటము, ఇవన్నీ నమ్మేవారు అన్నమాట. అన్ని ఆచారాలు చేసేవారు, అన్ని ఆచారాలు అన్నీ వారు పాటిస్తూ ఉండేవారు. మరి నేను యూకేజీ టు 7th హైదరాబాద్లో చదివేవాని అన్నాను కదండి. అప్పుడు నా బాల్య దినముల నుంచి చర్చికి ఎప్పుడూ వెళ్ళింది లేదు. ఎప్పుడైనా చర్చికి వెళ్ళటం అంటే మా నాన్నగారు మార్కెట్కి తీసుకెళ్లేవారు ప్రతి సండే. ఆ మార్కెట్ ఎదురుగుండా ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉండేది. అక్కడ క్యాండిల్స్ వెలిగించడము, కొంత డబ్బు ఒక ఆ పెట్టెలో వేయటము, మరలా బయటకు వచ్చేయటం. చర్చ్ అంటే అదే తెలుసు, వాక్యం వినటం ఏమీ లేదనమాట. అలాగే నా స్నేహితులతో కలిసి మేము గుడిలకి వెళ్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో. మరి గుడికి గంట కొడతారు తెలుసు కదా, పరిగెట్టుకుని వెళ్ళి గంట అందుకుని కొడితే ఏదో గొప్పగా సాధించామో నాకు అందిస్తుందన్న ఫీలింగ్. అలాగా ఇలాగా అటు గుళ్ళకి వెళ్ళటము, లేకపోతే చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తే మంచి జరుగుతుందంటే ఆ చుట్టూరు ప్రదక్షిణాలు చేయటము. ఇలాగే ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉంటే వారు ఉపవాసం ఉంటే వారు ఇలా అల్లాకి నమాజ్ చేయటం, అలా ప్రార్థన చేస్తున్నారని చెప్పటము. దాన్ని బట్టి నాకేంటంటే దేవుడు ఉన్నారని తెలుసు, అన్ని దేవుళ్ళు ఒకటే కదా అన్న భావనతో నేను ఉండేవాన్నండి. కాకపోతే నాకు దేవుడు అంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన ఇష్టం అండి. మరి దేవుడు నన్ను సేవకి పిలిచారు కనుక అది నా మనసులో ముందే పెట్టారేమో నాకు తెలియదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే చాలా ఇష్టమండి. నేను 1st చదివే అప్పటి నుంచే కూడా నేను ప్రార్థన చేసేవాడిని. అంటే ప్రార్థన అని కూడా అనకూడదు అని, మరి నాకు ఎలాగ తెలిసిందో కూడా తెలియదండి. అసలు చర్చ్ వాక్యము నేను ఎప్పుడు విన్నాను అంటే, మరి సమ్మర్ హాలిడేస్కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేవారు మా మమ్మీ వారు, అమ్మమ్మ వారింటికి. అక్కడ ఎప్పుడైనా చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని చిన్నప్పుడు, పిల్లలందరితో పాటు వెళ్తూ ఉండేవని. మరి అది అక్కడ ఎప్పుడైనా వాక్యం వినటమో ప్రార్థన చేసుకోవాలని విన్నానేమో నాకు గుర్తులేదండి. కానీ నాకు బాగా గుర్తుంది ఏంటంటే 1st నుంచి కూడా నేను ప్రార్థన చేసేవాను. అంటే అది ప్రార్థన అంటారని కూడా అప్పుడు నాకు తెలియదు, కానీ ప్రార్థన చేసుకోవాలి అని మాత్రం నాకు తెలిసింది. ఆ 1st అప్పుడు నేను రోజు ఏం ప్రార్థన చేసుకునేవాడిని అంటే, అంటే ఏదో పెద్ద ప్రార్థన కాదని చిన్న చిన్న ప్రార్థనలు, దేవుడా అనేవాడిని. నాకు ఏసై యేసుప్రభు దేవుడని అప్పుడు తెలియదు. దేవుడా హోంవర్క్ చేయలేదు, టీచర్ కొట్టకుండా చూడు, అలా అంటూ ఉండేవాడిని. ఇలాంటి చిన్న చిన్న ప్రార్థనలు అనమాట, ఎగ్జామ్ పెట్టకుండా చూడు, ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒకవేళ
నేను ప్రార్థన చేయడం మర్చిపోతే మరి మా అక్క కూడా చెప్పారు, నాకన్నా 2 సంవత్సరాలు పెద్దండి మా అక్క. నేను ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేయటం మర్చిపోయాను. మర్చిపోతే స్కూల్కి బయలుదేరినప్పుడు అప్పుడు ట్రంక్ పెట్టిలో ఉండే, ఇప్పుడు బ్యాగ్స్ బదులు అప్పుడు వైట్ కలర్ బాక్స్ లాగా పెట్టిలు ఉండేవి, ఆ పెట్టి పట్టుకుని వెళ్తా ఉన్నప్పుడు అది మా అక్కకి ఇచ్చేసి నాది నువ్వు పట్టుకో అని ఇచ్చి, నాకు అప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడంటే నేను ఏం నమ్మేవాడిని, దేవుడు అంటే ఆకాశంలో ఉంటారో అని నమ్మేవాడిని. అందుకే నేను రోడ్డు మీద మా అక్కకి అది ఇచ్చేసి ఇలా 2 చేతులు ఆకాశం వైపు చూస్తూ నేను చూస్తూ పెట్టి, దేవుడా ఈరోజు ఇంట్లో ప్రార్థన చేయడం మర్చిపోయాను, నాకు ఇది చేయి అది చేయని అక్కడే ఆ రోడ్డు మీదే ఇలా ప్రార్థన చేసేసేవాడిని అనమాట. అప్పుడు మా అక్క నన్ను తెగ తిట్టేది, ఏంట్రా నువ్వు రోడ్డు మీద ఇలా చేస్తున్నావు, అందరూ చూడు నవ్వుతున్నారు అని మా ఇంటికి వచ్చి కూడా మా తల్లిదండ్రులు కంప్లైంట్ చేసేది. ఇలా ఉండేదన్నమాట నా బాల్య దినాల్లో ఆ భక్తి చేసేవాడిని. అలాగే నాకు టీవీలో ఎప్పుడైనా భక్త ప్రహ్లాదుడని ఇలా భక్తి సినిమాలు అది ఏ మతంకి సంబంధించిందైనా కూడా కదలకుండా కూర్చుని చూసేవాడిని, చాలా ఇష్టమయ్యేది. వారు కొన్ని సినిమాల్లో మరి దేవుడి కొరకు వారు కళ్ళు పీకిచ్చేయడం ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడల్లా దైవికమైనది ఏదైనా అది ఏ మతానికి సంబంధించిందైనా చాలా కాన్సన్ట్రేషన్గా చూసేవాడిని, ఇష్టంగా వినేవాడిని చిన్నప్పటి నుంచే. ఇలా ఉండేది. ఎప్పుడైనా కాషాయం దుస్తులు వేసుకున్నవారు కానీ సన్యాసులు కానీ ఇలాంటి వారు కనిపించినప్పుడు వాళ్ళని దీక్షగా చూస్తూ ఉండేవాడిని. అది నన్ను అట్రాక్ట్ చేసేది ఎందుకో నాకు తెలియదు, కానీ అది నాకు చాలా సంతోషంగా అనిపించేదండి. చిన్నప్పటి నుంచి ఇష్టంగా ఉండేది అది, నాకు తెలియదు ఎందుకో కూడా. ఇలా ఉంటున్న సమయంలో ఏమైందంటే అలా క్రమంగా పెరుగుతున్నప్పుడు నాకు నేను ఏం నమ్మేవాడిని అంటే దేవుడు ఆకాశంలో ఉంటారు, అలాగే దేవుడు అన్నిటిలో ఉంటారని నమ్మేవాడిని. అన్నిటిలో అంటే మరి పేస్ట్లో కూడా దేవుడు ఉంటాడు, లేకపోతే పుస్తకంలో దేవుడు ఉంటాడు. అందుకనే కింద డబ్బులు పడిపోతే కళ్ళకు అద్దుకునేవాడిని, పుస్తకం కింద పడిపోతే ఇలా కళ్ళకు అద్దుకునేవాడిని, ఇలా అన్ని ఆచారాల్లో లేకపోతే ఈ నమ్మకంతో నేను ఉన్నాను అనమాట అండి. అమ్మమ్మ గారి గృహానికి సమ్మర్ హాలిడేస్కి వెళ్తూ ఉండేవాళ్ళం అన్నాను కదా, అక్కడ చర్చికి అప్పుడప్పుడు వెళ్ళటం వల్ల మరి ఎప్పుడు నాటుకుందో తెలియదు కానీ యేసుప్రభు దేవుడు అని ఒకటి నాటుకుందండి నాకు. కనుక అప్పుడు యేసుప్రభు దేవుడు అన్న మనసులో ఉండేది. కానీ ఇవన్నీ కామన్గానే ఉండేవి, గుళ్ళకి వెళ్ళటము లేకపోతే పుణ్యక్షేత్రాలకి స్కూల్ వారు తీసుకెళ్తారు కదండి అందరినీ, అలాగ వాళ్ళతో వెళ్ళినప్పుడు గుడి చుట్టూరు కొన్ని పుణ్యక్షేత్రాల్లో ప్రదక్షిణాలు చేస్తే పుణ్యం వస్తుందో, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి అవన్నీ చేస్తూ ఉండేవాడిని. కానీ నేను పెరిగే క్రమం కొద్దీ కూడా నాకు కొన్ని కొన్ని తగ్గుతూ వచ్చాయనమాట. నేను వయసులో పెరిగే కొద్దీ కూడా నేను ఇంచుమించు 6th క్లాస్ 7th క్లాస్ వచ్చే టైంకెళ్ళా నాకు యేసుప్రభువే దేవుడు అని నా హృదయంలో అనిపించేదండి. నాకు ఏమీ తెలియదు కానీ యేసుప్రభువే దేవుడు అని నాకు బలంగా లోపల నుంచి అనిపించేది. ఇలాగ మరి సమ్మర్ హాలిడేస్లో వాక్యం వినటము దాని ప్రభావం అని నేను అనుకుంటున్నాను. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వటం రీతిగా నేను పాలకోలు గ్రామము నా 8th క్లాస్ స్టడీస్కి పాలకోలు వచ్చేసామండి. నా పాలకోలులోని 8th నుంచి నేను ఇంజనీరింగ్ చదివాను. ఇంజనీరింగ్ వరకు కూడా ఇంకా అక్కడ ఉండే నేను నా చదువు అంతా అక్కడి నుంచే సాగింది. పాలకోలు వచ్చే సమయానికి 8th క్లాస్ సమయానికి కొంచెం భక్తిలో కూడా ఎక్కువ నాకు పెరిగిపోయిందనమాట. ఎక్కువ లెంపలేసుకోవటము, నన్ను స్కూల్లో అందరూ నవ్వేవారు నన్ను చూసినట్టు. ఎందుకంటే నేను సెయింట్ మేరీ స్కూల్లో చదువుకున్నాను, అక్కడ భోజనానికి ముందు కానీ లేకపోతే మధ్యాహ్నం ఫస్ట్ స్టార్టింగ్ ప్రార్థన చేయించేవారు. ప్రార్థన అయిపోయాక కూడా నేను లెంపలేసుకునేవాడిని, ఒక 5 నిమిషాల వరకు అందరిది అయిపోయిన లెంపలేసుకుని కూర్చునేవాడిని. అందరూ చూసి నా ఫ్రెండ్స్ అందరూ నవ్వేవారు, ఏంట్రా వీడు అని నవ్వేవారు. నాకైనా నేనేం పట్టించుకునేవాడిని కాదు. కనుక మా ఇంట్లో కూడా మా మమ్మీ ఒకసారి నన్ను ఒక డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళారు. ఏంటంటే వీడు ఎక్కువగా లెంపలేసుకుంటున్నాడు, ఎక్కువసేపు దేవుడు దేవుడు అంటున్నాడు, కొంచెం చెప్పండి కౌన్సిలింగ్ ఇవ్వండి అని మా అమ్మగారు ఒకసారి హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే అమ్మ మంచిదే భక్తిగా ఉండటం ఏం తప్పు కాదని మా మమ్మీకి ఆయన చెప్పారనుకోండి. కనుక ఇలా విపరీతంగా భక్తి ఎక్కువగా ఉండేదన్నమాట అండి. ఇలాంటి సమయంలో మరి అప్పటికి యేసుప్రభువే దేవుడు అని బలంగా హృదయంలో నాటుకుందన్నాను కదా, అప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళేవాడిని. నేను లూథరన్ చర్చికి వెళ్ళేవాడిని అండి. అందుకనే నాకు లూథరన్స్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే చాలామంది లూథరన్స్లో భక్తులు ఉండదు ఇలాంటి విమర్శిస్తూ ఉంటారు. కాకపోతే నేను లూథరన్ చర్చికి వెళ్ళేవాడిని. ఆ లూథరన్లో మరి ఆ వాక్యం వినటం మెల్లమెల్లగా రక్షించబడ్డాను. రక్షించబడిన తర్వాత హృదయంలో యేసుప్రభువు నేను సొంత రక్షుడిగా అంగీకరించాను. అంగీకరించిన తర్వాత ఏమంటే నేను కామన్గానే ఉండేదండి. అలాగనే నేను మంచిగా ఉన్నానని కూడా చెప్పట్లేదు, కానీ సినిమాలు చూసేవాడిని. అప్పుడప్పుడు సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడటం ఉండేది. ఒకనొక సందర్భంలో నేను ఎలాంటి చిన్న చిన్న తీర్మానాలు తీసుకునేవాడిని భక్తిలో దేవుడికి దగ్గర అయ్యే కొద్దీ. సినిమా హాల్కేమో ముందెళ్ళిపోతున్నాము, చర్చికేమో ఎప్పుడు లేట్గా వెళ్తున్నాం, ఏంటి ఇది కరెక్ట్ కాదని చెప్పి చర్చికి ముందే వెళ్ళాలి అనుకుని మా ఇంట్లో వాళ్ళు రాకముందే అందరికన్నా ముందే చర్చి 10 గంటలకైతే 9:50కల్లా చర్చిలో ఉండేవాడిని. అలాగ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చర్చికి త్వరగానే వెళ్తాను. కనుక చర్చికి వెళ్ళేవాడిని. కానీ సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడటం అప్పటికి మానలేదు, కానీ చర్చికి మాత్రం ఒక తీర్మానం తీసుకుని చర్చికి వెళ్ళేవాడిని. అలా మళ్ళీ కొన్ని నెలలు గడిచిన తర్వాత మరలా కూడా సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడకూడదు, సినిమాలు మానేయాలని ఒక తీర్మానం తీసుకున్నాను.
అని టీవీలో చూసి ఉన్నాను. మళ్ళీ ఇది ఉంది, టీవీలో చూసి ఉన్నప్పటికీ. కానీ సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడటం మానేయలేని ఒక తీర్మానం తీసుకుని మానేసడం జరిగింది. ఇలా చిన్న చిన్న తీర్మానాలు, చిన్న చిన్న భక్తి, అప్పుడు డబ్బులకు అలాగ అద్దుకోకూడదని ఇది మానేయటం, అలాగ ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ మెల్లమెల్లగా అనమాట భక్తిలో ఎదగడం జరిగింది. మరి నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చిన ఆ సందర్భంలోనే నేను బాప్తిజం తీసుకుంటానని మా ఇంట్లో కూడా చెప్పాను. కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, అప్పుడే బాప్తిజం తీసుకోకూడదు, కొంచెం పెద్దోళ్ళు అయ్యాక బాప్తిజం తీసుకోవాలని మా తల్లిదండ్రులు నాకు చెప్పారు. అప్పుడు నేను ఏమో అయితే అప్పుడే బాప్తిజం తీసుకోకూడదేమో అనుకున్నాను అనమాట. అప్పటికి నేను యేసుప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, నా పాపాల కొరకు యేసుప్రభు దగ్గర క్షమాపణ అడిగాను. కానీ బాప్తిజం మాత్రం ఇంకా తీసుకోలేదు, వారు ఇంకా పెద్దోడయ్యాక తీసుకోవాలన్నారు అనమాట అండి. మరి ఈ క్రమంలో మరి మా బంధువులు ఒక ఆయన తాతయ్య గారు, వారు ఎల్ఈఎఫ్ చర్చ్కి వెళ్ళేవారు, లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్. నన్ను నువ్వు యవనస్తుడిగా ఉన్నావు కదా, అక్కడ కొంచెం యవన మీటింగ్స్ జరుగుతాయి, ఆ చర్చ్కి రానాయన అని ఇన్వైట్ చేస్తే నేను ఆ చర్చ్కి కూడా వెళ్తూ ఉండేవాడినండి కొన్ని వారాలు. ఒక 2 వీక్స్ లూథరన్ చర్చ్కి, ఒక 2 వారాలేమో ఎల్ఈఎఫ్ చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ ఎక్కువగా పాప ఒప్పుకోలు, ఇలా పశ్చాత్తాపం, పరిశుద్ధంగా ఉండాలి, వీటి కొరకు చెప్పేవారు. కనుక నా యవన జీవితాన్ని ఈ 2 చర్చెస్కి వెళ్ళటం వల్ల నాకు యవన జీవితంలో పరిశుద్ధంగా ఉండాలి, పాపం చేయకూడదు అని బలంగా నాటుకుంది నా హృదయంలో. అలా అని చెప్పి నేను ఫుల్గా పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పట్లేదు. నాకు వచ్చే శోధనలు అప్పట్లో వచ్చేవి, ఆలోచనలు మంచిగా ఉండేవి కాదు. అప్పుడు ప్రార్థన చేసేవాడిని, ఏంటి ప్రభువా నేను ఇలా ఉండకూడదు, నేను మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి, నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఒకసారి న్యూ ఇయర్కి మా అమ్మమ్మ వారి గృహంలో వెళ్ళాము. అక్కడ ఉన్నప్పుడు న్యూ ఇయర్కి ఒక చోట అందరూ యవనస్తులు అందరూ కలిసి డ్యాన్స్లు వేస్తున్నారు, మైక్ పెట్టుకుని ఆడావిడిగా అందరూ డ్యాన్స్లు వేస్తుంటే నేను కూడా వెళ్ళాను అక్కడికి. వెళ్తే ఒక అతను సిగరెట్ తాగుతున్నాడు, సిగరెట్ తాగుతుంటే నా పక్కన నాతోటి సహోదరుడు ఏం చేశాడంటే అతను కూడా సిగరెట్ తీసుకుని ఇలా ఇలాగా తాగాడు. తాగితే నేనేం చేశానంటే నాకు కూడా ఇవ్వని నేను కూడా తీసుకుని ఇలా ఇలాగా 2 సార్లు తాగి వదిలేను అనమాట ఎలా ఉంటుందని. ఆ వదిలిన వెంటనే నాకు లోపల నుంచి ఏదో ఒక విపరీతమైనటువంటి మనస్సాక్షి నొచ్చుకోవడం అంటారు కదా, అలా వచ్చి నేను ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్ లాంటిది వచ్చింది నాకు. అప్పుడు మా అమ్మగారు నవ్వు నాకు కనిపించింది. అప్పుడు నాకు ఇది కరెక్ట్ కాదన్న లోపల నుంచి మనస్సాక్షి చెప్పడం అంటారు కదండి మన భాషలో, అప్పుడు అన్నీ తెలియదు నాకు. వెంటనే అతనికి ఇచ్చేసి అది నేను వెంటనే అక్కడి నుంచి నేను వచ్చేసాను. అదే నా జీవితంలో నేను సిగరెట్ తాగడం మొదటిసారి, అదే ఆఖరిసారి అండి. మరి దేవుడి కృపను బట్టి మరి యవన ప్రాయంలోంచి కొంచెం చర్చికి వెళ్ళటం, ఆ వాక్యాలు వినటం, పరిశుద్ధంగా ఉండాలి అని వినటం వల్ల నేను పాపంలో పడకుండా దేవుడు నన్ను కాపాడాడు. అందుకు బట్టి దేవుడికే నేను స్తుతులు చెల్లిస్తున్నాను. కనుక దేవుడి కృపను బట్టి నేనేమి ఆల్కహాల్ కానీ లేకపోతే బీర్ కానీ ఇంకా ఏది కూడా ఎప్పుడు కూడా దేవుడి కృపను బట్టి ముట్టుకోలేదు. దానికి దేవుడినే నేను స్తుతిస్తున్నాను. ఇలా యవన ప్రాయంలో నా జీవితం తెలిసి తెలియని భక్తి, చిన్న చిన్న భక్తి, చిన్న చిన్న తీర్మానాలు చేసుకుంటా నేను కొనసాగేవాడిని. ఇలా కొనసాగుతున్నప్పుడు నేను 10th క్లాస్లోనే నేను ప్రార్థన చేసేవాను ఏంటంటే, నాకు దేవుడిని చూడాలని ఉంది, దేవుడు నాకు కనిపించాలి, దేవుడు నాకు కనిపించాలని ప్రార్థన చేసేవాను. అప్పటికీ కొన్ని వాక్యాలు వినటం, దేవుడిని ఎవరు చూడలేరు, దేవుడిని చూస్తే చనిపోతారు, ఇలాంటి వాక్యాలు వినటం వల్ల దేవుడా నువ్వు నాకు కనిపిస్తే నేను చనిపోయినా పర్లేదు, నువ్వు నాకు కనిపించు చాలు అని నేను తెలిసి తెలియని భక్తి, తెలిసి తెలియని ప్రార్థన చేసేవానండి. ఇలాంటి క్రమంలో ఏమైందంటే, అప్పుడు మా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా స్నేహితుడు ఏమన్నాడంటే, యెహోవా దేవుడు యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభుకి మనం ప్రార్థన చేయకూడదు, యెహోవా దేవుడు తండ్రే దేవుడు అన్నాడు. నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది అనమాట, నాకేం అర్థం కాలేదు. ఇదేంటి, నేను చేసే భక్తి అంతా కరెక్ట్ కాదా, ఈయనేంటి ఇలా అంటున్నాడు అని ఒక డౌట్ వచ్చిందండి. ఇదేంటి అంటే త్రిత్వం అనేది ఉంది అని నాకు అప్పుడు తెలిసింది. ఎవరు మరి దేవుడు అని ఒక సందేహం, తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని. అప్పటికి నాకు పరిశుద్ధాత్మ దేవుడి గురించి తెలియదు, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు కనుక ఒక అవగాహన ఉందనమాట. కనుక ఏంటిది ఏంటిది త్రిత్వం కొరకు నాకు చాలా సందేహం వచ్చింది. ఎవరు దేవుడు మరి, ముగ్గురు ఉండటం ఏంటి, ఒకడే దేవుడు అంటారు కదా, ఈ డౌట్లన్నీ ఉన్నాయన్నమాట అండి. ఈ ఉన్న సమయంలో మా బంధువుల్ని, కొంతమంది తెలిసిన వాళ్ళని, లేకపోతే అందరిని అడిగేవని, త్రిత్వం అంటే ఎవరు, ఎవరు దేవుడు, అది ఇది అడుగుతూ ఉంటే వాళ్ళు నన్ను నీకు అర్థం కాదనేవారు, చెప్పేవారు కాదు అర్థం కాదనేవారు, పిచ్చ ప్రశ్నలు ఏదనేవారు, ఇలా రకరకాలుగా చెప్పేవారు, కానీ ఎవరో జవాబు ఇచ్చేవారు కాదు. నాకు డౌట్ అలాగే ఉంది, ఏంటి ఏంటి ఏంటి అనుకున్నాను. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే, మరి మా బంధువులు, వారు ఇండిపెండెంట్ సహవాసం, వారు 7th డే నుంచి రక్షించబడి తర్వాత ఇండిపెండెంట్ సహవాసంలో ఉన్న మా బంధువులు, వారు ఏంటంటే ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటున్నారు. ఆల్ నైట్ ప్రేయర్కి నేను కూడా వెళ్ళాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటే ఆల్ నైట్ ప్రేయర్కి నేను కూడా వెళ్ళాను. అక్కడ ఒక 12 మంది వరకు ఉండి వారు పరిశుద్ధాత్మ వరాల కొరకు ప్రార్థన చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ వరాలంటే ఏంటో కూడా నాకు తెలియదు అండి. అది 2007 అప్పుడు వారందరూ ప్రార్థన చేసుకుంటుంటే ఏంటిది వరాలు అంటున్నారు ఏంటో నాకు తెలియదు. అప్పుడు నేను కూడా ఒక ప్రార్థన చేశాను, ఏంటంటే దేవుడా యేసయ్య వరాలు అంటున్నారు, ఆ వరాలు ఏంటో నాకు తెలియదు కానీ నాకు కూడా ఇవ్వవా అని ప్రార్థన చేశాను. అక్కడ
చెప్పాను కదా, చాలా మంది ప్రార్థన చేసుకుంటున్నారు కానీ ఆల్ నైట్ ప్రేయర్లు నా ఒక్కడికి ఆ రోజు పరిశుద్ధాత్మ వరం వచ్చిందండి. అన్య భాషల వరము నాకు ఆ రోజు వచ్చింది. మరి నేను చెప్పాను అప్పటికి నేను బాప్తిజం తీసుకోలేదు కానీ యేసుప్రభు సొంతరక్షకుడిగా అంగీకరించి ఉన్నాను. మరి కొర్నేలి మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్మ వరము వచ్చిన తర్వాత అతను బాప్తిజం పొందాడో అదే రీతిగా నాకు కూడా జరిగిందండి. కానీ అప్పుడు నేను అన్ని భాషల్లో మాట్లాడాను, అప్పుడు నాకు అది ఏంటో కూడా తెలియదు. అప్పటికి నేను బైబిల్లో చిన్న చిన్నగా చదువుతున్నాను, అప్పుడే స్టార్టింగ్ చేశాను సామెతలు చదవటం, సువార్తలు చదవటం, అలాగే చిన్న చిన్నగా ఉన్నానమాట. అసలు వరాలు ఉన్నాయి, అసలు పరిశుద్ధాత్ముడు అని వరాలు ఇవేమీ నాకు తెలియదు అనమాట. ఆ టైంలో నాకు భయం వేసింది, ఇదేదో కొరతగా ఉంది, నేను ఏంటిది, నాకేం అర్థం కావట్లేదు అని చాలా భయం వేసిందండి. చాలా భయం వేసిన తర్వాత మరి నేను వారు నీకు దేవుడు మంచి వరం ఇచ్చారని చెప్పారు, సంతోషించాను. తర్వాత మరిలే ఇంటికి వచ్చేసాము. మరి నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదేంటో అర్థం కావట్లేదని కొంతమంది సహోదరుల్ని, నాకు తెలిసిన వారిని, నాకన్నా పెద్దవారిని అడుగుతూ ఉండేవాని. వారు కొంతమంది ఏమన్నారంటే, ఇదేం కాదు నాన్న, నువ్వు చాలాసేపు స్తుతులు చెల్లించడం వల్ల నీ నాలిక తడబడి నీకేదో నత్తి నత్తిగా వచ్చి ఉంటుంది, అలాంటివి ఏమీ లేవు నాయన అన్నారు. ఓహో అవునా అని నాకు ఇంకా ఏంటి మరి ఆ రోజు నేను అనుభవించింది ఏంటి అని ఉందన్నమాట అండి. అలాగే ఏమైందంటే నేను చర్చికి వెళ్ళేవని అన్నాను కదా, లూథరన్ చర్చికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని ప్రభువా ఈ ఏంటి నాకు అర్థం కావట్లేదు, ఈ డౌట్ క్లారిఫై చేయవని వెళ్తే ఆ రోజు పాస్టర్ గారు అలాది ఎవరో ఒక ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఏమన్నారంటే, ఆ రోజు అన్ని భాషల గురించి ఆయన ఏమన్నారంటే, ఒక సంఘంలో అందరూ అన్ని భాషలు మాట్లాడుతున్నారు, ఒక కొత్త వ్యక్తి వెళ్ళి అతనికి ఇష్టం వచ్చినట్టు కోడి అరిసినట్టు రకరకాలుగా అరుపులు అరిశాడు. అప్పుడు పాస్టర్ గారు ఇతను కొత్త భాష వచ్చిందన్నారు అని ఆయన కూడా ఏమీ లేవు అన్నట్టు వాక్యం చెప్పారు. కానీ నాకు లోపల నుంచి ఇది కరెక్ట్ కాదు కదా, ఇది ఏదో ఉంది, ఇది కాదు కాదు అని ఉన్నప్పటికీ కూడా నా సందేహము తీరలేదండి. అప్పుడు సందేహం తీరలేదు, నేను అప్పుడు అన్ని భాషల కొరకు వదిలేశాను, ఇంకా ఆలోచించడం వదిలేశాను. ఇంకా వరం కూడా నేనేమి అన్ని భాషలు అప్పటి నుంచి మాట్లాడటం లేదనమాట. వదిలేసిన తర్వాత ఏమైందంటే, ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ వరం పొందుకున్నానో నాకు ఒక లోపల నుంచి ఒక కన్విక్షన్ అంటారు కదా వచ్చింది, ఏంటంటే యేసు ప్రభు దేవుడు తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడు ఒక్కలే, వారు వేరు కాదు అని ఒక కన్విక్షన్ వచ్చింది. అప్పటి నుంచి నాకు ఈ లోపల ఉన్నటువంటి డౌట్ పోయింది. కానీ అయినప్పటికీ కూడా బిబ్లికల్గా నేను డౌట్ క్లారిఫై చేసుకోవాలి, బైబిల్ ఏముంది, ఎలాగా మనం ఇది నమ్మాలి వాక్యానుసారంగా అని అడుగుతూ ఉండేవాన్ని ఆయన. కానీ నాకు జవాబు రాలేదు. ఇలా ఉంటున్న సమయంలో మరి నాకు అమ్మమ్మ గారు అవుతారు, మా బంధువులు శిరోమణి గారు, ఆవిడని వెళ్ళి అడిగాను. ఇలా డౌట్స్ కొన్ని అడిగినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, నేను చెప్పనన్నారు, ఆవిడ నువ్వే బైబిల్ చదివి తెలుసుకో అన్నారు. అప్పుడు నాకు అది అసలు నచ్చలేదండి. నేను మనసులో అనుకున్నాను, ఈవిడికి తెలుసు కదా అన్నీ, ఈవిడ ఎప్పుడు బైబిల్ బోలిసార్లు చదివారు కదా, ఇది నాకు చెప్పేవచ్చు కదా, ఇంత పెద్ద బైబిల్ ఉంది, అవి నేను ఎప్పుడు పూర్తిగా చదవాలి, ఈ డౌట్ నాకు ఎప్పుడు క్లారిఫై అవ్వాలి అని మనసులో అనుకుని అప్పుడు నాకు ఆవిడ చెప్పిన జవాబు నచ్చలేదు. కానీ ఇప్పుడు నేను చాలా సంతోషిస్తున్నానండి, అందును బట్టి దేవుని కూడా స్తుతిస్తున్నాను. అప్పుడు చాలా నేను బాధపడ్డాను, ఏంటి ఈవిడ ఇలా చెప్తున్నారు అనుకున్నాను. అప్పటి నుంచి కొంచెం బైబిల్ చదవటం ప్రారంభించి నా డౌట్స్ కొరకు క్లారిఫై చేసుకోవాలని ప్రార్థనాపూర్వకంగా సువార్తలు కానీ చిన్న చిన్నగా బైబిల్ చదవటం ప్రారంభించాను అనమాట. అది మా ఇంటి పక్కన పాలరాజ్ అంకుల్ అని ఒక అంకుల్ ఉండేవారు, ఆయన కాలేజీలో లెక్చరర్గా చేస్తూ అలాగే పాస్టర్ గారుగా కూడా ఉన్నారనమాట. ఆయన అడిగి కొన్ని కొన్ని డౌట్లు నేను క్లారిఫై చేసుకుంటూ ఉండేవాడిని. ఇలా చిన్న చిన్నగా భక్తిలో ఎదుగుతున్న విధానాల్లో కొంచెం ఏకాంతంగా ప్రార్థన కూడా చేసుకుంటూ ఉండేవాడిని. ఒకసారి మా తల్లిదండ్రులు ఎక్కడికో వెళ్తే నేను ఒక్కనే ఉన్నాను. ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను, ఎందుకు చేసుకున్నాను ఇప్పటికీ తెలియదు. మోకరి నుంచి ప్రార్థన చేసుకున్న తర్వాత కొద్దిసేపు కనిపెట్టడం అంటారు కదా, అప్పుడు ఏం తెలియదు, ప్రార్థన అయిపోయాక అలా మోకరించి నేను కళ్ళు మూసుకుని ఉన్నాను. అప్పుడు నేను ఎప్పుడో 10th class ప్రార్థన చేశాను అన్నాను, మీకు గుర్తుంది కదా, దేవుడు నాకు కనిపించాలి, దేవుడు నాకు కనిపించాలి అని. ఎప్పుడైతే నేను అలా మోకరించి కాసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత అలాగ నేను కనిపెడుతున్నాను, నేను దేవుని దర్శనం పొందానంటే యేసు ప్రభు నా రూమ్లోకి అలా వచ్చారు. అది నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే అప్పుడు నేను నిద్రపోలేదు, నేను ప్రార్థనలో ఉన్నాను, అది నిజంగా జరిగింది. ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే ఆయన నా రూమ్లోకి వచ్చారో మొత్తం వెలుగండి, ఎంత వెలుగంటే నా కనుచూపు మేర ఎంత కనిపిస్తుందో, ఇప్పుడు లైటింగ్ నా మీద పడుతుంది కదా, ఈ వెలుగు కాదు, చాలా వైట్గా ఉంది, కోటి రెట్లు ఎక్కువ అనమాట. అది అసలు చాలా అద్భుతం, ఆ దృశ్యాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. మొత్తం నా కనుచూపు మేరంతా లైటే, ఎవరి మొహం ఆఖరికి ఒక వెంట్రుక కూడా ఒక చెయ్యి కూడా ఏమి కనిపించట్లేదు. కానీ నా ఎదురుగుండా ఒక వ్యక్తి ఆకారంలో ఉన్నారు అని మాత్రం నాకు తెలుస్తుంది, ఏమి కనిపించట్లే, మొత్తం వెలుగే, మొహం కాదు కదా, కళ్ళు కాదు కదా, జుట్టు కాదు కదా, ఏమి కనిపించట్లేదు. కానీ ఒక మనిషి ఆకారంలో ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు అని ఆ ప్రజెన్స్ మాత్రం తెలుస్తుంది, కానీ మొత్తం వెలుగే. ఎప్పుడైతే ఆయన మెల్లమెల్లగా నడుచుకుంటూ నా ఎదరికి వస్తున్నారో, ఒక్కొక్కడి వేస్తున్నారో, నేనేమైందంటే అప్పుడు శక్తి ఆ వెలుక్కి తట్టుకోలేక నేను కింద పడిపోయానండి. ఆ మోకరించున్నప్పుడు కింద పడిపోయి నా తల ఎవరో బలవంత పెట్టి నొక్కితే ఎలా ఉంటుంది, ఇలా నొక్కుపోయాను కిందకి.
ఇలా నొక్కుపోయిన తర్వాత ఏమైందంటే నా కన్ను గుడ్డు ఇళ్ళల్లో ఊగుతుంది, ఇళ్ళల్లో కొట్టించుకుంటుంది, రెండు కళ్ళు ఇళ్ళ కొట్టించుకుంటుంది, చిన్న మెదడు అంటారు కదా, నా బ్రెయిన్ కూడా లోపల ఇళ్ళ ఊగిపోతుంది, వైబ్రేట్ అయిపోతుంది, ఇళ్ళ కొట్టించుకుంటుంది, కళ్ళు కొట్టించుకుంటున్నాయి, బ్రెయిన్ కొట్టించుకుంటుంది, నేను తట్టుకోలేకపోతాను ఆ శక్తిని. నాకు అర్థమైంది ఏంటంటే కాసేపటికి నా రెండు కళ్ళు గుడ్లు నా బ్రెయిన్ పేలిపోద్ది అనిపించింది. అంటే ఆయన నా దగ్గరికి వస్తుంటే నేను ఏమన్నానంటే, ప్రభువా ప్రభువా దయచేసి నా దగ్గరికి రావద్దు, నేను చచ్చిపోతాను, ప్లీజ్ రావద్దు అన్నానండి. అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. చాలాసేపటి తర్వాత నేను తేరుకుని లెగిశాను. లెగిసిన తర్వాత నేను క్షమాపణ అడిగాను. ఏంటంటే నాకు అప్పుడెప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, నేను 10th క్లాస్లో ఒక ప్రార్థన చేశాను, దేవుడు నాకు కనిపించాలి, కనిపిస్తే నేను చచ్చిపోయినా పర్వాలేదు అన్న నేను, దేవుడా ప్రవ్వా ప్రవ్వా నా దగ్గరికి రావద్దు అన్నానండి. కానీ ఆ దర్శనాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. అందుకనే నేను 100 కోట్లు నమ్ముతాను యేసుప్రభు రియల్, యేసుప్రభు నిజంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. కనుక అప్పటికే నేను యేసుప్రభువే నా పాపాల కొరకు సిలువలో రక్తం కార్చారు అని తెలుసుకున్నాను. కనుక నేను యేసుప్రభు నిజము అని నమ్మేవాడిని, కానీ అది చూసిన తర్వాత ఇంకా బలంగా నమ్ముతున్నానండి. కనుక ఆ దర్శనం నా జీవితాన్ని చాలా మార్చిందండి. దేవుడి యొక్క శక్తి ఎంత శక్తితో నేను అప్పుడు అర్థం చేసుకున్నాను. ఇలా ఉంటున్న సమయంలో ఏమైందంటే, మరి నేను అప్పుడప్పుడు టీవీలో వాక్యాలు వింటూ ఉండేవాడిని. అప్పుడు చూసినప్పుడల్లా ఎందుకో ఏదో ఒక రోజు దేవుడు నిన్ను అలా వాడుకుంటాడు అనిపించేది మనసులో లోపల నుంచి. కానీ అది నాకు అప్పటికీ ఏం తెలియదు. ఈ తెలియని క్రమంలో ఏమైందంటే నాకు కొన్ని కళలు కూడా వస్తూ ఉండేవండి. ఆ కళల్లో ఎలా అంటే, ఒకనొక రోజు రెండో రాకడ కొరకు కళలు వస్తూ ఉండేవి. బోర శబ్దం ఊదునట్టు, ఆకాశం అంతా ఇలాగ అన్ని కొంతమంది ఆత్మలు ఇలా లెగిసి వెళ్ళిపోతున్నట్టు, ఇలా రెండో రాకడ వారి గురించి కళలు వస్తూ ఉండేవి. ఒకరోజు ఒక కళలో ఏమైందంటే, నేను నుంచుని ఉన్నాను, బయటకు వచ్చిన వెంటనే ఎవరో నన్ను పిలుస్తున్నారు. అప్పుడు నా పేరు మురళీధర్ అండి. ఆ పేరు పెట్టి మురళీధర్ మురళీధర్ అని పిలుస్తున్నారు. నేను వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, మా అంకుల్ అని చెప్పాను కదా, ఆయన ఇంకొక తాతయ్య గారు కనిపిస్తే వారు పిలుస్తున్నారేమో అని వారి దగ్గరికి వెళ్ళేసరికి, వారు కాదు, ఎక్కడి నుంచి శబ్దం వస్తుందని చూసేసరికి ఆకాశం మబ్బు నుంచి వస్తుంది శబ్దం. అలా పైకి చూసేసరికి ఒక తెల్లని వెలుగు నా మీద పడిందండి. నేను అలా కింద పడిపోయాను కళ్ళు. ఇది కళ నిజం కాదు, కళ్ళలో జరిగింది ఇది. ఇలాంటి దర్శనాలు వస్తూ ఉండి, రెండో రాకడ వస్తూ ఉండేది, రెండో రాకడలో ఆకాశం వైపు చూస్తూ ఉండేవాడిని. దేవుడికి నేను కళ్ళలో చెప్పేవాడిని, ప్రభువా నీ పనే చేస్తాను, నీ సేవే చేస్తాను, నీ సేవే చేస్తాను అనేవాడిని, కళ్ళలో అనేవాడిని. నాకు అర్థమయ్యేది కాదు. ఒకరోజు ఒక కళ వచ్చింది ఏంటంటే, ఒక చోట జరుగుతుంటే అందరు కింద పడిపోతున్నారంట. ఒక పాస్టర్ గారు ఆయిల్ తీసి ప్రార్థన చేస్తుంటే అందరు కింద పడిపోతున్నారు. అప్పుడు నేను అన్నాను, ఏంటి ఇలాగా పడిపోతున్నారంటే, లేదు అది అభిషేకిస్తున్నారు వాళ్ళని అంటే, అలాగ అయితే నేను కూడా వెళ్తానని కళ్ళలో వెళ్తే ఆ పాస్టర్ గారు నాకు కూడా ఆయిల్ తీసి నన్ను ఎత్తి మీద వేశారు, నేను కింద పడిపోయాను. ఇది కళ అనమాట. ఇలాంటి కళ్ళు వచ్చేవి. అప్పటి వరకు నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి కళలు ఎందుకు వస్తున్నాయి, ఇలాగ దేవుడు నన్ను ఎందుకు పిలుస్తున్నారు, ఇవేమీ నాకు అర్థమయ్యే కాదండి. అలా నాకు తెలిసి తెలియని భక్తి, చిన్న చిన్న భక్తి, ఎక్కడైనా మీటింగ్లు జరిగితే అక్కడికి వెళ్ళటం, వాక్యం వినటము, వాక్యంలో ఎదగటము, ఇలాంటి క్రమంలో నడుస్తూ ఉండేవాడిని అనమాట. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే, నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ అయిపోయింది. ఆ హాలిడేస్ ఇస్తారు కదా, ఎంసెట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్కి, దీనికి హాలిడేస్కి బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ ఈ సమయంలో ఏమైందంటే, నాకు భయంకరంగా సిక్నెస్ వచ్చిందండి. నాకు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఒక 10 రోజుల వరకు ఒక హాస్పిటల్కి వెళ్తే అది టైఫాయిడ్ అని తెలియలేదు. ఆ మందులు వాడటము, అవి రాంగ్ మెడిసిన్ అయ్యింది. రాంగ్ మెడిసిన్ అయిపోయిన తర్వాత ఫిట్స్ కింద వచ్చేసాయి. నాకు ఫిట్స్ కింద వచ్చేస్తే చనిపోయేలా అయిపోయాను ఆ రోజు. కానీ దేవుడి దయవల్ల అప్పుడు బాగానే మరలా రికవర్ అయ్యాను. తర్వాత రోజు ఏమైందంటే, అది వెంటనే తర్వాత రోజు నాకు ఊపిరి రాలేదు, అస్సలు బ్రీత్ అయి అందట్లే. అప్పటికే ఇంచుమించు ఒక 15 రోజుల నుంచి వామిటింగ్స్ అయిపోయి చాలా నీరసం అయిపోయి బాడీలో ఉన్న శక్తి అంతా అయిపోయింది. ఊపిరి అస్సలు ఆడట్లేదు, ఊపిరి అస్సలు ఆడట్లేదు. మరి చిన్నప్పటి నుంచి నాకు కొంచెము ఈ కోల్డ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది. దానివల్ల అప్పుడు ఇంకా ఆ సమస్య పెద్దగా అయిపోవటము, ఊపిరి ఆడలేదు, చాలా భయం వేసిన తర్వాత ఆ రోజు ఆదివారం, అప్పుడు మా తల్లిదండ్రులు ఎవరో ఆటోని పిలిచి ఆటోలో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఎందుకో నేను చచ్చిపోతాను అనిపించింది ఆ రోజు మాత్రం. అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు ఎందుకు అనుకున్నానో తెలియదు, కానీ నేను అలా ఆటోలో వెళ్తుంటే నాకు నా జీవితం గుర్తొచ్చిందని. అంటే అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, నేను దేవుడి కొరకు ఏమీ చేయలేదు. అప్పటికి నేను బాప్తిసం తీసుకోలేదు, కానీ యేసుప్రభుని సొంతరక్షుడిగా అంగీకరించాను, నా పాపాలు ఒప్పుకున్నాను, దేవుడితో సహవాసం చేస్తూ కొన్ని కొన్ని తీర్మానాలు తీసుకుంటున్నాను రోజులు అవి. అప్పుడు నేను చనిపోతే నేను పరలోకం వెళ్తానని నమ్మానండి, అప్పుడు నమ్మాను. కానీ నేను ఏమనుకున్నానంటే, దేవుడి కొరకు నేను ఏమీ చేయలేదే, నేను ఇప్పుడు వెళ్ళిపోతే ఏంటి ఉపయోగము అని నాకు మనసులో అనిపించింది. ఆ వెళ్తున్న ఆటోలో వెళ్తున్నప్పుడే నేను మనసులో అనుకున్నాను ఏంటంటే, ప్రభువా నన్ను బ్రతికించు, నన్ను బ్రతికిస్తే ఇక నుంచి నీ పనే చేస్తానన్నాను. ఎందుకంటే అది చాలా అండి, ఒక 15 రోజుల వరకు వామిటింగ్స్ అయిపోయి చాలా సిక్ అయిపోయాను, చాలా నీరసించిపోయి లెగిస్టానికి కూడా ఓపిక లేని సందర్భం అది.
ఇంకా ఆ ముందు రోజే ఫిట్స్ వచ్చాయి, తర్వాత రోజు ఊపిరి ఆడలేదు, అస్సలు ఊపిరేం అందలేదు. ఈ సమయంలో అందరూ భయపడి టెన్షన్గా హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అప్పుడు నేను, ప్రభువా నేను నీ కొరకు ఏమీ చేయలేదు, నన్ను బ్రతికించు, నన్ను బ్రతికిస్తే ఇక్కడి నుంచి నీ పనే చేస్తాను అని నా మనసులో అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను కూడా తెలియదండి. ఇలా అయిన తర్వాత నన్ను ఐసీయూలో పెట్టారు. 5 రోజులు ఐసీయూలో ఉన్నానండి. 5 డేస్ ఐసీయూ తర్వాత మరలా జనరల్ వార్డ్ అదే రూమ్కి షిఫ్ట్ చేశారు. రూమ్లో మరలా ఇంకొక 10 డేస్ ఉన్నట్టున్నాను. ఒక 15 డేస్ అప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాను, అంతగా సిక్నెస్ రావటం. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్, ఎంసెట్ కౌన్సిలింగ్, ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయాను. ఈ తీర్మానాన్ని నేను మర్చిపోయాను. ఎందుకు మర్చిపోయానంటే దేవుడికి మనం సమర్పించుకోవడం కాదు, దేవుడే మనల్ని సేవకు పిలవాలి కదా అనే ఒక డౌట్ ఉండేది. దాన్ని బట్టి నేను ఇంక ఇది మర్చిపోయాను. ఎవరికి చెప్పలేదండి, ఇది నాకు దేవుడికి మాత్రమే తెలుసు, మా ఇంట్లో కూడా చెప్పలేదు. నేను ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయినా, అది నేను చేసిన అత్యంత పెద్ద తప్పు అని ఇప్పటికీ కూడా నేను బాధపడుతూ ఉంటాను. ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయాను ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ తీర్మానాన్ని విడిచిపెట్టి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యానో మా కుటుంబంలో అప్పటి వరకు కొన్ని కొన్ని అప్పులు ఉండేవండి, కానీ అంత కాదనమాట. కానీ ఎప్పుడైతే ఇలా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యానో అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. అంటే వడ్డీకి డబ్బులు తేవడం, వాళ్ళకి కట్టడానికి వీళ్ళకి వడ్డీ ఇవ్వడం, అలా విపరీతమైన అప్పులు పెరిగిపోయాయి. ఇంట్లో శాంతి ఉండేది కాదు, చాలా ప్రాబ్లమ్స్ అనమాట, చాలా ప్రాబ్లమ్స్. దానివల్ల నేను స్టడీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. అసలు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో భయంకరమైన దెబ్బ అనమాట. ఇంటికి వస్తే నాకు మెంటల్ అనమాట, మెంటల్ వచ్చేసేది. అసలు ఏమీ అర్థమయ్యేది కాదు. మా తల్లిదండ్రులు వెళ్ళిపోయేవారు ఇంట్లోంచి, అప్పుల వాళ్ళు అందరూ వచ్చేప్పుడు నేనే ఉండేవాడిని. అప్పుడు మా అక్క హాస్టల్లో చదువుకుంటూ ఉండేది, వారు వచ్చి నన్ను అడిగేవారు. నేను నాకు బాగుంది, ఒకసారి ఎగ్జామ్ ఉందంటే బుక్ తీసి చదువుతున్నాను చాలా ఇంట్రెస్ట్గా, ఎలా అయినా మార్క్స్ కొట్టాలని బుక్స్ తీసి చదువుతుంటే ఒక అతను వచ్చి ఇలా అప్పు కోసం వచ్చి ఒక అరగంట కూర్చుని ఉన్నాడు. అతను ఇలా చెప్పేసరికి నాకు మెంటల్ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఆ బుక్ తీసి పడేసి అలా కూర్చొని అలా ఆలోచిస్తూ ఉండేవని, ఏంటి ఏమవుతుందని. దానివల్ల ఏంటంటే నా స్టడీస్ కూడా అప్పుడు దెబ్బతిన్నాయన్నమాట అండి. ఇలా ఈ టైంలో చాలా విపరీతమైనటువంటి ఈ స్ట్రగుల్స్లో డిప్రెషన్లోకి కూడా నేను వెళ్ళాను. భయంకరమైన డిప్రెషన్స్, అసలు ఎందుకు ఈ జీవితం చచ్చిపోతే బాగుండు అనిపించేది, లేకపోతే నక్సలిజంలోకి వెళ్ళిపోతే బాగున్ను, వీళ్ళందరూ ఎవడ మంచిగా లేడు, ఇలాంటి విపరీతమైనటువంటి మనస్తత్వము ఇలా వచ్చిందనమాట. ఇలాంటి సందర్భంలో ఏమైందంటే మరలా అలాగే ప్రార్థనలకు వెళ్ళటం, దేవుణ్ణి అడగటము, సహాయం చేయ ప్రభువా అని అడగటము. ఇంకోటి ఏంటంటే అప్పటికి మా తల్లిదండ్రులు అంతగా భక్తిగా ఉండేవారు కాదు, మరి వారు కూడా దేవుడికి దగ్గర అవ్వటం కొరకేమో మరి ఈ శోధనలో నాకు తెలియదు, కానండి ఇలా జరిగాయి అనమాట. ఇలా జరిగిన సందర్భంలో డిప్రెషన్ ఇలాంటి స్టేట్లో నేను ఉన్నాను. ఇలా ఉంటున్నప్పుడే మరి నేను బాప్తిజం కూడా తీసుకున్నాను, ప్రార్థన చేసుకుని బాప్తిజం తీసుకున్నాను. 2009 అక్టోబర్ 18 నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఇలా ఉన్న సమయంలో ఏంటంటే నాకు మరలా ముందు సిక్నెస్ వచ్చిందన్నాను కదా, మరలా కొంచెం నీరసం అయిపోయింది, సిక్నెస్ మరలా వచ్చిందండి. వచ్చినప్పుడు ఏమైందంటే మా బంధువులు డేవిడ్ రాజ్ గారు, మరి మీకు Mark 317 ఆయన మెసేజ్లు వస్తున్నాయి కదండి, ఆయన అప్పుడు కొంచెం క్రొత్తగా సేవ ప్రారంభించారు. వారు ఇండిపెండెంట్గా సేవ ప్రారంభించినటువంటి దినాలు అవి. ఆ తొలి దినాల్లో వారింటికి మా మమ్మీ ఏం తీసుకెళ్ళండి, వాళ్ళ ఇంట్లో వారు పాస్టర్ గారు అని వారింటికి తీసుకెళ్ళి నన్ను విడిచిపెట్టేసి, మీరు ప్రార్థన చేయండి మా అబ్బాయికి ఏదో అయిపోతుందని వారు చాలా భయపడిపోయి వారింటికి తీసుకొచ్చి నన్ను దిగబెడితే వారు ప్రార్థన చేశారు నా కొరకు. మరి వారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. తర్వాత వారు ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దైవజనులకి డేవిడ్ గారికి ఏమనిపించిందంటే, దేవుడు ఏం చెప్పారంటే ఈ అబ్బాయిని అభిషేకించండి సేవ కొరకు అని డేవిడ్ రాజు గారికి దేవుడు చెప్పారు. అలాగే పాస్టర్ అమ్మగారు మరి వాళ్ళ వైఫ్కి కూడా దేవుడు ఏం చెప్పారంటే ఈ అబ్బాయిని సేవకు అభిషేకించండి అని దేవుడు చెప్పారు. ఏదో చేతబడి శక్తుల ద్వారా ఇలాగ ప్రభావితం అయ్యింది, ఇలాగ నీరసం వచ్చింది అని చెప్పడము, దాన్ని బట్టి వారు ఎంతో ప్రార్థన చేశారు. దాన్ని బట్టి మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అప్పుడు ఏమైందంటే అండి, వారికి దేవుడు చెప్పారు. అప్పుడు పాస్టర్ గారు వెళ్ళి వారు సతీమణికి చెప్పినప్పుడు నాకు కూడా దేవుడు చెప్పాడండి అని అనటము, అయితే ఖచ్చితంగా ఇతను అభిషేకించాలి అని వారు అనుకున్నారు. అప్పుడు మా తల్లిదండ్రులకి అంత అప్పటికి ఏమీ అంత తెలీదు, ఏదో అభిషేకం అంటే వారు కూడా సేవకు రావాలి అది కూడా తెలీదు. దేవుడు ఇలా అభిషేకించమంటున్నారు, మీ అబ్బాయిని అభిషేకిస్తామని మా తల్లికి చెప్పడము, ఆవిడ కూడా సరే అనటము, నాకు కూడా చెప్పారండి. కానీ నేను వారికి చెప్పలేదు. ఏం చెప్పలేదంటే నేను సేవకు సమర్పించుకున్నానని అప్పుడు కూడా వారికి చెప్పలేదు, నేను ఎవ్వరికి చెప్పలేదు, నాకు దేవుడికి మాత్రమే తెలుసు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఓకే నేను దేవుడి సేవకు సమర్పించుకున్నాను కదా, అందుకనే దేవుడు నన్ను అభిషేకించమంటున్నారేమో అనుకున్నాను. అది నేను 2009 బాప్తిజం తీసుకున్నాను కదా, 2010 మార్చి నెలలో మరి నన్ను అభిషేకించారు సేవకి. అక్కడ ఒక పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది, కాళీపట్నం అనే గ్రామంలో పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. ఒక 20-25 సేవకులు కలిసి మరి నూనె పోసి నన్ను సేవ కొరకు అభిషేకించారండి.
అభిషేకించినప్పుడు అప్పుడు వెంటనే అభిషేకం అయిపోయినని అక్కడ ఆ సంఘంలో ఒక ఆవిడ అడిగారు ఏంటంటే ఈ అబ్బాయి ఇక్కడి నుంచి సేవ చేస్తాడా అని అడిగారు. మరి అప్పుడు మరి పాస్టర్ గారు డేవిడ్ గారు అప్పుడు ఏం చెప్పారంటే ఈ అబ్బాయి చదువుకుంటున్నాడమ్మా, చదువుకుంటాడు ఇంకా అప్పుడే సేవ చేయడం అన్నారు. అప్పుడు నేను కూడా అక్కడి నుంచి వచ్చేసాను, మళ్ళీ కాలేజీకి వెళ్ళటం ఇదంతా మామూలే. కానీ నా జీవితం మారిందండి. ఏంటంటే ఎప్పుడైతే అభిషేకం పొందానో అభిషేకం వల్ల నాకు ఉన్నటువంటి బలహీనత పోయింది, నాకు మళ్ళా ఆరోగ్యం రీస్టోర్ అయింది, ఏ బలహీనత రాలేదు, చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని. అంతేకాకుండా బైబిల్ చదువుతుంటే ఇంకా బాగా అర్థమయ్యేది. ఒకనొక సందర్భాలు ఇదివరకు 10 సార్లు చదివిన అర్థం అవ్వండి, ఒకసారి చదివితే అర్థమయ్యేది. నేను చాలా పిరికివాడినండి. ఇప్పుడు మీ ముందు మైక్లో లేకపోతే మీటింగ్స్లో మాట్లాడుతున్నానేమో కానీ నేను చాలా పిరికివాడిని. స్టేజ్ ఫియర్ భయంకరంగా ఉండేది. ఒక 10 మంది ఉంటే కాలు వణికిపోయాయి, కళ్ళు మూసుకునేవాడిని, చూసి మాట్లాడలేని పరిస్థితి. ఎప్పుడైతే నేను అభిషేకం పొందానో అందరి ముందు మాట్లాడే ధైర్యం నాకు వచ్చింది. చాలా బాగుంది. కానీ ఇదంతా నాకు తెలియదు, అప్పుడు తెలియదు, ఇప్పుడు అర్థమవుతుంది కానీ అప్పుడు ఏం తెలియదు. ఇలా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నేను రూమ్లో కూడా ఉండడం జరిగింది. 3rd ఇయర్ వచ్చేసరికి రూమ్లో ఉండేవాడిని. అప్పుడు కూడా ఉదయాన్నే లేచి 4 గంటలకు బైబిల్ చదివేవాడిని. బైబిల్ చదువుతున్న మా ఫ్రెండ్స్ అందరూ చూసి నువ్వు పాస్టర్ అవుతావు అనేవారు. వాళ్ళు హిందువులేగా నేను పాస్టర్ అవుతావు అనేవారు. నేను పాస్టర్ అవ్వరా బాబు, అది పాస్టర్ అవ్వాలంటే అది వేరే విషయం, చాలా గొప్ప వాళ్ళు అవ్వాలి, ఆ దేవుడు పిలవాలి అని వారికి చెప్తా ఉండేవాడిని అనమాట. ఇలా ఉన్న సందర్భంలో మరి బోయినర్గస్ టీమ్ యవనస్తుల కూడిక, మరి మా సహోదరులు వారి సేవలో ఉన్నవారు, వారి బోయినర్గస్ టీం ఉంది కదని మీకు తెలుసు, అందులో యూత్ మీటింగ్స్ పెడతా ఉండేవారు, నేను కూడా వెళ్తూ ఉండేవాడిని. మరి సిస్టర్ దీపిక గారు, మరి నాకు బంధువులు అక్క అవుతారు, ఆవిడ ఫోన్ చేసి పిలిచేవారు యూత్ మీటింగ్ రా, యూత్ మీటింగ్ రా అని. అప్పుడు నేను యూత్ మీటింగ్కి అక్కడి నుంచి వెళ్తూ ఉండేవాడిని, రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని. ఆ యూత్ మీటింగ్లో అప్పుడు దీపిక గారు, తర్వాత కిషోర్ అబ్రహాం గారు మీకు తెలుసు కదండి, కిషోర్ అబ్రహాం గారు, ఆయన ద్వారా మరి Mark 317 అని యూట్యూబ్ ఛానల్ ఆయన మెసేజ్లు కూడా ఉన్నాయి. మరి ఆయన అప్పుడు మెసేజ్లు ఇస్తూ ఉండేవారు. ఆ మెసేజ్ల ద్వారా నేను చాలా బలపడ్డాను, ఇంకా దేవుడి కొరకు పరిశుద్ధంగా జీవించాలి, లోకంలోకి వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా బాగా బలపడ్డాను అనమాట. అలాంటి సమయంలో బలపడి భక్తిలో ఎదుగుతూ ఉన్నప్పుడు నేను కూడా ఆ టీంలో పాలుభాగస్తులు అవ్వటం, అప్పుడప్పుడు నేను కూడా కొన్ని చిన్న చిన్న మెసేజ్లు ఇవ్వటం చేస్తూ ఉండేవాడిని. ఇలా ఇలాగా జరుగుతూ ఉన్నప్పుడు ఇంజనీరింగ్ అయ్యేసరికి నాకు ఒక డౌట్ ఉండేదండి, నాకు దేవుడి సేవ చేయాలనిపిస్తుంది, కళ్ళు కూడా అలాగే వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి వాక్యం విన్నా అదే అనిపించేది, నువ్వు దేవుడి సేవ చేయాలి, దేవుడి సేవ చేయాలని. కానీ నాకు డౌట్ వచ్చేది ఏంటంటే నేను దేవుడి సేవకు సమర్పించుకున్నాను కానీ నన్ను దేవుడు పిలవలేదు కదా అని ఒక డౌట్ ఉండేది. కానీ అప్పట్లో నేను ఎక్కువ వాక్యాలు వింటూ ఉండేవాడిని, వాక్యాలు బాగా వినేవాడినండి. బెన్నీ హిన్ అనే ఒక దైవజన్ మెసేజ్లు చాలా విపరీతంగా వినేవాడిని యూట్యూబ్ ఛానల్లో. అప్పుడు అదేంటో తెలియదు కానీ ఆయన మెసేజ్లు వింటున్నాక యూట్యూబ్ అప్పటికి 2G అనుకుంటా, 3G కూడా ఉందలేదు నాకు గుర్తులేదు, కానీ

యాకోపత్రిక చదువుదాం అనుకుని నీతో దేవుడేం మాట్లాడారు, నాతో దేవుడేం మాట్లాడారు, ఒకరికొకరు పంచుకునేవారు అన్నమాట. అలా వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉండేవారము. ఇలా ఉన్న సందర్భాల్లో నాకు ఈ డౌట్ ఉండేది, ఏం చేయాలి, ఏంటి మరి నీ సేవ చేయాలా, ఏం చేయాలని డౌట్ ఉన్నప్పుడు ఏమైందంటే, మా బంధువులు ఒకరు తెలియజేశారు ఏంటంటే, రాజమండ్రిలో పాస్టర్ థామస్ గారు ఉన్నారు కదా, వారు దహించు అగ్నిద్వా మినిస్ట్రీస్ డునామిస్ అని బైబిల్ తర్ఫీదు పెడుతున్నారు, ఒక 40 డేస్ ఉంటుంది, వెళ్తావని వారు నన్ను అడగడం జరిగింది. మరి నా స్నేహితుడు మా బంధువు కేఫా అని తను కూడా వస్తున్నాడు, తను నేను కలిసి డునామిస్కి వెళ్ళామండి 2013 సంవత్సరంలో. నేను ఎందుకు వెళ్ళానంటే, అసలు నన్ను దేవుడి సేవకు పిలుస్తున్నారా, నేనకి నేనే సమర్పించుకోవడం కరెక్టా రాంగ్, అసలు ఏంటి నేనేం చేయాలి, దేవుడి సేవ చేయాలా అని ఒక డౌట్ నిమిత్తం నేను 2013 సంవత్సరంలో నేను డునామిస్కి వెళ్ళాను, దహించు అగ్ని థామస్ గారి దగ్గరికి. అక్కడ అప్పుడు మరి మా బ్యాచ్ 50 రోజుల దాకా జరిగిందండి, 50 రోజులు జరిగింది అప్పుడు దేవుడి కృపను బట్టి. 50 డేస్ జరిగింది. ఆ 50 డేస్లో దేవుడి వాక్యంలో చాలా బలపడ్డాను. ఎక్కువసేపు పొద్దున్నే సాయంత్రం వరకు ఉండేది, ప్రార్థన చేయించేవారు, ఎక్కువసేపు ప్రార్థన చేయించడము, వాక్యాలు చెప్పడము, ఇలా విజ్ఞాపన ప్రార్థనలు అవన్నీ కూడా క్లాసెస్ ఉంటాయి కదా, క్లాసెస్ చెప్పడం. ఇలా ఉన్న సందర్భంలో లాస్ట్ వరకు కూడా నాకు డౌట్ ఉందండి. ఆఖరి రోజు దేవుడు నాతో మాట్లాడారు, చివరి రోజు అనమాట. అంటే ఆ రోజు సర్టిఫికెట్లు ఇస్తారు, అయిపోయిన ఆఖరి రోజు దేవుడు నాతో మాట్లాడారు ఏంటంటే, నువ్వు నా సేవే చేయాలి, నేను నిన్ను పిలిచాను, నువ్వు దేవుడి సేవకు సమర్పించుకున్నావు, నువ్వు నా పనే చేయాలని దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు మాట్లాడినప్పుడు నేను బెన్నిహిన్ గారి వాక్యాలు విన్నానని చెప్పాను కదా. అయితే సేవ చేయటం అంటే మనకు మనమే ఏది వెంటనే ప్రసంగించడం కాదు, ఒక నాయకుడు మనకు ఉండాలి, ఒక గురువు మనకు ఉండాలి అని తీర్మానించుకుని, అప్పుడు థామస్ గారు అందరికీ ప్రార్థన చేసి ఆయనకి ప్రవచన వారు ఉండటం వల్ల అందరి కొరకు ప్రవచించేవారు. అప్పుడు కొంతమంది నువ్వు ఈ మినిస్ట్రీలో ఉండమని దేవుడు చెప్తున్నారని చెప్పేవారు. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఒకవేళ ఈయన దేవుడు కనుక ఇక్కడే ఉండిపో, ఈయన కింద ఉండమంటే నేను ఉండిపోతాను అని నేను అనుకున్నాను. అనుకున్నా కూడా నేను దేవుణ్ణి ఒక సూచన అడిగాను, నేను ఎక్కువ సూచనలు అడుగుతూ ఉంటాను, అందుకే నా ముందు నుంచి కూడా నాకు ఏదైనా సూచనలు అడగటము, వాగ్దానం ఇవ్వని దేవుణ్ణి అడిగేవాను, వెంటనే ఏది కూడా తీసుకునేవాని కదా, ఒక సూచన ఇవ్వి లేకపోతే వాగ్దానం ఇవ్వని కన్ఫర్మ్ చేసుకునేవాడిని, 2-3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాకే ఏదైనా నమ్మివ్వను అనమాట. అప్పుడు నేను ప్రార్థన చేశాను ఏంటంటే, దేవుడా ఒక సూచన ఇవ్వి, ఒకవేళ నేను ఏ దైవజన్ కింద నువ్వు ఉండాలనుకుంటున్నావో, నాకు నాయకుడిగా ఎవరిని ఇస్తావో ఆ దైవజన్ నన్ను పిలవాలి, పిలిస్తే నేను ఉంటాను, ఇదే సూచన అనుకుని నేను దేవుని సూచన అడిగాను. అప్పుడు థామస్ గారు ప్రార్థన చేశారు, కానీ ఆయన నాకు ప్రవచనం చెప్పారు, నిన్ను దేవుడు ఇలా వాడుకోబోతున్నాడు అని ప్రవచనం చెప్పి ఆశీర్వదించారు, అభిషేకించారు, తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు తెలిసింది, సర్టిఫికేట్ ఇచ్చారు, పంపించేశారు. అప్పుడు నేను అనుకున్నాను అయితే ఇక్కడ కాదనమాట, సరేలే అనుకుని వచ్చేసాను. వచ్చిన తర్వాత 2013 సంవత్సరంలోనే ఎండింగ్లో ఏంటంటే, మా తల్లిదండ్రులు కుటుంబ పరిస్థితులు బట్టి అప్పటికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, దాని నిమిత్తం నేను ఉద్యోగంలో హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. హైదరాబాద్లో జాయిన్ అయిన తర్వాత అలా ఉద్యోగం చేస్తున్నాను. ఆ ఉద్యోగం జీవితం మీకు చెప్తాను, ఎందుకంటే నేను సేవకు వచ్చిన తర్వాత ఎలా ఉందో, ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలా ఉందో మీకు తెలుస్తుందని. అప్పుడు మా బావగారు బైక్ సిబిజీ బైక్ ఇచ్చారు, మరి నేను మా బ్రదర్ ఇన్ లాస్ ఉండేవారు, ఒక ఫ్లాట్లో ఉండేవారు, 3 బెడ్రూమ్లు ఉండేయండి, నాకు ఒక సెపరేట్ బెడ్రూము, మరలా బాత్రూంలో వాషింగ్ మిషన్ ఉండేది, వేడినీళ్ళకి గీజర్ ఉండేది, అలాగే ఒక కంప్యూటర్ కూడా ఉంది అక్కడ, కంప్యూటర్ ఉండేది, అలాగే బీమ్ నెట్, హైదరాబాద్లో తెలిసింది యాక్ట్ బీమ్ నెట్ ఉండేది, అంటే అన్లిమిటెడ్ నెట్ ఉండేది, హై స్పీడ్ నెట్, మనకు ఒక సెపరేట్ రూము, మంచి బెడ్ వాషింగ్ మిషన్ గీజరు, ఫుల్ అంటే ఒక మంచి లైఫ్ స్టైల్ అనమాట. అది 2013 ఆ సంవత్సరంలో మంచి లైఫ్ స్టైల్, ఎంత సుఖవంతమైన జీవితం అంటే అంత సుఖవంతమైన జీవితం. ఆఫీస్ కూడా పని కూడా పెద్ద ఒత్తిడి కాదు. నేను ఇన్బిస్కో అనే కంపెనీలో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ ఇంజనీర్ కింద జాయిన్ అయ్యానండి. ఇలా జాయిన్ అయినప్పుడు అప్పుడు నాకు శాలరీ 12,000 శాలరీ, తర్వాత నాకు లైఫ్ చాలా బాగుండేది, ఏమీ గొడవ లేదు, హాయిగా రూమ్లో ఉంటాం, హ్యాపీ లైఫ్ అనమాట, ఇంటర్నెట్ కూడా ఉండేది. ఇలాంటి జీవితంలో ఉన్నప్పుడు మరి అప్పుడు కూడా నేను యూట్యూబ్లో వాక్యాలు వింటూ ఉండేవాడిని. కింగ్స్ టెంపుల్కి నేను కుకట్పల్లిలో ఉండేవాడిని, అక్కడికి వెళ్ళేవాడిని, కింగ్స్ టెంపుల్కి వెళ్ళేవాడిని నేను చర్చ్కి, అక్కడ వాక్యాలు వినటం బలపడతూ ఉండేవాడిని. అప్పుడు 2014లో దేవుడు నాతో మాట్లాడారు, 2014 సంవత్సరము జనవరి 24వ తారీఖుని దేవుడు నాతో మాట్లాడారు ఒక దైవజనుల ద్వారా. నువ్వు అప్పటి వరకు చాలామంది చెప్పారు నువ్వు సేవ సమర్పించుకున్నావు కదా, నువ్వు ఉద్యోగం చేయకూడదని చెప్పేవారు, కానీ నేను అంతగా కాదు. కానీ ఆ రోజు ఎందుకో ఆ మాట దేవుడు నాకు బలంగా తగిలిందండి, ఏంటంటే నువ్వు దేవుడి సేవ చేయాలి అని. నాకు వెంటనే దేవుడే నాతో డైరెక్ట్గా గుండెలోకి మాట్లాడినట్టు అనిపించింది, నువ్వు దేవుడి సేవ చేయాలి, నువ్వు ఇలాగ ఉండకూడదు అనిపించింది. అప్పుడు నేను వెంటనే అవును కదా, నేను చనిపోవాల్సిన వాడిని బతికించింది దేవుడు, దేవుడి సేవ చేయాలి కదా, దేవుడు నన్ను పిలిచాడని తెలుసుకున్నాను కదా, అయినా నేను ఎందుకు ఇలా అయిపోయాను అనిపించి నేను ఉద్యోగం మానేయాలి అనుకున్నాను. అనుకుని వెంటనే అనుకుని కూడా నేను వెంటనే మానేయలేదు. నేనేం చేశానంటే మోకరించి ప్రార్థన చేశాను,
ప్రభువా

0: ఏంటి, నేను ఉద్యోగం మానేయటం నీ చిత్తమా? నీ చిత్తం నాకు బయలుపరచు. నేను ఉద్యోగం మానేసి ఇంక సేవకు వచ్చేయాలనుకుంటున్నాను. ఇప్పుడే రావాలా వద్దా? ఏంటి నీ చిత్తం ఏంటి అని నేను మోకరించి ప్రార్థన చేస్తానండి. అప్పుడు నాకు దర్శనంలో ఎహెస్కేలు 17:24 వచనం నాకు కనిపించింది. అప్పుడు నేను చదివినప్పుడు అందులో ఏముందంటే, యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేను దాన్ని నెరవేర్చెదను. నేను అప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో చదివాను, ఐ ద లార్డ్ హ్యాస్ స్పోకెన్ ఇట్ అండ్ ఐ విల్ డూ ఇట్ అని ఉంటుంది అనమాట. అప్పుడు నేనే చెప్పాను, అది నేను నెరవేరుస్తానని నాకు వెంటనే వాగ్దానం వచ్చింది. అప్పుడు ఓకే, ఇది నిజం అయితే దేవుడే చెప్తున్నారని మానేద్దాం. నాకు అనిపించిన ప్రేరేపణ దేవుడి నుంచి వచ్చింది, అది వెంటనే మానేద్దాం అనుకున్నాను. అప్పటికే మా కుటుంబ నేపథ్యం చెప్పాను కదా, అప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇవన్నీ నిమిత్తం నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడి మాట ఇచ్చారు. దేవుడు మానేయమంటున్నారు కదా, సరే దేవుడి కొరకు మానేద్దాం, దేవుడు చూసుకుంటారు అనుకున్నాను. మరి నా స్నేహితుడికి జీవాధారికి నేను చెప్పాను ఇలా ఉద్యోగం మానేస్తున్నాను, దేవుడు నాతో చెప్పారంటే అతను ఏమన్నాడు, వెంటనే నువ్వు రిజిగ్నేషన్ ఇవ్వద్దు, నేను కూడా ప్రార్థన చేసి దేవుణ్ణి కనుక్కొని అది చిత్త దేవుని చిత్తమో కాదో నేను కూడా నీకు చెప్తాను అన్నాడు. సరే అన్నాను. మరి అలాంటి స్నేహితుడు నాకు దొరికినందుకు దేవుణ్ణి ఇప్పటికీ స్తుతిస్తున్నాను. మరి తను అప్పుడు గిద్యోన్ కొరకు చదువుతున్నాను, నీ ఆయుధపోతులు చదువుతున్నప్పుడు అతను కూడా ఎలాగైతే బైబిల్ సూచన అడిగాడో తిన అప్పుడు ఈ విషయమే దేవుణ్ణి సూచన అడిగాడు అనమాట. ఏమని అడిగాడంటే, అప్పుడు మంచు ఎక్కువ కురుస్తూ ఉండేది, వారు మొగల్తూరులో ఉంటారు, మంచు ఎక్కువ కురుస్తూ ఉన్నప్పుడు వారు బండి బయట పెట్టేవారంట. ఆ రోజు తను ఏమడిగాడంటే, దేవుడా ఇది నువ్వే చెప్పు ఉంటుంటే నాకు ఒక సూచన ఇవి ఏంటంటే, ఎలైజా ఉద్యోగం మానేయటము నీ చిత్తం అయితే ఆ రోజు ఏం చెప్పాడంటే, అప్పుడు మంచు అంతా బండి మీద మొత్తం రోడ్డు అంతా తడితడిగా తడిసిపోయేదంట. అప్పుడు దేవుడు నువ్వు సూచన అడిగాడు ఏంటంటే, ఆ రోడ్డు మీద పార్క్ చేసిన బండి, ప్రభా ఇది నువ్వే చెప్తే ఏం చేయాలంటే, దయచేసి బండి మాత్రమే తడవాలి, చుట్టూరు మాత్రము తడవకూడదు అని అడిగాడు. ఆ తర్వాత రోజు చూసినప్పుడు నిజంగానే బండి మాత్రమే తడిసిందండి, చుట్టూరు పొడిగా ఉంది. అప్పుడు అయినా కూడా తను మరలా అడిగాడంట, ఇంకో సూచన అడిగాడు. మళ్ళీ అదే సూచన తర్వాత రోజు ఏమడిగాడంటే, ప్రభువా ఇంకొకసారి అడుగుతున్నాను ఏంటంటే, ఇది నిజంగా నువ్వే చెప్పుంటే ఎలైజాకి ఇంకొక సూచన ఇవి ఏంటంటే, ఈసారి బండి తడవకూడదు, చుట్టూరు తడిసి ఉండాలి అని అడిగాడంట. నిజంగా అతను నాకు ఫోన్ చేసి అప్పుడు చెప్పారండి, అవాక్ అవ్వటం అంటారు కదా మనం భాషలో వాడుతూ ఉంటాం కదా, ఆశ్చర్యపోయి తను నాకు చెప్పాడు ఏంటంటే, చుట్టూరు ఎంతగా తడిసిందంటే ఏదో నీళ్ళేసి తడిపినంతగా తడిసిందంట, బండి మీద అసలు నీటి బొట్టు కూడా లేదంట, అసలు మంచు లేదంటండి, మంచు అసలు మంచు కూడా లేదంట, సమ్మర్లో పెట్టినంత క్లీన్గా ఉందంట, మంచు అసలు బండి మీద లేదు. కనుక ముందు రోజేమో బండి తడిసిపోయింది, చుట్టూరు తడవలేదు, ఈరోజేమో బండి అసలు తడవలేదు, చుట్టూరు తడిసిపోయింది. అప్పుడు చెప్పారు, దేవుడే నీతో చెప్పారు అని నాకు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు మా ఇంట్లో చెప్పలేదు ఎందుకంటే ఒప్పుకోరని, ఇంట్లో చెప్పకుండానే రిజిగ్నేషన్ నేను ఇచ్చేసాను. అక్కడ ఎంప్లాయీ మా మేనేజర్ కూడా ఆలోచించుకో, ఎందుకు నువ్వు మంచి ఎంప్లాయీ కదా వెళ్ళొద్దు చూడు ఆలోచించి అన్నారు. కానీ లేదండి, ఒక పర్సనల్ రీజన్ ఉందని నేను రిజిగ్నేషన్ ఇచ్చేసాను. రిజిగ్నేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మా ఇంట్లో చెప్పానండి. అప్పుడు మా మమ్మీ కూడా చాలా బాధపడ్డారు. ఆ రోజులు ఇప్పటికీ తలుచుకుంటే నేను ఎమోషనల్ అయిపోతానేమో అప్పుడు చాలా. అప్పుడు నేను మరలా పాలకోలు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నన్ను కొన్ని రోజులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ అంటే బంధించి తాళమేసి పెట్టలేదు, కానీ ఎమోషనల్గా ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు, ఏంటి నువ్వు బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకున్నావు, నీ జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేసుకున్నావు అని వారు బాధపడ్డారు. వారికి అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి వారు బాధపడటం సహజమే. కాకపోతే నాకు తెలుసు, అది నా లోపల నుంచి వచ్చిన బలమైన ప్రేరేపణ, అది నాకు తెలుసు, అది ఎవరికి చెప్పినా అర్థం కాదు. ఇలాంటి సందర్భాల్లో అక్కడే ఉండి నేను టీవీలో వాక్యాలు వెంట ఉండేవాడిని. అప్పుడు మరి ఈ మీకు చెప్పడం మర్చిపోయాను, 2013 డునామిషన్ అయిన తర్వాత అక్కడ నుంచి నేను గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అని ఒక బుక్ తెచ్చుకున్నాను, ఇజ్కే ఫ్రాన్సిస్ గారు రాసిన బుక్. ఆ దైవజన్ల మెసేజ్లు కూడా టీవీలో వస్తూ ఉండేవి, తమిళ ఛానల్లో, ఆయన తమిళనాడులో ఉంటారు, ఆ మెసేజ్లు వెంట ఉండేవాడిని. అలాగే టీవీలో మన జయపాల్ గారు కానీ, అలాగే సతీష్ కుమార్ గారు మెసేజ్లు, ఇలా అప్పుడు ఉన్న దైవజన్ల మెసేజ్లు కూడా వెంట ఉండేవాడిని. అలాగే ఈ బుక్ తెచ్చుకుని గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ చదవటము ఈ 2013 మరి మా బ్రదర్ కిషోర్ అబ్రహాం గారు అప్పుడు బెరాకా అని ఒక చోటకి వెళ్ళి ఎస్కే ఫ్రెండ్స్ గారు ట్రైనింగ్ ఏరా వచ్చారు. అప్పుడు గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ నీకు ఉంది అది పోదు దేవుడు ఇచ్చారంటే, అప్పుడు మరలా నేను ప్రార్థన చేసుకుంటే మరలా అప్పుడు నేను దేవుడిని అడిగాను, ప్రభు అప్పుడు గంట స్తుతిస్తూ వచ్చింది, ఇది నిజంగా నాకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అయితే నేను స్తుతి స్తుతి అంటాను, వెంటనే ఆ టంగ్స్ గిఫ్ట్ నాలోంచి వస్తే నేను నమ్ముతానన్నాను. అప్పుడు వెంటనే జస్ట్ దేవాన్ని ప్రార్థించి స్తుతి స్తుతి అంటే మరలా నాకు అన్య భాషల వారి ద్వారా నేను అన్ని భాషలు మాట్లాడటం జరిగిందండి. అప్పుడు ఆ బుక్ చదివి అన్ని భాషల కొరకు తెలుసుకున్నాను. ఆ 2013 నుంచి అలా అన్ని భాషల వరంలో ప్రార్థన చేయడం కూడా జరుగుతూ ఉండేదన్నమాట. ఇలా ఇప్పుడు 2014 మరి నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, 2013లోనే ఎలైజాగా నేను పేరు మార్చుకున్నాను. అప్పుడు యోహాన్ సువార్త చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటి, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు వేరు కాదు, అలాగే క్రీస్తులు నువ్వు కూడా ఏకమయ్యావు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నువ్వు కూడా వేరు కాదు, మీరు దేవుని ఆలమై ఉన్నావు, నువ్వు దేవుని ఆత్మతో అంటుకట్టబడి ఉన్నావు అని తెలియజేసిన తర్వాత అప్పుడు నా ఫేస్బుక్ ఐడి మార్చాను, ఎలైజా హోలీ స్పిరిట్ అని మార్చాను. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా హోలీ స్పిరిట్ నాతోనే ఉంటారు, నేను ఆయన వేరు కాదు, వేరుగా ఉండలేమని తెలుసుకున్నప్పుడు ఎలైజా హోలీ స్పిరిట్గా నేను ఫేస్బుక్ ఐడి మార్చాను. యూట్యూబ్ ఛానల్ కూడా అదే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎలైజాగా నేను ఒక్కనే ఎప్పటికీ వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతోనే వస్తారు, ఇప్పుడు ఎలైజా హోలీ స్పిరిట్, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతోనే ఉంటారు అని అప్పుడు ఎలైజా హోలీ స్పిరిట్ అయ్యాను అనమాట. అంటే అలా ఎలైజా హోలీ స్పిరిట్ వచ్చింది. కనుక అప్పుడు కొంతమంది హోలీ స్పిరిట్ అని పిలుస్తారు, చెప్పాను బాబు ఏలు స్పిరిట్ అంటే దేవుడు, నా పేరు ఎలైజాయే కానీ నేను ఎలైజా హోలీ స్పిరిట్ని, ఎందుకంటే నేను హోలీ స్పిరిట్ కలిసి వెళ్తున్నాను. అప్పుడు పాల్ యంగ్ షో అనే దైవజల్ బుక్స్ కలిసి చదవటం, పరిశుద్ధాత్ముడు నా జత పనివాడని ఇలా బుక్స్ చదవటము, దేవుడు నాకు యోహాన్ సువార్త 17వ అధ్యాయం నుంచి మాట్లాడటము, ఒక కళ కూడా వచ్చిందండి, ఆ కళ నిమిత్తం ఇవన్నిటి నిమిత్తము ఎలైజా హోలీ స్పిరిట్గా నేను ఆ ఫేస్బుక్ ఐడి మార్చడము, నా పేరు ఎలైజా అని చెప్పినా ఎలైజా హోలీ స్పిరిట్ నేను అని, నేను అంటే హోలీ స్పిరిట్ నాతోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఎలైజా హోలీ స్పిరిట్ ఇద్దరు కలిసి వెళ్తారని నేను అప్పటి నుంచి నమ్ముతున్నానండి. ఇలా 2014లో మరి ఇంటికి వచ్చిన తర్వాత మెసేజ్ వింటూ ఉండేవాడిని, టీవీలో అందరు దైవజనులు గొప్ప గొప్ప దైవజనులు మెసేజ్లు అన్నీ వింటూ ఉండేవాడిని. ఆ టైంలో మా నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చినానే నన్ను తిట్టేవారు, అరే సినిమాలు చూడొచ్చు కదా, ఎప్పుడు చూసిన వాక్యం చూస్తున్నాం ఏంటి అని. అంటే ఎందుకంటే నేను ఉద్యోగం మానేశాను, ఇలాగ మరీ ఏదో అయిపోద్ది, నా జీవితం నాశనం అయిపోద్దేమో అని వారు బాధ, తండ్రిగా బాధ ఉంటుంది తప్ప సహజం కనుక. అలా ఇలా ఉండేది, నన్ను కూడా అందరూ ఏంటి ఉద్యోగం చేయలేక మానేశాడు అనేవారు కొంతమంది, ఇలా విమర్శలు అలాగే వస్తూ ఉండేవండి. అప్పుడు అనిపించేది వీళ్ళకి ఏం తెలుసురా బాబు అనుకునేవాడిని, ఎందుకంటే ఎవరు నన్ను అర్థం చేసుకునేవారు కదనమాట. ఇలా ఉంటున్న సమయంలో మరి 2014లో నేను ఉద్యోగం మానేశానండి. 2014 నుంచి ఇప్పటి వరకు 2021వ సంవత్సరం ఇప్పటి వరకు నేను సంపూర్ణ సేవలోనే ఉన్నాను. నన్ను 2010వ సంవత్సరంలో అభిషేకించారంటే ఇప్పటికి వచ్చి 11 సంవత్సరాలు అయ్యిండొచ్చు, కానీ 11 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేను సేవకు వచ్చి 2014లో వచ్చానంటే ఇప్పటికి వచ్చి 7 సంవత్సరాలు అయింది, సుమారుగా 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు కూడా నేను సంపూర్ణ సేవలోనే ఉన్నాను, అప్పటి నుంచి ఇంక ఏ ఉద్యోగం చేయలేదు, సంపూర్ణంగా దేవుడి పనే చేశాను, మా కుటుంబం మీద కూడా ఆధారపడలేదు, అప్పటి నుంచి నేను దేవుడి మీద ఆధారపడ్డాను, దేవుడి సేవలోనే ఉన్నాను. మరి చెప్పాను కదా నాయకులు ఉండాలి, తర్ఫీదు పొందాలి ఒకరి దగ్గరని. మరి ఆ డొనామినేషన్ నుంచి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేసుకునేవాడిని, ఎక్కడికి ప్రార్థనలకు వెళ్ళొద్దని మా తల్లిదండ్రులు చెప్పడము. ఇలా ఉంటున్న సమయంలో మరి 2014వ సంవత్సరంలో పాస్టర్ జయపాల్ గారు పాలకొల్లు మీటింగ్స్ పెడితే మా టీం తరపున మేము వాలంటీర్స్గా చేశాము. మరి మీటింగ్ రేపంటే ఆ ముందు రోజు స్టే చేశారు, అక్కడ ఉన్నాము, ఉంటే అక్కడికి జయపాల్ గారు వస్తారన్నారు. సాయంత్రం అయిపోయింది, ఇంకా పని ముగించుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను, అక్కడ మా బంధువులు ఇంట్లో ఉన్నాను పాలకొల్లు. అప్పుడు ఉంటే జయపాల్ గారు వస్తున్నారని మా స్నేహితులు అందరూ వెళ్ళారు, నేను అందరికన్నా లేట్గా వెళ్ళాను, వెళ్ళిపోయి ఉన్నాను. ఉన్న తర్వాత ఆ రేపు మీటింగ్ అంటే ముందు రోజు స్టేజ్ అంతా అయిపోయిన తర్వాత మరి జయపాల్ గారు వచ్చారు, కారులో వచ్చారు. అప్పుడు వచ్చి చూడటానికి వచ్చినప్పుడు అందరూ నుంచి చూస్తున్నారు, అక్కడ అందరూ వేరే వాళ్ళు వారు చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు పనులు చేయటం, మా వాళ్ళు అందరూ నుంచి దూరం నుంచి చూస్తుంటే అరే ఇంత గొప్ప దైవజండి వచ్చారు కదా, వెళ్ళి కారిడోర్ మన తీద్దామని పరిగెట్టుకుని వెళ్ళి కారిడోర్ తీశారండి. కారిడోర్ తీసిందని మేము చేసి జయపాల్ గారు, ఏ బాబు ఏంటి నీ పేరేంటంటే ఎలైజా అన్నాను, ఓకే ఎలైజా మంచిది అని స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. అక్కడ స్టేజ్లో అందరూ కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత స్టేజ్ దిగి వస్తున్నారు దైవజండి, స్టేజ్ దిగి వస్తుంటే ఆయన చేతిలో బైబిల్ ఉన్నట్టు అనిపించి, ఇంత గొప్ప దైవజండి కదా, ఈయన చాలా గొప్ప దైవజండి, ఈయన బైబిల్ మనం పట్టుకుంటేనే చాలా ధన్యత, ఈ బైబిల్ కనీసం కారు దాకా మోసుకెళ్దామని స్టేజ్ నుంచి రోడ్డు కొంచెం దూరం కానీ కారు దాకా మోసుకెళ్తే చాలా భాగ్యం దొరుకుతుంది అని, ఏమండి మీ బైబిల్ నాకు ఇవ్వండి నేను కారు దాకా మోసుకొస్తాను అన్నానండి. అప్పుడు ఆయన ఏమన్నారంటే ఇది నా బైబిల్ కాదు, నాన్న నా బైబిల్ నేను ఎవరికి ఇవ్వను, ఇది బైబిల్ కాదు, బ్యాగ్ అన్నారు, ఆ బ్యాగ్ బైబిల్లో ఉందన్నమాట, చిన్నది బ్లాక్ కలర్ బ్యాగ్, ఆ బ్యాగ్ నా చేతిలో పెట్టి కారు దాకా కాదు చెన్నై దాకా మోసుకురావాలి, వస్తావా అన్నారు. అలా ఎందుకన్నారో తెలియదు వస్తావా అన్నారు. అప్పుడు నేను వస్తానండి అన్నాను. అన్న తర్వాత అప్పుడు అడిగారు ఏంటి బాబు ఏం చేస్తున్నాను, ఇలా సేవకు సమర్పించుకున్నానండి ఉద్యోగం మానేశాను అంటే, అప్పుడు ఏమన్నారంటే సరే ప్రార్థన చేసుకో మరి ఖాళీగా ఉండొద్దు, ఏం చేయాలో దేవుడిని అడుగు, దేవుడు నీకు చెప్తారు అన్నారు. అప్పుడు నేను సూచన అడిగాను అన్నగారు, 2013లో అది గుర్తొచ్చింది, ఓకే అయితే ఈయనే నాకు నాయకుడు, ఈయన కింద నేను ఉండాలి, అయితే ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి నేను నేర్చుకోవాలి అని నేను అనుకున్నాను మనసులో. అనుకుంటే మరి నా సహోదరుడు కేఫా అని నాతో వచ్చిన అతను కూడా సేవకు సమర్పించుకున్నాడు కదా, అప్పుడు మేమిద్దరం వాలంటీర్ చేయటం, మా ఇద్దరితో మాట్లాడేవారు జయపాల్ గారు, మాట్లాడి ఏంటి మీ ఇద్దరు సేవకు సమర్పించుకున్నారా అంటే అవునండి అంటే వస్తాము చెన్నై వస్తామండి అన్నాము, అప్పుడు ఆయన ఏమన్నారంటే సరే మేము వెళ్ళి ప్రార్థన చేస్తాము, చెన్నై వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత చెప్తామన్నారనమాట అండి. అప్పుడు చెప్తామన్న తర్వాత సరే అయితే అనుకున్నాము. ఇలా ఉంటున్న సమయంలో ఏమైందంటే మరి జోసఫ్ ప్రకాష్ పాల్ గారు, మరి జయపాల్ గారు పెద్ద అబ్బాయి, ఫోన్ చేసి మా క్యాఫ్ అనే బ్రదర్కి ఫోన్ చేసి అతని బయోడేటా పంపించమన్నారు. బయోడేటా మాత్రం అతను పంపించమన్నారన్నమాట. నాకేం ఫోన్ చేయలేదు. అప్పుడు అతను నన్ను వచ్చి అదేంటి నువ్వే కదా ఎక్కువ ఆసక్తిగా ఉన్నావు దేవుడి సేవలో, నేను ఇంకా దేవుడి సేవ చేయాలో లేదో నాకు ఇంకా క్లారిటీ లేదు అని అన్నప్పుడు నేనేమన్నానంటే ఏమో దేవుడికి నేను అక్కడికి వెళ్ళటం దేవుని చిత్తం కాదేమో, నువ్వే వెళ్ళాలేమో చూసుకో అన్నాను. అన్న తర్వాత నేను ఇంకా అది వదిలేశానండి. ఇవన్నీ కూడా మర్చిపోయాను. ఇంకా సూచన అడగటము ఇదన్నీ కూడా ఏదో మామూలుగా అన్నారులే అని లైట్ తీసుకున్నాను. ఎలాగో వారు కూడా నన్ను పిలవలేదండి. తర్వాత కూడా వారు ఏమి ఫోన్ చేసి నువ్వు రాని వారు అనలేదు, నన్ను పిలవలేదు. కానీ అప్పుడు బ్యాగ్ ఇచ్చినప్పుడు కానీ వస్తావని అన్నారు. అన్న తర్వాత ఇంకా నన్ను పిలవలేదు కదా, అయితే అక్కడికి కాదేమో అని వదిలేశాను. వదిలేసిన తర్వాత ఈ స్ట్రగుల్లో ఉండటము, మళ్ళీ ఇంట్లో మరలా పరిస్థితులు బట్టి నువ్వు మరలా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని, నేను ఏ ఉద్యోగం అదే ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి అన్ని ప్రాసెస్ చేసి మా డాడీ టికెట్ కూడా బుక్ చేస్తారు. అంతకుముందు నేను ఏం చేశానంటే ఈ ఆర్థిక పరిస్థితులు బట్టి ఒకవేళ ఎక్కడైనా ఫారెన్కి వెళ్ళి ఒక 3 సంవత్సరాలు బాగా డబ్బు సంపాదించి వచ్చేసి దేవుడి సేవ చేద్దాము, నాకు ఇప్పుడు కెరియర్ ఉద్యోగం ఇది కాదు కదా, ఈ డబ్బు కొంత సంపాదిస్తే కొంచెం ఫ్యామిలీ బాగుంటుంది కదా, ఇలాంటి థాట్స్ కూడా వచ్చాయి. ట్రై చేశానండి ఎక్కడైనా ఫారెన్కి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసి ఓ వచ్చేద్దాము డబ్బులు సంపాదిద్దాము, ఆ తర్వాత దేవుడి సేవ సంపూర్ణంగా చేద్దామంటే ఇంట్లో ఒప్పుకోలేదు. వద్దొద్దు ఫారెన్ వద్దు ఏం వద్దు, ముందు నీకు మంచి ఉద్యోగం కెరియర్ నాశనం చేసుకోవద్దు అని చెప్పారు. అప్పుడు నాకు మనసులో ఏంటి నాకు దేవుడి సేవ చేయాలని తెలుసు కానీ మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదే, ఎలాగాని సందర్భంలో వారు టికెట్ బుక్ చేసి రేపు నువ్వు వెళ్ళాలి అని కన్ఫర్మ్ చేసి హైదరాబాద్కి అన్నీ రెడీ చేస్తారండి. అన్నీ రెడీ చేసేసిన తర్వాత నేను కింద అక్కడ మా బంధువుల ఇంట్లో ఉన్నాను ఆ రోజు కింద పడుకుని ఆలోచిస్తున్నా, ఏంటి ప్రభువా ఏంటి నేను ఏం చేయాలి, మళ్ళీ ఉద్యోగం ఏంటి అదే కదా నీ చిత్తం కాదని కదా మానేశాను, ఏంటి పరిస్థితులు అంటే అప్పటి వరకు దేవుడు ఏం చెప్పారంటే నువ్వు మీ తల్లిదండ్రుల కొరకు నాకు దూరంగా ఉంటున్నావు, నా పని చేయట్లేదు, నా కొరకు అన్నీ విడిచిపెట్టే నా కొరకు నేను మీ తల్లిదండ్రులను చూసుకుంటాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు నేను అనుకున్నాను సరే ప్రభువా అన్నీ విడిచిపెట్టేస్తా, అన్నీ వదిలేస్తా, నా కెరియర్ నా జీవితం లేకపోతే ఇంకేం వద్దు, నువ్వే నాకు ముఖ్యం, నీ పని చేయడమే నాకు ముఖ్యం అని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలో తెలియదు, టికెట్ బుక్ చేస్తారు. అప్పుడు నేను నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. అప్పుడు ఏంటంటే నా స్నేహితుడు ఒకడు మిస్ అతను ఎక్కడో ఈ వరంగల్ సైడ్ ఎక్కడో సేవ చేస్తున్నారంటే అతనికి ఒకసారి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు ఇలాగ నేను రావచ్చు అనే దగ్గరికి అన్నాడు, 4 రోజుల తర్వాత రమ్మన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను సరే అక్కడికి వెళ్ళిపోదామా పోన్లే, ఇంకా అక్కడికి వెళ్ళి సేవలో కొనసాగుదామా అనుకున్నాను. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే నేను సూచన అడగటము, జయపాల్ గారు నాకు గుర్తొచ్చారు. మళ్ళీ చెన్నై వెళ్ళిపోదామా అంటే వారు నన్ను పిలవలేదు కదా అని ఒకటి, కానీ దేవుడు నీకు సూచన ఇచ్చారు కదా నువ్వు అడిగినప్పుడు నువ్వు అక్కడికే వెళ్ళాలని ఒక ప్రేరేపణ. అంతకు ముందే కొంతమంది కొన్ని చెప్పడము వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అనటము ఇవన్నీ ఒక సంఘర్షణ, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దేవుది దేవుని చిత్తమో తెలియదు, కానీ నేను హైదరాబాద్ మాత్రం వెళ్ళకూడదు దేవుడికి ఇష్టం లేదని మాత్రం తెలుసు. అప్పుడు హైదరాబాద్ ఒక పెద్ద లగేజ్ ఇచ్చారు, కొన్ని కొబ్బరికాయలు రకరకాల లగేజ్ ఇవ్వటము, అవన్నీ పెట్టుకుని బస్సు ఎక్కిస్తాను, బస్సు బయలుదేరుతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాగే ప్రార్థన చేస్తాను దేవుడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏం చేయాలి అంటే. అప్పుడు నేను విజయవాడలో బస్సు దిగిపోయానండి, హైదరాబాద్ వెళ్ళే బస్సు విజయవాడలో బస్సు దిగిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఆ లగేజ్ అంతా పడేశాను, నా బట్టల బ్యాగ్ పెట్టుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను. కొంత డబ్బు మాత్రం నా దగ్గర ఉంది, కొన్ని సరుకులు కొనమన్నారు, నేను ఎక్కడికి వెళ్ళిపోతానని తెలిసి కనుక అవి కొనలేదు, కొన్ని కొనకుండా డబ్బులు అలా అట్టి పెట్టుకుంటాను. ఆ మనీ ఉంది, ఆ కొబ్బరికాయలు కొన్ని కొన్ని సామాన్లు పక్కన పడేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక కూడా డౌట్ ఎక్కడికి వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలా లేకపోతే ఇక్కడికి వెళ్ళాలా అని డౌట్ ఉంది. కానీ దేవుడి సూచన ప్రకారం చెన్నై వెళ్ళాలి అదే కరెక్ట్ కదా అని అనుకుంటూ చెన్నై ఎప్పుడు వెళ్ళలేదు ఎలాగ వెళ్ళాలో తెలీదు, రేపటికెళ్ళా నేను వెళ్ళిపోవాలి అక్కడికి, ఎందుకంటే ఉదయం హైదరాబాద్ మా అక్కోళ్ళ ఇంట్లో ల్యాండ్ అవ్వకపోతే వారికి తెలిసిపోతుంది, కానీ రేపటికల్లా నేను వెళ్ళిపోవాలి అనే ఒకటి మాత్రం తెలుసు. ఎలాగ వెళ్ళాలని రైల్వే స్టేషన్కి వెళ్ళాను, ఇంచుమించు అప్పుడు 1 గంట అవుతుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళి చెన్నై వెళ్ళే ట్రైన్ ఏదన్నా ఉందా ఏ టైంకి ఉందా అని చూస్తుంటే ఒక అనౌన్స్మెంట్ వచ్చిందండి, చెన్నై వెళ్తున్నటువంటి చార్మినార్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో వస్తుంది అని అనౌన్స్మెంట్ వచ్చింది. వెంటనే ఎస్ దేవుని స్తోత్రం అనుకుని వెళ్ళి ఒక జనరల్ టికెట్ తీసుకున్నాను, చెన్నైకి తీసుకుని ఆ చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కిస్తానండి. ఎక్కిస్తాను కానీ నా మైండ్ అంతా డౌట్, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా, వారు ఒప్పుకుంటారా అక్కడ ఉండడానికి, సేవకి ఒప్పుకుంటారో తెలీదు. ఇంట్లో పరిస్థితిలో ఉంది, ఎవరికి చెప్పలేదు. అప్పుడు ఒక మెసేజ్ పెట్టానండి, మా అక్కకి మా బావగారికి మా డాడీ సెల్కి ఒక మెసేజ్ పెట్టాను మా బంధువులు ఒకరికి మెసేజ్ పెట్టాను ఏంటంటే నన్ను క్షమించండి, మీరంటే నాకు చాలా ఇష్టము కానీ నేను ఇంకా వేరే పని చేయలేను, లోకంలో పని దేవుడి సేవ చేయాలి, నేను ఇంక లోకంలో ఏ పని చేయలేను, నన్ను క్షమించండి, నేను దేవుడి సేవకి వెళ్ళిపోతున్నాను, నేను బాగానే ఉన్నాను, కంగారు పడకండి, నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పను అని మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తానండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాక కూడా నాకు భయము, బాధ, ఏడుపు, అన్నీ దుఃఖం, ఏమవుతుందో తెలియదు. వెళ్ళిపోయాను, చెన్నై వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత చర్చ్లోకి వెళ్ళాను. చర్చ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం తెలియదు, మొత్తానికి చదువుకున్నాను కనుక అడ్రస్ కొనుక్కుని వెళ్ళిపోయినలేండి. వెళ్ళిపోయిన తర్వాత ఒక బ్రదర్ అక్కడ ఉన్నారు, ఆ బ్రదర్ని అడిగాను ఏమండి నేను సేవకు వచ్చానంటే ఆ బ్రదర్ ఇక్కడ ఉండకూడదండి చర్చిలో అన్నాడు. అప్పుడు వేరే చోటకి వెళ్ళి ఎలాగ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనుకుని బయటకు వచ్చి, అప్పుడు నా దగ్గర సాంగ్ బుక్ ఉంది, కల్వరి సాంగ్ బుక్ ఉంటే అక్కడ ప్రేయర్ ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వారు ఈ నెంబర్ కాదండి 8939 ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి చేయండి అన్నారు. అప్పుడు లక్కీగా దేవుడి కురపమాట అది జోసఫ్ ప్రకాష్ పాల్ గారి దగ్గర ఉంది. మరి అన్నీ ఫోన్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి నేను ఇలా సేవకు వచ్చాను, అప్పుడు పాలకొల్లో కలిసాం కదా, ఇదన్న నేను ఎప్పుడు వచ్చానంటే చెన్నై అండి 2 జూలై బయలుదేరి 3 జూలై వెళ్ళానండి చెన్నై. 2014 జూలై 3కి నేను చెన్నై వెళ్ళాను. అప్పుడు ఇలా ఫోన్ చేస్తే అన్నీ అన్నారు నువ్వు ఎవరు బాబు, ఇద్దరు అన్నారు కదా అంటే నేనండి అంటే సరే సరే నువ్వు చర్చ్లో ఉండు నేను వారికి చెప్తానులే చర్చ్లో ఉండు అన్నారు. ఎందుకంటే అప్పుడు మేబీ ఆ రోజు థర్స్డే అనుకుంటా, ఫ్రైడేకి అయ్యగారు వస్తారు మరి అప్పుడు కలుద్దు కానీ అన్నారు. ఫ్రైడే వచ్చారు, ఫాస్టింగ్ ప్రేయర్ ఆ రోజు కలిశారు. కలిసిన తర్వాత ఏంటి ఎలా వచ్చావు అది ఇది అన్నారు. ఇలా దేవుడు నాతో మాట్లాడారండి, ఇక్కడికి రావాలని ప్రేరేపణ వచ్చింది వచ్చాను అన్నాను. అన్న తర్వాత మరి ఇంట్లో చెప్పావు అన్నారు, ఇంకా చెప్పలేదండి అన్నాను. తర్వాత సరే ప్రార్థన చేసుకో, సండే మాట్లాడతావు అన్నారు, చర్చిలో ప్రార్థన చేసుకో అన్నారు. అప్పుడు ప్రార్థన చేసుకుంటే సాటర్డే నేను ఏం చేశానంటే ఫేస్బుక్ ఓపెన్ చేశాను. అక్కడ నెట్ సెంటర్కి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను కదా, ఫేస్బుక్ ఓపెన్ చేశాను. ఒకవేళ ఎవరైనా మెసేజ్ చేశారని చూస్తే మా అక్క మెసేజ్ చేసింది ఏంటంటే, అరే అమ్మ 2 రోజుల నుంచి ఏమీ తినట్లేదు, నీ కొరకే ఏడుస్తుంది, నువ్వు ఎక్కడున్నావు చెప్పు అని మెసేజ్ చేసింది. నాకు చాలా ఏడుపు వచ్చింది, అక్కడ నెట్ సెంటర్లోనే ఏడిచేశాను, చాలా బాధ వేసింది. అరే అనవసరంగా వీళ్ళని బాధపడుతున్నాను. ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను, అక్క నేను క్షేమంగా ఉన్నాను, ప్లీజ్ ఏమనుకోవద్దు, అమ్మని బాధపడొద్దాను, నేను క్షేమంగానే ఉన్నాను, నువ్వు టెన్షన్ పడకండి, నేను ఎక్కడున్నా చెప్పను, నేను క్షేమంగానే ఉన్నాను అన్నాను. ఆ తర్వాత రోజు సండే జయపాల్ గారు, బాబు మీ ఇంట్లో చెప్పున్నాను, వారు టెన్షన్ పడతారు కదా అన్నారు. అప్పుడు ఫోన్ స్విచ్ ఆన్ చేశానండి. ఫోన్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే నాకు ఒక మెసేజ్ వచ్చింది. అప్పుడు మైండ్ అంతా గిర్రం తిరిగిపోయింది. ఏంటంటే యువర్ ఫాదర్ ఈజ్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ కాంటాక్ట్ ఇమీడియట్లీ అని మెసేజ్ వచ్చింది. మీ ఫాదర్ చనిపోయారు, నువ్వు ఎక్కడున్నా ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వంటే నాకు మైండ్ అంతా తిరిగిపోయి, అసలు అది ఆ రోజు ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేండి, విపరీతమైన టెన్షన్, చేతులు ఉనిగిపోయి ఏమైంది అని టెన్షన్తో నేను మా సహోదరులకి ఒకరికి ఫోన్ చేసి అడిగిన మా బంధువులకి. వారి ఇద్దరు ఎత్తి ఏమైంది ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు అంటే, మా డాడీ ఎలా ఉన్నారంటే బాగానే ఉన్నారంటే అమ్మాయి అనుకున్నాను, అయితే నేను ఎక్కడున్నా త్వరగా రావటానికి అలా ఎవరితోనో మెసేజ్ పెట్టించారనుకుని చాలా హ్యాపీ ఫీల్. అప్పుడు మా డాడీకి ఫోన్ చేశాను. అప్పుడు మా మమ్మీ ఏడుస్తానే మాట్లాడారు, అమ్మ నన్ను క్షమించి ఇలాగా అంటే, అప్పుడు నన్ను నువ్వు ఎక్కడున్నా క్షేమంగానే ఉన్నావు కదా అని, సరే నీ ఇష్టమైతే దేవుడి సేవ చెయ్యి, మేము బలవంతం పెట్టంలే అన్నారు. కానీ పరిస్థితులు అండి, అది ఇప్పటికీ బాధ వస్తుంది, నాకు అలా బాధ పెట్టడం ఇష్టం లేదు, కానీ దేవుడు నన్ను పిలిచిన పిలుపును బట్టి నేను అలాగ దేవుడి సేవకు సమర్పించుకోవటము, ఇంకా దేవుడి సేవ చేయాలని దేవుడు మాట్లాడటం వల్ల అప్పుడు సరే అమ్మా నేను క్షేమంగానే ఉన్నాను ఇక్కడ, ఇలా చెన్నై వెళ్ళాను జయపాల్ గారి దగ్గరికి అంటే, వారు కూడా అంటే ఎక్కడికో వెళ్తే టెన్షన్ పడేవారేమో, ఒక మంచి దైవజండి దగ్గరే నువ్వు ఉన్నావు కనుక సరే నాన్న అని అన్నారు. అలాగా నేను 2017 వరకు అక్కడ ఉన్నాను. ఒక 3 సంవత్సరాలు నేను అక్కడ ఉండటం జరిగిందండి. 3 సంవత్సరాలు అక్కడ జయపాల్ గారి మినిస్ట్రీలో నేను ఉన్నాను. అక్కడ నా వంతుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంతులు బట్టి కొద్దిపాటి ఏదో చిన్న చిన్న హెల్ప్లు చేయటము, ఆ మినిస్ట్రీలో అక్కడ ఉండి తర్ఫీదు పొందడానికి, అక్కడ అనేక విషయాలు మరి దైవజనుల నుంచి నేర్చుకోవడానికి దేవుడు కృపించాడు. ఒక మంచి శ్రేష్టమైన దైవజనులు, చాలా ప్రేమించే దైవజనుల కింద ఉండటము చాలా సంతోషకరమైన విషయం. అందుబాటు దేవుడు నేను ఇప్పటికీ స్తుతిస్తున్నాను. మరి ఆ దైవజనుల ద్వారా నేను చాలా ఆశీర్వదించబడ్డాను, అనేక విషయాలు నేర్చుకున్నానండి. మరి తర్వాత దేవుడి ప్రేరేపణ బట్టి మరి దేవుడు మరలా నువ్వు ఇంక అక్కడి నుంచి రావాలని చెప్పడము, తర్వాత ఆయనకి తెలియజేయటము, ఆ తర్వాత నేను అక్కడి నుంచి నేను 2017 వచ్చేసాను. మరి ఒక 3 సంవత్సరాలు నేను అక్కడ కలవరి సహవాసంలో ఉండటం జరిగింది. అక్కడ డైరెక్ట్గా జయపాల్ గారి ఒక నడిపింపులో కానీ నేను అనేక విషయాలు నేను నేర్చుకున్నానని అనుబట్టి ఎప్పటికీ కూడా దేవుడు నేను స్తుతిస్తున్నాను. అక్కడ మరి వారి జోసఫ్ ప్రకాష్ పాల్ గారు కానీ, మైకిల్ పాల్ గారు కానీ, రాజ్ ప్రకాష్ పాల్ గారు కానీ, అన్ని నుంచి కూడా నేను చాలా విషయాలు మరి ఆ సహవాసంలో నేను నేర్చుకున్నాను. దాన్ని బట్టి నేను చాలా ఆశీర్వదించబడ్డానండి. మరి అలా వచ్చేసిన తర్వాత అది మరి ఏం చేయాలి, ఏంటి నా పిలుపు ఏంటి, నేను సంఘం స్టార్ట్ చేయలవద్దని ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు జోసఫ్ ప్రకాష్ పాల్ గారు కూడా నాకు ఎలైజా నువ్వు చర్చ్ స్టార్ట్ చేయి, ఇంకా ఆలస్యం చేయొద్దని చెప్తా ఉండేవారు. అన్న నాకు ఇంకా ప్రార్థన చేసుకోవాలన్నా, ఇంకా తెలుసుకుంటున్నాను అని చెప్తా ఉండేవారిని అలా ప్రార్థన చేసుకుంటూ నేను అనేక చోట్లకి కొన్ని పాస్టర్స్తో పాటు అలాగే ఇండివిజువల్గా నాకు నేనుగా వ్యక్తిగతంగా సువార్త చేయటకి వెళ్తూ ఉండేవాడిని, అనేక మందికి సువార్త చెప్పాలనే భారంతో అనేక చోట్లకి వెళ్తూ ఉండేవాడిని. ఇప్పుడు మీకు ఇవి కొన్ని ఫొటోస్ జస్ట్ వేస్తున్నాను. ఇలా అనేక చోట్లకి వెళ్ళి సువార్త చేస్తూ ఉండేవాడిని 2017 నుంచి. అలాగా సువార్త చేయటము ఈ పరిచర్యలో దేవుడి కృప బట్టి దేవుడిని వాడుకుంటున్న స్వార్థ పరిచర్యలు, అలాగే కొన్ని కొన్ని సంఘాలకు వెళ్ళి వాక్యం ప్రకటించడము, వాక్య పరిచర్య చేస్తున్నాను. అదే రీతిగా మరి వివాహం కూడా నాకు అయ్యిందండి. వివాహం వచ్చి అయ్యేసరికి మరి మా సహోదరులు, కరవరి సహోదరులు కానీ కొంతమంది ఇక్కడ ఉన్న దైవజనులు కానీ పెళ్లి చేసుకున్నాక సంఘం ప్రారంభించనివారు. మరి పెళ్లి సంబంధాలకు వెళ్తే బాబు నీకు సంఘం ఉందా అనేవారు. కనుక సంఘం ఉండి పెద్ద చర్చి ఉంటేనేమో పిల్లనిస్తామని వీళ్ళ సైకాలజీ ఇక్కడ ఉంది. అలాగేమో దైవికంగా ఉన్న వాళ్ళందరూ వివాహం అయిన తర్వాత భార్య భర్తలుగా సంఘం ప్రారంభించి వెళ్తే మంచిది, బాగుంటుంది అని వారు చెప్తూ ఉండేవారు. ఇలా ఉండేది అనమాట అండి. అప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని, దేవుడా నీ చిత్తంలో నాకు వివాహం అవ్వాలి అన్నప్పుడు మరి నాకు ఇందాక చెప్పిన డేవిడ్ గారిని, ఆ దైవజనులు, మా బంధువులు, మరి పాస్టర్ గారులు ఉన్నారు, మా బంధువులు అనేక మంది దైవజనులు ఉన్నారు, వారికి అప్పగించాను నేను, మీరు ప్రార్థన చేయండి, ఏదో నాకు కానీ కాదు దేవుడి చిత్తంలో నాకు పెళ్ళి అవ్వాలన్నప్పుడు వారు కూడా ప్రార్థన చేసినప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి దైవజనుల కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ కుమార్తెని దేవుడు నాకు భార్యగా ఇచ్చారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాను. మరి మా మావి గారు కూడా దైవజనులే, వారు కూడా విశ్వాసంలో ఉన్నవారు, వారు పాస్టర్ గారు దైవజనులుగా ఉన్నారు, మరి నరసాపురం దగ్గర సేవ చేస్తున్నారు. వారి కుమార్తెని నాకు ఇచ్చారు. మరి నాకు వివాహానికి ముందు కొన్ని ప్రవచనాలు కూడా కొంతమంది దైవజనుల ద్వారా వచ్చాయి మరి భార్య విషయంలో. దేవుడి కృపను బట్టి 2019 సెప్టెంబర్ 18 నా వివాహము పాలకొల్లులో ఘనంగా దేవుడు జరిగించాడండి. మరి నీకు మాదిరిగా ఉంటుందని చెప్తున్నాను, నేను ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. ఎందుకంటే దైవజనులుగా నేను ప్రకటిస్తున్నాను కనుక నేను చేయకూడదని తీర్మానం తీసుకున్నాను, అది నేను చేశాను. కానీ నా వివాహాన్ని దేవుడు ఘనంగా జరిగించారు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే క్రైస్తవులుగా మీరు కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటారని, ఏదో నా గొప్ప కొరకు కాదు కానీ ఇది మీ కొరకు మాదిరిగా ఉంటుందని, మీరు కూడా అలా చేస్తారని నమ్ముతూ చెప్తున్నానండి. కానీ దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు, నా వివాహాన్ని ఘనంగా జరిగించారు, దేవుడే ఘనంగా జరిగించారండి. 2019 నవంబర్లోనే మేము గృహంలో, ఇంట్లో మా భార్య మేము కలిసి సంఘాన్ని ప్రారంభించాము. చిన్నగా ఎవరిని ఎవరికి ఎప్పుడు మా బంధువులకు కూడా చెప్పలేదు నేను. వాళ్ళు చర్చ్ ఉంది అక్కడికి వెళ్తూ ఉండేవాని, కానీ ఇంట్లోనే చర్చ్ ప్రారంభించి ప్రార్థన చేస్తున్నాము. కాకపోతే తర్వాత లాక్డౌన్ వచ్చింది, ఈ పరిస్థితులు ఎక్కడా చర్చిలు పెట్టక లేదు, ఈ పరిస్థితులు మీకు తెలుసు. ఇలాగా మరి దేవుడు ప్రార్థించినప్పుడు జీసస్ క్రైస్ట్ వాయిస్ చర్చ్ అనే ఒక పేరు కూడా దేవుడు ఇచ్చారు. ఈ సంఘం పేరు జీసస్ క్రైస్ట్ వాయిస్ చర్చ్ అని. ఇలా ఉంటూ ప్రార్థన చేస్తూనే నేను ఈ లాక్డౌన్ తర్వాత కూడా నేను మరి అనేక చోట్ల వాకింగ్ చెప్పడానికి ఎవరు పిలిచినా వెళ్తూ ఉంటాను, వెళ్తూ ఉంటున్నాను. ఇంకా సంఘ పరిచర్య ఇండివిజువల్గా ఇంకా ఎక్కడ ప్రారంభించలేదు. ప్రార్థన చేస్తున్నాను, దేవుడిని అడుగుతున్నాను, ప్రభువా మరి ఏ ప్రదేశంలో వెళ్ళి ప్రారంభించాలి. నాకు ఒకటే భారం ఏంటంటే క్రొత్త వారి దగ్గరికి వెళ్ళాలి, నూతనాత్మల్ని సంపాదించి మనం సంఘం స్థాపించాలనే భారం ఉంది. అది దేవుడు నా హృదయంలో పెట్టారు. మరి నేను వెళ్ళిన దైవజనులు, జయపాల్ గారు ఒక శ్రేష్టమైన దైవజనులు, ఆయన ఇచ్చిన బీజం ఏంటంటే సువార్త చేయాలి, ఆత్మలు సంపాదించాలి. ఆ భారం ఆయనకు ఉండటం వల్ల, ఆ దైవజనుల దగ్గర ఉండటం వల్ల అది నాకు కూడా మరి ఆయన నుంచి చూసి నేర్చుకున్నాను కనుక. అలాగే ఒక సంఘము మనం ఆత్మలు సంపాదించాలని ఒక భారంతో వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాను. అలాగే దేవుడి సేవలో వాడబడుతున్నాను. అనేక చోట్లకి వెళ్ళి సువార్త సభల్లో కానీ, లేకపోతే వ్యక్తిగతంగా వెళ్ళి ఊరు ఊరిలో సువార్త చేయటం కానీ, లేకపోతే ఇలా యూట్యూబ్ ద్వారా దేవుడి వాక్యాన్ని ప్రకటించడం కానీ, ఇలా దేవుడి కృపను బట్టి కొన్ని సంఘాల్లో ఆదివారాలు వెళ్ళి మెసేజ్ చెప్పడం కానీ, దేవుడు నన్ను ఆయన కృపలో వాడుకుంటున్నాడండి. అందరు బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. నా గొప్పతనం ఏం లేదు, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను నాలాంటి పనికిమాలని ఎందుకు ప్రభువా సేవకు పిలిచావు అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను ఎందుకు పనికిరాను అని, నాకేమి ఎబిలిటీస్ లేవు, కానీ దేవుడే ఆయన సేవకు పిలిచి, ఆయనే ఆయన రక్తం కార్చి నన్ను రక్షించి, ఆయనే నన్ను నడిపిస్తున్నాడండి. ఆయనదే సమస్త మహిమ ఘనత. యేసయ్యకి సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. ఆమెన్. యేసు రక్తంలోనే విమోచన ఉంది, యేసు రక్తమే పాపాలు కడుగుతుంది. యేసయ్య మార్గము, యేసయ్య సత్యం జీవమని నేను స్వయంగా తెలుసుకున్నాను. ఈ 2014 నుంచి ఇప్పుడు 2021 వరకు ఇంచుమించు 7 నుంచి నేను సంపూర్ణంగా సేవలోనే ఉన్నాను. దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు. దేవుడు నాకు కావాల్సిన ఆహారం ఇస్తున్నారు. దేవుడు నాకు కావాల్సిన సమస్తాన్ని ఇస్తున్నారు. విశ్వాసంతో నేను జీవిస్తున్నాను. దేవుడే నాకు సహాయం చేస్తున్నారు. 2020 లాక్డౌన్లో అక్టోబర్ 10 దేవుడు నాకు కుమారుని కూడా దేవుడు ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. కనుక దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదండి. మరి కుటుంబంగా మరి భార్య భర్తలుగా కలిసి దేవుడి సేవలో కొనసాగుతున్నాము. మరి దేవుడి ప్రేరేపణ బట్టి ఇలా యూట్యూబ్లో కూడా వీడియోలు చేస్తున్నాం. మేము యూత్ మీటింగ్స్ పెడతా ఉంటాం మా టీం తరపున, బోయినర్గిస్ టీం తరపున. ఇలా అనేక చోట్ల యూత్ మీటింగ్స్ పెట్టడం, సువార్త వ్యక్తిగత సువార్త చేయటం, పాస్టర్తో వెళ్ళి సువార్త చేయటం, అలాగే సువార్త సభలో ప్రసంగించడం కానీ చర్చెస్లో ప్రసంగించడం కానీ ఈ పరిచర్యలో నేను ముందుకు కొనసాగుతున్నానండి. మరి ఈ సాక్ష్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఇంకా చాలా విషయాలని స్కిప్ చేస్తాను, సమయం సరిపోదు కనుక. అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరి దేవుడి కృపను బట్టి దేవుడు నన్ను పట్టుకుని ఒక పాపాత్ముని ఆయన నన్ను రక్షించారండి. యేసు ప్రభు ఆయనే నిజము, ఆయనే మార్గము, ఆయనే సత్యం జీవము. ఆయన తప్ప వేరొక దారి లేదు పరలోకానికని నేను 100% నమ్ముతున్నాను. నేను తెలుసుకున్నానండి, తెలుసుకునే నమ్మాను, ఏదో గుడ్డిగా నమ్మలేదు. మీరు తెలుసుకోండి యేసయ్య కొరకు. యేసయ్య నిజదేవుడు అని తెలుసుకోండి. యేసు రక్తంలో పాప క్షమాపణ ఉందని తెలుసుకోండి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడండి. దేవుడు మనల్ని విడిచిపెట్టడు ఆ విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చాలా ఓపికతో ఈ సాక్ష్యాన్ని విన్నారు. ఈ సాక్ష్యం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉంటే ఆ విషయాన్ని మాకు తెలియజేయండి. ఇతరులకి ఈ సాక్ష్యాన్ని కూడా షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రభు
1: చిత్తమైతే నీ దిగజారుడు జీవితం ద్వారా యేసుని మరలా సిలువ వేసిన మరువలేనిది, మార్పులేనిది యేసు దివ్య ప్రేమ.

తండ్రి, వీరు చేయునదేదో వీరిరుగరు వీరిని క్షమించుము, వీరిని క్షమించుము.

నువ్వు అద్భుతాలు చేసిన దేవుడు అయ్యా, నువ్వు ఆశ్చర్యకరుడు ప్రభువా. నీకు వందనములు, నీకు వందనములు, నీకు స్తోత్రములు. ఎక్కడ మన చప్పట్లు కొడుతూ దేవుడు నామని మహిమపడతామా?

ఏంటి నీకు దేవుడు ఈ సంవత్సరంలో ఇచ్చింది? వందనాలు చెప్పండి, మనసు పూర్తిగా వందనాలు చెప్పండి. నీకు తగినది ఎన్నో ఇచ్చాడు కదా, కృతజ్ఞతతో స్తోత్రాలతో. Let's finish this year with a note of thanks.

నన్ను హెచ్చరించిన దేవా నీకు వందనములయ్యా. ఈరోజు తిరిగి చూస్తే నా చుట్టూ ఎన్ని మేలు చేసావు ప్రభా, ఈ సంవత్సరంలో ఎన్ని ఆశీర్వాదించావు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహిమగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా మనము యెహోషువ గ్రంథము 11-12 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 11వ అధ్యాయంలో ఉత్తరాదిన ఇస్రాయేలులకు గొప్ప విజయము కలిగినట్లుగా చూస్తాం. యెహోషువ యొక్క నాయకత్వానికి దేవుని మరియు ప్రజల గుర్తింపు లభించినట్లుగా చూస్తాం. ఇస్రాయేలు సైన్యము తన దారిలో ఉందని హాసోరు రాజు యాబీను తెలుసుకున్నప్పుడు అతడు చుట్టుపక్కలనున్న రాజ్యాల రాజులను సంప్రదించాడు. ఆ రాజులు వారి మనుషులు ఇస్రాయేలుకు వ్యతిరేకంగా పోరాడడానికి చేతులు కలిపారు. యెహోషువ గెలవబోతున్నాడు గనుక ధైర్యంగా ఉండమని దేవుడు అతనికి చెప్పాడు. యెహోషువ అన్ని రాజనగరాలను వాటి రాజులను జయించాడు. వాళ్ళందరినీ కత్తితో చంపించాడు. ఇక 12వ అధ్యాయంలో ఇస్రాయేలీలు జయించిన రాజులందరినీ, అలాగే వారు స్వాధీనం చేసుకున్న యోర్దానుకు తూర్పున ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు హెర్మోను పర్వతం వరకు మొత్తము తూర్పు ప్రాంతాలను యెహోషువ ఒక జాబితాగా చేశాడు. ఈ అధ్యాయం అనేక పేర్లతో నిండి ఉన్నది. దేవుని వాగ్దానము ఎంతైనా నమ్మదగింది. యెహోషువ చేయుచున్న యుద్ధము పవిత్రమైనది, ఎందుకంటే ఇది దేవుడు చేయుచున్న యుద్ధం, అనగా దేవుని సంకల్పం పవిత్రమైనది. యుద్ధము యెహోవాదే. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం యెహోషువ గ్రంథం 11-12 అధ్యాయాలు వినబోతున్నాము. మొదటి 6 వచనాలు, ఉత్తరాదిన ఇశ్రాయేలీయులకు అఖండ విజయం, యెహోషువ నాయకత్వానికి దేవుని గుర్తింపు, ప్రజల గుర్తింపు లభించింది. యాబీను అనేవాడు హాసోరు రాజు, అతడు చుట్టుప్రక్కల రాజ్యాలకు వర్తమానం పంపాడు. జరిగిన వాటిని గూర్చి తాను విన్నదంతా వారికి తెలియజేశాడు. చుట్టుప్రక్కల రాజ్యాలు ఏవనగా మాదోను, షిమ్రోను, అక్షాపు, మన్యదేశం, అరాబా, షఫేలా, దోరు రాజులు, యోబాబు మొదలైన వారు. తూర్పు పడమటి దిక్కులయందలి కనానీయులకు, అమోరీయులకు, హిత్తీయులకు, పెరిజీయులకు, మన్యములో ఉన్న యబూసీయులకు, హెర్మోను దిగువన ఉన్న హివ్వీయులకు అనగా గిబియోనీయులకు కబురు పంపాడు. వారి సైన్యం సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్నది. సైనికులనందరినీ సమకూర్చుకొని వచ్చారు. విస్తారమైన గుర్రాలతో రథాలతో బయలుదేరారు. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మేరోము నీళ్ల వద్దకు వచ్చి దిగారు. యెహోవా యెహోషువతో అన్నాడు, వారికి భయపడవద్దు, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగిస్తాను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథాలను అగ్నిచేత కాలుస్తావు. శ్రోతలు వింటున్నారా? దేవుని వాగ్దానం ఎంతైనా నమ్మదగినది. యెహోషువ చేస్తున్న యుద్ధం పవిత్రమైనది. యుద్ధము ఎలా పవిత్రమైనది అవుతుంది అంటారా? దానికి ఒకటే జవాబు, ఇది దేవుడు చేస్తున్న యుద్ధం. దేవుని సంకల్పం పవిత్రమైనది, అందుచేత దేవుని యుద్ధం కూడా పవిత్రమైనదే. పాత నిబంధనలోని యుద్ధాలు దేవుడు జరిగించినవే, యుద్ధం యెహోవాదే. మా శ్రోతలు గ్రహించాలి, దేవుడే స్వయంగా తన ప్రజలైన ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు, కనాను దేశములోని 7 అన్యజాతులను మీరు నిర్మూలం చెయ్యాలి అన్నాడు. కనాను దేశమంతటినీ దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు. యెహోషువకు ముందే 400 సంవత్సరాల కిందటనే వాగ్దానం చేయబడింది. అబ్రహామును పిలిచాడు, అతని ద్వారా ఇశ్రాయేలు జాతి ఆవిర్భవించింది. దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధన తిరిగి తిరిగి పునరుద్ఘాటించబడింది. కనానీయ ప్రజలను తొలగించాలి, ఆ దేశాన్ని ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకోవాలి. కనానీయుల అవినీతి, వారి భ్రష్ట జీవితం దేవుని తీర్పునకు గురి అయ్యాయి. దేవుడు ఇశ్రాయేలును తన సాధనంగా వాడుకున్నాడు. కనాను దేశం పలు రకాల పాపాలకు పుట్టినిల్లు. అక్కడ ఉన్న దేవస్థానంలో ఎన్నో అవినీతి కార్యాలు జరిగాయి. నరబలులు అర్పించారు. అందుకే దేవుని ఉగ్రత వారిపైకి వచ్చింది. కనానీయ దేవతల్లో బయలుదేవత ముఖ్యమైనది. బయలు భార్య అనాతు చిన్న పిల్లలను కూడా దేవతలకు బలి ఇచ్చారు. కనాను మరి ఒక సొదమ గొమ్మర్రాలాగా అయిపోయింది. దేవుడు ఎంతో కనిపెట్టాడు, వారు దేవుని వైపు తిరగలేదు. సొదమ గొమ్మర్రాలను దేవుడు అగ్నిగంధకాలతో దహించివేశాడు. కనాను విషయం అలా కాదు. యెహోషువా అనే సేనాపతి దేవుని సహాయంతో ఆ జాతులను నిర్మూలం చేశాడు. తిరిగి ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు వారిని కూడా శిక్షించాడు. అన్యజాతులు ఇశ్రాయేలును చెరగొనిపోయారు. ఇశ్రాయేలు కనానులోని ఇతర జాతుల చేత ప్రభావితులవుతూ వచ్చారు. విగ్రహారాధన సంస్కృతి అంటువ్యాధిలాగా సోకింది. అందుకే కనానీయులను హతమార్చవలసిందని దేవుని ఆజ్ఞ. కనాను భూమిని శుద్ధి చేయాలని దేవుడు చెబితే ఆ కల్మషాన్ని వీరు కొంత అంటించుకున్నారు. యెహోషువా చేసిన యుద్ధాలు జాతిపరమైనవి కావు. అది వెలుగుకు చీకటికి మధ్య జరిగిన యుద్ధం. దేవుని ప్రజలకు, దేవుణ్ణి ఎదిరించిన ప్రజలకు మధ్య జరిగిన యుద్ధం. నోవహు దినాలలో వచ్చిన జలప్రళయంలో నోవహు కుటుంబం క్షేమంగా ఉంది. అలాగే సొదొమ గొమొర్రాలు భస్మీపటలమైపోయినప్పుడు కొందరు నీతిమంతులు తప్పించుకున్నారు. యెహోషువా గ్రంథంలో ఎరికో నాశనమైనప్పుడు రాహాబు అనే వేశ్య, ఆమె కుటుంబము రక్షించబడ్డారు. సోదరీ సోదరులారా, గ్రహించారా? పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక జాతిని ప్రత్యేకించుకున్నాడు. అది దేవుని కృపా సంకల్పం. అదే జాతిలో నుండి మెస్సీయా వచ్చాడు. కనాను భూమి ఇశ్రాయేలుకు వాగ్దత్త భూమి. యేసు ప్రభు యొక్క ప్రథమ శిష్యులు ఆ దేశంలోనే నివసించారు. అయితే ప్రభు యొక్క అంత్య సందేశం, భూదిగంతాల వరకు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, ప్రపంచాన్ని ప్రేమతో జయించండి, అన్ని జాతులకు, కులాలకు, మతాలకు ప్రేమ సువార్త ప్రకటించండి, వారిని దేవుని కోసమై గెలవండి. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోషువా చేసిన యుద్ధాలు యేసుక్రీస్తు వైపునకే చూపుతున్నాయి. యేసుక్రీస్తు తన ప్రజలను ఆధ్యాత్మిక యుద్ధంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు. ఇప్పుడు యెహోషువా 11:7 నుండి. యెహోషువా, అతనితో కూడా ఉన్న యోధులందరూ మేరోము నీళ్ల వద్దకు వారి మీదకు వచ్చిపడ్డారు. యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారినప్పగించాడు. వీరు వారిని హతం చేశారు. మిస్పే లోయ వరకు వారిని తరిమి నిశ్శేషముగా చంపారు. యెహోవా చెప్పినట్లే అతడు చేశాడు. వారి గుర్రముల గుదికాలి నరములను తెగకోసి వారి రథాలను అగ్నితో కాల్చివేశాడు. హసోరు రాజ్యం ప్రధానమైనది. ఆ రాజును యెహోషువా ఖడ్గంతో హతమార్చాడు. ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు. హాసోరును అగ్నితో కాల్చివేశాడు. ఆ రాజులందరినీ హతం చేశాడు. వారి పట్టణాలను పట్టుకొని కొల్లబెట్టాడు. యెహోషువా మోషే పద్ధతినే అనుసరించాడు. హాసోరు మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణాలను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. అక్కడి కొల్ల సొమ్మును, పశువులను దోచుకున్నారు. యెహోషువా ఎవరినీ విడువకుండా అందరినీ హతం చేశాడు. యెహోషువకు మోషే మంచి మాదిరి. యెహోషువా మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలన్నిటినీ పాటించాడు. హాలాకు కొండ నుండి మొదలుకొని ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులనందరినీ పట్టుకుని వారిని కొట్టి చంపాడు. ఆ రాజులందరితో బహుదినములు యుద్ధం చేశాడు. అయితే గిబియోను నివాసులైన హివ్వీయులు తమతో సంధి చేసుకున్నారు. మిగతా వారెవ్వరూ సంధి చేసుకుని ఉండలేదు. ఆ పట్టణములన్నిటినీ ఇశ్రాయేలీయులు యుద్ధంలో పట్టుకున్నారు. కనికరించక వారిని నాశనం చేసే నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసేటట్లు యెహోవా వారి హృదయాలను కఠినపరిచాడు. ఆ కాలమున యెహోషువా వచ్చి ఆ ప్రాంతంలోని అనాకీయులనందరినీ నాశనం చేశాడు. వారి పట్టణాలను నిర్మూలం చేశాడు. ఇశ్రాయేలీయుల దేశమున అనాకీయులలో ఎవ్వరూ మిగిలి ఉండలేదు. గాజాలో, గాతులో, అష్డోదులో మాత్రమే కొందరు మిగిలి ఉన్నారు. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువా దేశమంతటిని పట్టుకున్నాడు. యెహోషువా వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించాడు. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉంది. ఈ అధ్యాయంలో మనము ఒక విశేషాన్ని గుర్తించగలం. ఉత్తరాది, దక్షిణాది అని రెండు విభాగాలు చేసి యెహోషువా దండయాత్ర కొనసాగించాడు. యెహోషువా యుద్ధనీతి ప్రశంసించదగినదే. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో యెహోషువా జయించిన రాజుల సంఖ్య 31. ఈ అధ్యాయమంతా పేర్లే. దేవుడు ఇలాంటి వివరాలు రాసిపెట్టి ఉంచాడంటే బైబిల్ యొక్క చారిత్రక వాస్తవానికి ఇది ప్రబలమైన రుజువు. దేవుడు మన జీవితంలోని చిన్న చిన్న విషయాలను కూడా శ్రద్ధగా గమనిస్తున్నాడని దీనివలన మనం గ్రహించగలం. దేవుని వాక్యంలో ఒక పొల్లుగాని సున్నాగాని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. పరలోకంలో గ్రంథాలుంటాయి. ముఖ్యంగా 2 గ్రంథాలు. 1 క్రియల గ్రంథం, 2 గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడుగా ఎప్పుడు అంగీకరిస్తావో అప్పుడే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడుతుంది. నీ స్వప్రయత్నంతో నీ పేరును అందులో రాయించుకుందామంటే కుదరదు. ఆ జీవగ్రంథంలో ఎవరి పేరు ఉన్నదో వారే క్రీస్తునందు నిత్య జీవము పొందినవారు.

ఇక క్రియల గ్రంథం. ఇందులో నీవు చేసిన ప్రతి పని రాయబడి ఉంటుంది. ఎంత స్వల్పమైన పనైనా, ఎంత గొప్ప పనైనా అన్నీ అందులో రాయబడి ఉంటాయి. దేవుని బిడ్డలకు గిన్నెడు మంచినీళ్ళిచ్చినా అది కూడా అందులో రాయబడి ఉంటుంది. ఈ అధ్యాయంలో ఇన్ని పేర్లున్నాయి గదా, ఈ పేర్లు ఏమిటో మనకు తెలియదు, కాని దేవునికి తెలుసు. అదే ఇందులోని రహస్యం. ఈ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తెస్తాము. ఇంతమంది రాజులు యెహోషువకు లొంగిపోయారు. యెహోషువా 12:1 ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల ఉన్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతం చేసి వారి దేశాలను స్వాధీనపరుచుకొనిన రాజులు ఎవరనగా 24 ఆ రాజులందరి సంఖ్య 31. సీహోను, ఓగు, ఎరికోరాజు, హాయిరాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, గెజెరు రాజు, దెబీరు, గెజెరు, హోర్మా, అరాదు, లిబ్నా, అదుల్లాము, మక్కేదా, బేతేలు, తప్పూయా, హెపెరు, అఫెరు, లషారోను, మాదోను, హాసోరు, షిమ్రోన్ మెరోను, లక్షాపు, తానాకు, మెగిద్దో, ఖెదెషు, కర్మెలు, యొక్నయాము, ఓరు, గోయీయా, తిర్సా, ఇవి స్థలాల పేర్లు. వీటిని పరిపాలించిన రాజులు యెహోషువా చేతిలో ఓడిపోయారు. సోదరీ సోదరులారా, 11 యాబీను అనే రాజు పేరు చెప్పబడింది. ఇతడు మంచి పలుకుబడిగల రాజు. యాబీను యెహోషువకు ప్రత్యర్థి, అయినా అతడు ఘోరంగా పరాజితుడయ్యాడు. ద్వితీయోపదేశకాండం 6:10-12 మోషే స్పష్టంగా చెప్పాడు, నీ దేవుడైన యెహోవా తాను చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవి అయిన మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు తవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఆలివ్ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఈజిప్టు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు. హాసోరు పట్టణం దహించబడింది. ఆ పట్టణంలోని సంస్కృతి హేయమైనది. దానితో మిగతా రాజ్యాలన్నీ లొంగిపోయాయి. ఈ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన విషయమున్నది. దేవుడు మోషేకు చెప్పినదంతా మోషే యెహోషువకు చెప్పాడు. యెహోషువా మోషే తనకు చెప్పినదంతా చేశాడు. ఈ సందర్భంలో మీకు 2 తిమోతి 2 పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేయగోరుతాము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బల

ను పంపాడు, యేసు అపొస్తలులను పంపాడు. యెహోషువా దేవునికి చూపిన విధేయత ఎంతో ప్రశంసనీయమైనది. దేవునికి విధేయులైన వారికే పరిస్థితులు లోబడతాయి. దేవుని విధానమే మన విధానం, ఆయన చెప్పినట్లే చెయ్యాలి. ప్రియశ్రోతలారా, యెహోషువా జైత్రయాత్ర 7 సంవత్సరాలు కొనసాగింది. ఒక్కరోజులో జరగలేదు. అలాగే మన వ్యక్తిగత జీవితాలలో కూడా అనేక పాపాలు మనల్ని శోధించినప్పుడు వాటిని జయించడం అంత సులువేమీ కాదు. అయితే మనం దేవునితో ప్రయాణం చేస్తున్నాము. మన జీవితంలో క్రమేణా మార్పు వస్తుంది, వచ్చి తీరుతుంది. అసహనం మనకు మంచిది కాదు. నిరీక్షణతో ముందడుగు వెయ్యాలి. దేవుడు మనల్ను విడువడు, ఎడబాయడు. ఆయన మనతో, మనలో ఉన్నాడు, ఉంటాడు. యెహోషువా 11:21 మన్యదేశం హెబ్రోను, దెబీరు, అనాబు, యూదా మన్యములు అని చెప్పబడ్డాయి. ఇక్కడ అనాకీయులున్నారు. మోషే కాలంలో వేగుల వారిని పంపినప్పుడు వారు తెచ్చిన నివేదిక వీరిని గురించే. వీరు రాక్షసులు, అనాకీయులు. సంఖ్యాకాండం 13:14 10 మంది వేగులవారు తెచ్చిన నివేదిక ఉన్నది. వారన్నారు, ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు. వారి పట్టణములు, ప్రాకారములు గలవి. అవి మిక్కిలి గొప్పవి. అక్కడ అనాకీయులను చూచాము. యెహోషువా వారిని హతం చేశాడు. వాగ్దత్త భూమిని స్వాధీనపరుచుకొన్న యెహోషువా అభినందనీయుడు. ప్రియశ్రోతలారా, ఈ 2 అధ్యాయాలలో ఎన్నో స్థలాలు, ఎందరో వ్యక్తులు ఉన్నట్లు చూచాము. శత్రురాజులందరూ కూటమిగా ఏర్పడినప్పుడు వారి కాల్బలం 3 లక్షలు, ఆశ్వికులు 10,000 మంది, రథాలు 20,000, మొత్తం గుర్రాలు 30,000. ఇంత గొప్ప సైన్యాన్ని ఇశ్రాయేలు ఎదుర్కొన్నారు. వీరికి కాల్బలం మాత్రమే ఉన్నది. దేవుడు వీరి పక్షాన ఉండబట్టిగాని అంతమందిని జయించడం అసాధ్యం. కనానులో ఉన్న లోయలను కూడా యెహోషువా స్వాధీనపరుచుకున్నాడు. ఈ యుద్ధాలు ముగిసేటప్పటికీ యెహోషువా వయస్సు 85 సంవత్సరాలు. యెహోషువా అనాకీయులు ఉన్న స్థావరాలను పట్టుకుని వారిని హతం చేశాడు. అయితే గాజాలో, గాతులో, అష్డోదులో కొందరు మిగిలిపోయారు. శత్రురాజులు తూర్పు వైపున 2, పడమటి దిక్కున 31 మంది, మొత్తం 33. తూర్పు వైపున రాజులు 2, సీహోను, మరి ఒకడు ఓగు. సీహోను అమోరియ రాజు, అతడు అనాకీయుడే. ఓగు బాషానురాజు, అతడు కూడా రాక్షసుడే. ప్రియశ్రోతలారా, బైబిలు చరిత్రలో యెహోషువా పాత్ర ఎంత గొప్పదో గమనించండి. యెహోషువా గొప్ప యుద్ధవీరుడు. యేసుక్రీస్తు సమాధానాధిపతి. మోషే తరువాత యెహోషువా నాయకత్వపు బాధ్యతలు చేపట్టాడు. మోషే యెహోషువను నాయకత్వానికి పరిచయం చేశాడు. యెహోషువా నమ్మకమైన సేవకుడు, విశ్వాసము, నిరీక్షణ గలవాడు. కనానీయులను జయించాలి. కనాను దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుని మాట ఒకటి యెహోషువాకు ధైర్యం గొలిపింది. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. యెహోషువా ఇశ్రాయేలీయులను యొర్దాను నది గుండా నడిపించాడు. సేనానాయకుడుగా ముందు నడిచి ఎన్నో విజయాలు సాధించాడు. యెహోషువా గ్రంథంలో 12 అధ్యాయాలతో యుద్ధకాండ ముగిసింది. ఎరికో గోడలు కూలాయి అంటే సూర్యచంద్రుల గమనం ఆగిపోయిందంటే దీనికంతటికీ దేవుని తోడ్పాటు మాత్రమే కారణం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా యెహోషువాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు పాలస్తీనా దేశం ఇశ్రాయేలుకు నివాసయోగ్యమైంది. అబ్రహామీయ నిబంధన చిట్ట చివరికి సంపూర్ణంగా నెరవేరింది. 13 అధ్యాయం నుండి భూముల పంపకం వృత్తాంతం మనం వినబోతున్నాము. ఇంకా చాలా భూమి కనానీయుల వశంలోనే ఉంది. దావీదు కాలం వరకు పూర్తిగా దేశం స్వాధీనం కాలేదు. అయినా యెహోషువా ద్వారానే భూముల పంపిణీ జరిగింది. యెహోషువా 13-22 మళ్లీ గోత్రాల పేర్లు,
భూముల వాటాలు వివరాలు

0: ఎన్నెన్నో ఉంటాయి. ఈ పేర్లు మనకు విచిత్రంగా ధ్వనించవచ్చు, కాని ఈ పేర్లు వింటూ ఉంటే ఇశ్రాయేలుకు ఎంతో సంతోషం, ఉత్సాహం. పితరుడైన అబ్రహాముతో దేవుడు చేసుకున్న నిబంధన నెరవేరిన విధానం సవివరంగా దేవుడు రాయించాడు. ఇప్పుడు యెహోషువా వృద్ధుడైపోతున్నాడు. ఈ అధ్యాయాలలో యెహోషువను జాగ్రత్తగా పరిశీలించండి. ఎన్నో సంవత్సరాలు దేవునికి నమ్మకమైన సేవ చేశాడు. తన 110వ ఏట చనిపోయాడు. అయితే ఒక మాట, బైబిలు అంతటిలో అబ్రహాము మోషేల పేర్లు ఎక్కువగా చెప్పబడ్డాయి, కాని కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 45వ వచనంలో స్తెఫను యెహోషువను ప్రస్తావించాడు. మన పితరులు తమ పెద్దల చేత దానిని, అనగా సాక్ష్యపు గుడారమును తీసుకునినవారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకుని వచ్చారు. హెబ్రీపత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, యెహోషువా వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోయేవాడే. ప్రియశ్రోత, యేసుక్రీస్తు అందరికంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, యెహోషువా కంటే శ్రేష్ఠుడు. ఆ యేసుక్రీస్తును నీవు స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా. దేవుడు నిన్ను దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్.
1: కనాను దేశమంతయు యెహోషువాకు ముందు 8 సంవత్సరాల క్రితం దేవునిచే వాగ్దానం చేయబడింది. కనాను దేశమంతయు యెహోషువాకు ముందు 8 సంవత్సరాల క్రితం దేవునిచే వాగ్దానం చేయబడింది. 1 400 2 1500 3 1600. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఈ సందేశంలో మనము ఉత్తరాదిన ఇస్రాయేలులకు గొప్ప విజయము కలిగినట్లుగా గమనించాం. యెహోషువా యొక్క నాయకత్వానికి దేవుని మరియు ప్రజల గుర్తింపు లభించినట్లుగా గమనించాం. యెహోషువా యుద్ధాలన్నింటిలో గెలవబోతున్నాడు గనక ధైర్యంగా ఉండమని దేవుడు చెప్పాడు. యెహోషువా శత్రువులపై దాడి చేసి వారిని ఓడించాడు. యెహోషువా అన్ని రాజ నగరాలను, వాటి రాజులను జయించాడు. 12వ అధ్యాయంలో ఇస్రాయేలులు జయించిన రాజులందరినీ, అలాగే వారు స్వాధీనం చేసుకున్న యోర్దానుకు తూర్పున ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు హెర్మోను ప్రాంతం వరకు మొత్తం తూర్పు ప్రాంతాలను యెహోషువా ఒక జాబితాగా చేశాడు. దేవుని వాగ్దానాలు ఎంతైనా నమ్మదగినవి. యెహోషువా చేయుచున్న యుద్ధము పవిత్రమైనది, ఎందుకంటే ఇది దేవుడు చేయుచున్న యుద్ధం, అనగా దేవుని సంకల్పం పవిత్రమైనది. యుద్ధం యెహోవాదే. దేవుడు మోషేకు చెప్పినదంతా మోషే యెహోషువాకు చెప్పాడు. యెహోషువా మోషే తనకు చెప్పిందంతా చేశాడు. మోషే తన తర్వాత మంచి నాయకత్వాన్ని తయారు చేసినట్లుగా చూశాం. పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక జాతిని తన కృపా సంకల్పం చేత ప్రత్యేకించుకున్నాడు. అందులో నుండే రక్షకుడైన యేసుక్రీస్తు వచ్చాడు. యెహోషువా చేసిన యుద్ధాలు యేసుక్రీస్తు వైపునకే చూపుచున్నవి. యేసుక్రీస్తు తన ప్రజలను ఆధ్యాత్మిక యుద్ధంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన వ్యక్తిగత పాపములను మనము జయించలేం, కానీ దేవుని సహాయంతోనే వాటిని జయించగలం. నిరీక్షణతో ముందుకు సాగాలి. దేవుడు మనలను విడువడు. తద్వారా మన ఆధ్యాత్మిక జీవితంలో జైత్ర యాత్రను కొనసాగించగలం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటితో మనము యెహోషువ గ్రంథ ధ్యానాలను ముగించుకుంటాం. ఈ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. నేటి పాఠంలో మనము యెహోషువ గ్రంథము 23-24 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఈ రెండు అధ్యాయాలు యెహోషువ చేసిన ప్రసంగాలతో కూడినవిగా ఉంటున్నాయి. యెహోషువ 23 అధ్యాయంలో భూమి విశ్రాంతిగా కలిగి ఉన్నట్లుగా చూస్తాం. యెహోషువ ఇప్పుడు వృద్ధుడు, అందువల్ల యెహోషువ తాను వెళ్లే ముందు విషయాలను చక్కబెట్టడం ప్రారంభించాడు. ప్రభువు తనకు ఆజ్ఞాపించినట్లు అతడు ఇశ్రాయేలీలను, వారి పెద్దలను, అధికారులను, న్యాయాధిపతులను పిలిపించి యెహోవా వారి కోసం చేసిన అద్భుతమైన కార్యాలను వారికి గుర్తు చేశాడు. ధైర్యంగా, నిజాయితీగా, జాగ్రత్తగా ఉండాలని అతడు వారిని కోరాడు. ఇక 24 అధ్యాయంలో ఇస్రాయేలీల పెద్దలు, ఇతర నాయకులందరినీ పిలిచి ప్రజలు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునే ముందు వారి పూర్వీకులు యోర్దానుకు అవతలి వైపు నివసించారని, ఇతర దేవతలను ఆరాధించారని ప్రజలకు గుర్తు చేస్తాడు. దేవుడు అబ్రహామును కనాను దేశం గుండా తీసుకువచ్చాడని, ఇస్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకువచ్చాడని యెహోషువ వారికి గుర్తు చేస్తున్నాడు. ముఖ్యంగా యెహోషువ తాను, తన కుటుంబం యెహోవాను మాత్రమే సేవిస్తామని చేసిన గొప్ప తీర్మానంను గురించి ఇందులో చర్చించబోతున్నాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ సోదరి సోదరులారా, బాగున్నారా? మీ బైబిళ్ళు తెరవండి. ఈ రోజున మన పాఠం యెహోషువ గ్రంథం 23-24 అధ్యాయాలు. సావధానంగా వినండి. ఈ రెండు అధ్యాయాలలో యెహోషువ చేసిన ప్రసంగాలున్నాయి. యెహోషువ ఒక వక్త మాత్రమే కాదు, అతడొక ప్రవక్తలాగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ యెహోషువ పెద్దవాడైపోయాడు. ఇప్పుడతనికి 110 వయస్సు వచ్చింది. తన ఉపన్యాసంలో దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ముందుకు సాగాలి, పురోభివృద్ధి సాధించాలి, విగ్రహారాధన వైపు మొగ్గకూడదు. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని కృపను గుర్తించండి. దేవుడు పాపాన్ని సహించడు. సాంకర్య వివాహ సంబంధాలను దేవుడు నిషేధిస్తాడు. మోషేలాగే యెహోషువ తన మరణాన్ని గురించి ముందుగా చెప్తున్నాడు. యెహోషువ ప్రసంగ సారాంశం 23 అధ్యాయంలో నుంచి సంగ్రహంగా వినండి. యెహోవా నెమ్మది కలుగచేశాడు. శత్రువులు వచ్చి మీద పడకుండా దేవుడు కట్టుదిట్టం చేశాడు. వయోవృద్ధుడైన యెహోషువ పెద్దలను, న్యాయాధిపతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నాడు, నేను పెద్దవాణ్ణి అయిపోయాను. దేవుడు మీకు ఏమి చేశాడో మీకు తెలుసు. వంతుచీట్ల వలన ఈ దేశాన్ని మీకు పంచిపెట్టాను. యొర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రము వరకు శత్రువులను హతమార్చాను. ఇంకా మిగిలి ఉన్న శత్రువుల చేతిలోని భూభాగాన్ని మీరు వశపరుచుకుంటారు. దేవుడు చెప్పినట్లే ఈ దేశమంతా మీకు హస్తగతమవుతుంది. ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించండి. మీ చుట్టూరా ఉన్న శత్రువులతో రాజీ పడకండి. వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకండి. యెహోవాయే మీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి. శత్రువులతో మీరు రాజీ పడితే దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడు. జాగ్రత్త. ఈ శత్రువులు మీకు ఉరిగా, బోనుగా, మీ ప్రక్కల మీద కొరడాలుగా, మీ కన్నులలో ముళ్ళుగా ఉంటారు. యెహోవా పక్షాన ఉంటే మీరు ఒకడు 10,000 తరుముతాడు. ఇదిగో నేను సర్వలోకుల మార్గాన నిష్క్రమిస్తున్నాను. యెహోవాను నమ్మండి. ఆయన ఆడి తప్పని దేవుడు. ఆయన నిబంధన నుండి తొలగిపోకండి. శ్రోతలు, యెహోషువ తన ప్రజలకిచ్చిన ఈ అంత్య సందేశం ఎంతో ఉద్రేకభరితమైంది. యెహోషువ తన జీవితంలో చివరి ఘడియల్లోకి వచ్చేశాడు. అవసాన దశలో గొప్ప ప్రసంగం చేశాడు. మునుపు యాకోబు తన 12 కుమారులకు అంత్య సందేశమిచ్చాడు. అది వారి భవితవ్యాన్ని నిర్ణయించిన గొప్ప ప్రవచనమైంది. 40 సంవత్సరాలు యెహోషువా తన ప్రజలను నడిపించాడు. అతడు గొప్ప జాతీయ నాయకుడు. మోషే కూడా 12 గోత్రాల నాయకులను ఆశీర్వదిస్తూ తన జీవిత చరమదశలో ప్రవచనాలు పలికాడు. అదేవిధంగా తన మరణానికి ముందుగా యెహోషువా 23-24 అధ్యాయాలలో ఎంతో అమూల్యమైన ఉపదేశం చేశాడు. యెహోషువా అంటున్నాడు, నేను పెద్దవాణ్ణైపోయాను, ధర్మశాస్త్ర నియమాలను మీరు పాటించాలి, తప్పిపోకూడదు. శత్రువులను పారదోలండి, సోమరులు కాకండి, అప్రమత్తులై ఉండండి. దేవుడు పెట్టే పరీక్షల్లో మీరు గెలవాలి, దేవుణ్ణి హత్తుకుని ఉండండి. ఈ మాటలు అక్షరాలా ప్రవచనాలే. ప్రవచనం నెరవేరితే చరిత్ర అవుతుంది. వీరు అన్యజాతులతో వియ్యమందకూడదు. మిశ్రమ వివాహాలు దేవుని తీర్పునకు గురి అవుతాయి. శ్రోతలు, ఈ రోజున మనకు కూడా ఎన్నో పాఠాలున్నాయి. శోధనలకు లొంగకూడదు. లోకమును జయించే విజయం మన విశ్వాసమే. దేవుడు ప్రతిష్ఠించిన మార్గంలోనే మనం నడవాలి. లేకపోతే నిత్య నష్టం వాటిల్లుతుంది. జాగ్రత్త. యొర్దాను దాటడం ఉద్రేకభరితమైన సన్నివేశం. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. ఆ దుప్పటితో ఎలీషా నీటిని కొట్టగా నీరు అటూ ఇటూ విడిపోయినందున ఎలీషా యొర్దాను దాటి అవతలి ఒడ్డుకు నడిచిపోయాడు. యొర్దాను నదీ తీరాల్లో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ నదిలోనే నయమాను స్వస్థత పొందాడు. క్రైస్తవ ఉద్యమం ఆరంభమైంది కూడా యొర్దాను నదీ ప్రాంతాలలోనే. యొర్దాను నది చివరికి మృత సముద్రంలో కలిసిపోతుంది. ఈ నది పొడవు 80 మైళ్ళు, వెడల్పు 100 అడుగులు, లోతు 10 అడుగులు. యొర్దాను లోయ 10 మైళ్ల వెడల్పు. మార్చి ఏప్రిల్ నెలల్లో ఈ నది వరదలై పొర్లిపారుతుంది. యెహోషువా అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలను నది దాటించాడు. దేవుడు చేసే అద్భుతాలు ఆయన వాక్యాన్ని స్థిరపరుస్తాయి. ఆయన దేవత్వం రుజువై ఆయన మహిమపరచబడతాడు. మిమ్మును మీరు పవిత్రపరుచుకోండి అంటున్నాడు దేవుడు. 1 యోహాను 1:7 ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారిమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. సీనాయికొండపై దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ప్రజలు తమను తాము పవిత్రపరుచుకున్నారు. పరిశుద్ధత దేవుని ప్రత్యేక లక్షణం. దేవుడు వాడుకునేందుకు అర్హమైన ప్రతిపాత్ర దేవుని కోసం ప్రత్యేకించబడింది. 97వ కీర్తన 10వ వచనం, యెహోవాను ప్రేమించేవారలారా, చెడుతనమును అసహ్యించుకోండి. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, వింటున్నారా? పాత నిబంధనలోని వ్యక్తులు, దేవుడు వాడుకున్న మనుష్యులు అందరూ ఆత్మతో నింపబడినవారే. ఆత్మ నింపుదల నాయకత్వానికి ప్రత్యేక అర్హత. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను గురించిన ఒక గొప్ప ఆజ్ఞ ఉన్నది, మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారం ఉంది, ఆత్మపూర్ణులై ఉండండి. ఇది ఆజ్ఞ. పరిశుద్ధాత్మ నీలో ఉంటే చాలదు, నిన్ను నింపాలి, వశపరుచుకోవాలి. ప్రియశ్రోతలు, వింటున్నారా? యెహోషువా ప్రసంగమంతా విధేయతను గురించే. దేవునికి 100% విధేయత చూపడం ఆత్మపూర్ణ జీవితానికి బలమైన రుజువు. మోషే ఆత్మపూర్ణుడు, యెహోషువా ఆత్మపూర్ణుడు. వారిని దేవుడు ఎంతో ఘనంగా వాడుకున్నాడు. శ్రోతలు, ఇప్పుడు మనం యెహోషువా 24వ అధ్యాయం వినబోతున్నాము. ఇది ఈ గ్రంథంలో చిట్ట చివరి అధ్యాయం. యెహోషువా ఇశ్రాయేలు గోత్రాల వారినందరినీ షెకెములో పోగు చేశాడు. పెద్దలు, ప్రధానులు, న్యాయాధిపతులు, నాయకులు అందరూ వచ్చారు. వారంతా యెహోవా సన్నిధిలో నిలిచి ఉండగా యెహోషువా మాట్లాడాడు. అన్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వాక్కు వినండి. మీ పితరులు యూఫ్రటీసు నది అవతల నివసించారు, ఇతర దేవతలను పూజించారు. అబ్రహామును అవతల నుంచి నేనే తెచ్చాను, ఇస్సాకును అతనికి కుమారుణ్ణిగా ఇచ్చాను, యాకోబు అతని కుమారులు ఈజిప్టుకు తరలిపోయారు. తరువాత నేను మోషే అహరోనులను పంపి వారి మధ్య చేసిన క్రియల వల్ల ఈజిప్టు దేశీయులు హతమయ్యారు. ఎర్ర సముద్రం దాటించాను, సముద్రం ఈజిప్టు వారిని ముంచేసింది. ఆ తరువాత మీరు బహుదినములు అరణ్యంలో నివసించారు. యొర్దాను అవతల అమోరీయులను మీకు అప్పగించాను. బాలాకు ఒక కిరాయి ప్రవక్తను బిలామును పిలిపించి మిమ్ములను శపించవలసిందన్నాడు, గాని అతడు మిమ్ములను దీవించేటట్లే చేశాను. యొర్దాను దాటాక 7 వర్గాల శత్రువులను నేను పారదోలాను. మీకు ముందుగా కందిరీగలను పంపాను, మీ ఖడ్గం కాదు మీ విల్లూ కాదు, కందిరీగలే అంత పని చేశాయి. మీరు సేద్యం చేయని భూమి, మీరు కట్టని పట్టణాలను మీకిచ్చాను, మీరు నాటని ద్రాక్ష తోటలు మీకిచ్చాను, ఆలివ్ తోటలు ఇచ్చాను, వాటి ఫలసాయం మీరు తింటున్నారు. మీరు భయభక్తులు కలిగి సత్యముననుసరించి సేవిస్తూ అన్యదేవతలను తొలగద్రోసిన వారై యహోవానే సేవించండి. యెహోషువా 24:15. యహోవాను సేవించడము మీకు మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో, అమోరీయుల దేశమున మీరు నివసిస్తున్నారే వారి దేవతలను సేవిస్తారో నేడే మీరు కోరుకోండి.

0: మీరెవరిని సేవించ కోరుకున్నా నేను నా ఇంటివారు యెహోవానే సేవిస్తాము. అందుకు ప్రజలందరూ ప్రత్యుత్తరమిస్తూ అన్నారు, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులమవుతాము. మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. శత్రువులను మన ఎదుటి నుండి పారదోలినవాడు యెహోవా. ఆయననే సేవిస్తాము, ఆయనే మా దేవుడు. యెహోషువా అన్నాడు, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ పాపాలను క్షమించని యెడల ఆయనను మీరు సేవించజాలరు. మీరు అన్యదేవతలను సేవిస్తే ఆయన మీకు క్షీణం కలుగచేస్తాడు. జనులన్నారు, అలా కాదు, మేము యెహోవానే సేవిస్తాము. యెహోషువా అన్నాడు, మీరు ఒప్పుకున్న దానికి మీరే సాక్షులు. మేము సాక్షులమే అన్నారు వారు. అలాగైతే అన్యదేవతలను మీ మధ్య నుండి తొలగద్రోయండి, మీ హృదయాలను దేవుని తట్టు తిప్పుకోండి. జనులందరూ యెహోషువాతో అన్నారు, మన దేవుడైన యెహోవా మాటే వింటాము, ఆయననే సేవిస్తాము. ఈ విధంగా యెహోషువా ప్రజలతో నిబంధన చేశాడు. షెకెములో సింధూర వృక్షము కింద పెద్ద రాతిని నెలకొల్పాడు. ఈ నిబంధనకు ఈ రాయే సాక్షి అన్నాడు. అంతటా ప్రజలు తమ తమ స్వాస్థ్యాలకు తిరిగి వెళ్లారు. యెహోషువా తన 110 ఏట మృతి చెందాడు. గాయషు కొండకు ఉత్తరంగా తిమ్నత్ సరహులో అతడు పాతిపెట్టబడ్డాడు. ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో పాతిపెట్టారు. ఇది యాకోబు షెకెము అనే వ్యక్తి నుండి కొన్న స్థలం. షెకెము హామోరు కుమారుడు. యోసేపు ఎముకలు అతని పుత్రులకు స్వాస్థ్యం. ఎలియాజరును ఫీనిహాసు గిరిలో పాతిపెట్టారు. ప్రియశ్రోతలు వింటున్నారా, యెహోషువా తన ప్రసంగంలో ఇశ్రాయేలు చరిత్రను పునర్విమర్శ చేశాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము తండ్రి విగ్రహారాధికుడు. ఒక అన్యుణ్ణి దేవుడు పిలిచి అతనిలో నుండి గొప్ప జాతిని ఆవిష్కరించాడు. బాబెలు గోపురం తరువాత మానవుడు పూర్తిగా దేవునికి దూరమైపోయాడు. అక్కడే భాషలు తారుమారయ్యాయి. వారు సత్యదేవుణ్ణి విడిచి విగ్రహారాధికులైపోయారు. బాబెలు గోపురం సంస్కృతి వారిని నింపివేసింది. కాని దేవుడు మానవతను తుడిచిపెట్టివేయలేదు. మానవతను పునరుద్ధరించడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవుడు అబ్రహామును లేపాడు. అబ్రహాము తన పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వచ్చేయాలి. అబ్రహాముతో దేవుడు కొత్త ఆరంభం చేశాడు. అతని సంతానములో నుండే మెస్సీయా వస్తాడు. ఈ ఇశ్రాయేలు జాతి ఎక్కడ రూపుదిద్దుకున్నది? ఈజిప్టు ఇటుక బట్టీల వద్ద. దేవుడు తన వారిని క్రమశిక్షణలో ఉంచుతాడు. అమోరీయులతో యుద్ధంలో దేవుడు తన వారిని గెలిపించాడు. బిలాము ఇశ్రాయేలును శపించబోతే దేవుడతణ్ణి అరికట్టాడు. అతని నోట శాపం ఆశీర్వచనమైంది. యొర్దాను నదిని దాటించి అమోరీయులను ఓడించడానికి దేవుడు వారిని బలపరిచాడు. తిరిగి స్థానికంగా అన్యజాతుల ప్రభావం వారిపై పడింది. ఇది వారికి గొప్ప శోధనగా పరిణమించింది. అందుకే యెహోషువా వారిని ఈ విధంగా సవాలు చేశాడు. వారు యెహోవా దేవునికి తమను తాము సమర్పించుకోవాలి. శ్రోతలు వింటున్నారా, యెహోషువా వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమైనది. ఎన్నో సంవత్సరాలు మోషే నీడలో ఎదిగాడు. అయితే ఇతని జీవితం మోషే అనుకరణ కాదు. అతని వ్యక్తిత్వం ప్రత్యేకమైనది. దేవుడు సాధారణమైన వ్యక్తులను ఏర్పరచుకొని అసాధారణమైన కార్యాలు చేస్తాడనడానికి యెహోషువా జీవితమే గొప్ప నిదర్శనం. యెహోషువా వారిని నిలదీసి అడిగాడు, మీ పూర్వీకుల్లాగా అన్యదేవతలను పూజిస్తారా లేక యెహోవాను ఆరాధిస్తారా? మీరే కోరుకోండి. నేను నా ఇంటివారు మాత్రం యెహోవానే సేవిస్తాము. యెహోషువా 24:15 ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ వచనాన్ని మీ హృదయాలపై ముద్రించుకోండి. నేను నా ఇంటివారు నీతి సూర్యుణ్ణి కొలుస్తాము. ఇదే మన పాట, మన మాట, మన సాక్ష్యం, దీక్ష, ప్రతిజ్ఞ, శపథం. అంతటా ప్రజలందరూ ఇదే తీర్మానం చేశారు. యెహోవా యే మా దేవుడు, మా కుటుంబాల దేవుడు, మేము మా కుటుంబాలు యెహోవానే సేవిస్తాము, యెహోవాను ఆరాధిస్తాము, యెహోషువా ఆరాధించిన దేవుణ్ణే మేము ఆరాధిస్తున్నాము, ఇశ్రాయేలీయులందరూ మా దేవుడు యెహోవాయే అంటూ దిక్కులు పిక్కటిల్లేటట్లు నినాదాలు చేశారు. ఈ మాటలను యెహోషువా శిలాశాసనాలుగా చెక్కించాడు. మోషే పంచగ్రంథాల సరసన ఈ రాతిని ఉంచి ఇదే మన నిబంధన సాక్షి అని ప్రకటించాడు. ఇంతటితో యెహోషువా జీవితయాత్ర ముగిసింది. యెహోషువా చనిపోయాడు. అతనికి స్వాస్థ్యంగా ఇచ్చిన చోటనే అతణ్ణి పాతిపెట్టారు. ఎఫ్రాయిము, మనష్షేల తండ్రి యోసేపు ఈ ఇద్దరు కుమారులు ఈజిప్టును విడిచిన తరువాత తమ తండ్రి ఎముకలు వారి దగ్గరే ఉన్నాయి. 40 సంవత్సరాలు అరణ్యంలో వారి ఎముకలను మోసుకొని తెచ్చారు. వాగ్దత్త భూమిలోనే ఆ ఎముకలను పాతిపెడతాము అని తమ తండ్రికి వాగ్దానం చేశారు. అప్పటి ప్రజల నమ్మకమేమిటంటే వాగ్దత్త భూమిలో పాతిపెట్టబడిన వారికే పునరుత్థానం. కాని ఇప్పుడు క్రీస్తునందు భౌగోళిక సరిహద్దులు లేవు. దేవుని కృప సరిహద్దులకు, పొలిమేరలకు పరిమితం కాదు. యెహోషువా గ్రంథం ప్రారంభంలో మోషే మరణం, ముగింపులో యెహోషువా మరణం. ఇక్కడి నుండి మనం న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళతాము. ఇశ్రాయేలీయులు తిరిగి వెనక్కు జారిపోవడం మొదలైంది. శోచనీయం. ద్వితీయోపదేశకాండం గ్రంథంలో మోషే ఇంతకంటే సుదీర్ఘమైన ప్రసంగాలే చేసినట్లు చెప్పబడింది. రాజుకు, ప్రజలకు మధ్య నిబంధనను ధృవపరిచే ప్రసంగాలివి. అయితే యెహోషువా దేవునికి, ప్రజలకు మధ్య నిబంధనను నూతనపరిచాడు. యెహోషువా గ్రంథంలో మనము మరిచిపోలేని వృత్తాంతాలు కొన్ని ఉన్నాయి. రాహాబు, వేగులవారి వృత్తాంతం 2:6 ఎరికో సంగతి, ఇశ్రాయేలుకు అఖండ విజయం, ఎరికో గోడలు కూలాయి, 7 హాయిలో అపజయం, ఇశ్రాయేలుకు గొప్ప గుణపాఠం, 24 యెహోషువా వీడ్కోలు సందేశం. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోషువా గొప్ప గ్రంథం. ఎందుకంటే ఈ గ్రంథంలో మనకు గొప్ప దేవుడు ఎంతో గొప్పగా కనిపిస్తాడు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. అది మారని ప్రేమ. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మానవులు దేవుణ్ణి చేయలేదు, దేవుడే మానవుణ్ణి చేశాడు. విగ్రహారాధన దేవుని దృష్టిలో గొప్ప అపచారం. దేవుని వశంలో మనం ఉండాలి గాని మన వశంలో ఆయన ఉండడు. విగ్రహాలు మన వశంలో ఉంటాయి గనుక అవి దేవుళ్ళు కానేరవు. ఆత్మపూర్ణులై ఉండండి అంటే దేవుని ఆత్మవశంలో ఉండండి అని అర్థం. దేవునికి ప్రత్యామ్నాయం మరేదీ ఉండకూడదు. ఆత్మపూర్ణులై ఉండండి అంటే దేవుని ఆత్మవశంలో ఉండండి అని అర్థం. యెహోషువా క్రైస్తవ నాయకులందరికీ గొప్ప ఆదర్శం. నేను, నా ఇంటివారు యెహోవాను సేవిస్తాము, మరి మీరో అంటూ మనల్ను సవాలు చేస్తున్నాడు యెహోషువా. తను తన ప్రజలకు మాదిరిగా గొప్ప తీర్మానం చేసుకున్నాడు. యెహోషువా దైవభక్తి, శక్తిభరితమైన అతని నాయకత్వము నేటి యువతరానికి గొప్ప సవాలు. విగ్రహాలను తొలగించండి. పేరాశ, దేవునికి భిన్నమైన వాటికి విలువనివ్వడం, అసూయా విద్వేషాలు, ఇవన్నీ విగ్రహాలే. యెహోషువా గ్రంథం మనకు ఆధ్యాత్మిక విలువలను నేర్పుతుంది. పాఠం సమాప్తం. యెహోవా మిమ్మును ఆశీర్వదించి కాపాడునుగాక. యేసుక్రీస్తు మీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి మిమ్మును కరుణించునుగాక. పరిశుద్ధాత్మ మీమీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.
1: యోర్దాను నది పొడవు, వెడల్పు, లోతు ఎంత? యోర్దాను నది పొడవు, వెడల్పు, లోతు ఎంత? 1. పొడవు 80 మైళ్ళు, వెడల్పు 100 అడుగులు, లోతు 10 అడుగులు. 2. పొడవు 185 మైళ్ళు, వెడల్పు 110 అడుగులు, లోతు 20 అడుగులు. 3. పొడవు 280 మైళ్ళు, వెడల్పు 120 అడుగులు, లోతు 30 అడుగులు.
2: ప్రియులారా, ఇంతవరకు విన్నటువంటి ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. యెహోషువా తన వృద్ధాప్యంలో ఎన్నో శ్రేష్టమైన సత్యాలను ఇస్రాయేలీలకు బోధించినట్లుగా చూశాం. తను వెళ్లే ముందు విషయాలను చక్కబెట్టడం ప్రారంభించాడు. ప్రభు తనకు ఆజ్ఞాపించినట్లు అతడు ఇస్రాయేలీలను, వారి పెద్దలను, అధికారులను, న్యాయాధిపతులను పిలిపించి యెహోవా వారి కోసం చేసిన అద్భుతమైన కార్యాలను వారికి గుర్తు చేశాడు. ధైర్యంగా, నిజాయితీగా, జాగ్రత్తగా ఉండాలని అతడు వారిని కోరాడు. దేవుడు వారి ఎడల నమ్మదగిన వాడుగా ఉన్నాడు గనక ఆయనను విడవవద్దని అతడు వారికి సూచించాడు. యెహోషువా ఇస్రాయేలీలను తమ మధ్య ఉన్న ఈ దేశాలతో సహవాసం చేయవద్దని హెచ్చరించాడు. వారితో వియ్యము పొందవద్దని చెప్పాడు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వల్ల కలిగే ఘోరమైన పరిణామాల గురించి యెహోషువా వారిని హెచ్చరించాడు. ఇతర దేవతలను ఆరాధించడం ద్వారా దేవుని నిబంధనను ఉల్లంఘించవద్దని అతడు తన ప్రజలను కోరాడు. అయితే తానను, తన ఇంటి వారును, యెహోవాను మాత్రమే ఆరాధిస్తామని తేల్చి చెప్పాడు. ఇశ్రాయేలులు దేవుణ్ణి సేవించకపోతే ఆయన వారి పాపాలను క్షమించడని, వారిని నాశనం చేస్తాడని యెహోషువా స్పష్టంగా చెప్పాడు. ఇశ్రాయేలులు తాము ప్రభును మాత్రమే సేవిస్తామని, ఆయనకే విధేయత చూపుతామని పేర్కొన్నారు. ప్రియ సహోదరా, సహోదరి, ఈ గ్రంథ ధ్యానాలు మీకు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఇంతటితో యెహోషువా గ్రంథ ధ్యానాలు ముగిశాయి. తిరిగి మరొక గ్రంథంతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడైండి, నడిపించునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

క్షణికమైన ఈ జీవితంలో స్వార్థంతో అన్యాయస్థులమై క్షయమైన వాటి కోసం నిత్య జీవ ప్రదాత అయిన దేవుణ్ణి నిర్లక్ష్యపెట్టడం కీడు కొని తెచ్చుకోవడమే.

ఒకసారి ఒక కుమారుడు తల్లి దగ్గరకు వచ్చి 5 సంవత్సరాల వయసు, అప్పుడప్పుడే కొంచెం మాట్లాడుతూ ఉన్నాడు మంచిగా. తల్లి దగ్గరకు వచ్చి చెప్పాడంట, మమ్మీ ఐ లవ్ యూ అన్నాడంట 5 సంవత్సరాల కొడుకు. తల్లి చాలా ఆనందపడిపోయింది, మా వాడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడని. ఐ లవ్ యూ టూ నానా వాళ్ళ అమ్మ అంటే, అప్పుడు అన్నాడంట, మామ్ కెన్ యూ గివ్ మీ అ డైరీ మిల్క్, డైరీ మిల్క్ ఇస్తావా అని అడిగాడంట. బాగా ప్రేమిస్తానని చెప్పింది కదా, కుమారుడు కూడా ప్రేమిస్తున్నాడని చెప్పాడు కాబట్టి ప్రేమ చూపించాలని డైరీ మిల్క్ కొనిచ్చింది. సరే, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కుమారునికి 12 సంవత్సరాలు వచ్చాయి. 12 ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు సడన్ గా కొడుకు వచ్చి అన్నాడంట, మామ్ ఐ లవ్ యూ అన్నాడంట. అమ్మ నువ్వు అంటే చాలా ప్రేమ అనగానే తల్లి చాలా ఆనంద పడిపోయింది. ఐ లవ్ యూ టు సన్ అని చెప్పింది అంట. చెప్పగానే కొడుకు అన్నాడంట, అమ్మ సైకిల్ కొనిస్తావా అని అడిగాడంట. సైకిల్ కొనిస్తామన అనగానే తల్లి సరే అని ఒక మంచి సైకిల్ కొనిచ్చింది. సరే, ఈ కుమారుడు తిరిగి 21 సంవత్సరాల వయసుకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ, అమ్మను అంటే చాలా ప్రేమ. ఇప్పుడు అడుగుతున్నాడు, కెన్ యూ బై మీ అ బైక్, ఒక బైక్ కొనివ్వగలవా, బుల్లెట్ కొనివ్వగలవా అని అడిగాడంట. సరే, అమ్మ కొనిచ్చింది. ఆ తర్వాత 25 సంవత్సరాలు వచ్చాయి. 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అంటున్నాడు. అయితే ఇప్పుడు తల్లికి అర్థమైపోయింది, ఐ లవ్ యూ అనగానే ఏదో ఒక రిక్వెస్ట్ పట్టుకొస్తున్నాడు, ఏదో ఒకటి కోరిక నెరవేర్చుకోవడానికి మాత్రమే ఐ లవ్ యూ అని చెప్తున్నాడు అని అర్థమయ్యి తల్లి అడిగింది, ఏం కావాలి నాయన అని అడిగింది. అడగగానే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఐఎమ్ విత్ ఇన్ లవ్ విత్ అ యంగ్ గర్ల్, కొంచెం ఆమెతో పెళ్ళయ్యేలా చూడమ్మా, నాన్నని ఏదోలా కన్విన్స్ చేయమ్మా అని అన్నాడు. సరే, అమ్మకి కొడుకులంటే చాలా ప్రేమ ఉంటది కదా, ఆ తండ్రిని భర్తని కన్విన్స్ చేసింది, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత కొడుకుకు 35 ఏళ్ళు వచ్చాయి. 35 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఇంటికి వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ అన్నాడు. అప్పుడు అమ్మ నింది, నీకు ముందే చెప్పాను కదరా ఆ పిల్లని పెళ్లి చేసుకోద్దని, ఆ పిల్లతో కొన్ని కష్టాలు పడ్డాడు పెళ్లి చేసుకున్న అమ్మాయితో, అమ్మ ప్రేమ విలువ తెలిసింది, తల్లితో వచ్చి చెప్తున్నాడు ఐ లవ్ యూ అని. సరే, ఈ కుమారుడు పెద్దవాడైపోయాడు. కుమారునికి 60 సంవత్సరాలు వచ్చాయి, తల్లి 80 సంవత్సరాలు దాటిపోయాయి. ఒకరోజు సడన్ గా ఇంట్లో ప్రత్యక్షమై తల్లిని అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అనగానే తల్లి అనింది, ఐ విల్ నాట్ సైన్ ఆన్ ఎనీ పేపర్, ఏ పేపర్ మీద కూడా నేను సంతకాలు పెట్టను, ఎందుకంటే కొడుకు ఎందుకు వచ్చాడో తల్లికి అర్థమైంది, ఆస్తి కాగితాల మీద సంతకాలు పెట్టాలనుకొని ఆ తల్లి మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు అని తల్లికి బాగా అర్థమైంది. ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, హ్యూమన్ లవ్ హ్యాస్ స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్, భూ సంబంధమైన మనుషుల ప్రేమలకు ఏదో ఒక షరతులు, ఏదో ఒకటి వాటికి మరి అటాచ్ అయి ఉంటాయి, కానీ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, గాడ్స్ లవ్ హ్యాస్ నో స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుని ప్రేమకు ఎలాంటి షరతులు కూడా లేవు. మనము మంచివారముగా ఉన్నప్పుడో, మనము నీతిమంతులుగా ఉన్నప్పుడో, మనం యథార్థంగా ఉన్నప్పుడో దేవుడు మనల్ని ప్రేమించలేదు. కానీ గాడ్ లవ్డ్ అస్ అట్ అవర్ వర్స్ట్. దేవుడు మనం నీచమైన స్థితిలో ఆయనకు శత్రువులుగా, ఆయనకు దూరస్తులుగా, ఆయనను మరి హేట్ చేసేవారముగా ఉన్న ఆ స్థితిలో దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ప్రేమించాడు. ఈ రాత్రికాల సమయంలో నా ఆశ నా కోరిక ఒకటే, అదేంటంటే ఈ 3 రోజుల మీటింగ్స్ లో పాల్పొందే ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో దేవుని ప్రేమను రుచి చూచి ఆ దేవుని ప్రేమలో స్థిరపడాలి అనేదే మా ఆశ, మా ప్రార్థన. రాజమండ్రి నుండి మరి మమ్మల్ని దేవుడు ఎందుకు నడిపించాడంటే, మాకేదో టైం ఎక్కువ మిగిలిపోయో, పని లేక ఇక్కడికి రాలేదండి. పరిచర్యలో చాలా బిజీగా దైవజనులు, జాన్ వెస్లీ గారు, నేను, మా బృందం, మేము దేవుని కొరకు ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ అనంతపూర్ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని ఎందుకు నడిపించాడు అంటే, ఇక్కడున్న వారు దేవుని ప్రేమ తెలుసుకోవాలని, దేవుని ప్రేమను రుచి చూడాలని, దేవుని ప్రేమలో స్థిరపడాలని. ఎఫెసీ పత్రికలో ఉండి ఒక్క వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. ఎఫెసీ పత్రిక 3:18. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎఫీషియన్స్ చాప్టర్ 3:18. ఎఫెసీ పత్రిక 3:18 15 నుండి నేను చదువుతాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెనని ప్రార్థించుచున్నాను.
అపొస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న దేవుని సంఘానికి ఈ మాటలు రాస్తూ అంటున్న మాట ఏంటంటే, జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఆ ప్రేమలో ఉన్న 4 డైమెన్షన్స్, 4 కోణాలను మీరందరూ గ్రహించాలని నేను కోరుతున్నాను అనే మాట చెప్పాడు. చూడండి, కొన్ని వస్తువులకి లెంగ్త్, బ్రెడ్త్ అని 2 డైమెన్షన్స్ ఇస్తాం, మరి కొన్నిటికి మనం లెంగ్త్, బ్రెడ్త్, హైట్ అని మనం మాట్లాడుకుంటుంటాం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు దేవుని ప్రేమకుండే 4 కోణాలను గుర్చి మాట్లాడుతున్నాడు. అవేంటంటే, దేవుని ప్రేమ యొక్క లోతు, పొడవు, ఎత్తు, వెడల్పు అనే మాట. అంటే అర్థం ఏంటంటే, దేవుని ప్రేమ చాలా గొప్పదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అని ఆలోచిస్తే చూడండి, కొన్ని కొన్నిసార్లు కొన్ని రోడ్స్ మనం చూసినట్లయితే, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు రాస్తారు, ఇంత దూరము ఈ రోడ్లో మీరు వెళ్ళిన తర్వాత ఆ రోడ్ అది ఎండ్ అయిపోతుంది, డెడ్ ఎండ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మీరు మళ్ళీ తిరిగి రావాలి, తిరిగి బ్యాక్ రావాలి, యూటర్న్ తీసుకోవాలని రాస్తూ ఉంటారు. అయితే దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా ఆగిపోయేది, ఎప్పటికీ ఇంకా అయిపోయేది కాదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అంటే, యు విల్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ఇంకా లేదండి, నేను పొందుకోలేనండి అని చెప్పే పరిస్థితి ఎప్పుడు కూడా దేవుని ప్రేమలో ఉండదు. రెండవదిగా దేవుని ప్రేమలో ఉండే మరో కోణం ఏంటంటే, దేవుని ప్రేమ వెడల్పైనదంట. ఎంత వెడల్పైనది? హౌ వైడ్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత వెడల్పైనది అని ఆలోచిస్తే, దేవుని ప్రేమ ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏ స్థితిలో ఉన్నా వారిని చేరుకోగలిగినంత వెడల్పైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. మూడవ మాట, దేవుని ప్రేమలో ఉన్న మూడవ కోణము, దేవుని ప్రేమ లోతైనది. గాడ్స్ లవ్ ఇస్ డీప్. హౌ డీప్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే, కొన్నిసార్లు మన హృదయం చాలా లోతుగా ఉంటదండి. కొంతమంది వారి జీవితాల్లో ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటారంటే, ఇవి ఇతనండి చాలా లోతు మనిషి అండి, ఈవిడ చాలా లోతు మనిషి అండి అంటారు. లోతు మనిషి అంటే అర్థం ఏంటంటే, వారి హృదయంలో ఉన్నవి ఎవరికి చెప్పుకోరు, వారి హృదయము వారి అంతరంగం ఎవరితో షేర్ చేసుకోరు, వారి బాధలేవో, వారి కష్టాలేవో, వారి ఇబ్బందులేవో, వారి స్ట్రగుల్స్ ఏవో వారే పడుతూ ఉంటారు. చాలా సార్లు మన హృదయానికి లోతైన గాయాలు అవుతాయి. ఆ లోతైన గాయాలు చాలా బాధిస్తాయి, కానీ చెప్పుకుంటే సిగ్గుచేటని, చెప్పుకుంటే ఇతరుల దృష్టిలో అలసైపోతామని, ఈ బాధలు ఈ కష్టాలు ఏదో నేనే భరించుకుంటూ ఈ వేదనలు ఎప్పటికి తీరుతాయో చూద్దాంలే అనే అనేక మంది వేదనతో వారి జీవితాలను మరి ఈడ్చుకుంటూ వెళ్తున్న తరుణంలో, దేవుని ప్రేమ లోతైనది అంటే అర్థం ఏంటంటే, ఎంత లోతైనదంటే, మన హృదయాలలో ఉన్న లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. గాడ్స్ లవ్ హీల్స్ ఎవ్రీ వూండ్ దట్ ఇస్ ఇన్ యువర్ హార్ట్. ఈ రాత్రికాల సమయంలో కొన్ని గాయాలతో ఇక్కడికి వచ్చావేమో, కొన్ని మచ్చలున్నాయేమో, కొన్నిసార్లు గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి అండి. అవును కదా, గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి. కొన్నిసార్లు గాయాలు అవుతాయి, ఫోన్లో ఏదోలాగా ఈ బాధను మర్చిపోదాం అనుకుంటూ ఉండగా మళ్ళీ గాయం రేపబడుతుంది, మళ్ళీ అదే బాధ, మళ్ళీ అదే వేదన, మళ్ళీ అదే పరిస్థితి. కొన్నిసార్లు తీరని మరి కష్టాలలాగో ఒకటి వెంబడి ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే, మన లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది. 4వ కోణం ఏంటంటే, దేవుని ప్రేమ ఎత్తైనది. ఎంత ఎత్తైనది? హౌ హై ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత ఎత్తైనదంటే, ఇట్ కెన్ ఓవర్లుక్ ఆల్ అవర్ వీక్నెసెస్. మన బలహీనతలన్నిటిని కూడా చూసి చూడనట్లుగా, వాటిని తెలిసిండి కూడా మనల్ని ప్రేమించగలిగినంత ఎత్తైనది, అంత ఉన్నతమైనది దేవుని ప్రేమ. కొన్నిసార్లు మన జీవితాలలో మనం పొరపాట్లు చేసి and we start hating us ourselves, manaku anpistadi inta foolish decision ela teeskunnanu, inta thondarabaatu nirnayam nen ela teeskunnanu, inta tappudu nirnayam ela teeskunnanu ani konni saarlu manam regret lo migilipotha untamandi. gattamlo manam chesina tappudu karyalanu batti, manam teeskunna tappudu nirnayalanu batti, manam chesina foolish choices ni batti, sometimes we are in a position to, you know, not love ourselves. manalni manam preminchukoleni sthitiki velipotham. ఒకలాంటి అపరాధ భావన, గిల్ట్ మనల్ని వెంటాడుతూ ఉంటదండి, చేజ్ చేస్తూ ఉంటది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన గుర్చి సమస్తాన్ని ఎరిగుండి, మన గతాన్ని గుర్చి సమస్తాన్ని ఎరిగి ఉండి, మనల్ని మనము కూడా ప్రేమించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నావయ్యా నన్ను అని అడిగితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడలా కృప చూపుచున్నాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. నాకు ఈ ప్రపంచంలో ఏ ప్రేమ అయినా గ్యారంటీగా నా జీవితం అంతా ఉండే ప్రేమ ఏదైనా ఉందా అండి అంటే, దేవుని ప్రేమ ఉంటదండి మనకి ఎప్పటికీ. హల్లెలూయా.
దేవుని ప్రేమ ఎంత గొప్పదో జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. చూడండి, జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో దేవాది దేవుడు తన ప్రజలను ఎలా ప్రేమిస్తున్నాడో, తన ప్రజలకు శ్రేష్టమైన వాగ్దానాలను ఇస్తున్నాడు. జెకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. దేవుడు అంటున్నాడు, నా ప్రజలను నేను ఎంత ప్రేమిస్తున్నానంటే వారికి కాపుదలగా, వారి ప్రొటెక్షన్ గా, వారి ప్రాకారముగా నేనుంటానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఈ భరోసా ఇవ్వగలరా? తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమిస్తారు, కానీ స్కూల్ లోపలికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటారండి, బయట గేటు దగ్గర వదిలేసి వస్తారు. లేదంటే ఏదైనా ఒక పరీక్షకు వెళ్ళేటప్పుడు పిల్లల్ని పరీక్ష సెంటర్ వరకు నడిపించగలరేమో, కానీ ఆ ఎగ్జామ్ రాయాల్సింది, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్లాల్సింది, సవాళ్ళను ఎదుర్కోవాల్సింది వారే. ఒకవేళ పిల్లల్ని ఎంత ప్రేమించినా, పిల్లలకు ఒకవేళ ఆరోగ్య సమస్య వచ్చి వారు హాస్పిటల్ అడ్మిట్ అయితే, నా బిడ్డకు, నా పాపకు, నా బాబుకు ఇంజెక్షన్లు అంటే భయం అండి, ఆపరేషన్లు అంటే భయం అండి, కాబట్టి వారికి బదులు నేను ఆపరేషన్ చేయించుకుంటానంటే పిల్లలకున్న రోగం నయమవుతుందా? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వారి బిడ్డల్ని ఎంతవరకు ప్రేమించగలరంటే, తల్లిదండ్రుల ప్రేమలకు కొన్ని బౌండరీస్ ఉంటాయి, కానీ గాడ్స్ లవ్ నోస్ నో బౌండ్స్. దేవుని ప్రేమకు సరిహద్దులు లేవండి, బౌండరీస్ లేవు. దేవుడు అంటున్నాడు, నేనే నా ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారము వలె ఉంటాను. ఆర్ యు అఫ్రేడ్ టు గో టు న్యూ ప్లేసెస్ టు మీట్ న్యూ పీపుల్? నీవు ఒకవేళ నూతనమైన ప్రదేశాలకు వెళ్ళాలని దేవుడు నిర్ణయించినప్పుడు, కొన్ని నూతనమైన కార్యాలు మొదటిసారిగా చేస్తున్నప్పుడు భయంతో కలవరంతో నిండిపోయినట్లయితే, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన నీకు కాపుదలగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరొక వాగ్దానము దేవుడు తన ప్రజలకు ఇస్తున్నది చూడండి, 8వ వచనం జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మును దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవా, నీ దృష్టిలో నా విలువెంతయ్యా? నీ దృష్టిలో నా స్థానం ఎంతయ్యా? నన్ను ఎవరైనా ముట్టుకుంటే, నాకెవరైనా హాని చేయాలనే ప్రయత్నం చేస్తే, నా జోలికి ఎవరైనా వస్తే నువ్వు అసలు చెల్లిస్తావా? నువ్వు అసలు స్పందిస్తావా? నీకు నా మీద శ్రద్ధ ఉందా అని నీవు నేను దేవుని అడిగితే దేవుడు చెప్పే జవాబు ఏంటంటే, ఇప్పుడు జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్న లేఖన భాగం, నిన్నెవరైనా ముట్టుకుంటే నా బిడ్డ, నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను ఎంచుతాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. యు నో హౌ మచ్ గాడ్ లవ్స్ యూ. దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? కంటినే ముట్టనివ్వమండి. మనం కనుగుడ్డును ముట్టనిస్తామా? నో ఛాన్స్. ఓన్లీ ఆప్తమాలజిస్ట్ ఐలో ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికో, ఒకవేళ క్యాటరాక్ట్ సర్జరీ చేయడానికో, అది కూడా వెన్ యు నో హీఈస్ అ సేఫ్ పర్సన్, హీఈస్ ట్రయింగ్ టు లుక్ ఇన్ టు యువర్ ఐస్ ఫర్ అ గుడ్ రీజన్, అప్పుడే కన్ను ముట్టనిస్తాం. కానీ లేదంటే ఎవరైనా మన కంటి జోలికి వచ్చారంటే నో ఛాన్స్. ఎవరిని ముట్టుకోనివ్వం. దేవుడు అంటున్నాడు, నిన్ను ముడితే ఎవరైనా నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను స్పందిస్తానంటే అర్థం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ సో ప్రెషస్ టు మీ మై చైల్డ్. నా బిడ్డ, నువ్వంటే నాకు చాలా విలువ, నువ్వంటే నాకు చాలా శ్రద్ధ, నేను నీ విషయంలో చాలా చాలా పట్టింపు కలిగి ఉన్నాను. ఒకవేళ నిన్ను ప్రేమించేవారు బహుశా వారి ప్రేమల్లో మార్పు వచ్చిందని కృంగిపోతున్నావా? కొన్నిసార్లు భార్యలు భర్తల నుండి చాలా ప్రేమ కోరుకుంటారు, ఆ ప్రేమలో ఏదైనా తేడా వస్తే చాలా కృంగిపోతా ఉంటారు. బహుశా భర్తలు భార్య వారిని పట్టించుకోకుండా, సరిగ్గా ప్రేమించకుండా, గౌరవించకుండా ఉంటే బాధపడతారు. కొన్నిసార్లు పిల్లలు పెళ్లిళ్ళయి, పెద్దవారయి, పెళ్లిళ్ళయి ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు ప్రేమగా ఉన్న పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులను ప్రేమించకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటే, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తారు. తల్లిదండ్రులకి పెంచి పెద్ద చేశానే, ఇంత స్థితిలో నిలబెట్టానే, నా కొడుకుకు నేను గుర్తులేనే, నా కుమార్తెకు నేను గుర్తులేనే అనే బాధ కలుగుతుంది. కొన్నిసార్లు కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మరి ప్రేమించాల్సింది, పోషించాల్సింది, సంరక్షించాల్సింది పోయి కన్న తల్లిదండ్రులే కొన్ని కుటుంబాలలో బిడలకు శత్రుల్లా మారిపోతా ఉంటారండి. ఏ కారణాల చేత అయినప్పటికీ అలాంటి పరిస్థితులు అనిపిస్తుంది, నేను ఎవరి ప్రేమకు నోచుకోవట్లేదే, నాకు ఎవరి ప్రేమ లేదే, నన్నుగా ప్రేమించేవారెవరూ లేరు, నన్ను ఆదరించేవారెవరూ లేరు అనే చింతలో ఈ రాత్రికాల సమయంలో ఈ మీటింగ్స్కు మీరు వచ్చినట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టిన వాడని నేను ఎంచుతాను అని మాట్లాడుతున్నాడు. ఈ మాట చెప్పింది ఒక సామాన్యుడైన మనిషి కాదు, కానీ సర్వాధికారము కలిగిన సర్వశక్తుడైన దేవుడు అండి. ఆయనతో పెట్టుకొని గెలవగలిగిన నరమాత్రుడు ఎవ్వరూ
లేరు. ఆయనతో పెట్టుకొని ఆయనతో పోరాడి గెలిచిన వారు ఎవరు కూడా లేరు. కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు ఇస్తున్న మరొక వాగ్దానము జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. జెకర్యా చాప్టర్ 2 వర్స్ 10, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, ఐ విల్ కమ్ అండ్ డ్వెల్ విత్ యు, మీతో నేను ఉంటా. అంతకన్నా ఇంకేం కావాలండి? దేవుడే వచ్చి మనతో ఉంటే, దేవుడే వచ్చి మన గృహాలలో ఉంటే, మన కుటుంబాలలో ఉంటే మనకింకేం కావాలి? మనకింకేం కావాలి? ఈ రాత్రికాల సమయంలో గ్రౌండ్కి రాకముందు నేను దేవుని సన్నిధిలో ఒకే ఒక ప్రార్థన చేశా, దేవా ఈ అనంతపూర్ నుండి మేము తిరిగి రాజమండ్రి వెళ్ళక ముందు మాకు ఆత్మలు కావాలయ్యా నువ్వు ఇవ్వు, మాకు ఇంకేం వద్దు. We want to see people come to you. We want to see people added to your kingdom. నీ రాజ్యములో అనేక మంది చేర్చబడడం మేము చూడాలి, అనేక మంది రక్షణ పొందడం మేము చూడాలి, అనేక మంది నీకు దూరమైన వారు దగ్గర అవ్వడం మేము చూడాలని ఆశిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు లేకుండా ఇక్కడికి వచ్చావేమో ఈ మీటింగ్కు, దేవుని వాక్కు నీవు వింటూ ఉండగా, ఒకవేళ దేవునికి దూరంగా ఇంతవరకు బ్రతికి దేవుణ్ణి అవాయిడ్ చేస్తూ నీ జీవితంలో ఏదో సాధిద్దామని తిరుగుతున్నట్లయితే, ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకురాలిగా మిమ్మల్ని ఒక మనవి చేయాలని ఆశిస్తున్నది ఏంటంటే, యేసయ్యను తీసుకోకుండా మీ ఇంటికి దయచేసి వెళ్ళొద్దు. ఒట్టి చేతులతో ఇక్కడ నుంచి వెళ్ళొద్దు. దేవుని సన్నిధి ఇక్కడ నుంచి మనం మోసుకొని వెళ్దాం. అప్పుడే మనకు దీవెన, మనకు ఆశీర్వాదము. యెషయా గ్రంథంలో నుండి ఇంకొక వాగ్దానం మీకు చూపించి నా షార్ట్ మెసేజ్ ముగించాలని నేను ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు, ఐజాయా చాప్టర్ 49 వర్సెస్ 15 అండ్ 16. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఈ ప్రపంచంలో దేవుని ప్రేమ తర్వాత చాలా గొప్ప ప్రేమ, ఉన్నతమైన ప్రేమ తల్లి ప్రేమే. తల్లైనా తన బిడ్డను మర్చిపోతుందేమో, దేవుడు అంటున్నాడు నేను నిన్ను. కొన్నిసార్లు మనకి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు మనతో టచ్ లో ఉండకుండా మనల్ని మర్చిపోతే అనిపిస్తుంది, అందరు మర్చిపోయారు నన్ను, అందరూ మర్చిపోయారు, నేను ఎవరికి గుర్తు రావట్లా, నేను ఎవరికి అవసరం లేదని చాలా బాధపడిపోతా ఉంటాం. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచం ఎక్కువైపోయి ఇంట్లో ఉన్న భార్య భర్తతో మాట్లాడదు, భర్త భార్యతో మాట్లాడడు, ఇంట్లో ఉన్న వాళ్ళు సొంత వారితో మాట్లాడరు, కానీ ఎక్కడో సోషల్ మీడియాలో అమెరికా అవతల ఎవరో ఉంటారు, వారితో చాటింగ్ చేసేస్తా ఉంటారండి. అసలు వాళ్ళు ఎవరో తెలీదు, వారి ముక్కు తెలీదు, వారి మొహం తెలీదు, వారెవరితోనో ఫ్రెండ్షిప్లు రిలేషన్షిప్లు మెయింటైన్ చేసుకుంటూ దేవుడిచ్చిన వ్యక్తులను, దేవుడిచ్చిన బంధాలను చాలా మంది దూరం చేసుకుంటా ఉన్నారు. ఈ రోజుల్లో మనుషులైనా నిన్ను మర్చిపోతారేమో, మనుషులైనా నిన్ను ఇగ్నోర్ చేస్తారేమో, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఒకవేళ తల్లైనా స్త్రీ అయినా తనకు పుట్టిన చంటి బిడ్డను పిల్లను మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరువను. ఇంకొక మాట దేవుడిస్తున్న వాగ్దానము, నా అరచేతుల్లో చెక్కేసుకున్నాను. చూడండి, ఒక చెక్కలో ఏదైనా చెక్కబడితే, ఇఫ్ అ స్కల్ప్చర్ ఇస్ కార్వ్డ్ ఇన్ అ పీస్ ఆఫ్ వుడ్, యు కెనాట్ సెపరేట్ ద స్కల్ప్చర్ ఫ్రమ్ దాట్ వుడ్ బికాస్ ఇట్ ఈస్ ఎన్గ్రేవ్డ్. ఏదన్నా చెక్కబడినప్పుడు, ఒక చెక్కలో ఒక మంచి డిజైన్ చెక్కబడితే దాన్ని బయటకు తీలేమండి, ఎందుకంటే అది దానిలో అంతర్లీనం అయిపోయి ఉంటది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు నిన్ను చెక్కేసుకున్నా నిన్ను, అంటే అర్థం ఏంటంటే నిన్ను నన్ను దేవుడు తన చేతుల్లో పెట్టేసుకున్నాడు అనమాట. ఆయన చేతుల్లో నుండి మనలను ఎవరు అపహరించలేరు. హల్లెలూయా. కొన్నిసారి రక్షణ పొందిన వారికి ఒక అనుమానం వస్తుందండి, సందేహం వస్తుంది. అదేంటంటే, అమ్మో అపవాది నన్ను లాగేసుకుంటాడేమో, అపవాది నన్ను లోకంలో కలిపేసుకుంటాడేమో, అపవాది నన్ను నరకానికి ఇడ్చుకొని వెళ్ళిపోతాడేమో. యు ఆర్ సేఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. గాడ్ హెస్ ఎన్గ్రేవ్డ్ యూ ఇన్ ద పామ్స్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. యూ ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. ద డెవిల్ కెనాట్ స్నాచ్ యూ ఫ్రమ్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతుల నుండి నిన్ను అపవాది లాక్కోలేడు, ఎందుకంటే దేవుని యొక్క హస్తాల్లో నీవు నేను భద్రపరచబడి ఉన్నాం. దేవుడు అంటున్నాడు, నా అరచేతుల్లో నేను చెక్కున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట. మనుషులు నిన్ను మర్చిపోయారని బాధపడుతున్నావా? నువ్వు సహాయం చేసిన వారు ఇప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు నీకెవరు లేరా, నిలబడలేదా? ఒకవేళ మనుషులు నీవున్న దీన స్థితిని బట్టి నిన్ను మరి నీతో మాట్లాడకుండా, నీతో ఎటువంటి సత్సంబంధాలు లేకుండా ఉన్నారా? విడవబడిన స్థితిలో ఉన్నావని, మరోబడిన స్థితిలో ఉన్నావని బాధపడుతున్నావా? చాలా ప్రేమించానండి మనుషుల్ని, కానీ అందరూ నన్ను డిసప్పాయింట్ చేశారండి అని బాధపడుతున్నావా? నీవు ఎంత ప్రేమిస్తున్నావు మనుషుల్ని, తిరిగి అదే ప్రేమ నీకు రెసిప్రొకేట్ అవ్వట్లేదని వేదనలో ఉన్నావా?
మనుషుల ప్రేమలు మారిపోయే ప్రేమలను గుర్తించు. దైవజనులు జాన్ వెస్లీ గారు ఒక పాట రాశారు, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదని. ఒకవేళ మీరు అది వినకపోతే ఒకసారి వినండి, చాలా అర్థవంతమైన పాట. మనుషుల ప్రేమ వంచనతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ కల్మషంతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ అశాశ్వతమైన ప్రేమ. కానీ దేవుని విలువైన ప్రేమలో వంచన లేదు, కల్మషము లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు. మనుషులు చనిపోయిన తర్వాత వారు మనల్ని ఎంత ప్రేమించినా డెత్తో ఒక సెపరేషన్ అనేది వచ్చేస్తుందంటే ఆ ప్రేమలో ఒక మరి ఎడబాటు అనేది వస్తుంది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ నిన్ను నన్ను నిలబెట్టే ప్రేమ, బ్రతికించే ప్రేమ, లేవనెత్తే ప్రేమ, ప్రోత్సహించే ప్రేమ. నీ ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు యేసయ్య. మనుషులు దూరమయ్యారని, మనుషుల ప్రేమ దూరమైందని నిరుత్సాహంతో ఉన్నట్లయితే, లెట్ మీ టెల్ యూ, ఓన్లీ ద లవ్ ఆఫ్ గాడ్ కెన్ సాటిస్ఫై యువర్ హార్ట్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమ ఒక్కటే నీ హృదయాన్ని ఆనందింప చేసేది, నీ జీవితాన్ని బాగు చేసేది, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమకు ఒకవేళ దూరంగా బ్రతుకుతూ, యేసయ్యను నీ జీవితంలో అవాయిడ్ చేస్తూ, దేవునికి దగ్గరగా అయితే నేను ఒకవేళ ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ కోల్పోతాననే భ్రమలో బ్రతుకుతున్నట్లయితే నీకు దేవుని ప్రేమ కావాలి. గెట్ అ హోల్డ్ ఆఫ్ గాడ్స్ లవ్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమను పొందుకో, దేవుని ప్రేమతో నింపబడు, దేవుని సన్నిధిని మోసుకొని మన గృహాలకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలింపచేయండి. నీ ప్రేమను అనుభవించే వారముగా, నీ ప్రేమలో నాటబడిన వారముగా, నీ ప్రేమలో ఫలించే వారముగా, స్థిరపడిన వారముగా మేమందరము ప్రభువాటి శ్రేష్టమైన అనుభవాలతో నింపబడినట్లు నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.

0: మన భారతదేశాన్ని చాలామంది రాజులు పరిపాలన చేసిన కాలంలో పంజాబ్ మహారాజా ఒకసారి తన కుమార్తె వివాహం కోసం స్వయంవరాన్ని ప్రకటించాడు. రాజకుమారులు ఎవరైనా రావచ్చు, స్వయంవరంలో పాల్గొచ్చు, నా కుమార్తెను గెలుచుకోవచ్చు అని ఒక ఆహ్వానాన్ని పలికితే చుట్టుపక్కల దేశాల నుండి రాజులు, యువరాజులు చాలామంది ఆ కార్యక్రమానికి వచ్చారు. పంజాబ్ మహారాజా కూతురు చాలా అందంగా ఉండేది. ఎవరైతే రాజుగారు పెట్టే స్వయంవరంలో గెలుస్తారో వారికి తన కుమార్తెతో పాటు అర్ధరాజ్యాన్ని బహుమానంగా ఇస్తాడని ప్రకటించబడిన ఆ ప్రకటనకు చాలామంది స్పందించారు. అందరూ ఆసక్తిగా కనిపెడుతున్నారు రాజుగారు ఏ స్వయంవరం పెడతారని, లేదంటే ఏ టాస్క్ ఇస్తాడని చెప్పి అందరూ కనిపెడతా ఉంటే రాజుగారు మెల్లగా అక్కడికి వచ్చి యువరాజులతో మాట్లాడుతున్నాడు. మీలో ఎవరైనా మీ ముందు ఉంచబడిన ఈ 50 మీటర్ల ఈత కొలను ఈ చివరి నుండి ఆ చివరకు జాగ్రత్తగా ఈదగలరో వారికి నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తానన్నాడు. 50 మీటర్లున్న ఈ ఈత కొలని ఈదడం పెద్ద కష్టమా? ఏ యువరాజైనా నదులు కూడా ఈదుతాం కదా. మరి రాజుగారు ఏంటి ఇంత సింపుల్ టాస్క్ ఇచ్చాడు, దానికి తన కుమార్తెను అర్ధరాజ్యాన్ని కూడా ఇచ్చేస్తానన్నాడని అందరూ కూడా ఆ స్విమ్మింగ్ పూల్లో దూకి ఈదడానికి సిద్ధపడుతుంటే రాజుగారు ఇలా అన్నారు, దూకే ముందు ఒక్కసారి ఆలోచించండి, దానిలో వారం రోజులుండి ఏమీ తినని 12 మొసళ్ళు ఉన్నాయన్నాడు. ఆ 50 మీటర్ల ఈత కొలంలో 12 క్రొకడైల్స్ అలిగేటర్స్ ఉన్నాయట. అందును బట్టి దూకే ముందు ఒకసారి ఆలోచించండి ఆయన అంటే ఇంకెవరు దూకుతాడు, ఇంకా ఆలోచించడం ఏముంది, ఇంకెవరు దూకుతారు, ప్రాణాలకు తెగించి ఆమెను పెండ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందా, ఆమె కాకపోతే మరొకరు దొరుకుతారు అని చెప్పి అందరూ కూడా మరల వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఇంత కఠినమైన స్వయంవరం పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఎవ్వరూ ఈదలేరండి. 12 మొసళ్ళు దాటుకుని అవతలొడ్డుకు వెళ్ళాలి అంటే అది చిన్న విషయం కాదు. రాజుగారు పెట్టిన ఈ స్వయంవరం బహుశా ఇప్పటిదాకా ఎవరు పెట్టుండరు, చాలా కఠినమైందని చెప్పి అందరూ కూడా నిరాశతో వెరుగుతిరుగుతున్నారు. కొంతమంది ఒకవేళ ఏమైనా జరుగుద్దేమో, ఎవడైనా దూకుతాడేమో ఈత్తాడేమో చూద్దామని కొంతమంది అలా నిలబడిపోయి ఉంటే సడన్గా ఒకడు దూకాడు. దూకగానే అందరూ కూడా చాలా ఆసక్తిగా అతను కనిపెడతా ఉంటే అతను అటు ఇటు చాలా జాగ్రత్తగా ఈదుతూ 12 మొసళ్ళు చేసేస్తుంటే వెనకాల వాటన్నిటినీ కూడా తప్పించుకుని వాటితో కొంచెంసేపు దెబ్బలాడి ఆఖరికి ఒడ్డుకు చేరిపోయాడు. చేరిపోగానే రాజుగారి కుమార్తె చెంగు చెంగున ఎగురుకుంటూ తన చేతిలో ఉన్న పూలమాల అతని మెడలో వేయాలని పరిగెడతా ఉంది. రాజుగారు అనుకుంటున్నాడు నా లాంటి నాకు తగిన అల్లుడు దొరికాడని చెప్పి ఆయన చాలా ఆనందంగా మురిసిపోతున్న ఆ టైంలో ఆ ఈది బయటకు వచ్చినాడు, అంటాడు నన్ను ఎవడు తోసాడరా లోపలికి అన్నాడు. నన్ను ఎవడు తోసాడో తెలియాలన్నాడు ఈరోజు. అప్పుడు అర్థమైంది వాడు కావాలని ఈదలేదని, వాడు వీరోచితంగా పోరాడలేదట, ఎవరో తోసారట ఇక పడ్డాం కదా అని చెప్పి ఆ ప్రాణభయంతో ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. చాలాసార్లు మన జీవితాల్లో చాలా పనులు చేస్తూ ఉంటాను, అయితే అందులో కొన్ని ఎవరో త్రోస్తే చేస్తాం, ఎవరో బలవంతం మీద చేస్తూ ఉంటాను. నాకు తెలిసి మీలో కొంతమంది మీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలనో, లేకపోతే మీ భార్యను సంతోషపెట్టాలనో, మీ భర్తను సంతోషపెట్టాలనో బహుశా వచ్చి ఉండొచ్చు దేవుని మందిరానికి. అలాంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది యవనస్తులకి దేవుని మందిరానికి రావాలంటే తల్లి తండ్రి వాళ్ళకి ఏదో లంచం ఇవ్వాలి. అరే ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వస్తే నీకు ఒక మంచి షర్ట్ కొనిస్తాను, లేకపోతే ఒక 500 రూపాయలు గిఫ్ట్గా ఇస్తానంటే అప్పుడు వాడు వస్తూ ఉంటాడు. వాటి కోసం తప్ప దేవుని వాక్యాన్ని వినాలనో లేదా దేవుని ఆరాధించాలనో రారు. అయితే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో, హృదయపూర్వకంగా నేను దేవుని మందిరానికి వెళ్తుంది దేవుణ్ణి చూడడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, దైవజనుల నోటి నుండి వచ్చే ప్రతి మాట దైవ ప్రేరేపితం కనుక ఆ మాటను నాకు నిజంగా దేవుని కలిగించాలి, ఆశీర్వాదాన్ని కలిగించాలని ఎంతమంది అయితే ఆశతో దేవుని సందికి వస్తారో అలాంటి వారందరినీ కూడా దేవుడు బలపరిచి తన వాక్కు ద్వారా వారిని బాగు చేయాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అనే మాట బైబిల్లో రాయబడింది. దేవుని వాక్యానికి 2 మాటలు స్పష్టమైన ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి ప్రియులరా. వాటిలో ఒకటి లోగోస్ అనే మాట వాడారు. లోగోస్ అనగా ద రిటన్ వర్డ్, మనకు అనుగ్రహించబడిన లిఖిత వాక్యము, లేఖనము. దీన్ని స్క్రిప్చర్ అని కూడా అనొచ్చు, లేఖనము. చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథాన్ని లేఖనము అని సంబోధించబడింది. పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తున్నప్పుడు దేవుని వాక్యము, లేఖనము అని చాలా మాటలు బైబిల్ గురించి రాయబడ్డాయి. ఈ బైబిల్ గ్రంథము సుమారుగా 40 మంది దైవ భక్తుల ద్వారా
1: 1600 చరిత్రలో ఈ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మనందరికీ యోగ్యమైన విధానంలో మనందరూ కూడా ఆత్మలో బలపడడానికి వీలుగా పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథాన్ని మనకిచ్చాడు. మరి ఈ గ్రంథం సరిపోద్దు కదండి, మళ్ళీ దైవసేవకులు ఎందుకు, మళ్ళీ వాక్యం చెప్పడం ఎందుకు అని మీరు అంటారేమో. అయితే దేవుడు తన సేవకులను, స్వార్థికులను, అపోస్తులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఈ లోగోస్లో నుండి అంటే రాయబడిన దేవుని మాటలో నుండి, ఈ వాక్యములో నుండి దేవుడు తన వాక్ను రిలీజ్ చేస్తూ ఉంటాడు. వాక్యము లిఖితపూర్వకమైందే, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడింది. అయితే దేవుని సేవకుడు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్కులు వెలువడుతూ ఉంటాయి. వాక్యములో నుండి వాక్కు వెలువడుతుంది అనే వాస్తవాన్ని గుర్తించాలి. దాన్ని ఏమన్నారంటే రేమా అన్నారు. రేమా అనగా ద వర్డ్ ఆఫ్ గాడ్, పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ఇన్స్టెంట్గా మనకు వచ్చి ఆ వాక్కు ఏదైతే ఉందో దాన్ని రేమా అనే మాటతో వాడారు. అంటే లోగోస్లో నుండి రేమా వస్తుంది అనే వాస్తవాన్ని మీరు గుర్తించాలి. లిఖితపూర్వక దేవుని వాక్యములో నుండి దేవుని సేవకుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్కులు ప్రకటించబడతాయి. ఆ ప్రకటించబడిన మాటల ద్వారా మీకు దీవెన ఆశీర్వాదం ఉంటుంది అనే విషయాన్ని మనందరూ కూడా గుర్తించాలి. గ్రంథాలు తెరుద్దాం. ఈ రోజున పరమగీతముల గ్రంథము నుండి కొన్ని మాటలు మీతో ప్రకటించాలని పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రేరేపించబడుతున్నాను. సాంగ్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 6 అండ్ ఐ వుడ్ లైక్ టు రీడ్ వర్డ్స్ 2. పరమగీతముల గ్రంథము 6:2. ఉద్యానవనమునందు మేపుటకును, పద్మములను ఏరుకునుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్ప స్థానమునకు పోయెను. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను అనే మాట పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం. ఉద్యానవనము, ఇంగ్లీష్లో గార్డెన్ అన్నారు, తోట. పరిశుద్ధ లేఖనాల్లో చాలా సందర్భాల్లో ఉద్యానవనము అనే మాట మనం గమనించవచ్చు. ఉద్యానవనాన్ని క్రొత్త నిబంధనలో సంఘానికి పోల్చారు. తోట అనే మాట మీరు ఎక్కడైనా పాత నిబంధన గ్రంథంలో చూస్తే అది ఇస్రాయేలు జనాంగానికి ఉపయోగించబడిన పదము. ఇస్రాయేలు జనాంగాన్ని పోల్చడానికి లేదంటే ఇస్రాయేలు జనాంగాన్ని ఉదహరించడానికి రాయబడిన మాట పాత నిబంధనలో మనం చూస్తాం. అదే నూతన నిబంధనలో తోట, ఉద్యానవనము అని గనక సంబోధించబడితే దాని అర్థం మనం ఎలా తీసుకుంటామంటే, దేవుని రక్తం ద్వారా కడగబడిన సంఘము, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కొనబడిన సంఘము ఏదైతే ఉందో అది ఉద్యానవనమునకు, తోటకు పోల్చబడింది. చాలాసార్లు మనం వింటున్నాం ఉద్యానవనానికి ఆ తర్వాత అరణ్యానికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడాలు ఉన్నాయి. అరణ్యము లోకానికి పోల్చబడింది, ఉద్యానవనము సంఘానికి పోల్చబడింది. లోకము అనగా దేవుడు లేని స్థలము, లోకము అనగా దేవుని కృపకు పాత్రులు కానివారు ఉండే స్థలము కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం. అయితే ఉద్యానవనము అనేది దేవుని సంఘానికి యేసు ప్రభు పేరు పెట్టబడిన వారు, ఆయన రక్తం ద్వారా కడగబడిన సమూహం ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యానవనం పోల్చబడింది అని మనం గమనించాలి. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగానికి పోల్చబడిన ఉద్యానవనం నూతన నిబంధనలో సంఘానికి పోల్చబడింది. ఎందుకోసం అంటే దేవుని దృష్టి పాత నిబంధనలు అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల మీద ఉంది. గాడ్స్ ఫోకస్ వాజ్ ఆన్ ఇజ్రాయెలైట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. అయితే నూతన నిబంధనలకు వచ్చేసరికి ఆయన దృష్టి ఇశ్రాయేలు జనాంగం నుండి మరల్చబడి ఇప్పుడు సంఘం మీద ఉంది. సంఘం అనగా దేవుని రక్తం ద్వారా కడగబడిన సమూహము, ఆయన ద్వారా పిలవబడిన వారు. ఎక్లేషియా అనే మాటను సంఘానికి వాడారు. ఎక్లేషియానుగా కాల్డ్ అవుట్, పిలవబడిన వారు, చీకట్లో నుండి పిలవబడిన వారు, విగ్రహారాధనల నుండి పిలవబడిన వారు, లోక సంప్రదాయాల నుండి పిలవబడిన వారు, ఆచారాల్లోంచి పిలవబడిన వారు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి శక్తిమంతులుగా ఉండడానికి మనందరం కూడా పిలవబడ్డాం. ఈ భూమి మీద పరలోక పౌరులుగా, దేవుని ప్రతినిధులుగా పిలవబడ్డానికి, బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచాడు అనే వాస్తవాన్ని విశ్వాసులుగా మనందరూ కూడా గుర్తించాలి. ఉద్యానవనము, తోట. నేను కూడా ప్రపంచంలో చాలా మంచి మంచి ఉద్యానవనాలకు వెళ్ళాను. అయితే కొన్ని చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. మరి వాటిలో ఉన్న పుష్పాలు, వాటిలో ఉన్న రంగురంగుల పువ్వులు, ఆ తర్వాత చెట్లు, ఇవన్నీ కూడా సుందరమైన రీతిలో కనబడుతుంటే ఉద్యానవనంలో కాసేపు ఉండాలనిపిస్తుంది. ఎందుకోసం అంటే అక్కడున్న ఆహ్లాదభరితమైన వాతావరణం. ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప ఉద్యానవనాలు ఉన్నాయి. మన భారతదేశంలో కూడా మన ఊటీ కానీ, కొడైకెనాల్ కానీ, మునాలి కానీ, లేదా బెంగళూరు కానీ, సిమ్లా కానీ, కొన్ని ప్రాంతాలు మనం వెళ్తే చాలా మంచి గార్డెన్స్ అక్కడ ఉన్నాయి. ప్రియులరా, ఉద్యానవనము సంఘానికి పోల్చబడినప్పుడు ఈరోజున నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, బైబిల్లో రాయబడిన 3 రకాలైన తోటల గురించి మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. I would like to give you insights from three gardens written in the Bible. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మూడు ఉద్యానవనాల గురించి, మూడు తోటల గురించి, వాటిలో జరిగిన సంభవాల గురించి మీతో మాట్లాడిన సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. జాగ్రత్త, మనం గమనిస్తే మీరందరూ అనుకున్నట్టుగానే మొదటి గార్డెన్ ఈడెన్ గార్డెన్, ఏదెను తోట. పురిలరా, దాదాపుగా తోట అనే పదం వచ్చిందంటే ఏదెను గురించి మాట్లాడుకోకుండా మనం ఉండలేం. ఎందుకోసమంటే దట్ గార్డెన్ వాజ్ ప్లాంటెడ్ బై ఆల్మైటీ గాడ్. దేవుని చేత ఏదేను తోట, ఏదేను వనము ఏర్పాటు చేయబడింది. అయితే ఏదేను తోటలో జరిగిన విషయం ఏంటంటే ద గార్డెన్ వాజ్ స్పాయిల్డ్ బై సిన్. పాపం చేయడం ద్వారా ఏదేను తోట పాడు చేయబడింది, లేదా ఏదేను తోటను దేవుడు మరుగు చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఎందుకోసమంటే ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి. ఆది కాండము 2:8 మనం చదువుతున్నాం.
2: దేవుడైన
1: యెహోవా
2: తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.
1: చాలండి, ఆదికాండం 2:8 మనం చదివాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు అని ఇక్కడ రాయబడింది. ఎస్, దేవదేవుడు ఏదేను తోటకు రూపకల్పన చేశారు. ఏ డిలైట్ఫుల్ ప్లేస్. ఏడెన్ అనే మాటకు అర్థం ఏంటంటే ఏ డిలైట్ఫుల్ ప్లేస్ ఆర్ ఏ ప్లెజెంట్ ప్లేస్ అని అర్థం. రమ్యమైనది, మనోహరమైనది అని అర్థం. చూడండి, మానవుడు వేసే తోటలే, మానవుడు మెయింటైన్ చేసే ఉద్యానవనాలే మనకు అంత ఆహ్లాదాన్ని, అంత సంతోషాన్ని పంచుతూ ఉంటే యూ కెన్ ఇమాజిన్ ఈడెన్ గార్డెన్ ఎంత శోభాతిశయంగా ఉంటుందో, ఎంత ప్రాముఖ్యమైన విధానంలో దేవుడు దాన్ని అలంకరించాడో మనం అర్థం చేసుకోవచ్చు. దానిలో ప్రతి విధములైన చెట్లను దేవుడు నాటాడు. చక్కని నీళ్లు దానిలో ప్రవహిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు ఒక నదిని సృష్టించి దాన్ని 4 శాఖలుగా చేస్తే ఏదైనా తోట నుండే బయలుదేరి ఆ 4 నదులు 4 ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉన్నాయి. అందులో తినడానికి కావలసిన ఫలవృక్ష ఫలములను దేవుడిచ్చాడు. చక్కని వాతావరణం అంతా దేవుడు ఏర్పాటు చేసి ఆ తర్వాత దేవుడు ప్రియులరా మనిషిని తీసుకొచ్చి, ఆదాము అవ్వలు తీసుకొచ్చి ఆ తోటలో దేవుడు ఉంచాడు. ఆయన ప్రణాళికలు ఎప్పుడు కూడా గొప్పవే. అందును బట్టే దేవుని సృష్టి క్రమాన్ని మనం చూస్తూ ఉంటే ఆయన సృష్టి చేసిన ప్రతిసారి కూడా, ఆయన సృష్టి చేసిన ప్రతి సందర్భంలో కూడా ఇది మంచిది అని దేవుడు చూశాడు అని బైబిల్లో రాయబడింది. ఇది మంచిది అని చూసిన తర్వాత ఆఖరికు మానవుణ్ణి నిర్మించిన తర్వాత తన రూపంలో తన పోలికలో మనిషిని చేసుకున్న తర్వాత బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుడు ఇది చాలా మంచిది అని చూశాడట. ఎందుకోసం అంటే మానవుడు లేనిదే సృష్టికి పరిపూర్ణత లేదు, నీవు నేను లేనిదే ఈ సృష్టికి సంపూర్ణత రాలేదు. దేవదేవుడు, ఆకాశంలో కనిపించే నక్షత్రాదులు, సూర్యచంద్రులు, గ్రహాలు, ఉపగ్రహాలతో పాటు ఈ భూమి మీద సంచరించే సకల చరాచర జీవులన్నీ కూడా మానవుని కోసమే సృష్టించబడ్డాయి అనే వాస్తవాన్ని కూడా మనందరూ కూడా గమనించాలి. దేవుడు ఏది చేసినా ఆయన స్థాయిలో, ఆయన విధానంలో అద్భుతంగా చేస్తాడు అని బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. God does things so beautifully in his time. దేవుడు తన సమయంలో ప్రతి కార్యాన్ని చాలా అందంగా, మనోహరంగా చేస్తాడనడానికి ఏదేను తోట ఒక నిదర్శనంగా కనబడుతూ ఉంది. దేవుడు ఏదేను తోట నిర్మించి ప్రియులరా ఆదాము అవ్వల్ని దానిలో ఉంచారు. ఈరోజు చాలామంది క్రైస్తవేతరులు ప్రశ్నిస్తూ ఉంటారు, అయితే ఆ ఏదేను తోట ఇప్పుడు భూమి మీద ఉందా? Can we find the garden of Eden in the world today? అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రియులరా, వాస్తవానికి ఏదేను తోటను దేవుడు మరుగు చేశాడు. ఏదేను తోట ఇప్పుడు భూమి మీద లేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, జాగ్రత్త వినండి. ఏదేను తోట సంభవం అంతా కూడా, సంఘటన అంతా కూడా ఫ్లడ్ రావడానికి ముందుగా, అంటే నోవహు కాలంలో జల ప్రళయం అనేది వచ్చింది. ఏ యూనివర్సల్ ఫ్లడ్ వాజ్ దేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఒక సార్వత్రికమైన వరద లేదంటే జల ప్రళయం అనేది దాదాపుగా నోవహు కాలంలో ప్రపంచంలోకి వచ్చింది. నోవహు కాలానికి ముందు ఉన్న భూమి వేరు, అంటే ఇది కాదనుకోకండి, ఇదే. అయితే పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. నేను విచిత్రాల పుట్ట విశ్వాసాల మాలిక అనే పుస్తకం రాస్తూ దానిలో ఈ విషయాలను కూడా ప్రస్తావించాను. ఇప్పుడు మనం చూస్తున్న ఎత్తైన కొండలు నోవహుకు ముందు లేవు. మనం చూస్తున్న లోతైన లోయలు నోవహు కాలానికి ముందు లేవు. అవన్నీ కూడా జల ప్రళయం వచ్చిన తర్వాత, లేదంటే ఈ భయంకరమైన ఈ జలము వరద వచ్చిన తర్వాత కాంటినెంటల్ షిఫ్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే స్థలాలన్నీ కూడా మారాయి, ప్రతి స్థలం కూడా దాని స్థలాలు మార్చేసుకుంది. అందును బట్టే ఇప్పుడున్న సప్త సముద్రాలు ఏ స్థలంలో అయితే ఉన్నాయో ఆ టైంలో ఆ స్థలంలో లేవు. దేవదేవుని ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. అయితే భూమి మీద జలప్రళయం వచ్చిన తర్వాత సముద్రాల లోతు పెరిగింది, పర్వతాల ఎత్తు పెరిగింది, పరిస్థితులన్నీ మారిపోయినాయి, దేశాలన్నీ కూడా షిఫ్ట్ అయిపోయినాయి, ఎక్కడికక్కడ ప్రాంతాలన్నీ కూడా మారిపోయినప్పుడు అందును బట్టి ఏదైనా తోట ఇక్కడే ఉంటుంది అని ఎగ్జాక్ట్గా మనం లొకేట్ చేయలేం. ఎందుకోసం అంటే ఏదైనా తోట జలప్రళయానికి ముందు ఉన్న ప్రాంతం కనుక దాన్ని లొకేట్ చేయడం మన వల్ల కాదు అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అంతమాత్రం కాకుండా ఒకవేళ ఏదైనా తోట బైబిల్లో రాయబడిన ఇన్ఫర్మేషన్ బట్టి పలానా చోట ఉండేది అని చెప్పాలనుకుంటే అది ఈ రోజున మనం పిలుచుకుంటున్న ఇరాక్ అనే దేశంలో, బాబిలోన్ అనే దేశంలో, బాబిలోన్ అనే దేశంలో ఉండొచ్చు అనే విషయాన్ని మనం గుర్తించాలి. లేదు, అక్కడైతే లేదు, కానీ అక్కడ ఉండొచ్చు. ఎందుకోసం అంటే దేవదేవుడు సృష్టించిన నాలుగు నదులు, అంటే ఒక నదిని దేవుడు నాలుగు శాఖలుగా చేశాడు. ఆ నాలుగిట్లో రెండు నదులు ఈ రోజున మనం చూడొచ్చు. అందులో ఒకటి టైగ్రీస్, ఆ తర్వాత రెండోది యూఫ్రటైస్. యూఫ్రటీసు అనే నది, ఆ తర్వాత టైగ్రీస్ అనే ఆ రెండు నదులు కూడా ఇప్పటికీ కూడా బబులోన్లో ఉన్నాయి. వాటి పుట్టుక స్థానంలో బహుశా ఏదైనా తోట ఉండి ఉండొచ్చు అని ఒక అభిప్రాయానికి మనం రావచ్చు. ఏదైనా తోట అయితే ఈ రోజున భూమి మీద లేదు, దేవుడు కొన్ని ప్రత్యేక కారణాల బట్టి దాన్ని మరుగు చేశాడు. అయితే ఆదాము అవ్వల్ని తీసుకొచ్చి ఏదైనా తోటలో ఉంచి ప్రతి చల్లపూటను వారితో మాట్లాడుతుండేవాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలకు ఇవ్వడం

0: కట్టడానికి నీళ్ళు ఇచ్చాడు, సంచరించడానికి సుందరమైన తోట ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఇన్ని ఆశీర్వాదాలతో పాటు దేవుడు ఒక బాధ్యతను కూడా పెట్టాడు. ఆ బాధ్యత ఏంటో తెలుసా? దేవుని గ్రంథాన్ని మనం చదివితే చూడండి, ఆదికాండము 1:27 మనం చదువుతున్నాం.
1: దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను.
0: దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను.
1: దేవుని స్వరూపమందు వానిని సృజించెను.
0: దేవుని స్వరూపమందు వానిని
1: సృజించెను.
0: స్త్రీనిగాను
1: పురుషునిగాను
0: వారిని సృజించెను.
1: దేవుడు
0: వారిని ఆశీర్వదించెను.
1: ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది
0: విస్తరించి
1: భూమిని నిండించి దానిని
0: లోపరుచుకొనుడి. మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నిండించి దానిని ఏం చేయండి, మీరు లోపరుచుకోండి. Be fruitful and be increased and be multiplied and subdue the earth. మీరు సర్వ ప్రపంచాన్ని లోపరుచుకోండి అన్నాడు. ఆ తర్వాత 2:15 మనం చదివితే, దేవుడు అన్ని రకాలైన ఆశీర్వాదాలు వారికి ఇచ్చిన తర్వాత, ఆఫ్టర్ గివింగ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, we can see something very spectacular here. మరియు దేవుడు యెహోవా
1: నరుని తీసుకొని
0: ఏదెను తోటను సేద్యపరుచుటకును
1: దానిని కాచుటకును
0: దానిలో ఉంచెను. ఈ రెండు మాటలు మనం ఆలోచన చేస్తే, ఏదైన తోటను నువ్వు సేద్యం చేయాలి, నీకేవిడన ఈ ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో, నీకేవిడన ఆధిక్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు కీపప్ చేసుకోవాలి, వాటిని భద్రపరుచుకోవాలంటే ఈ తోటను నువ్వు కాయాలి, ఈ తోటను నువ్వు సేద్యపరచాలి. అంటే వర్క్ సో హార్డ్. ఒక ప్రక్కన నా కృప నీకుంది, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, అలా అని చెప్పి నువ్వు రోజు కూడా ఏదైన తోటలో గుర్రు పెట్టి నిద్రపోతానంటే ఒప్పుకోను ఆదాము. నీవు తోటను సేద్యం చేయాలి, దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందును బట్టి చాలాసార్లు చెబుతున్నాను, ప్రతి దేవుని బిడ్డలందరూ వినండి, ఎవ్రీ బ్లెస్సింగ్ విల్ కమ్ విత్ ఎ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఆశీర్వాదం కూడా ఒక బాధ్యతతో వస్తుంది. బాధ్యతను విస్మరించావంటే ఆశీర్వాదాలు ఎక్కువ కాలం ఉండవు, కొంతకాలమే నీ దగ్గర ఉంటాయి. అయితే ఆశీర్వాదం నువ్వు ఎక్కువ కాలం అనుభవించాలంటే, ఆశీర్వాదాలు ఎక్కువ కాలం నువ్వు ముందుకు సాగిపోవాలంటే, దానికి ఇవ్వబడిన బాధ్యతను కూడా నువ్వేం చేయాలి చెప్పండి, తెలుసుకోవాలి. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు, దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసమంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్పవాడు, నమ్మదగిన వాడు, కనుక మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు, ఆ ఉన్నతమైన నీ ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతున్నారో స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి, నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కృమరించమని వేడుకుంటున్నాను. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామములో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాం ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో, యేసు నామములో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి. అన్ని విషయాల్లో మీరు తోడుకుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేక మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారి ఇచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి నూరంతల ప్రతిఫలం వరకు దయచేసి మనం మహిమపరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులను మీరే మార్చి నూతనమైన విధానాల్లో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాను. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునుచున్నాం తండ్రి, ఆమేన్.
2: మీ ప్రార్థన అవసరాలకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్ రాజమండ్రి 533105. మా ఫోన్ నంబర్లు 900-333-555 మరియు 9

ఈ లోకంలో ఏది సత్యం? ఈ బ్రతుకులో ఏది నిత్యం? ఈ గమనంలో దేవుని దీవెనలు ఎలా వస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం యేసయ్య సన్నిధిలోనే దొరుకుతుంది.

వివాహ దినాన వధూవరులను ఒకరి ముందు ఒకరిని నిలువబెట్టడానికి ముందుగా నలుగు వేసి సిద్ధపరచడం ఎంతో ఉత్సాహభరిత కార్యక్రమం. యేసుని ఎదుర్కోవడానికి సంఘం అనే వధువు సిద్ధపడడాన్ని మనసులో ఉంచుకొని సంతోషంతో ఈ కార్యం జరిగించాలి.

యేసే, అవతరించిన లోగోస్ వాక్యం యేసే. ఆయనే సృష్టికర్త, రక్షకుడు, కరుణామయుడు, మృత్యుంజయుడు. నీలో నాలో నివసిస్తున్న సజీవ దేవుడు, ఆయనకే స్తుతి స్తోత్రములు.

ఆనాడు దేవుని మాట వినని యోనా దేశానికి ఒకడే అయితే, ఈనాడు దేవుని చిత్తాన్ని ఎదురించి ఏసయ్య మాట వినని యోనాలు ఎందరెందరో.

తండ్రి, వీరు చేయునదేదో వీరిరుగరు, వీరిని క్షమించుము, వీరిని క్షమించుము.

యేసయ్యతో స్నేహం చేసి ఆయన సేవ చేసే ఆయన సేవకులకు శ్రమలు తప్పకుండా వస్తాయి. ఎన్ని వచ్చినా అవి యేసయ్య ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

తూర్పు దేశపు జ్ఞానులు యేసు జన్మ నక్షత్రాన్ని చూచి ఆయనను ఆరాధించి కానుకలిచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోళము వారర్పించిన అర్థవంతమైన కానుకలు. యేసురాజు వారిని, వారి కానుకలను అంగీకరించాడు. ఇది ఆరాధన క్రిస్మస్.

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1 అధ్యాయం.

శూలమ్మితి కాపరి మెచ్చిన సుందరి పావురము వలె నిష్కళంకురాలు సూర్యకళలు చంద్రబింబ సౌందర్యము గలదై ప్రియ కాపరి ప్రేమను చూరగొన్న ధన్యురాలు పావన చరిత గుణవతి. ఆమె యేసు ప్రేమ కావ్య రసవాహిని, పరమగీత కథానాయిక, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ప్రేమమయీ. సంఘానికి ఆమె అందమైన సాదృశ్యం.

तूर्पु शिखरान तारदीपिन्द।

దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు నేను ఒక నెమ్మదికరమైన జీవితాన్ని సేవలో నేను కొనసాగిస్తున్నానంటే దానికి గల కారణం కేవలం దేవుడు ఒక్కడే. ఎందుకంటే మునుపటి జీవితం, నా గతించిన జీవితం ఇంత అందమైంది కాదు, ఇంత సంతోషాన్ని కలగలిసింది కాదు, ఇలాంటి నెమ్మదికరమైన జీవితాన్ని అనుభవించింది కాదు. నా జీవితంలో చాలా భయంకరమైన స్థితులను చూశాను, వేదనకరమైన స్థితులను చూశాను, సంతోషం గురించి ప్రాకులాడాను. నేను సంపన్న స్థితిని చూశాను, అలాగే బీదరికాన్ని చూశాను, కోపాలని, తగులను, వ్యతిరేకతలను, కక్షలను, శత్రుత్వాన్ని, కొంతమంది స్నేహితులను కూడా, కొంత ప్రేమను కూడా నా జీవితాన్ని చూశాను. అలాంటి సాక్ష్యాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇది ఖచ్చితంగా యవనస్తులకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా నా జీవిత సాక్ష్యం ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు 29 సంవత్సరాలు, ఈ చిన్న వయసులో కూడా దేవుడు అద్భుతమైన సాక్ష్యాన్ని నా జీవితానికి ఇచ్చారాయన. ఇది చిన్నవాడులే ఏముంటుందే వాడి బతుకు, వాడి జీవితంలో మహా అయితే ఏం చూస్తుంటాడులే అని మీరు అనుకోవచ్చు. మీరు అలా అనుకోవడం రాంగ్ అని నేను చెప్తా. చిన్నవాడులే వాడి జీవితంలో ఏం సాక్ష్యం ఉంటుందిలే, ఏదో ఒకటి రెండు చిన్న అద్భుతాలు ఉంటూ ఉంటాయి, అందువలన ఏదో గొప్పగా గొప్ప సాక్ష్యం అని చెప్పుకుంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఈరోజు నా జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటాను, ఇది ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుందని నమ్ముతున్నాను. ప్రియులారా, నేను నా తల్లిదండ్రులకు ప్రథమ కుమారుణ్ణి, 5వ కుటుంబంలో నేను పుట్టాను. సౌర్విల్లో భోగోపురం మండలం, విజయనగరం జిల్లా మా సొంత గ్రామం. నేను అక్కడనే దేవుడి కృపచేత పరిచర్య చేస్తున్నాను. నేను పుట్టడమే బీదరికంలో పుట్టాను, అయితే ఆ బీదరికంలో కూడా నేను హ్యాపీనెస్ని చూసేవాడిని. అది కేవలం నా పేరెంట్స్ వాళ్ళు చూపించిన ప్రేమ, అఫెక్షన్. ఈ బీదరికంలో కూడా వారి ప్రేమ వల్లనే నేను సంతోషంగా ఉన్నాను, ఎప్పుడు కష్టమని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే. సడన్గా ఒకరోజు ఇలా అయింది, నేను 1st క్లాస్ చదువుతున్నప్పుడు, కంప్లీట్గా కూడా నేను 1st క్లాస్ ఫినిష్ చేయలేదు. ఆ టైంలో రోడ్లు వస్తున్నాయని చెప్పి మేముండే ఇల్లుని కొట్టేయడం జరిగింది. సో తర్వాత మాకు ఒక స్థలం అంటూ చూపించలేదు, ఒక ఇల్లు అంటూ మాకు లేదు. ఆ పరిస్థితుల్లో మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మమ్మల్ని ప్రేమించి వారి స్థలంలో మమ్మల్ని ఒక పాకేసుకొని ఉండమని చెప్పారు. సో ఆ రకంగా వేరొక స్థలంలో పాకేసుకొని కొంతకాలం ఉంటే మా వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళకి స్థలం ఉంటే తక్కువ రేట్కి, వాళ్ళకి అవసరం లేకపోయినప్పటికీ ఆ స్థలాన్ని మాకు ఒక 3 సెంట్లు అమ్మడం జరిగింది. తద్వారా ఆ స్థలంలో మరలా పాకేసుకొని అందులో ఉన్నాం. నాన్ వెజ్ అంటే మేబీ ఆ రోజు పండగేమో అనిపించేది, ఎప్పుడు మరి ఆ పప్పుచారు, పుట్టుచారు, పులావ్ చారు, ఇవే మా జీవితంలో చూసినవి. చాలా తక్కువ సార్లు ఆ నాన్ వెజ్ తినడం అనేది జరిగేది, ఎందుకంటే నాన్ వెజ్ వచ్చిన రోజు పండగలా అనిపించేది. మేబీ పండగేమో అందుకనే నాన్ వెజ్ వండుతున్నారేమో అని అనుకునేవాడిని నేను. సో అలాంటి బ్రతుకులో మేము ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా మా తాతల పొలం ఉండేది, దాంట్లో మా నాన్నగారు పంట పండించేవాళ్ళు. అదే నాన్నగారు లేబర్ పనికి వెళ్ళడం, పంట పండించే అవకాశం ఉన్నప్పుడు అనగా వర్షాలు పడేటప్పుడు పంట పండించడం, దగ్గరలో చెరువు నూతులు అలాంటివి లేకపోవడం వలన వర్షాకాలంలో పంటలు పండించేవాళ్ళు, మిగతా కాలంలో లేబర్ పనికి వెళ్ళేవారు నాన్న.
సో అందుకనే ఆ ల్యాండ్ని అమ్ముకోకుండా జాగ్రత్తగా అంతవరకు దాచాం. అయితే మరి ఉండడానికి ఇల్లు కూడా లేదు, పిల్లలు చదువుకోవాలి, ఇప్పుడు 10th class అవుతుంది, మరి వీళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్తారు. మన పరిస్థితిని బట్టి ఇక్కడ వాళ్ళ బ్రతుకులను మనం ఆప్ చేసేస్తే వాళ్ళు ఇక్కడతోనే ఆగిపోతారు, మనలాగే లేబర్ వాళ్ళు అయిపోతారు అని చెప్పేసి మా నాన్నగారు ఇష్టం లేకపోయినను తన తండ్రి సంపాదించిన భూమిని అమ్మేసి ఆ డబ్బుల చేత ఇల్లు కట్టడం జరిగింది. అంతేకాకుండా మేము డబ్బులను చూడడం జరిగింది. సో కాలేజ్కి వెళ్తున్నాను, ఇంతవరకు బీదరికంలో గడిపేసరికి డబ్బులను చూసి ఒక్కసారిగా యవ్వన కాలం డబ్బులను చూశాను, కళ్ళు నెత్తికెక్కిపోయినాయి. ఇంకా మా అమ్మని నాకు టీవీ కావాలి, డబుల్ కాడ్ మంచం కావాలి, నాకు సీడీ ప్లేయర్ కావాలని చెప్పేసి రకరకాలుగా ఇంట్లో ఏడిపించాను. సో నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు కావాల్సినవన్నీ కొన్నారు, నన్ను ఇబ్బంది పెట్టకూడదని. నన్ను చాలా ప్రేమించేవాళ్ళు, నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి. కానీ పెద్ద కొడుకుగా నేను వాళ్ళ ప్రేమను చూశాను, అలాగే వాళ్ళ బాధలను కూడా చూశాను. నేను చాలా అర్థం చేసుకునేవాడిని వాళ్ళని. అందుకని చెప్పి ఇన్నాళ్ళు పేదరికంలో పెరగడం వలన ఏది ఇవ్వలేకపోయామని చెప్పి వాళ్ళు ఏం కావస్తుంది కొనివ్వడం మొదలుపెట్టారు. చక్కగా మంచి కాలేజీలో, బాగా డబ్బులు ఎక్కువ ఖర్చు అయినప్పటికీ మంచి కాలేజీలో చదివించారు. సో ఏది పడితే అది కొనివ్వడం వలన నేనేం చేశానంటే స్నేహితులతో కూడి ఇక టీవీ ఉంది, సీడీ ప్లేయర్ ఉంది, చూడకుండా కూడా చూసేవాళ్ళం. అలాంటి పరిస్థితి నా జీవితాన్ని చాలా దారి తప్పించింది, నా జీవితం పాడైపోవడానికి అది చాలా ప్రభావితం చూపించింది. ఇంత క్లియర్గా ఇంత వివరణ నేను ఎందుకు ఇస్తున్నానంటే నా జీవితంలో దేవుని చిత్తం నా చిన్న వయసు నుండి ఎలా ఉంది అని ఒకసారి మీరందరూ గమనించగలరని నా మనవి. ఇంటర్మీడియట్ గడిచిపోయింది, నెక్స్ట్ డిగ్రీ చదవాలి, చాలామంది ఎంసెట్ చేస్తున్నారు, నేను ఏం ఎంచుకోవాలని ఆలోచిస్తున్నాను. ఈలోపు నా ఫ్రెండ్స్ చెప్పారు, ఇదిగో ఈ కాలేజ్ అయితే మనం ఎలా అయినా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మన ఇష్టమైనట్లు తిరగొచ్చు, ఇంట్లో వాళ్ళకేమో చదువుకున్నట్లు ఉంటుంది, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి, తర్వాత చదువుకోవచ్చులే, ఏదో ఒక ఉద్యోగాన్ని ట్రై చేయొచ్చులే, ఇంటర్మీడియట్ మీద ఏదో ఒక ఉద్యోగం ట్రై చేసి జాబ్ సంపాదించవచ్చులే, కానీ మనం ఎంజాయ్ చేసే టైం ఇది దాటిపోతే మళ్ళీ మనం ఎంజాయ్ చేయలేమని నా స్నేహితుల ద్వారా మేమంతా డిస్కస్ చేసుకొని ఒక కాలేజీలో డిగ్రీ చదవడం జరిగింది. డిగ్రీ చదువుతున్నానని బయట ఇంట్లో మాటలే, కానీ మేము వెళ్ళే వాళ్ళం, కాలేజీకి వెళ్ళే వాళ్ళం. ఆ మొదట కొద్ది రోజులు ఒక 10 days వెళ్ళాం, అక్కడ వాతావరణం పరిస్థితులన్నీ మాకు అనుకూలంగా మార్చుకున్నాం. తర్వాత అటెండెన్స్ వేసుకొని బయటకు వచ్చేసే వాళ్ళం, రెస్టారెంట్లో క్యాంటీన్లో తిరిగే వాళ్ళం, తర్వాత సినిమాలకు వెళ్ళిపోయే వాళ్ళం, తర్వాత గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. సో క్లాస్లో ఉండేవాళ్ళం కాదు. ఇప్పటికీ కూడా నా డిగ్రీలో అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఏ ఇయర్లో నాకు తెలియదు. అసలు ఈ సబ్జెక్ట్ అంటే నేను కంప్యూటర్స్ చదివాను, అందులో కంప్యూటర్స్ ఉంటుందని తెలుసు, ఆ కంప్యూటర్స్ ఇంకేంటి అని కూడా నాకు తెలియదు. ఇలా కాలేజ్కి వెళ్తూ మా ఇష్టానుసారంగా తిరుగుతూ గడిపే వాళ్ళం, డబ్బులు ఉండేవి కాదు, చాలా ఇబ్బంది అయిపోయేది, సరదాలకు అలవాటు పడిపోయాం, సినిమాలకు అలవాటు పడిపోయాం. ఇంకా ముందు ముందు ఏమైందంటే త్రాగుడికి కూడా బానిసలు అయిపోయాం. ఎవరో ఒకరు త్రాగడం చూసి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మేము కూడా తాగడం మొదలుపెట్టి త్రాగుడికి బానిసలు అయిపోయి డబ్బులు ఉండక ఫీజు డబ్బులు అని ఇంట్లో వేధించి బుక్స్ కానీ ట్యూషన్ ఫీజు అని బస్ ఫీజు అని చెప్పి రకరకాలుగా ఎగ్జామ్ ఫీజులు అని చెప్పి ఇంట్లో వేధించి డబ్బులు తీసుకొని వాటిని తాగడానికి సినిమాలకి షికార్లకి అమ్మాయిలతో క్యాంటీన్లో రెస్టారెంట్లో బయట షికార్లు తిరగడానికి ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇలా మా జర్నీ సాగుతున్నప్పుడు సడన్గా కాలేజీలో ఎగ్జామ్స్ అని ఎగ్జామ్ ఫీజు కట్టమంటే పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నాం, ఫీజు కట్టాలి ఎలారా ఏంటి అని చెప్పి నేను నా స్నేహితులు డిస్కస్ చేసుకొని మొత్తానికి
ఒకరి దగ్గర అప్పు తీసుకొని ఎగ్జామ్ ఫీజ్ కట్టడం జరిగింది. తర్వాత కానీ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళం, స్లిప్పులు కూడా పెట్టాం. స్లిప్పులు పెట్టి ఫస్ట్ టైము సాంస్క్రిట్ ఎగ్జామ్కి స్లిప్ పెట్టాను నేను. మా కాలేజ్ పేరు మారుమోగిపోయింది. సాంస్క్రిట్కి కూడా స్లిప్ పెట్టిన వాడు వీడు ఈ కాలేజ్ వ్యక్తి అని చెప్పి, ఈ కాలేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి అని చెప్పి మొత్తం ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్లో ఉన్న వాళ్ళందరినీ, ప్రతి రూమ్లో ఈ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి వీళ్ళు సాంస్క్రిట్కే స్లిప్లు పెట్టారంటే ప్రతి ఎగ్జామ్కి పెడతారని చెప్పేసి ఒక ముద్ర కూడా పడిపోయింది మాకు. తర్వాత ఇంకా ఎందుకు మనల్ని ఖచ్చితంగా వెతుకుతారు అని చెప్పి స్లిప్లు పెట్టలేదు మరి. కానీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వాళ్ళం, ఏదో మొక్కుబడికి అన్నట్లు కూర్చుండే వాళ్ళం, రాసేవాళ్ళం కాస్తంత. కొన్నిసార్లు మనం ఎగ్జామ్ రాసే ప్లేస్ టీచర్ ముందు పడితే ఇంకా మనం రాయలేం, ఇంకేం చేయలేం, ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఇంకా లేచి టీచర్ వచ్చేలోపే ఆ మూవీకి వెళ్ళిపోయే వాళ్ళం. ఎలా ఉండేది, ఇలా ఇలా చాలా జీవితాన్నంతా పాడు చేసుకున్నాం, చదువు పాడు చేసుకున్నాం. మునుపు బీదరికం అందులో ఉన్నప్పుడు కష్టపడి చదవాలి. మా అమ్మ వాళ్ళు కూలి చేసుకుంటున్నారు, మేము కూలి చేసుకోకూడదు. పొలం పండించుకుంటే అప్పట్లో మాకున్న ల్యాండ్లో పొలం పండిస్తే ఒక 2,000 రూపాయలు పొలం పండించడానికి ఖర్చు అయితే రాబడి 1,800 రూపాయలు వచ్చేది. ఇదేంటి నాన్న 200 నష్టం వస్తుంది, మరి మనం ఎందుకు ఇంత కష్టపడ్డాం అంటే, మరి మీ తాత ఇచ్చిన ల్యాండ్ రా, మరి దీన్ని వదిలేస్తే అది బీడుభూమి అయిపోద్ది, తప్పదు మన నష్టమైనా దున్నాలి పండించాలి అని చెప్పి మనల్ని పండించేవాడు. అయితే పొలం పండిస్తే నష్టం వస్తుంది, లేదంటే కూలి పని చేసుకోవాలి. ఇలాంటి స్థితిలో ఉన్న మనం ఇలా అయిపోతామేమో అని మన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు. కానీ మనం మాత్రం అవన్నీ గుర్తు చేసుకోం, వాటి వైపు ఆలోచించాం, వారి కష్టాన్ని చూడం, వారి కన్నీటిని చూడం, వారి బాధను చూడం. ముందు బీదరికంలో మంచి గోల్స్ పెట్టుకుంటాం, 4 రూపాయలు చూసేసరికి ఇంకా అవేమీ గుర్తుకు రావు, ఇంకా వ్యసన పొరలై దారి తప్పిపోయి చదువునంతా వదిలేసి నిష్టానుసారంగా తిరుగుతాం, నిష్టానుసారంగా బ్రతుకుతాం. ఇది ఈ జీవితానికి ఏమాత్రము మంచిది కాదండి. ఖచ్చితంగా మన జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితులు ఇవన్నీ. అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను, అలాంటి పరిస్థితుల్లో నేను బ్రతికాను, అలాంటి స్థితిలో నేనుండి డిగ్రీ మొత్తానికి ఫెయిల్ అయిపోయాను. 3 సంవత్సరాలు కలిపి 18 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. చూస్తే నెక్స్ట్ ఏంటి, నా పొజిషన్ ఏమి అర్థం కాలే. జాబ్స్కి ట్రై చేసేవాడిని, వచ్చేవి కాదు, ట్రై చేసేవాడిని, చాలా హార్డ్గా ప్రయత్నించేవాడిని. కానిస్టేబుల్ ట్రై చేసి 4 కిలోమీటర్స్ రన్నింగ్ కూడా చేశాను, కానీ చాలా సన్నగా ఉండేవాడిని. అప్పుడు చెస్ట్ సరిపోక ఆ ఉద్యోగం కూడా పోయింది. సో ఇలాంటి పరిస్థితి, జాబ్ ట్రై చేస్తే కుదిరేది కాదు, జాబ్స్ ఎప్పుడో పడేవి. డిగ్రీ అంటే పూర్తి చేద్దాం అంటే 18 సబ్జెక్టులు, ఏంటో పొజిషన్ నాకేం అర్థం కాలే. అప్పుడు ఎలా డిగ్రీ పాస్ అవ్వాలని చూసుకుంటే ఓ బ్రదర్ అన్నారు, ఇలా ఎగ్జామ్కి 4,000 కడితే చక్కగా నువ్వు రాయకున్నానే పాస్ అయిపోవచ్చు అంటే, అలానే అప్పు చేసి అప్పటికే ఫీజులు ఏవి కట్టలే, మొత్తం డబ్బులను వాడేసి త్రాగేసి నచ్చినట్లు తిరిగి ఎంజాయ్ చేశాం. ఇప్పుడేమో ఎవరిస్తారు అప్పు, చాలా కష్టం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్రతిమలాడి 6 రూపాయలు వడ్డీ అని చెప్పి అప్పు చేశాం సర్టిఫికేట్ కోసం. చెడు సాహసాలు చేసేవాడిని, అనగా బాయ్స్ గర్ల్స్ కలిసి తిరిగే వాళ్ళం. ఇలా తిరుగుతున్నప్పుడు యవ్వన కాలం, కొన్నిసార్లు తప్పుడు పని చేసే పరిస్థితి కూడా ఎదురయ్యేది. దేవునికి నా పట్ల ఉన్న ప్రణాళిక చూడండి ఎలా ఉందో. నేను తప్పు చేద్దామని డిసైడ్ అయ్యేవాడిని, డిసైడ్ అయ్యి తప్పుడు కార్యానికి పరిగెత్తేవాడిని. కానీ ఏదో ఒక విధంగా అక్కడ తప్పు జరగకుండా దేవుడు ఆపు చేసేవాడు. ఇలా ఒక్కసారి 2 సార్లు కాదండి,
చాలాసార్లు ఫ్రెండ్స్తో తిరిగిన ప్రతిసారి నాతోటి వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాత్రం ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పించుకుని వచ్చేవాడిని. నేను తప్పించుకునేవాడిని కాదు, కానీ దేవుడు ఆ యొక్క తప్పు చేయకుండా తప్పించేవాడు. అయితే నా డిగ్రీ వరకు లైఫ్ ఎలా గడిచింది, అయితే దేవునిలోనికి నేను ఎలా వచ్చాను, ఎప్పుడు దేవుడు నా జీవితంలోనికి వచ్చాడు, ఎప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడంటే నా ఇంటర్మీడియట్ తర్వాత నేను డిగ్రీ జాయిన్ అయ్యే ముందు మా మాస్టర్ ఒక ఆయన ఆదిరాజ్ గారు అని, ఇప్పుడు నాకు బావగారు ఆయన, ఆయన ఇలా మా చర్చ్లో క్రిస్మస్కి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి, సరదాగా మన ట్యూషన్ పిల్లలందరూ రండి అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ పిలిచినప్పుడు నేను ఇంటర్మీడియట్ వరకు కూడా ట్యూషన్ చదివేవాడిని. సో ఆ పరిచయం ద్వారా నేను ఆయన దగ్గరికి వెళ్ళి సరదాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి స్కిట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ రకంగా డ్యాన్సులు స్టేజ్లో క్రిస్మస్ టైంలో ఆ స్టేజ్ మీద డ్యాన్సులు స్కిట్లు నేను చేసినప్పుడు ఒక స్కిట్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేను యేసుప్రభుగా దేవుని మాటలు పలుకుతానన్నమాట. సో ఆ మాటలు నేను పలికినప్పుడు సత్యమే కదా, ఇది నిజమే కదా, యేసు కూడా దేవుడు అయి ఉంటాడు, ఒక నిజమయంలో సత్యం ఉంది, ఏదో తెలియని ఆకాశం ఉంది అని చెప్పి నేను గ్రహించి అప్పటి నుండి అనగా 2011 జనవరి నుండి ఫస్ట్ వీక్ నుండి నేను చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. అది కూడా మా ఇంట్లో తెలిస్తే, ఆయనదో కుటుంబం కనుక ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించి కోప్పడతారు, ఇది మన ఆచారం కాదు, మన పద్ధతి కాదు, మనం ఎలా చేయకూడదు అంటారని చెప్పి పక్క ఊరు, నేనేదో ఆదివారం క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తానన్నట్లుగా పక్క ఊరు చర్చికి వెళ్ళాను కొద్ది రోజుల పాటు. తర్వాత ఇంట్లో తెలిసింది, కానీ వాళ్ళకి చెప్పాను నాకు దేవుడు అంటే ఇష్టం, నేను వెళ్తాను అని చెప్పి నీ చెప్పాను, వెళ్ళు కానీ నువ్వు బాప్తిసం తీసుకొని నీ ఇష్టానుసారంగా ఆ చర్చిలో వాళ్ళలాగా నువ్వు బ్రతకడానికి వీల్లేదంటే నేను సరే అని చెప్పాను. అదే 2011 గుడ్ ఫ్రైడే రోజున నేను రక్షణ పొందుకోవడానికి సిద్ధపడ్డాను, దేవుణ్ణి కంప్లీట్గా తెలుసుకున్నాను, దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎలా ఉంటాడు, అసలు దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఇంతవరకు నేను ఆరాధించింది ఏంటి, ఈ సృష్టిని ఎవరు చేశారు, ఇలా దేవుని గురించి కంప్లీట్గా నేను తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను రక్షణ పొందుకోవాలని చెప్పి 2011 గుడ్ ఫ్రైడే రోజున మా అమ్మకు కూడా చెప్పాను. అమ్మ ఇష్టపడలేదు, అయినప్పటికీ నేను రిక్వెస్ట్ చేశాను, లేదమ్మా ఇది నిజం, ఇది సత్యం, ఇది నేను పాటించాలి అని చెప్పి నేను మా అమ్మని రిక్వెస్ట్ చేస్తే మా అమ్మే ప్రేమతో మరి నువ్వు బాప్తిసం తీసుకుంటే కొత్త బట్టలు వేసుకోవాలి కదా అని చెప్పేసి ప్రేమతో ఒక షర్ట్ కూడా కొనింది తను. అలా నన్ను గద్దించేది, కోప్పాడేది, నన్ను ప్రేమించేది, నన్ను అర్థం చేసుకునేది మా అమ్మగారు. ఆమెను బట్టి నేను ఎప్పుడు సంతోషిస్తాను. తర్వాత నేను రక్షణ పొందుకున్నాను, కానీ చర్చికి వెళ్ళేవాడిని, ఆత్మీయంగా బ్రతికేవాడిని. చర్చిలోంచి బయటకు వచ్చాక ఫ్రెండ్స్తో కలిసేసరికి ఇంకా త్రాగుడు, ఫ్రెండ్స్తో తిరగడం, మరలా గర్ల్స్ బాయ్స్ కలిసి తిరగడం, ఇలాంటి సహవాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు అంటే తెలుసు, ఆయనే నిజం కనుక, ఆయనే సత్యదేవుడు కనుక మనం ఆయన్ని నమ్మాలి, నమ్మి నీటి బాప్తిస్వం పొందాలి, వారు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అని వాక్యాన్ని నేను బలంగా నమ్మాను. సో అందుకని నేను రక్షణ పొందుకున్నాను, నా దేవుడు యేసు, నేను ఫిక్స్ అయ్యి ఇంకా నేను నమ్మాను. ఆ నమ్మకాన్ని బట్టి క్రీస్తులో క్రైస్తవునిగా నేను బ్రతుకుతున్నాను, కానీ దేవునికి ఇష్టము లేని కార్యాలను మాత్రం నేను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టుకున్న స్నేహితులతో అలానే వ్యర్థంగా తిరిగేవాడిని, అలా తిరుగుతూ తర్వాత డిగ్రీ 3 ఇయర్స్ కూడా నా ఇష్టానుసారంగా బ్రతికాను. 2014 నా డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత నా బ్రతుకు ఏంటి, నా ప్రయాణం ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం ఉద్యోగం చేయాలి, నా ఫ్యామిలీని ఎలా నడిపించాలి, నా కుటుంబాన్ని
ఎలా మరి ముందుకు సాగించాలి అనే ఆలోచనలో నేను పడి ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడతాడు కదా, నాతో మాట్లాడు ప్రభువా, నేనేం చేయాలి అని అనుకునే సిచ్యువేషన్లో ఒకరోజు ఊర్లో ఒక పండుగ వచ్చింది. స్నేహితులు అందరం కలిసి మరలా తాగడం మొదలుపెట్టాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తాగుతూనే ఉన్నాను. ఈ చెయ్యి ఒక పక్క అంతా విపరీతంగా సలుపు వస్తుంది. సాయంత్రం అయింది, ఒక ఫ్రెండ్ అన్నాడు, డ్రింకింగ్ హెవీ అయ్యింది కదరా, అందువల్ల ఆ పెయిన్ వస్తుంది, నువ్వు ఇంకొక బియర్ తాగు, ఆ యొక్క పెయిన్ క్లియర్ అయిపోద్ది అని చెప్తే, నేను ఒక్కటి తాగాను కానీ క్లియర్ అవ్వలేదని ఇంకొకటి తాగాను అయినా క్లియర్ అవ్వలేదు. తాగుడు బాగా అలవాటు అయిపోవడం వలన అసలు ఎలాంటి మత్తు కూడా వచ్చేది కాదు నాకు. అంత మత్తులో కూడా నేను ఉండేవాడిని కాదు, ఒక నార్మల్గా అన్నీ తెలిసేవాడిగా ఉండేవాడిని. అసలు నేను తాగుతానని ఎవరికి తెలీదు. నా డిగ్రీ నా క్లాస్మేట్స్తో తప్ప నా ఫ్రెండ్స్కి, ఊర్లో ఉన్న వాళ్ళకి, ఎవరికి, నా ఫ్యామిలీకి ఎవరికి తెలీదు. అంత సీక్రెట్గా నేను తాగేవాడిని, అంత జాగ్రత్తగా ఉండేవాడిని. సో ఆ పెయిన్కి నేను తట్టుకోలేక ఆ రోజు రాత్రంతా నా ఫ్రెండ్ ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి అందరూ తాగి ఉన్నారు కనుక అందరూ మేడ మీద పడుకున్నాం. అందరూ మేడ మీద పడుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు, చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది, కత్తితో చెయ్యి నరికేసుకోవాలన్నంత పెయిన్ వస్తుంది. ఆ టైంలో ఇంకా నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించేవాడు దేవుడే అని నాకు ఆలోచన కలిగింది. కానీ డాక్టర్ కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి డాక్టర్స్ దగ్గర కూడా నేను పరిగెత్తాను. రాత్రి 1 గంట ఆ టైంలో ఊర్లో ఉన్న ఆ చిన్న చిన్న డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళాను. ఎవరు మరి తలుపు తీయలేదు, నాకు ఏ రకమైన మందులు కూడా అందలేదు. సో ఫైనల్గా నా ఫ్రెండ్ దగ్గర ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఉంటే వేసుకున్నాను. అది వేసుకున్నా కూడా చాలాసేపు అయింది కానీ ఆ పెయిన్ తగ్గలేదు. ఇంకా అప్పుడు నాకు అనిపించింది, చాలాసార్లు చర్చిలో నేను దేవుని వాక్యం విన్నప్పుడు పాస్టర్ గారు చెప్పేవాళ్ళు యేసుక్రీస్తు పరమ వైద్యుడు అని. అంటే వైద్యులకే వైద్యులను చేసిన వాడు, వైద్యులకి జ్ఞానం ఇచ్చిన వాడు, మెడిసిన్ తయారు చేసిన వాడికి జ్ఞానం ఇచ్చిన వాడు, ఆయన కంటే పరమ వైద్యుడు ఎవరూ లేరు, ఆయనే పరమ వైద్యుడు అని మాటలు బాగా గుర్తొచ్చినప్పుడు ప్రభువా ఇంకా నన్ను క్షమించండి అని ఒక తీర్మానం తీసుకున్నాను. ఇంకెప్పుడు ఈ మందు జోలికి వెళ్ళను, నీకు ఇష్టం లేదు, ఇదిగో పాత్రలో వేయబడుతుంది, ఎర్రగా కనిపిస్తుంది, ఆ పాత్రలోనిది త్రాగకూడదు, ముట్టకూడదు అనే మాటలను నేను గుర్తు చేసుకున్నాను. ఇంకెప్పుడు వీటిని ముట్టనయ్యా, నీకు ఇష్టం లేదు కదా, నీకు ఇష్టం లేనిది ఇక మీదట నా జీవితంలో ఇంకేది ఉండదు, ఈ త్రాగుడు కాదు ఇంకేది ఉండదు అని చెప్పి ఆ యొక్క త్రాగుడు నేను ఆ రోజు విడిచిపెడతానని దేవునికి ఒక తీర్మానం చేసుకొని దేవుణ్ణి అడిగాను. నన్ను క్షమించి, నన్ను కరుణించి, నన్ను ముట్టి స్వస్థపరచమని మోకాళ్ళను నిలబడి రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి నేను బ్రతిమలాడాను. దేవుడు నన్ను కరుణించమని వెంటనే నాకు స్వస్థ కలిగింది. వెంటనే నేను చాలా చాలా ఏడ్చాను, ఏంటి ప్రభువా నేను అడగగానే నువ్వు వెంటనే కార్యం చేశావు, నేను మెడిసిన్ వేసుకున్నాను కానీ తగ్గలేదు, నా ఫ్రెండ్స్ ఏవో ట్రిక్స్ ఉపయోగించారు కానీ నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల ఇవ్వలేదు. ఒక్కసారి నిన్ను అడగగానే వెంటనే నా మాట విన్నావు. క్లియర్గా చెప్పాలంటే ఒక త్రాగుబోతుని నా మాట విన్నావు, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగిన వ్యక్తిని నా మాట విన్నావు, నా తల్లిదండ్రులు నన్ను పెంచాలనుకునే విధానంలో నేను లేను, పేదవాళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ సంపాదనతో నన్ను చదివిస్తే వాటిని వ్యర్థంగా పాడు చేసి త్రాగి వ్యర్థమైన అలవాట్లలో నేను బ్రతికి వాళ్ళ దగ్గర ఏదో మంచిగా నటిస్తూ వాళ్ళు నన్ను గొప్పగా నా బిడ్డ చదువుకున్నాడు మంచి స్థితిలో ఉంటాడని గర్వంగా వాళ్ళు చూస్తుంటే ఇలాంటి తప్పుడు దారిలో నేను బ్రతికాను, నాలాంటి వాడి మాట నువ్వు విన్నావు అని చెప్పి చాలా సంతోషించాను, చాలా ఏడ్చాను. ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా ఇంకెప్పుడు ఆ వైపు చూడలేదు. ఎవరైనా తాగే వాళ్ళు చూస్తే నేను చాలా అసహించుకుంటాను. ఒకప్పుడు నేను ఎలాంటి వాడినా అని వాళ్ళని చూసి ఇంత దరిద్రంగా ప్రవర్తించానా అని చెప్పి నన్ను నేనే అసహించుకుంటాను. ఇది పాప బ్రతుకని
నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోండి. ఆ రోజు ఆ పరిస్థితి నన్ను విడిపించింది పాపం నుంచి. ఈరోజు నీకున్న పరిస్థితులు విడిపించాలి అని పరిస్థితి వచ్చే వరకు చూడకు, ఇప్పుడే మారు మనసు పొందు. దేవునికి ఇష్టం లేనిది నువ్వు విడిచిపెడతానంటే నువ్వు ఎలాంటి వాడివైనా నీ మాట ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చాలా గర్విష్టి, కానీ మంచి అధికారంలో ఉండి కూడా ఆయనకి ఒక వ్యాధి ఉండడం ఆయనకు ఒక ముళ్ళయింది. అది దేవుని సేవకుని దగ్గరికి, ఎలీషా దగ్గరికి పంపించింది. ఎలీషా గారు చెప్తారు, నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీకు స్వస్థత వస్తుందంటే ఆయన గర్వంగా నేను ఎందుకు మునగాలనుకుంటారు. తర్వాత మాట విని వెళ్ళి మునిగి 7 సార్లు మునిగిన తర్వాత స్వస్థత పొందుకుంటాడు, ఆయన తీర్మానాలు తీసుకుంటాడు. అటువంటి జీవితాన్ని నేను ఆ రోజు ఒక సమర్పణ, నయమాను లాగా ఒక సమర్పణ జీవితాన్ని నేను కలిగి ఉండాలని నిర్ణయించుకొని దేవుణ్ణి క్షమించమని, నా పాపములన్నీ క్షమించండి, ఇక మీదట నేను నూతనమైన జీవితాన్ని పొందుకోవాలి, ఇప్పుడే నేను పరిశుద్ధాత్మతో నేను రక్షణ పొందుకున్నాను అని నమ్మి వెంటనే ఈరోజు నుంచి నేను నూతనమైన జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పి నా పాపములన్నీ ఒప్పుకొని దేవునిలో దేవునికి ఇష్టమైనట్టు బ్రతుకుతూ ఏ పని నాకు దొరికితే ఆ పని చేసేవాడు. టీచర్గా, ఒక స్కూల్లో వాలంటీర్గా పనిచేశాను, ప్రతి పని, ఒక కంపెనీలో పనిచేశాను. ఇలా ప్రతి పని చేస్తూ నా సమయం, ఖాళీ సమయంలో దైవ సేవకునితో కలిసి, ఆయనతో కలిసి గృహాలు దర్శించడానికని, ఆయనతో కలిసి బాగులేని వారి దగ్గరికి వెళ్ళడానికని చెప్పి ఇలా పరిచర్యలో సహాయకుడిగా ఉండేవాడిని, మందిరంలో పనిచేసేవాడిని, దైవ సేవకుడికి పరిచర్య చేసేవాడిని. దేవుని పరిచర్యను చాలా నేర్చుకున్నాను. ఆ సమయంలో ఇంకా నేను లైఫ్లో ఇంకా ఎదగాలని చెప్పి నేను వ్యాపారాలు చేయడం మొదలుపెట్టాను. మొదట ఒక వ్యాపారం చేశాను, ఆ వ్యాపారంలో నష్టం వచ్చింది, ఆ వ్యాపారం కొరకు అప్పు చేశాను. 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీతో అప్పు చేసి ఆ వ్యాపారం చేశాను, ఆ వ్యాపారంలో నష్టపోయాను. తర్వాత ఇంకొక వ్యాపారం చేశాను, 1 లక్షల్లో వ్యాపారం, అందులో కూడా నష్టపోయాను. 1 లక్షలు నష్టపోయినా కూడా 1 లక్షల అప్పులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెలా, ఇంకేం చేయాలి అని ఆలోచిస్తే, ఇన్ని 1 లక్షలు అప్పులు తీరాలంటే ఇంకా మనం 1 లక్షల్లోనే బిజినెస్ పెట్టాలని చెప్పి 1 లక్షల్లో బిజినెస్లు చేసుకుంటూ పోయాను, 1 లక్షల్లో అప్పులు అయిపోతూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో సుమారు 15 లక్షల వరకు అప్పు అయిపోయాను. ఇంకా నా లైఫ్ ఒక్కసారి మరలా స్టన్ అయిపోయాను, ఒక్కసారి బ్లాంక్ అయిపోయాను, ఆగిపోయినట్టు అనిపించింది. ఇన్ని 1 లక్షల ఉన్న భూమిని కూడా అమ్మేశామే, 1 సెంటు భూమి కూడా లేదే, వ్యాపారాలన్నీ నష్టపోతున్నాను, ఈ ఉద్యోగము దొరకట్లేదు, ఓ చిన్న ఉద్యోగం చేస్తూ ఈ అప్పులు తీర్చలేను, ఆ ఉద్యోగం చేస్తూ బ్రతకలేను, ఇప్పుడేంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పి నేను చాలా గందరగోళంగా, చాలా భయాందోళనగా ఉన్నాను. అయితే నిండా అప్పుల్లో మునిగిపోయి చాలా బాధల్లో ఉన్నప్పుడు ఒకరోజు బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాను, ఇంకా నాకు ఏ ఆధారం లేదు, దేవుడు ఒక్కడే ఆధారం, దేవుడు ఒక్కడే ఆధారం అని టైంలో నేను ఏడుస్తూ కూర్చోకూడదని చెప్పి టీవీలో ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే వింటున్నాను కానీ నా మనసు నెమ్మదిగా లేదు, చాలా వేదనతో ఉంది. ఆ టైంలో ఆ దైవ సేవకుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, ఇలా నేను చాలా వ్యాపారాలు చేశాను, చాలా ఉద్యోగాలు చేశాను, దేంట్లో నేను స్థిరపడలేదు, వ్యాపారాలన్నీ నష్టపోయాయి, నా పరిస్థితులను బట్టి నా కుటుంబం కూడా నన్ను తృణీకరించే పరిస్థితి వచ్చింది, నన్ను మెచ్చుకునేవారు లేరు,
నా అవసరము ఎవరికి లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నా బ్రతుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా సేవకురా, నేను నా పనిలో వాడుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, అందుకే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలము కాకున్నట్లు నేనే చేసి ఉన్నాను, నువ్వు నా పని చేయాలి, అందుకనే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలం కావట్లేదు, నువ్వు ఇంకేం చేయాలనుకున్నా, ఇంకే వ్యాపారం చేయాలనుకున్నా, ఏ ఉద్యోగం చేయాలనుకున్నా నువ్వు ముందుకు వెళ్ళలేవు, నేను నా పనికి ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా పనికి రా, నువ్వు నా పని చేయి, నా సేవ చెయ్యి, నువ్వు నా పనిలో నువ్వు నిలబడు, నేను నిన్ను వాడుకుంటాను, నీ పరిస్థితులన్నిటి నుంచి విడిపిస్తాను, ఇంతకు రెండింతలు నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక మందికి నిన్ను జనముగా చేస్తానని ఆ సేవకునితో మాట్లాడిన మాటలు స్పష్టంగా నాతో మాట్లాడినట్టు అనిపించిందండి. అప్పటికి అనేక సార్లు నేను దైవ సేవకునితో తోడుగా ఓ జత పనివాడిగా సహాయకుడిగా ఉండేవాడిని, సండే స్కూల్ పరిచయం నడిపించేవాడిని, మా యొక్క ఆత్మీయ తండ్రి గారి ఒక బ్రాంచ్ను కూడా వాక్య పరిచయం నడిపించేవాడిని. ఇలా నేను దేవుని పనిలో ఉన్నప్పుడే దేవుడు నన్ను అనేక మార్లు పిలిచాడు. అనేక మార్లు ఆయన నన్ను పిలిస్తే నాకు ఇంకా క్లారిటీగా నువ్వు నాతో మాట్లాడాలని దేవునితో నేను ఒక విధమైన తీర్మానం నేను చేసుకున్నప్పుడు అది నాకు ఆ రోజు బెడ్ మీద కూర్చొని ఆ దైవ సేవకుడు చెప్తున్న సాక్ష్యం వింటున్నప్పుడు గుర్తొచ్చింది. అయితే నేను దేవుని పనికి ఏర్పాటు చేయబడ్డాను, దేవుడు నన్ను అనేక సార్లు పిలిచాడు, నేను అనుకున్నాను కదా నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడతాయి కానీ నేను రాలేను అని. అంత స్పష్టంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు, నేను దేవుని సేవకు నేను ఏర్పాటు చేయబడ్డాను, దేవుని పనిలో నేను ఉండాలి అని చెప్పి నేను ఒక తీర్మానం తీసుకున్నాను. తర్వాత పరిచర్యలో దేవుని సేవకులతో సపోర్ట్గానే ఉన్నాను. పరిచర్యలో ఎక్కడ ఎలా ఏ ప్రాంతంలో పరిచర్య చేయాలనేది నాకు తెలియలేదు. సో అంతవరకు దేవుని పిలుపు వరకు ఆత్మీయ తండ్రి తన పరిచర్యలో సహాయంగా తోడుగా ఉందామని చెప్పి నేను పరిచర్యలో ముందుకు వెళ్తున్నాను. అలాంటి టైంలో ఆత్మీయ తండ్రి గారు తన కుమార్తెను ఇచ్చి నాకు వివాహం చేయడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళతో కలిసి వారి కుటుంబంలో ఒక్కరుగా జీవించడం జరిగింది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ముందు పరిచర్యలో బైబిల్ ట్రైనింగ్ అనేది అవసరము అని తెలుసుకొని ఒక 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడే దైవ సేవకుల ద్వారా అభిషేకించబడడం కూడా జరిగింది. తర్వాత ఆత్మీయ తండ్రి చెప్పారు, మనకి ఇంత పరిచర్య ఉంది కనుక నువ్వు నా అల్లుడు అని కాదు, నువ్వు ఇంత పరిచర్య ఉంది ఎవరో ఒకరు సహాయంగా ఉంటేనే కానీ నేను ఈ పరిచర్యను ముందుకు నడిపించలేను, సో కనుక ఇంత పెద్ద పరిచర్యలో నీ సహాయం కావాలి, నువ్వు ఖచ్చితంగా సేవకు సిద్ధపడ్డావు, సేవకు పిలువబడ్డావు కనుక నా తర్వాత మోషే తర్వాత యోహోషువ ఎలా అయితే ఇజ్రాయేలు ప్రజలకి అవసరమో అలా నువ్వు ఖచ్చితంగా ఒక యోహోషువలాగా ఈ యొక్క సంఘానికి ఈ పరిచర్యకు నువ్వు అవసరము అని చెప్పినప్పుడు నేను దేవునితో మాట్లాడాను, ప్రభువా నాకు ఇది నిజమా, నేను ఇక్కడే ఉండాలా నాకు తెలీదు, అయితే దైవ సేవకుని చెప్పినట్లు నేను నీ స్పష్టత తెలుసుకునేంత వరకు నేను నీ దాసునితో సహకారిగా తోటి దైవ సేవకునిగా నేను కొనసాగుతాను, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు అని నేను సేవలో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఒకరోజు నాతో స్పష్టంగా వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నా దాసునికి సహకారిగా నేను నిలబెట్టుకున్నాను, నా ఈ దాసుని తర్వాత పరిచర్యలో నీవు ఈ సంఘాన్ని నడిపించాలి కనుక నువ్వు దాసునితో సహకారిగా ఈ జీవితాన్ని కొనసాగించు, ఈ పరిచర్యలో ముందుకు సాగు, నీ పరిస్థితులన్నిటి నుంచి నేను విడిపిస్తానని చెప్పి దేవుడు అన్నప్పుడు సరే అని సేవలో కొనసాగుతున్నాను, అయితే దైవ సేవకులతో సహకారిగా నేను ఉంటున్నాను, అయితే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, వాటిని వడ్డీలు కట్టాలి, ఎలా ఈ పరిస్థితి సహకారిగా అంటే కానుకలు
పరిచర్యలో ఇవేమీ కాదు, ఏ రకమైన ఆర్థికపరమైన సహాయం లేదు. అయితే దైవ సావకులతో ఉండడం వలన నేను, నా భార్య, తర్వాత దేవుడు పిల్లల్నిచ్చాడు, ఇద్దరు పిల్లల్ని, ఒక బాబు ఒక పాప, ఫ్యామిలీ అంతా దైవ సావకులతో సహకారుగా ఉంటూ పరిచర్యలో ముందుకెళ్తున్నాం. దేవుడా, నా సమస్యలు తీర్చువాడు నువ్వే అని దేవుని వైపు నేను చూస్తూ ఉన్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంకా ఈ పరిస్థితి నుంచి విడిపించబడాలి. ఇప్పుడు పరిచర్యలో ఉన్నాను, దైవ సావకులతో ఉన్నాను, కానీ ఆర్థికంగా మరి నా పరిస్థితి బాగాలేదు. పరిచర్యలో వచ్చిన డబ్బులన్నీ నా అప్పులు తీర్చడానికే నేను వాడుకుంటే ఇంకా ఈ సంఘంలో జరుగుతున్న అనేక కార్యాలు ఉన్నాయి, అవన్నీ ఆగిపోతాయి. నేను దైవ సావకుని విషయం మేరకు నేను అడగను, నేను ఆయనకి నా పరిస్థితులు ఏవి చెప్పను. నేను నీకే చెప్తా, నువ్వే నా పరిస్థితి నుంచి విడిపించని నేను దేవునితో ఒక నిబంధన చేసుకుంటూ చాలా కష్టమైన పరిస్థితి, నలిగిపోతున్నాను, పరిచర్లో ముందుకెళ్ళలేకపోతూ ఉన్నాను, చాలా కష్టంగా ఉంటుంది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, ఈ 15 లక్షల అప్పులు నేను ఎలా తీర్చాలి అని నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, వడ్డీలతో కలిసి 17 లక్షల రూపాయలు అయింది. ఈ పరిస్థితిలో నేనేం చేశానంటే నా తండ్రి గారు నాకు కట్టిన ఇల్లు, ఆ ఇల్లు మీద నేను లోన్ తీసుకురావడం జరిగింది. 13 లక్షల రూపాయలు లోన్ తీసుకొచ్చాను. లోన్ తీసుకొచ్చి అవి కట్టింగ్లు అన్నీ పోయి ఒక 12 లక్షల రూపాయలు వస్తే అందులో నేను 12 లక్షల రూపాయలు అప్పులు తీర్చగా ఇంకా 5 లక్షల రూపాయలు ఉండిపోయింది. ఇంకా 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలకి వడ్డీ కట్టాలి. ఈ యొక్క లోన్కి నెలకి 20,000 రూపాయలు సుమారు నేను లోన్కి ఈఎంఐ కట్టాలి. ఇలా వెళ్తున్నప్పుడు ఇవన్నీ కలిసి మరికొద్ది సంవత్సరాల్లో మరలా లోన్గానే కడుతున్నాను, అప్పులకు వడ్డీలు కడుతున్నాను, ఇవి కట్టడానికి అప్పులు చేస్తూ ఉన్నాను. ఇలా మరలా 5 లక్షల అప్పు కాస్త మరలా 17 లక్షలు అయిపోయింది. అప్పు 17 లక్షలు, లోను 13 లక్షలు, సుమారు 30 లక్షల రూపాయలు. ఈ పరిస్థితుల్లో చాలా దుఃఖంతో ప్రభువా నీ పరిచర్య పిలిచావు, నేనేం చేయాలి, ఎలా అప్పులు పెరిగిపోతూ వచ్చాయి, ఒక రూపాయి కూడా తీరలేదు, ఇప్పుడు 30 లక్షల రూపాయలు అప్పులతో ఉన్నాను, ఎలా ప్రభువా అని నేను ఒకరోజు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాను. అప్పుడు దేవుడు ఒక ఆలోచన కలిగించాడు. నువ్వు నా పరిచర్యకు వచ్చావు, ఏం చేస్తున్నావు? ఆదివారం వాక్యం చెప్తున్నావు, శుక్రవారం వాక్యం చెప్తున్నావు, ఏదో పాస్టర్స్ మీటింగ్ ఉంటే వెళ్తున్నావు, ఏదో ప్రేయర్ ఉంటే వెళ్తున్నావు, నువ్వు నా పరిచర్య ఏం చేస్తున్నావు అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే, అవును నేనేం పరిచర్య చేస్తున్నాను, నేనేమి చేయట్లేదే అని చెప్పి ఒక్కసారి నాలో ఆలోచన కలిగింది. అప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభువా ఏ ప్రేయర్ లేనప్పుడు నాకున్న సమయాన్ని నీ సువార్తలో నేను గడుపుతానని చెప్పి దొరికిన సమయమంతా ఒక్కొక్క రోజు నాకు దొరికినప్పుడు ఒక ఊరు వెళ్ళిపోయేవాడిని, డోర్ టు డోర్ వెళ్ళి పత్రికలు పంచుతూ సువార్త చెప్పుకుంటూ ఇలా నేను వెళ్తున్నప్పుడు దేవుడు ఒక 3 రోజులు సువార్త జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది. ఒక దైవ సేవకుడు వచ్చి నా దగ్గరికి వచ్చి నీకు అవసరమని నాకు అనిపిస్తుంది, నీకు ఏ అవసరమో నాకు తెలియదు, ఇదిగో దేవుడు నీకు ఇవ్వమన్నాడని చెప్పి 150,000 రూపాయలు నా చేతిలో పెట్టారు. ఒకసారి నా కళ్ళంబడా నీళ్ళు తిరిగాయి. ఏంటిది అని ఒకసారి నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇగో నువ్వు నా పరిచర్య చేయట్లేదు అని అన్నప్పుడు నీ పరిచర్య చేస్తానని చెప్పి తీర్మానం కలిగి నిజమైన పరిచర్యను, సువార్తను నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నిన్ను సంతోషిస్తూ ఉన్నాను, ఇదిగో నేను నీకు తీర్మానం చేస్తూ ఉన్నాను, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి 50,000 రూపాయలు నేను నీకు ఇస్తానని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతుంటే, అప్పుడు 150,000 రూపాయలు నేను 3 రోజులు సువార్త చేశాను, అంటే 3 సువార్తలకి ఒక్కొక్క 50,000 చెప్పిన 150,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాను. చాలా సంతోషించాను. ఇంకా రుచి చూశాను కదండి, ఏంటి ఎవరైనా వంట బాగా చేశారనుకోండి, వాళ్ళు రుచి చూశాక
వాళ్ళు ఇంకెప్పుడు మనకి ఫుడ్ తెస్తారని చూస్తాం కదా, అలా రుచి చూశాను కదండి. ఇంకా నాకు ఇంకా అవకాశము దొరికిందని చెప్పేసి నేను సువార్తకి వెళ్తూ ఉన్నాను, ఆయన 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. సువార్తకి వెళ్తూ ఉన్నాను, 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన సంఘటన అండి ఇది, గొప్ప కార్యం. ఒకరోజు మాత్రం నా భార్య ఏమో 25,000 రూపాయలు వచ్చాయని నా చేతిలో పెట్టింది. నేను ఆ రోజు చర్చిలో ఒక మూలన కూర్చొని, ఏంటి ప్రభువా నువ్వు ఎప్పుడు 50,000 రూపాయలు ఇస్తావు కదా, ఈరోజు ఏంటి 25,000 ఇచ్చావు అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఆ రోజు నాకు స్పష్టంగా తెలియజేసిన విషయం చూడండి. ఆ రోజు ఒక ప్రేయర్ ఉండడం వలన మేము మధ్యాహ్నం వరకే స్వార్త చేసాం. అది నాకు గుర్తొచ్చి, ఓ నేను హాఫ్ డే వర్క్ చేశాను కనుక నాకు హాఫ్ శాలరీ ఇచ్చావా ప్రభువా అనుకున్నాను నేను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అది ఎందుకు జరిగిందని నాకు అనిపించిందంటే, నిజంగానే దేవుడు ఒకరోజు స్వార్త చేసిన దానికి 50,000 ఇస్తున్నాడు అనేది నాలో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఆ యొక్క సాక్ష్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడనిపించింది. అందుకని ఆ రోజు హాఫ్ డే నేను స్వార్థ చేయడం వలన 25,000 రూపాయలు వచ్చిందని నాకు అనిపించింది. దేవుడా నీకు మాత్రం ఖచ్చితంగా నీ లెక్క మాత్రం క్లియర్ అనిపించింది నాకు. నిజంగానే మనం లెక్కలు తప్పుతాం కానీ

0: ఉన్నాను. ఇగో నేను స్వార్థ చేసిన ప్రతిసారి దేవుడు నాకు 50,000 రూపాయలు ఇస్తున్నాడని చెప్పి, కానీ ఈసారి 50,000 రూపాయలు రాలే, 10 రోజులు అయిపోయింది. ఒక వ్యక్తి అన్నాడు, నువ్వు స్వార్థ చేసిన ప్రతిసారి దేవుడు 50,000 ఇస్తాడు కదా, ఈసారి రాలేదే అని కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఉంటే నేను కొంచెం బాధపడుతున్నాను, కానీ ధైర్యంగా ఒక మాట చెప్పాను, దేవుని కార్యాలు మన జీవితంలో ఆలస్యం అయ్యాయంటే అది అమృతమే కానీ విషం కాదు. మనం దేవుని కార్యాలు ఆలస్యం చేస్తే అది మనకు విషం అవుతుంది. నేను దేవుని కార్యాలు ఆలస్యం చేశాను, అప్పుల్ని ఇంకా పెంచుకున్నాను, అది నాకు విషమైంది. కానీ దేవుడు నా జీవితంలో కార్యం ఆలస్యం చేస్తున్నాడంటే అది నాకు విషం కాదు, అది అమృతమే అని ఆ రోజు ఆ వ్యక్తికి చెప్పిన తర్వాత రోజే నాకు 3,00,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా దేవుడు నాకు అప్పులు తీరుస్తూ ఉంటుంటే నాలో భారం దిగిపోతూ ఉంది. విస్తారమైన పరిచర్యలో దేవుడిలో వాడబడుతూ ఉన్నాను, ఆయా ప్రాంతాలకు పిలువబడుతూ ఉన్నాను, ఆయా గ్రామాల్లో ఆయా సేవకులు ఆ సంఘాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాను, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, సంఘంలో కూడా విరువిగా వాడబడుతూ ఉన్నాను. దేవునిలో నేను పనిచేస్తూ ఆ పని కష్టం అనుకోకుండా సంతోషంగా నేను సాగుతున్నప్పుడు దేవుడు నా భారాన్నంతటిని తొలగిస్తూ ఉండగా నేను దేవుళ్ళో ఆనందిస్తూ ఉంటుంటే ఈ ఆనందమే ఈరోజు నేను కలిగి ఉన్న ఆనందం, ఈరోజు నేను కలిగి ఉన్న నెమ్మది, ఈరోజు నా బ్రతుకు చాలా సంతోషంగా ఉంది. నేను మంచి భార్య, నన్ను అర్థం చేసుకునే భార్య, నాకు సహకారి అయిన భార్య, మంచి భార్యనిచ్చాడు దేవుడు, చక్కని పిల్లల్నిచ్చాడు, చక్కగా ప్రార్థిస్తారు, పాటలు పాడతారు, చిన్నవాళ్ళే దేవుళ్ళు చక్కగా బలంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంత చక్కని అందమైన జీవితాన్ని ఈరోజు నేను కలిగి ఉన్నానంటే గడిచిన కాలంలో ఎంతో భయంకరంగా బ్రతికాను, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాను, కుటుంబానికి ఇష్టం లేకుండా బ్రతికాను. నా తల్లి నా బ్రతుకంతా తెలిసిన తర్వాత నా కొడుకు వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదు, నా పెద్ద కొడుకు ఉన్నాడు వాడి వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదని చెప్పుకునేది, చాలా బాధపడేవాడిని. దేవుడు నాకు ఈ పరిస్థితులను ఒకరోజు మారుస్తావని చెప్పి చాలా వేదన చెందాను. ఈరోజు నా తల్లిదండ్రులు నన్ను చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు, నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాం. ఎంతటికీ కారణం దేవుడే. మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు చెవియొగ్గి, దేవుని మాటను దేవుడి చిత్తాన్ని వెతుకుతూ ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తామో దేవుడు మన జీవితాన్ని గొప్పగా మారుస్తాడు, సంతోషంగా మారుస్తాడు, తలదించిన చోటని తలెత్తుకునేలా చేస్తాడు, నీ అవమానాలన్నీ ఆశీర్వాదంగా మారుస్తాడు, నీ నిందలన్నీ దీవెనకరంగా మారుస్తాడు. ఈ జీవితాన్ని మీరు పొందుకోవాలని ఆశపడుతున్నారా? దేవుని మాట వినండి, దేవుని చిత్తానుసారంగా బ్రతకండి, దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టండి, దేవుని కార్యాలు చేయడానికి తీర్మానం కలిగి ఉండండి.
1: ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని చోట్ల నా పేరు చెప్పడానికి కూడా కొంచెం తడబడుతూ ఉంటారు. ఒక చోట ఇలా సభలు జరుగుతుంటే నన్ను పిలవటానికి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి షేక్ మడ్ర గారు వచ్చి మక్బులనో రాలేక మన మధ్యలో ఇప్పుడు మడ్ర గారు వచ్చి వాక్యం అందిస్తారనేసి ఒక ఆయన అన్నారు. ఒక ఆయన అంటారు, ఇప్పుడు మన మధ్యలో మబ్బులు గారు వచ్చి దైవవర్తమానం అందిస్తారన్నారు. దేవుని బిడ్డలారా, నా పేరు షేక్ మక్బూల్, గూ కాదు కు, మక్బూల్ అనగా దేవుడు నీవు ఆశించినది అనుగ్రహించును అని అరబిక్ భాషలో ఆ మాటకి అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పేరు మార్చబడలేదు. మక్బూల్ అనే మాటకు నీవు ఆశించినది సృష్టికర్తైన దేవుడు నీకు దయచేయును అని ఆ మాటకు అర్థం. ప్రియులారా, ఈ లోకంలో ఒక మనుషుడు నిజానికి సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్దకు రావాలి అంటే మూడే మూడు కారణాలు. ఒకటి, డబ్బన పోవాలి. రెండు, జబ్బన రావాలి. మూడు, శిక్షణ పడాలి. ఈ మూడింట్లో ఏదో తన జీవితంలో జరిగినప్పుడు వాడు తప్పనిసరిగా తనను సృష్టించిన దేవుని దగ్గరికి రావటం ఖాయం. ప్రియులారా, యేసు ప్రభువుని నా రక్షకునిగా అంగీకరించి 16 సంవత్సరాలు దాటి 17వ సంవత్సరం రాబోతుంది. మా కుటుంబములో 4 అక్కలు, 3 అన్నదమ్ములు. కుటుంబంలో నేను ఆఖరివాణ్ణి, వయసులందరికన్నా నేనే చిన్నవాణ్ణి. నాకు

0: పైగా ఇద్దరు అన్నయ్యలు, నలుగురు అక్కయ్యలు. మా స్వగ్రామం రాజమండ్రి మస్జీద్ సెంటర్, జాంపేట మస్జీద్ సెంటర్. ఇప్పటికి కూడా మా బంధువులు చాలామంది, కొందరు ఆ మస్జీద్కి వెళ్తున్న వారు ఉన్నారు. ప్రియులారా, గత 16 సంవత్సరాల క్రిందట మా తండ్రి గారు చనిపోయి ఇప్పటికీ 20 సంవత్సరాలు పైబడింది. మా చిన్నతనంలో మా నాన్నగారు చనిపోయారు. ఆ కారణాన్ని బట్టి కుటుంబంలో చాలా ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైనవి. కులానికి ఇస్లామును కలిగి ఉన్నాం, పేరుకి ముస్లిమానుగా ఉన్నాం. కుటుంబ పరిస్థితి చూస్తే చాలా నిస్సహాయ స్థితిలో ఉంది. తండ్రి చనిపోయారు, మా అన్నయ్య అయితే కాఫీ హోటల్లో కప్పులు తీసేవాడు. వాడికి రోజంతా కష్టపడి పనిచేస్తే రూపాయిన్నర జీతం ఇచ్చేవారు. ఆ రూపాయిన్నర వాడికి పెట్టే ఉదయం ఇడ్లీ సాంబారు, మధ్యాహ్నం పెట్టే భోజనం కొంతవరకు తిని, కొంతవరకు పొట్లాల కింద కట్టి దాచుకొని, సెకండ్స్లో సినిమాలు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి పోయి పడుకున్న మాకు లేపి మాకు పెడుతుండేవాడు మా అన్నయ్య. మా తల్లిగారు అయితే మెయిన్ బజార్లో పని చేయటానికి వెళ్ళేది. పప్పు, చింతపండు, బియ్యం శుభ్రం చేయటానికి పప్పులు కొట్టుకు, బియ్యం కొట్టుకు వెళ్ళి పనిచేసేది. రోజంతా తాను కష్టపడితే 4.5 ఎంతో అప్పట్లో జీతం, రోజంతా కష్టపడితే ఇచ్చేవారు. మా కుటుంబ పరిస్థితి ఆ విధంగా ఉంటుండేది. తండ్రి చనిపోయారు, 13.5 తాటేకింట్లో అద్దుకుండేవాళ్ళం. వర్షం తీళ్ళంతా కారిపోయేది. అక్కడ చెంబు, అక్కడ దాకా, అక్కడ ఒక తెపాళా పెట్టుకొని వర్షం అంతా తగ్గిన తర్వాత మరల గోనుగుడిలో దుడిచి పడుకునేవాళ్ళం. ఇది నా కుటుంబ పరిస్థితి. ఎప్పుడైతే తండ్రి చనిపోయారో, ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైతే ఎదురైనాయో, అప్పట్లో నేను చదువుకుంటున్నాను 1వ తరగతి. ఇప్పటికి కూడా నేను చదివింది 1వ తరగతే, అంతకుమించి నేను ఎక్కువ ఏం చదవలా. ఆ 1వ తరగతి చదువుతున్న సమయంలో తండ్రి చనిపోయారు, ఇబ్బందులు ఎదురైనవి. అప్పట్లో నన్ను స్కూల్ మానిపించి స్కూటర్ మెకానిక్, అంటే బళ్ళు రిపేర్ చేసే వ్యక్తిగా మా బంధువుల యొక్క షాపులో నన్ను, మా ఒక అన్నయ్య షేక్ సలీం, మా ఇద్దరిని కూడా పనిలో పెట్టడం జరిగింది. ఇద్దరం పని అంతా నేర్చుకున్నాం. వయసులో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నాం. బళ్ళు వాటర్ సర్వీసింగ్ చేయటం, బళ్ళు రిపేర్ చేయటం, ఆ విధంగా క్రమేపంగా మెకానిజం పనంతా కూడా నేర్చుకుని రాజమండ్రిలో ఒక చిన్న బడ్డి అద్దెకి తీసుకొని ఒక షాప్ నేను పెట్టుకోవడం జరిగింది. రోజంతా పనిచేస్తే ఒక 30-40 రూపాయలు వచ్చేవి నాకు. ఇలాగా పని బాగా పెరిగే కొలది, పెద్ద పెద్ద బండిగల కస్టమర్స్ నాకు పరిచయస్తులు అయ్యే కొలది, రోజుకు ఒక 100-200 బళ్ళు ఒకవేళ అమ్మితే అటువైపు ఒక 100 రూపాయలు కమిషను, యువతలకు 100 రూపాయలు కమిషను, ఈ విధంగా డబ్బులు చేతి నిండా వస్తుండే. డబ్బులు బాగా వస్తున్నాయి, వయసులో పెరుగుతున్నాను, పని చేతి నిండా ఉంటుంది. వాటితో పాటు కొంతమంది స్నేహితులు కూడా నాకు పరిచయస్తులయ్యారు. స్నేహితులు పరిచయస్తులయ్యారు, వారిని బట్టి నేను కొన్ని చెడు అలవాట్లకు, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటాం, ఇప్పుడు త్రాగకపోతే ఎప్పుడు త్రాగుతాం, ఇప్పుడు సుఖించకపోతే ఇంకెప్పుడు సుఖిస్తాం, ఇప్పుడు చేయకపోతే చచ్చిందర చేస్తామా ఏంటి అంటూ కొంతమంది స్నేహితులతో నేను కలిసి నా జీవితాన్ని పాడు చేసుకోవడం జరిగింది. చిన్న వయసులో త్రాగుడు, రోజుకించుమించు 16-17 బాబారత్న కిళ్ళీలు తినేవాడిని. కిళ్ళీలు నాకు ఎంత ఇష్టమంటే, నోట్లో కిళ్ళీ ఉంటుండగానే మరో ప్రక్క నుండి టీ తాగేవాడిని, కిళ్ళీ మాత్రం తీసేవాడిని కాదు. రోజుకు 2 పీటలు పైగా సిగరెట్లు కాల్చేవాడిని. భయంకరమైన పాప జీవితం, పాప బ్రతుకు. పేరుకు మాత్రము పాపం చేస్తున్నా, శుక్రవారం వస్తే నమాజ్ అనగా మస్జీద్కి వెళ్ళి, శుక్రవారం అంటే జుమ్మా, అంటే శుక్రవారం దాన్ని జుమ్మా అంటారు, జుమ్మా నమాజ్ ఆరాధనకి, అంటే నా పద్ధతి చెప్తున్నాను, ఆరాధన ప్రార్థనకు వెళ్ళేవాడిని. అదేవిధంగా లోకంలో కూడా నేను తిరుగుతుండేవాడిని, నమాజు చేస్తుండేవాడిని. గత కొన్ని దినాల క్రిందటైంది రంజాన్ ఖుత్బా, రంజాన్ పండుగ. కొందరు అంటారు సేమియాల పండుగ అండి అంటారు కదా, ఆ పండుగ దానికి ముందుగా వచ్చే 30 రోజులు కూడా ఆ నెలపడుపు కనబడేటువంటి ఆ రోజు మొదలుకొని తిరిగి అది అస్తమించి మరలా వచ్చేటువంటి రోజు వరకు కూడా ఆ యొక్క ఉపవాస దినాలు గడిపి ఈ రంజాన్ పండుగలో చాలా నిష్టగా ఉంటుండేవాడిని. నోరు చూస్తే కంపు, ఒంటి మీద బట్ట చూస్తే సెంటు. దేవుని స్తోత్రం కలుగును గాక. నోరు చూస్తే కంపు, హృదయం చూస్తే కంపు, ఒంటి మీద చొక్కా చూస్తే సెంటు కంపు అన్నమాట. ఆ విధంగా ఉండేది నా జీవితం. నా మట్టికి నేను అనుకునేవాడిని. ఇస్లాం అనే మాటకు అర్థము రుజువు మార్గం. బాగా జ్ఞాపకం చేసుకురండి, ఇస్లాం అనగా రుజువు మార్గం, మోక్షానికి వెళ్ళే మార్గము, సత్య మార్గము, శాంతి మార్గము అని అర్థం. ముస్లిమాన్ అనగా దేవునికి విధేయుడు, సిజ్దా చేయబడిన వాడు, నడినెత్తి మొదలు అరి పాదాల వరకు సృష్టికర్తకు లోబడిన వాడు అని అర్థం ముస్లిమాన్ అనగా. అయితే ప్రియులారా, మీరు అనుకోవచ్చు ఇస్లాం అంటే రుజువు మార్గం అన్నారు, ముస్లిమాన్ అంటే దేవునికి విధేయుడు అన్నారు, ఆ రెండు వదిలేసి ఈ మతంలోకి వచ్చేరేటండి మీకు ఆలోచన రావచ్చు. ప్రియులరా, నిజానికి సృష్టికర్తనబడినటువంటి దేవుణ్ణి ఆరాధించి నిజమైనటువంటి రుజువు మార్గంలో ఈరోజు నేను వచ్చాను. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే నిజానికి దేవునికి విధేయుడుగా ఉండే జీవితం పేరుకు మాత్రం ముస్లిమాన్. ఈరోజు నేను నిజమైన ముస్లిముని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవునికి పూర్తిగా నేను లోబడి దేవునికి నా జీవితాన్ని అర్పించుకున్నాను. అలా ఉంటుండగా నా జీవితంలో కొన్ని చెడు అలవాట్లకు నేను బానిసనై, పేరుకు మాత్రం నమాజ్ చేసుకుంటూ నా కుటుంబ వారందరూ కూడా నా యొక్క మత ప్రకారంగా మేము వెళ్తుండేవాళ్ళం. మీకు తెలుసో తెలియదో కానీ, మరి మీ ప్రాంతంలో ఉందో నాకు తెలియదు కానీ, మా ప్రాంతంలో ఇస్లాంలో రెండు తెగలు ఉన్నాయి. ఒకటి షియా, రెండు సున్ని. షియా వారంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు హజ్రత్ అలీ అంటారు. అతను విశ్వసించినటువంటి వారిని షియా మజాబులు అంటారు. అగ్నిగుండం వేస్తారు, ఆ నిప్పుల మీద తొక్కటం మీరు ఎప్పుడైనా చూసారా? అగ్నిప్పులు తొక్కటం చూసానన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఆ అగ్నిగుండం తొక్కుతూ హిమామ్ హస్సేన్ హుస్సేని, హాలిదూలి హస్సేన్ హుస్సేన్, హాలిదూలి హస్సేన్ హుస్సేన్ చెప్తూ ఆ పీర్లను పట్టుకొని ఆ మాత్రం సై పెద్ద పెద్ద నిప్పుల మీద నడుచుకుంటూ మేము వెళ్ళాం. ఆ రోజుల్లో మాకు కాళ్ళు కాలలేదు పెద్ద పెద్ద నిప్పుల మీద. నేను అనుకున్నాను నిజంగా ఎంతైనా మా భక్తి చాలా గొప్పది, కాళ్ళు కాళ్ళే చూసావా అనేసి నా భక్తి మీద రోజు రోజుకి మక్కువ ఇష్టం మరింత పెరుగుతుంది. ఎవరైనా క్రైస్తవ్యాన్ని గురించి కానీ చెప్తే నేను ఇష్టపడేవాడిని కాను. అలాగే కొందరు హైందవులు, వాళ్ళ పద్ధతులు కూడా నాకు నచ్చేవి కావు. నా ఇస్లాం అంటే నాకు చాలా ఇష్టంగా నేను ఉండేది ఆ రోజుల్లో. అయితే ప్రియులారా, దినాలు గడుస్తున్నాయి, పేరుకి నమాజు చేసుకుంటున్నాను, నా భక్తిని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే లోకంలో కూడా నేను భయంకరమైన మనిషిగా నేను జీవిస్తున్నాను. నాలో ఉన్న తప్పులు, నాలో ఉన్న జీవితం నా ఇంటి వారికి ఎవరికి తెలియనివ్వకుండా చాలా సీక్రెట్గా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. పాపపు బ్రతుకు. ఒక దినాన నేను చేసినటువంటి ఘోరమైన జీవిత పాపానికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నిమిత్తము డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ వల్ల కాలేదు. ఏమిటని మీరు అడగవచ్చు, అవుటుకు పోసుకుంటే రక్తం కారిపోయేది, ఒక భయంకరమైనటువంటి జబ్బు, 4 నెలలు పడ్డాను నేను. కడ్రాయిలు తడిచిపోయాయి. ఒక నెల రోజులైతే రక్తం ఆ యొక్క అవుటుకు పోసుకుంటే అవుటుకులో రక్తం వచ్చేది. మిగిలిన 3 నెలలైతే నాకు స్పర్శ తెలియకుండగానే కడ్రాయిరంతా బ్లడ్ అలాగా కారిపోయేది. రోజుకు ఒక 4-5 కడ్రాయిలు మార్చుకునేవాడిని. ఈ విధంగా నా జీవితంలో కలిగిన వ్యాధిని బట్టి మనిషిని బలహీనమైపోయా. నా తల్లి, నా పెద్దన్నయ్య అనేవారు, ఒరే నీకేమొచ్చిందో చెప్పరా, తల తాగటి పెట్టాను, మేము బాగు చేసుకుంటావు నిన్ను, రోజు రోజుకి మనిషిని ఇలా ఆర్చిపోతున్నావు అని అన్నప్పుడు నా ఇంట్లో నాకు ఈ జబ్బు వచ్చింది అని నేను చెప్పలేదు. చాలా అంటే దాచుకున్నాను, ఎవరికి చెప్పకూడదు తెలియకూడదు అని. నా స్నేహితులందరికీ తెలుసు నాకు ఈ తెగులుంది. నా స్నేహితులతో చెప్పాను, మా ఇంట్లో ఎవరికి మీరు చెప్పొద్దు, టాబ్లెట్లు వాడుతున్నాయి కదా తగ్గిపోతుంది లేనని. ఈ విధంగా ఆ జబ్బులో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళా, అతడిచ్చే మందులు వాడాను. అతడు అన్నాడు అర్ధరాత్రుల వరకు తిరగకూడదు, టయానికి భోజనం చేసి పడుకోవాలి. అలాగే చేశాను, అలాగే మందులు వాడాను, తగ్గలేదు. మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన వల్ల తగ్గలేదు. మరొక ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆ డాక్టర్ వల్ల తగ్గలేదు. ఈ విధంగా 3 డాక్టర్లు సంపాదించాను, 3 డాక్టర్ల వల్ల ఫలితం కాలేదు. మనిషి రోజు రోజుకి బలహీనుడి అయిపోతున్నాను, అస్థి పంచరులాగా, తిన్నది ఒంటికి పడతలేదు. నాలో ఒక బలమైన నమ్మకం వచ్చేసింది, నేను చనిపోతానని. ఎప్పుడైతే నేను చనిపోతానని నమ్మకం నాకు ఎప్పుడైతే వచ్చిందో, ఇస్లాం ధర్మం ప్రకారంగా కూడా సృష్టికర్త అయినటువంటి అల్లాహు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్లో పూర్తిగా జీవించకపోతే వాడు జహన్నం, పాతాళానికి వెళ్ళిపోతాడు. ఆయన చిత్తములో ఉండి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొహమ్మద్ ప్రవక్త ద్వారా ఆయన మార్గంలో నడిస్తే అందరికంటే ముందు జన్నత్ మోక్షానికి వెళ్తారు అని నాకు బాగా తెలుసు. ఎప్పుడైతే ఈ వ్యాధి నాకు ఎక్కువ వచ్చిందో, రోజు రోజుకి పెరిగిపోతుందో, నా దైవానికి నేను ప్రార్థన చేశాను, యా అల్లా మిజే బచావ్, యా ఖుదా మిజే మాఫ్ కరో, మా కరస్సు గునా తుమే మాఫ్ కరో, ఓ దేవుడా ఓ భగవంతుడా దయతో నన్ను క్షమించు, నేను చేసిన పాపాలు మన్నించు, తుమే మిజే తందరిస్తే దేవు, నీవు నన్ను స్వస్థత పరచు, తుమే మిజే దిశావు, నీవు నాకు కనబడు, దయతో నన్ను క్షమించు, నాకున్న వ్యాధి నుండి తొలగించు, యా బాబా మిజే మాఫ్ కరో అని, ఓ తండ్రి నన్ను బాగు చేయి అని నా దైవానికి, నా మత సంబంధమైన నా కుల దైవమైన నా అల్లాహు దేవుడికి నేను ప్రార్థించా. ఫలితము లేదు. మనిషిని రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నాను, వ్యాధి మరింత తీవ్రమవుతుంది. నా ఇంట్లో తెలుసుకునేంత పరిస్థితి అంటే చాలా సీక్రెట్గా దాచుకునేవాడిని, అర్ధరాత్రి రెండింటికి వెళ్ళేవాడిని, తెల్లవారుజామున మరల లేచిపోయేవాడిని, ఎవరు లేవకుండా లేచిపోయి స్నానం చేసి వచ్చేసేవాడిని. ఈ విధంగా నా ఇంట్లో తెలియకుండా జబ్బును దాచుకున్నా, ట్యాబ్లెట్లు అన్నీ కూడా తీసుకెళ్ళి నా షాపులో దాచుకున్నా, ఆ ట్యాబ్లెట్లు వేసుకొని మరల తెల్లవారుజామున అంటే బీగ వచ్చేసి మరలా ట్యాబ్లెట్ వేసుకునేవాడిని. ఈ విధంగా 4 నెలలు ఆ జబ్బు పడ్డాను, 4 నెలలు 3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, నా అల్లా నా దైవానికి ప్రార్థించాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ప్రియులారా, సాధారణంగా కొందరు అనుకోవచ్చు కొందరు డబ్బులు ఇస్తే యేసు గొప్పోడని చెప్తాడేమో, డబ్బులు ఇచ్చి మతం మార్పిడి చేస్తున్నారు అని మీరు కొందరు అనుకోవచ్చు. ఒక విషయం చెప్తున్నాను బాగా గమనించండి, ఒక మనుషుణ్ణి క్రైస్తవ మతంలోనికి నడిపించడానికి వాడికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి, నువ్వు యేసు నమ్ముకో బాప్తిసం తీసుకో నీకు 10,000 ఇస్తాను అంటే వాడు ములిగేచ్చు నీళ్ళల్లో, మతం పుచ్చేసుకోవచ్చు. వాడికి 10,000 ఇచ్చేసిన తర్వాత, వాడు పుచ్చేసుకున్న తర్వాత, డబ్బులు వాడి చేతికి వచ్చేసిన తర్వాత వాడు మరలా క్రైస్తవంలోనే ఉంటాడని నాకు గ్యారంటీ ఏమిటి? మీకు అర్థమైందా? తీసుకున్నవాడు తీసుకున్నట్టుగానే క్రైస్తవ మార్గంలో ఉండాలని రూల్ ఏమైనా ఉన్నదా? వాడు మరలా వెనక్కి ఎందుకు వెళ్ళిపోకూడదు? ఏ మతంలో నుండి అయితే వాడు వచ్చాడు అదే మతంలోకి ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? ఒకవేళ డబ్బు ద్వారా మార్చే మత మార్పిడే గనుక ఇది అయితే, డబ్బు తీసుకున్న తర్వాత మరలా ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? కానీ ఎవరు అలా వెళ్తలేదే, వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళేవారు ఎవరూ లేరు. నిన్ను చంపేస్తాను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానైనా సరే మమ్మల్ని చంపన్న చంపండి, కానీ మేము మరలా వెనక్కి వెళ్ళమంటున్నారు. దేవుని స్తోత్రం, డబ్బు చేత లాక్కొచ్చేది కాదు. ఒకప్పుడు నేను అలాగే అనుకునేవాడిని. ఎప్పుడైతే నాకు ఈ జబ్బు తీవ్రమైందో, యేసుక్రీస్తు గురించి నేను తెలుసుకునేవాడిని గతంలోనే, ఇలాంటి కూటాలు పెడుతూ ఎవరైనా హల్లెలూయ అని చెప్తుంటే నేననే వాడిని ఎటకరిస్తూ హల్లెలూయ హల్లెలూయ అనేటువంటి వాడిని, అంటే ఈ మతాన్ని తృణీకరిస్తూ, నా ఇంట్లో మా తల్లిదండ్రులు లేక మా యొక్క మామ మా తాత బాగా ఎక్కువగా మాగే నాకు ఇస్లాముని గురించి బాగా బోధించేవారు. క్యా బాబు, ఒరే బాబు, ఈ లోకలు ఎవరితోనే స్నేహం చేయొచ్చు, క్రైస్తవులతో స్నేహం చేయకూడదు. వాళ్ళ చేతిలో ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకం పట్టుకుంటే అనేకులు మనుషుల్ని మార్చేస్తారు. ఆమె ఖుదాకి రోషన్ వాళ్ళమే, ఖుదాకి రుహు వాళ్ళమే, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది, దేవుని యొక్క వెలుగు మన మీద ఉన్నది, కాబట్టి పెంట కుప్ప మీద వజ్రం పెట్టినా వజ్రం వజ్రమే, పెంట పెంటే. అలాగే ఈ లోకంలో మనం భేదవాళ్ళమైనా ముస్లిమాన్ అంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలో మనం బాబని నా ఇంట్లో చెప్తుండేవారు. దాన్ని బట్టి నేను ఎక్కువగా నా మతం మీద నాకు చాలా మక్కువగా ఉండేది. ఎప్పుడైతే ఈ జబ్బు నాకు తీవ్రమైందో, గతంలో అక్కడక్కడ చెప్పే మాటలు వినేవాడిని, యేసు బాగు చేస్తాడు, కనబడతాడు, స్వస్థపరుస్తాడు, క్షమిస్తాడనే మాటలు అంటే ఇదంతా బూటకం, వీళ్ళు మతంలో లాక్కోవడానికి వాళ్ళు అలా చెప్పేటువంటి మాటలువి. మొత్తం మీద భారతదేశాన్ని అమెరికా వాడికి అమ్మేస్తారు వీళ్ళందరూ కలిసి. గతంలో నేను ఆ విధంగా నేను తలంచేవాడిని. ఎప్పుడైతే ఈ వ్యాధి నాకు తీవ్రమైందో, నా మతము, నా కులము, నా దైవం, నా దేవుడు, నా అల్లా నన్ను బాగు చేయలేదు. డాక్టర్లు నమ్మాను, డాక్టర్ల వల్ల కూడా నేను బాగుపడలేదు. తుదుకు యేసుక్రీస్తు గురించి నేను విన్నవాడిని గతంలో, మాట్లాడే దేవుడు స్వస్థపరిచి చివరి సమయంలో యేసుక్రీస్తు ప్రభు నా మనసులో అనుకున్నాను. ప్రభు నువ్వు కనబడతావని మీ క్రైస్తవులు అన్నారు, నువ్వు దగ్గరకు వస్తావట, ముట్టుకుంటావట, మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతోమంది మీరు బ్రతికి లేవనెత్తారట, అనేకులను బాగు చేశారని మీ క్రైస్తవులు చాలామంది చెప్తున్నారు. అదే గనుక నిజమైతే, నువ్వు ఉన్నవాడివే అయితే, నువ్వు మంచోడు అయితే, నువ్వు బాగు చేస్తావని అందరూ అంటారు, అది నిజమే గనుక అయితే నన్ను కూడా ముట్టు, నన్ను బాగు చేయని ఒక రాత్రి వేళ నా మనసులో అనుకుంటూ ఒక చర్చికి నేను వెళ్ళాను. అప్పటికి ఇంగ్లీష్ ఆరాధన జరుగుతుంది, సెయింట్ పాల్ లూదరన్ చర్చ్ అది. ఆ చర్చికి వెనకాతలు వెళ్ళి నేను నిలబడ్డా. ఎవరైనా తెలుసున్నాళ్ళు వస్తే చూస్తారేమో అనుకుని ఎవరికి తెలియకుండా వెనకాతలు నిలబడి ప్రార్థన అంత అయిన తర్వాత గబగబ వెళ్ళి ఒక 2 రూపాయలు కానుకేసి నా మనసులో అనుకొని ఇంటికి వెళ్ళి నేను భోజనం చేసి పడుకున్నాను. రాత్రి 10 అయింది. మా అన్నయ్య ఇంకో అన్నయ్య అప్పటికి ఎవరికి పెళ్ళిలు కాల, ఇద్దరు అక్కలకి వెళ్ళింది, ఇద్దరు అక్కలకి పెళ్లి కాల. మా ఇద్దరు అన్నయ్యలు, మా అక్కయ్య, మా తల్లి అలా పడుకున్నారు. నేను ఇలా పడుకున్నాను. ఫ్యాన్ తిరుగుతుంది, చిన్న బెడ్ బల్బ్ వెలుగు ఉంది, మా ఇంట్లో గంట గడియారం, ఆ గడియారం అలా తిరుగుతున్నది. 10:30 వరకు నాకు మెలకుగా ఉంది. ఎప్పుడు నిద్ర పట్టిందో పట్టింది, మొత్తం మీద 11 లోపులని అర్ధరాత్రి పావుతకు 2 గంటలకు నేను పడుకునేటువంటి గదిలో, నేను పడుకునేటువంటి ఆ మంచము దగ్గర, మా ఇంట్లో ఉండేటువంటి ఈ వినప బీరువ, దాని ప్రక్కన ఉన్నటువంటి తెల్లటి గోడ, ఆ గోడలో నుండి 2 హస్తాలు నా దగ్గరికి వచ్చి నీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాటల పుస్తకంలో కూడా ప్రభు చేసిన ఉపకారానికి నేను అదే ఏంచా, మా చర్చి అమలం అదే. 2 హస్తాలు రక్తం కారుతూ వచ్చి నాతో చెప్తుంది, నా కుమారుడా నువ్వు భయపడకు అని. కళ్ళు తెరి చూసినప్పటికీ నా తల దగ్గర ఒక వెలుగలా నిలబడి ఆ 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టడం జరిగింది. అంతవరకే నాకు తెలుసు, నిదానించి మరీ నేను చూశాను, ఆ వెలుగు అలా మెల్లిగా గోడలోకి వెళ్ళినట్లుగా వెళ్ళింది. మరి తేటగా నేను చూసినప్పటికి పావు తక్కువ 2 అయింది, గడియారం తిరుగుతుంది, ఎవరి నిద్రలో వాళ్ళు పడుకున్నారు. నా అంతరాత్మ అంటుంది, ఇప్పటి వరకు నీకు రక్తం వచ్చింది కదా, యేసుప్రభువే నిన్ను ముట్టాడు, బయట కాలువ దగ్గరికి వెళ్ళి నువ్వు పాస్ పోసుకుని చూసుకుని నీకు రక్తం రాదు అని. వెంటనే నేను లెగిసి బాత్రూమ్ దగ్గరికి వచ్చి లైట్ వేసుకొని పాస్ పోసుకున్నాను. అప్పటి వరకు వచ్చి ఆ రక్తం యేసు నన్ను ముట్టిన తర్వాత మాయమైపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు నన్ను తాకడంతోనే నాకునేటువంటి వ్యాధి, ఆ యొక్క రక్తస్రావం లాంటి ఆ వ్యాధి ప్రభు నన్ను ముట్టి స్వస్థపరచడంతో నా జీవితానికి గొప్ప సంతోషం కలిగింది. ఆ రాత్రి అంతా తెలియలేని ఒక దుఃఖం నాకు వచ్చింది. 2 రూపాయలు నేను కానుకేశాను. ప్రభు అంటే నేను తృణీకరించేవాడిని. చర్చికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకున్నానో లేదో, నిజంగా అందరన్నట్లు ఈయన కనబడే దేవుడు. ఆ గోడలో నుండి కదా 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టిని అని ఉదయం ఇంచుమించు 4 గంటల వరకు ఆ మంచం మీద నేను తలంచుకుంటూ ఆలోచించుకుంటేనే పడుకుని పోయా. తెల్లవారిన తర్వాత మరలా నేను బాత్రూమ్కి వెళ్ళి మరలా పాస్ పోసుకున్నాను, రక్తం రాలేదు. షాప్ దగ్గరికి వెళ్ళాను, నా స్నేహితులతో చెప్పాను, రే రాత్రి వరకు నిన్నటి వరకు వచ్చినటువంటి ఆ రక్తం నాకు రాలేదురా. వాళ్ళన్నారు, నువ్వు ట్యాబ్లెట్లు వాడేవు కదా, అందులో ఏదో నీకు పనిచేసింది అన్నారు. కాదు కాదు, నిన్న మనం పశు సినిమాకి వెళ్దామని అనుకున్నాం, కానీ మీరు ఎవరు రాలేదు. అయితే రాత్రి మీరు రాలని కారణం బట్టి చాలా వరకు చూసి నేను ఒక చర్చికి వెళ్ళి 2 రూపాయలు కానుకేశాను. ప్రార్థన చేసి ఇంటికి వచ్చి నేను పడుకున్నాను. పడుకున్న తర్వాత పావుతకు 2 గంటలకు ప్రభు నన్ను ముట్టాడని నా స్నేహితులతో నేను చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ విధంగా ప్రభువుని నేను తెలుసుకున్నాను. ప్రభువులోకి నేను వచ్చాను. నేను చదివిందల్లా 1వ తరగతి. ఖురాన్ గురించి బాగా నాకు తెలుసు. దాని గురించి నా ఇంటి వారు, మా మామ, మా తాతలు వాళ్ళు బాగా ఎక్కువ చెప్పేవారు. దాన్ని మాత్రమే పఠించడం తెలుసు. ఇలాగ ఉంటుండగా ప్రియులారా, ప్రభు మీద మమకారం పెరిగింది. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని నేను అనుకునేవాడిని. మా ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ చర్చ్లో పాస్టర్ గారు నేనుంటున్న షాప్ దగ్గరే కొన్ని కాఫీ హోటల్ దగ్గర వచ్చి ప్రార్థన చేసేవాడు ఆయన. ఆ విధంగా ఆయన నాకు పరిచయం అయ్యాడు. ఆయన అన్నాడు, బాబు మా మందిరం పలాన చోట నువ్వు రా, నీ కోసం ప్రార్థిస్తామని అన్నట్టు వెళ్ళాను. వాక్యం విన్నాను, నమ్మి బాప్తిసం పొందాను. ఆ తర్వాత బాప్తిసం పొందిన తర్వాత కొన్ని దినాలైన తర్వాత మరి నాకు ఇంకా పరిపూర్ణమైన అవగాహన లేదు. ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు నేను సినిమాకి వెళ్ళేవాడిని. ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు వేళాకోళంగా కూడా మాట్లాడేవాడు, బాప్తిసం తీసుకొని కూడా. ఆ తర్వాత నా మెకానిక్ ఫీల్డ్ ఇలా చేస్తున్నాను, బళ్ళు రిపేర్ చేస్తున్నాను, నన్ను గురించి తెలుసుకొని కొంతమంది వచ్చి బళ్ళు రిపేర్ చేయించుకుంటూ, ఓ తమ్ముడను ప్రభు నమ్ముకున్నావట కదా అంటూ కొంతమంది LEF ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ ఆ సహవాస్ వారు కొంతమంది నా పరిచయస్తులై, తమ్ముడా నీ పాపాలు పూర్తిగా ఒప్పుకోలే, నువ్వు సహవాసానికి రా అన్నప్పుడు రాజమండ్రిలో LEF ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ జోషువా డానియల్ గారి యొక్క సహవాసం, ఆ యొక్క దేవుని వాక్యం నేను విన్నప్పుడు, దేవుని సేవకులు చెప్పే వాక్యానికి నేను విధేయుడైనప్పుడు, నువ్వు చేసిన పాపాలు ఇతరుల దగ్గర కూడా ఒప్పుకో అని అన్నప్పుడు అవన్నీ నాకు గుర్తొచ్చినాయి. గతంలో బండి రిపేర్ చేస్తే 50 రూపాయలు అయిందానికి 250 రూపాయలు బిల్ వేసేవాడిని. చాలా మంది ఉన్నారు ఇలా ఈ రాత్రి అలాంటి వాళ్ళు కూడా. 50 రూపాయలు బండికి రిపేర్ అయితే ఇంకో 150 రూపాయలు వేయించేవాడిని. బండి రిపేర్ చేయడానికి ఎవరైనా ఇస్తే ఆ బండిలో పెట్రోల్ తీసి పక్కనెట్టేవాడిని. ఇంకొకటి ఏమన్నా బండి రిపేర్ ఇస్తే దాంట్లో కాస్త పెట్రోల్ తీసి సాయంత్రం అయిన తర్వాత 2 లీటర్లు నమ్ముకునేవాడిని.
1: బండి ఇంజిన్, ఈ బండికి ఇంజినాలు వేయబావు అని చెప్పి ఎవడన్నా డబ్బులు ఇస్తే ఇంజినాలు వేసేసానని చెప్పి నా దగ్గర పాతాయిలు వేసేసేవాడిని, డబ్బులు నేను తీసేసుకునేవాడిని. అలాగే సామాన్లు కొనడానికి ఆ యొక్క స్పేర్ షాప్ కొట్టుకు వెళ్తూ నేను లోపలికి వెళ్తే ఇలా కన్ను కొడితే చాలు, నా వెనకతలు వచ్చే బండిల వంటకి రేట్ ఎక్కువేసేసేవాడు. 500 రూపాయలు సామాన్లు కొంటే ఇంచుమించు 650-700 రూపాయలు బిల్లు వేసేసేవాడు అతడు. ఈ విధంగా అక్రమ జీవితం జీవించా, అవన్నీ దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు పరిపూర్ణంగా వాటిని నేను ఒప్పుకొని బండిగల కస్టమర్ల దగ్గర సమాధాన పడి, అయ్యా మీ బండికి తెలియకుండా నేను ఇంత రేట్ వేశాను, మీ బండి మోసం చేశాను, మీ బండిలో పెట్రోల్ తీశానని చెప్పి అవన్నీ బండిగల కస్టమర్ల క్షమాపణ కోరుకున్న తర్వాత నా హృదయం పూర్తిగా తేలికైంది. మా ఇంటికి దగ్గరలోనే డిఎంహెచ్ స్కూల్ అని ఉంది. ఆ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ఏకాంతంగా సాయంత్రం 5 గంటల నుండి స్కూల్ అయిపోయేది. 6:30 ఆ టైంకి నేను షాప్ కట్టేసి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన 11:30 ఆ టైం వరకు ప్రార్థన చేసుకునేవాడిని. ఆ చీకటిగా ఉన్న ఆ గదుల్లో ప్రభు యొక్క దర్శనం పెడట, కొట్లేమో మోమకాబతి సులుగాత హేగతే కొట్లో కొవ్వు తెలిగిస్తున్నాడట, ఈసాలేసలామక ఫోటో లేలుకాకో దుకాణమే రకలేకతే యేసుప్రభు ఫోటో తెచ్చి కొట్లో పెట్టుకున్నాడట, కొవ్వు తెలిగిస్తున్నాడట. మన వాళ్ళు ఎవరైనా బండి రిపేర్ చేయించుకోవడానికి వెళ్తే యేసున్న ముక్కునని మీ తమ్ముడు అంటున్నాడు, ఈ విషయం నీకు తెలుసా అన్నారు. వాడొచ్చి మా తల్లి మీదకి ఆకలేసాడు, మా పెద్దన్నయ్య మా తల్లి కలిసి నన్ను కొడుదరించి ఇంటికి రమ్మని చెప్పారు. నేను బండి స్టాండ్ వేసి ఇంకా ఇంట్లోకి వెళ్తాను, ఈ లోపల మా పెద్దని వచ్చి లాగి పెట్టుకోడు మీకెళ్ళు క్యారే హరం జాది క్యారే గద్దా తూ చేయమాడు. ఒరే ఏమొచ్చిందిరా పాపి నీకు, ఇంత వంట లేని దాంట్లోకి వెళ్ళేవాట, మస్జిద్లో పెద్దలందరూ నన్ను నిలబెట్టేశారు, నువ్వు యేసును నమ్మేవాట, కొట్లో ఫోటో పెట్టేవాట, కొవ్వు తెలిగిస్తున్నావట, బైబుల్ పెట్టుకున్నావట, ఇటు మన ఇంత వంట లేని మతంలోకి నేను ఎవడెళ్ళమన్నాడు అని. నేనన్నాను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా. మా వాడు అన్నాడు అసలు విషయం ఏడు చెప్పి ఎందుకు వెళ్ళావన్నాడు, నన్ను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా. నేను ప్రభువుని నమ్ముకుని ఎందుకు నమ్ముకున్నాను, నేను ఇప్పుడు మీకు చెప్పను, ఒక రోజు వస్తుంది అప్పుడు మీరే తెలుసుకుంటారు. ఏమా ఉండమంటావా నేను వెళ్ళిపోమంటావా, ఓకే మా అన్న తల్లి అన్నాను. వెంటనే మా తల్లి కళ్ళంపై నీళ్లు పెట్టుకుని, రే చిన్నోడు వాడు తప్పు చేస్తే చేశాడు, నువ్వు పెద్దోడు కాబట్టి పెద్ద మనసుతో వాడిని క్షమించాలి కానీ నువ్వు చేసిన పని ఏమిటనేసి నా తల్లి మా పెద్దని గద్దించింది. ఆ తర్వాత నేను మెల్లగా మౌనంగా ఊరుకున్నాను. నా తల్లి అన్నది, ఒరే మన ఇంట వంట లేని మతం నువ్వు ఎందుకు పుచ్చుకున్నావు, మస్జిద్లో పెద్దలందరూ కలిసి అన్ని నిలబెట్టారట, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా, ఏదో మాంసం తిన్నావని దుమ్ములు మెళ్ళగా కట్టుకుంటావా, నువ్వు నమ్ముకుంటే నీ మనసులు నమ్ముక ఫోటో నేను ఎవరు పెట్టుకోమన్నారు, కొవ్వొత్తి ఎవరు వెలిగించుకోమన్నారు అన్నట్టు ఈ మధ్యలో నువ్వు జుమ్మా నమాజ్ అంటే శుక్రవారం నమాజ్ కూడా నువ్వు వెళ్తలేదని ఆ వాళ్ళందరూ కూడా పెద్ద నేను నిలదీశారట అన్నారు. నేను మౌనంగా ఊరుకున్నాను. అలా జరుగుతూ ఉంటుండగా కొన్ని దినాలైన తర్వాత మొత్తం మీద నా జీవితం పరిపక్వంలోకి వచ్చింది, పరిపూర్ణతలోకి. స్నేహితులందరూ కట్టయ్యారు, త్రాగుడు వ్యభిచారం మోసం పాపపు జీవితం వాటన్నిటి నుండి విడుదల పొందిన తర్వాత నా ఇంటి వారికి నా యొక్క జీవిత ఒక ప్రత్యేకత వారు చూశారు. ఆ ప్రత్యేకతను బట్టి నా ఇంట్లో నా తల్లి అనేది, ఒరే నువ్వు చర్చికి వెళ్తుంటావు కదా, ఏం చెప్తారా మీ పాస్టర్లు అక్కడ, అంటే మన పేష్మ ఇక మన మసీదులో ఉండేటువంటి ఇమామ్ గారు చెప్పినట్లుగానే చెప్తారా ఏంటి అనేసి నా తల్లి ఇద్దరు అక్కలు నన్ను అడిగేవారు. చర్చిలో చెప్పే మాటలు కళ్ళంట నీళ్ళు తెచ్చుకున్న వాళ్ళకి చెప్పేవాడిని. తెలియకుండా నా తల్లి కళ్ళంట నీళ్ళు వచ్చినాయి, నా అక్కలు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఒక శుక్రవారం అది, మరొక శుక్రవారం తలారా స్నానం చేసి నేను ప్రార్థన చేసుకుంటే నా తల్లి నా ఇద్దరు అక్కలు వచ్చి మోకాళ్ళు వేసారు. దేవుని స్తోత్రం. నలుగురితో నా ఇంటిలో ప్రార్థన ప్రారంభించాం. 300కు పైగా దేవుడి దినాల సంఘాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకుడిగా నమ్మాను. నన్ను బట్టి నా తల్లి, నా అక్కయ్యలు, అలాగే నా ఒక అన్నయ్య, ఆ అన్నయ్య యొక్క భార్య, ఇంటి వారందరూ ప్రభువులోకి వచ్చాం. మా పెద్దనే మాత్రం నేటికి మజీతుల మెంబర్. అతడు తన భార్య తన పిల్లలు అందరూ మందిరానికి వస్తారు, పెద్దని భార్య పిల్లలు. అలాగే తాను కూడా ప్రార్థన చేసేటప్పుడు లేచి నిలబడతాడు, ప్రార్థన చేసుకుంటాడు. అయితే నా తల్లికి నేనే బాప్తిస్మిచ్చా, నా అక్కలకి నేనే బాప్తిస్మిచ్చా, అలాగే నా యొక్క అన్నయ్య అన్నయ్య భార్యకు కూడా నేనే బాప్తిస్మిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి అంకితం చేశా. కొన్ని దినాలైన తర్వాత మసీదులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని ఇంటి మీద పడ్డారు. ఒక ఆదివారం ఆరాధన జరుగుతుంది, మా తల్లి అక్కలు మేము అందరూ మందిరంలో ఉన్నాం, కిందకి రమ్మని చెప్పారు. రావడంతో మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. నేనన్నాను ఇలివేసేటువంటి ఏంటి అని అడిగాను. అదే మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. మరలా అన్నాను ఇలివేసేటంటే ఏంటి, మేము తినే అన్నాన్ని తిననివ్వకుండా చేయటమా, మేము త్రాగే మంచి నీళ్ళు త్రాగనివ్వకుండా చేయటమా, విలువేయటం అంటే మేము నడిచే ఈ భూమి మీద నడనివ్వకుండా చేయటమా, వెలివేయటం అంటే మేము ప్రాణంతో ఉన్నాము, రెప్పలాడిస్తున్నాం, గుండు కొట్టుకుంటుంది, వెలివేసేయటం అంటే మా గుండు కొట్టుకున్న గుండెను కొట్టుకోనీయకుండా చేయటమా? ఏంటి వెలివేసేయటం అంటే? అదే, ఏ శుభకార్యానికి మేము మీ ఇంటికి రాము, ఏది జరిగినా సరే మిమ్మల్ని మా ఇంటికి మేము పిలవం, మాకు మీకు సంబంధం లేవని. దేవుని స్తోత్రం. వాళ్ళు అనే మాట అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఏం జరిగినా సరే మాతో మీకు పాలు పంపులు లేవన్నారు. నేనన్నాను, వెలు వేసేటువంటి మీరు నాతో మాట్లాడరు అంతే కదా, మేము తిన్నా కూడు నేను తిన్నవ్వకుండా ఏం చేయలేరు కదా మీరు వెలివేయటువంటి, మేము త్రాగే మంచిని త్రాగనివ్వకుండా మీరు చేయలేరు కదా వెలివేటువంటి. వెలివేసేయటం అనగా రేపన్న రోజు నుండి మీరు మాతో మాట్లాడరు అంతే కదా అన్నాను. అవును అంతే. ఆ మాట నువ్వు చాలా తక్కువగా తీసుకుంటున్నావా, ఏ విషయంలో మేము మీకు సహాయం చేయం, మేము రాలేమన్నారు. నేనన్నాను, చూడండి అయ్యా, సలాం అలైకుం అన్నవాళ్ళు మీరు మాకు 100 మంది ఉంటే వందనాలండి అన్నవాళ్ళు మాకు 1000 మంది ఉన్నారు, మీతో మాకు పని లేదన్న. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. మీతో మాకు పని లేదు, మేము చచ్చినా మా శరీరాలు కుక్కలు పీక్కు తినేసినా, మమ్మల్ని తీసుకెళ్లి సముద్రాలు నీటిలో పడేసిన, లేకపోతే ఎవరో కబరస్థానంలో మమ్మల్ని పెట్టేసిన, శరీరం మట్టిలో నుండి కాబట్టి మట్టిలో పోతుంది, మా ఆత్మ మాత్రం దేవుని యుద్ధకు వెళ్తుంది. మీతో మాకు పని లేదు, మీరు కాదు మమ్మల్ని ఎలివేయటం, మిమ్మల్ని మేమే ఎలివేసేసామని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా ప్రభువులోకి పరిపూర్ణంగా రావటం, ఈరోజు నా ఇంటి వారందరూ కూడా ప్రభు మార్గంలో నడుస్తున్నారు. హల్లెలూయా. ఏ ముస్లిమ్స్ అయితే తృణీకరించి, ఆ ముస్లిమ్స్ అందరూ కూడా ఈరోజు మందిరానికి వస్తున్నారు. హల్లెలూయా. ఇది నా చాలా మంది మా మందిరంలో అనేక మంది రక్షించబడ్డారు, బాప్తీసాలు తీసుకున్నారు. ముస్లిం సహోదరులు ఆయా స్థలాల్లో వారు అద్భుతమైన సాక్ష్యాలుగా జీవిస్తూ అనేక స్థలాల్లో ప్రభు కొరకు వారు వాడబడుతున్న ముస్లిం సహోదరులు అనేకులు కలరు. హల్లెలూయా. ఈ విధంగా యేసు ప్రభువు నమ్మిన తర్వాత నా జీవితానికి నెమ్మది, ఆదరణ దొరికింది. అయితే బైబిల్ గ్రంథం నేను చదవటానికి ఏ విధమైన బైబిల్ క్లాసెస్ నేను ఏ తరబీదు పొందలేదు. నాకు బాప్తిస్మ ఇచ్చిన పాస్టర్ గారు కూడా, ఆయన పెంతకోస్తులు, ఆయన చనిపోయారు. ఎల్ఈఎఫ్లోకి వెళ్ళిన తర్వాత ప్రభు యొక్క వాక్యం పూర్తిగా విన్న తర్వాత డిఎంహెచ్ఎస్ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్వరం నాకు వినబడ్డ తర్వాత నా ఇంటి వారిని రక్షించాలనే భారం నాకు వచ్చి శుక్రవారం మాటలు ఇంట్లో నేను ప్రార్థన ప్రారంభించాను. దేవుడు దానిని అదే విధంగా కొనసాగించమని చెప్పాడు. గత 9 సంవత్సరాల వరకు నేను పనిచేస్తూ ప్రభుకు సాక్షిగా అనేక స్థలాల్లో సువార్తకుడిగా వాడబడ్డా. గత 9 సంవత్సరాల నుండి నా పని సంపూర్ణంగా నేను ఆ రెంచులు పట్టుకోవడం, బళ్ళు రిపేర్ చేయడం పూర్తిగా మానేసి మనుషులను రిపేర్ చేసేవాడిగా దేవుడు నన్ను చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా నా కుటుంబం అంతా కూడా రక్షించబడింది. నాకు వివాహమైక బాబు పాప. పాటల పుస్తకం మీద వెనకాతలు ఉన్నది మా బాబు. ఈ విధంగా మా కుటుంబం అంతా కూడా ప్రభు మార్గంలోనికి వచ్చాము. మా జీవితాలకి నెమ్మది. ఒకప్పుడు మా చేతులలో చాపేవాళ్ళం, కానీ ఈరోజు మా చేతులను దేవుడు సమృద్ధి నింపాడు. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే మరలా వీలైతే ఎప్పుడైనా మీతో మిగిలిన విషయాలు నేను మరికొన్ని ఖురాన్ గురించి విలువైన విషయాలు నేను మీతో